ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 22వ రోజు, 2026 సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: మానవునికి ఉన్న గుణాలన్నింటిలో ధైర్యాన్ని మించిన సుగుణం లేదు. అష్టలక్ష్ములు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఎన్ని ఉన్నా ధైర్యలక్ష్మి లేకపోతే మిగిలిన సంపదలకు రక్షణ ఉండదు. ధైర్యం అన్ని అర్థాలను సాధిస్తుంది. ధైర్యగుణాన్ని ఆంధ్ర కవితా పితామహుడు అలసాని పెద్దన పెక్కు విధాల సంస్తుతించాడు. బుద్ధీంద్రియములకు పెట్టని కోట, విపదంబు రాసి దుర్వికృతికి ఓడ, కల దురాలాపములకు వజ్ర కవచంబు, రణమహీస్థలికి శ్రీరామ రక్ష. ఆపద వచ్చినప్పుడు పండితుడు అధైర్యాన్ని దూరంగా ఉంచాలి. విధి నిషేధాది తర్కాలను విడిచిపెట్టాలి. ఆపద అనే సముద్రాన్ని దాటించగలిగినది ధైర్యం ఒక్కటే. ధైర్యం లేనివారు పరాక్రమించలేరు. సైన్యము ఇది ఏ చేరంగ శక్తుండనే అని ఉత్తర కుమారుడు కురు సైన్యాన్ని చూచి భయకంపితుడయ్యాడు. బృహన్నల రూపంలో ఉన్న విజయుడు అతనికి ధైర్యం నూరిపోశాడు. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేసే వరకు ధైర్యశాలురు తమ పూనిక విడిచిపెట్టరు. మహాకవి ధైర్యశాలురు నిశ్చితార్థంబు వదలరని నిపుణమతులుగా అభినుతించాడు. నీచమానవులు విఘ్నాయాస భయంచేత ఏ పనిని ఆరంభించరు. విఘ్నాలు కలుగగానే మొదలుపెట్టిన పనిని ఆపేస్తారు మధ్యములు. ఎన్ని విఘ్నాలు వచ్చినా ధృతోత్సాహము ప్రజ్ఞానిధులు ప్రారంభించిన పనిని నెరవేరేదాకా విడిచిపెట్టరు. కార్యసాధకులకు ధైర్యమే కవచం. కార్యసాధకుడు ఒకతో నేలను పవళించు, ఒకతో నొప్పారు పుసెద్దపై, ఒకతో శాకములరగించు, ఒకతో ఉత్కృష్ట శల్యోదనంబు. ధైర్యము ఎల్లప్పుడూ గొప్ప గుణమే. అగ్నిని తలకిందులుగా పట్టినా దాని జ్వాల కిందుగా ప్రసరించదు. ధైర్యవంతునికి అన్నీ అనుకూలిస్తాయి. అతనికి సముద్రం కాలువ మాత్రమే, అగ్ని జలం మాత్రమే. దేహపుష్టిని బట్టి ధైర్యం ఉండదు, మనసును బట్టి గుణములుంటాయి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మహాత్మాగాంధీ భయపెట్టారంటే అది ఆయన శారీరక శక్తి కాదు, సంకల్ప బలమే. శ్రీగాంధీన

0: నామము మరువాం మరువాం, సిద్ధము యమునకు వెరువాం వెరువాం అంటూ భారత ప్రజ గాంధీజీకి అండగా నిలిచింది. మహాభారతంలో సంజయుడు పాండవుల చెంతకు రాయబారిగా వెళ్లి వచ్చిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజుతో ధర్మరాజు ధైర్య సాహసాలను గొప్పగా వర్ణించి చెబుతాడు. కురు సైన్యం ఎంత గొప్పదైనా, ఎంత శక్తివంతమైనదైనా, పాండవులకు తగినంత సైన్యం లేకపోయినా ధర్మరాజు భయపడటం లేదన్నాడు. ధైర్యంతో ఉన్నాడు ధర్మరాజు. అయినా ధర్మరాజు యుద్ధానికి తొందరపడటం లేదన్నాడు. చెల్లియుండియు సైరణ సేయున్నతడు, ధర్మసూతి మెత్తని పులి, ధర్మరాజును తక్కువగా తలచవద్దన్నాడు. సాధు రేగనేని తలపలమునగాని నిలువదు సుమ్మి అని హెచ్చరించాడు. ధర్మమే ధర్మరాజు చతురంగ బలం. ఆపదలందు ధైర్యము, అంచిత సంపదలందు తాల్మి, ఆజిన్ బాహాపటు శక్తి, సభలందు పుష్కల వాక్చతురత్వము, ధీరగుణంబులుగా అందరూ అంగీకరిస్తారు.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ కడియాల రామ్మోహనరావు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: సపోటా సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. సపోటా శాస్త్రీయ నామం ఎక్రస్ జపోటా. మన రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సపోటా అధికంగా సాగవుతోంది. సపోటాను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ కాబట్టి తోటలను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాభాలు పొందొచ్చు. అంతేకాకుండా సపోటా పండ్లు అధిక శక్తిని, కాల్షియం అలాగే విటమిన్లని శరీరానికి అందజేస్తాయి. సపోటాని ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల సాగు చేయొచ్చు. దీనిని వర్షాధార పంటగా పెంచుతారు, కానీ మొక్కలు నాటిన మొదటి 3 సంవత్సరాల వరకు కూడా నీటిని అందించాలి. కోస్తా ప్రాంతంలో పెరిగే సపోటా పంటకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇక అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్టయితే అన్ని రకాల నేలల్లో కూడా ఈ సపోటా పెరుగుతుంది. ఇసుక భూములు, అధిక చౌడు ఉన్న నేలల్లో, ఉప్పు నేలల్లో కూడా నాటుకోవచ్చు. సపోటాలో ప్రధాన రకాల్ని గనక మనం చూసినట్టయితే పాల సపోటా మన రాష్ట్రంలో అధికంగా పెంచుతున్న ఈ రకం గుత్తుగా కాపు కాసే రకం. పండు చిన్న పరిమాణంలో ఉండి తీపి ఎక్కువగా ఉంటుంది. ఇక క్రికెట్ బాల్ ఈ రకం విషయానికి వచ్చినట్లయితే పండ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి, గింజలు అధికంగా ఉంటాయి. ద్వారపూడి రకం పండ్లు గుండ్రంగా, చిన్నగా ఉంటాయి. కాలీపత్తి రకం ఎక్కువ దిగుబడినిచ్చే రకం, తోలు మందంగా ఉంటుంది. ఇక పీకేఎం 1, దీన్ని హై డెన్సిటీ పద్ధతిలో నాటడానికి అనుకూలం. చెట్లు పొట్టిగా ఉంటాయి. పీకేఎం 3 ఈ రకం పండ్లు కోలగా, మధ్యస్థంగా ఉండి మెత్తటి కండను కలిగి ఉంటాయి. DHS 1, DHS 2 రకాల కాయలు కోలగా, పెద్దగా, తీయగా ఉంటాయి. వీటితో పాటుగా గురవయ్య, గుత్తి, తగరంపూడి వంటి రకాలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక నాటే విషయానికి వచ్చినట్టయితే నాటడానికి ఎటు చూసిన 1 మీటర్ గుంతల్ని తీసి తవ్విన మట్టికి బాగా చివికిన 30 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల 2% పెరాథియాన్ పొడి మందు కలిపి గుంతల్ని నింపుకోవాలి. అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటుభాగం భూమి పైకి ఉండే

నాటుకోవాలి. నాటిన మొక్కలకి పాదులు చేసి నీరు పోసి మొక్కలు గాలికి ఒరిగిపోకుండా కర్రపాతి ఊతమివ్వాలి. వేరుమూలం నుంచి పెరిగే పక్క కొమ్మల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. సపోటా తోటలో ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే 1 నుండి 3 సంవత్సరాల వయసు గల చెట్లకి 50 గ్రాముల నత్రజని, 20 గ్రాముల భాస్వరం, 75 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 25 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. అలాగే 4 నుండి 5 సంవత్సరాల వయసు గల చెట్లకి 100 గ్రాముల నత్రజని, 40 గ్రాముల భాస్వరం, 150 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 50 కిలోల పశువుల ఎరువుని వేసుకోవాలి. 5 నుండి 8 సంవత్సరాల వయస్సు గల చెట్లకి 200 గ్రాముల నత్రజని, 80 గ్రాముల భాస్వరం, 300 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 50 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. 8 సంవత్సరాలు ఆ పైన వయస్సు గల చెట్లకి 400 గ్రాముల నత్రజని, 160 గ్రాముల భాస్వరం, 450 గ్రాముల పొటాష్తో పాటుగా 50 కిలోల పశువుల ఎరువుని వేసుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే మొక్కలు నాటిన 2 సంవత్సరాల వరకు నీటి ఎద్దరి రాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి తడిపెట్టుకోవాలి. ఎదిగిన చెట్లకి 30 రోజులకు ఒకసారి తడిపెట్టుకోవాలి. డ్రిప్ పద్దతిలో నీరు ఇచ్చినట్టయితే ప్రతి చెట్టుకి వాతావరణాన్ని బట్టి 60 నుండి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు ఇవ్వాలి. లేత తోటల్లో, కాపుకు వచ్చిన తోటల్లో వేరుశనగ, కాయగూరలు సాగు చేసుకోవచ్చు. కలుపు నివారణకి గ్లైఫోసైట్ మందిని లీటర్ నీటికి 5 నుండి 8 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇక సపోటాలో కొమ్మ కత్తిరింపుల విషయానికి వస్తే మొక్కలు నాటిన 1 సంవత్సరాలు సరైన రూపు తెచ్చేందుకు కత్తిరింపులు అవసరమవుతాయి. ఎదిగే మొక్కలకి 3 అడుగుల్లోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మల్ని తొలగించి ఆ తర్వాత 4 నుండి 5 కొమ్మల్ని ఉంచితే చాలు. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మల్ని, లోపలి భాగంలో గుబురుగా పెరిగిన కొమ్మల్ని, నేలను తాకే కింది కొమ్మల్ని కత్తిరించుకుంటూ ఉండాలి. మొదటి 4 ఏళ్ల వరకు పూతను తొలగించాలి. అలాగే పక్వానికి వచ్చిన కాయలపై ఉన్న పొట్టు వంటి పదార్థం రాలిపోయి కాయలు బంగాళాదుంపల్లాగా ఉన్నప్పుడు కోతకి వచ్చినట్టుగా గమనించి కోసుకోవాలి. అటువంటి కాయల చర్మాన్ని గోకినప్పుడు కండ పైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపు పచ్చ రంగులో ఉంటుంది. పక్వానికి వచ్చిన కాయలు చివర సన్నటి ముళ్ళు చేతితో తాకగానే ఊడిపోతుంది. ఈ విధంగా పరిపక్వమైన కాయల్ని చూసుకుని కోసుకోవాలి. సాధారణంగా 10 ఏళ్ల వయసున్న చెట్టుకి 1500 వరకు కాయల్ని, 15 ఏళ్ల వయసు పైబడిన చెట్లకి 2500 కాయల్ని, అలాగే 25 ఏళ్ల వయసు పైబడ్డ చెట్లకి 3000 వరకు కాయల్ని దిగుబడిగా ప్రతి సంవత్సరం పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పండించే కూరగాయల్లో టమాటో ఒకటి. మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లోనూ సంవత్సరం పొడవునా టమాటో సాగవుతోంది. టమాటాలో ఇప్పుడు అధిక దిగుబడినిచ్చే సంకరజాతి రకాలు సాగులో ఉన్నాయి. వీటికి సరైన ఎరువులు, నీటి యాజమాన్యం చేపట్టి అధిక దిగుబడులతో పాటు నీరు, ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకోవచ్చు. తక్కువ ఎరువులు వేసి ఎక్కువ దిగుబడి తీసుకున్నట్టయితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం ప్రతి కిలో ఎరువుకు చేసిన ఖర్చు కూడా సమర్థవంతంగా తిరిగి దిగుబడి రూపంలో మనకి రావాలి. సాధారణ పద్దతిలో వేసే ఎరువుల యాజమాన్యంలో మనం భూమిలో ఎరువును వేసి నీరందిస్తాం. దీనివల్ల చాలా వరకు ఎరువు మొత్తం నీటిలో కరిగిపోయి కొంత మొక్కలకి, కొంత భాగం భూమి లోతు పొరల్లోకి, ఇంకొంత భాగం ఆవిరి రూపంలోనూ వృధా అయిపోతుంది. అలాగే పొలంలో ఉన్న అన్ని మొక్కలకు సమానంగా అందదు. కొన్నిసార్లు ఎరువు వేసిన 2-3 రోజులకి అధిక వర్షాలకి ఎరువు మొత్తం ఒక్కసారిగా కరిగిపోయి నీటితో వృధాగా పోతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న ఆధునిక పద్ధతుల్లో డ్రిప్ పద్ధతి చాలా లాభదాయకమైంది. డ్రిప్ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువుల్ని కూడా పంటలకి అందించవచ్చు. ఈ విధానాన్ని ఫెర్టిగేషన్ అంటారు. టమాటో సాగులో ఫెర్టిగేషన్తో కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ప్రతి మొక్కకు ఎరువు ఒకే సమయంలో, ఒకే మోతాదులో సమానంగా అందజేయగలుగుతాము. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, కూలీల ఖర్చు తగ్గుతుంది. అలాగే మొక్కలకు ఏ దశలో ఎంత కావాలో ఆ దశలో తగినంత మోతాదుగా అందించవచ్చు. భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన టమాటో సాగు చేసుకోవచ్చు. మనకు మార్కెట్లో ఫెర్టిగేషన్కు నీటిలో కరిగే సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ప్రత్యేకంగా ఉంటాయి. వీటి ఖరీదు ఎక్కువ. భాస్వరం చివరి దుక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాలి.

ఇక ఫెర్టిగేషన్ చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యల విషయానికి వచ్చినట్టయితే, ఫెర్టిగేషన్ చేయడానికి బిందు సేద్య పద్ధతి పొలంలో తప్పనిసరిగా ఉండాలి. నీటిలో కరిగే ఎరువులు మాత్రమే వాడుకోవాలి. దీనికి తగిన అనుభవం ఉండాలి. డ్రిప్పర్లు మూసుకుపోతూ ఉంటాయి కాబట్టి వాటిని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు అన్ని ఎరువుల్ని కలిపి వాడుకోలేము. కాల్షియం నైట్రేట్ తో ఫాస్ఫేట్ లేదా సల్ఫేట్ వాడుకోకూడదు. డై అమ్మోనియం ఫాస్ఫేట్ కానీ, ఫాస్ఫరిక్ యాసిడ్ ని గానీ ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్ వంటి వాటితో కలిపి వాడుకోకూడదు. మన దేశంలో బోర్ల ద్వారా వచ్చే నీరు మాత్రమే బిందు సేద్యానికి వాడుతున్నాం, కానీ కాలువలు, చెరువుల నీటిని వాడడం లేదు. సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉంటాయి. మోతాదు ముందుగా లెక్కగట్టి వీటిని వాడుకోవాలి.

పొలం పనుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా రాష్టపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో అరగంటపాటు భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. రాష్టపతి దర్శనం అనంతరం భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు. తమిళనాడు రాష్ట అభివృద్ది లక్ష్యంగా విజయ్ పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే 4 రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: దళపతి విజయ గారు మొట్టమొదటిసారిగా వేరే రాష్ట్రానికి వచ్చారు. వారికి ఒక పట్టుదల ఉంది, తమిళనాడుని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రాష్ట్రాలు వేరు కానీ మా అభిమతం ఒకటి, భారతదేశం బాగుపడాలి. గోదావరి, కావేరి కూడా అనుసంధానం జరుగుతుంది. ఇది జరిగితే 5 నదులు కలుస్తాయి, 4 రాష్ట్రాలు బాగుపడతాయి.
0: అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ,
2: ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు. మీకు అందరికీ నా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో డిస్కస్ చేయడానికి విజయవాడకి వచ్చినందుకు రొంబ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విజయవాడ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
0: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను

0: చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో కలిసి ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున 153,912 రూపాయల చొప్పున 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున దసరా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు వలలను కేంద్ర మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైన వానిలంక మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణం, డిజిటల్ భవనం, ఇళ్లకు సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహాచండీదేవి అవతారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకగా అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రద్దీ దృష్ట్యా తెల్లవారుజాము నుంచే భక్తులను ఈరోజు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనున్నారు. నిన్న రాత్రి అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ దర్శించుకున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాలలో నిన్న భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి
0: మహిళలు, బాలింతలు, కిశోర బాలికలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పోషకాహార సేవలపై విశాఖపట్నంలో నిర్వహించిన సాంకేతిక సంప్రదింపుల సదస్సులో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోషకాహార లోపాలు, రక్తహీనత నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని వలస కుటుంబాలు, పనిచేసే మహిళలకు పోషకాహార సేవలను చేరువ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని 3 ప్రాంతాల్లో 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ
3: బోర్ లైన్, బోర్కు సంబంధించిన వర్కులైనా గానీ, తాగునీరు సమస్యకైనా గానీ, అన్ని కూడా సమస్యలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తున్నాం. డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గకుండా మనకుండే ఫండ్స్ అన్ని కూడా యూటిలైజేషన్ చేసి కాన్సెన్సీలో ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఇవాళ మీరు చూస్తే ఒక ఏలూరులోనే ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారంటే అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో కూడా మీకు మంచి మెజారిటీ వస్తుంది.
0: ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నికను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మీసేవా సర్టిఫికేట్ పేపర్ను హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనన మరణ ధృవపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన పత్రాలు ప్రజల జీవితాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు.

వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్య బంగాళాఖాతం వరకు ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

0: కోసం త్వరలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు భూగర్భ గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీల రాజకీయ ఆర్థిక విద్యా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్న, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తథా కెనడాదేశస్య ప్రధానమంత్రి మార్క్ కార్నీ చ ద్వయోః దేశయోః ద్విపక్షీయ సంబంధేషు ప్రాప్తాం సకారాత్మక ప్రగతిం అగ్రే నేతుం తథా సామరిక సహయోగస్య ప్రముఖ క్షేత్రేషు సార్థక పరిణామాని ప్రాప్తుం సహమతిం ప్రకటితవంతౌ. ఏతేషు క్షేత్రేషు వాణిజ్యం, ఊర్జాక్షేత్రం, ప్రౌద్యోగికీ, సురక్షా తథా ఉభయోః దేశయోః జనానాం మధ్యే పారస్పరిక సంబంధాః సమ్మిళితాః సంతి. ఉభయోః మధ్యే దూరభాష మాధ్యమేన సౌహార్దపూర్ణః ఫలదాయకః చ సంవాదః జాతః. శ్రీమోదీ సామాజిక సంచారపటలె ప్రకాశితె ఏకస్మిన్ సందేశే ఉక్తవాన్ యద్ భారతం కెనడాదేశశ్చ మిలిత్వా అధిక స్థిరస్య సమృద్ధస్య చ విశ్వస్య నిర్మాణే యోగదానం దత్తః. ఏతన్మధ్యే కెనడాదేశస్య విదేశమంత్రి అనీతా ఆనందః హ్యః సాయంకాలె ద్విదివసీయ భారతయాత్రాయై నవదిల్లీం సంప్రాప్తవతీ. యాత్రాయాః అవధౌ సా అద్య విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ తథా కౌశల వికాస ఉద్యమితా మంత్రిణా జయంత చౌధరిణా సహ మిలిష్యతి. బిహార రాజ్యస్య వైశాలీ జనపదస్య రాఘోపుర దియారా క్షేత్రే హ్యః రాత్రౌ గంగానద్యాం నౌకాయాః విపర్యయేణ 13 జనాః మృతాః. వైశాలీ జనపదస్య జనపదాధికారీ వర్షాసింహః వార్తాహరాన్ సంసూచయంతి అవదత్ యత్ నౌకాయాః విపర్యయణానంతరం 6 జనాః రక్షితాః. మృతకేషు అధికాంశాః అల్పవయస్కాః సంతి. ये भोज समारोहे भागं ग्रहीतुं नौकया यात्रां कुर्वन्तः आसन्. नौकायां प्रायः 15-20 पर्यन्तं जनाः आरूढाः आसन्. उत्तमचिकित्सायै अन्ये 7 जनाः अन्यस्मिन् चिकित्सालये प्रेषिताः. उपराष्ट्रपतिना सीपी राधा कृष्णन वर्येण तथा प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना च अस्यां नौका दुर्घटनायां जनहानिं प्रति దుఃఖం ప్రకటితవంతౌ. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే అట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
1: బిమ్స్టెక్ సదస్య దేశానాం గృహమంత్రిణాం ప్రథమం సమ్మేళనం నవదిల్ల్యాం దిల్లీ ఘోషణాయాః స్వీకరణేన సంపన్నం. అస్మిన్ ఘోషణాపత్రే బిమ్స్టెక్ సదస్య దేశైః ఆతంకవాదం సమేత్య సర్వ ప్రకారకస్య ఆతంకవాదస్య తథా ఆతంకవాదం పోషకస్య హింసాత్మకస్య ఉగ్రవాదస్య చ కట్వాలోచన కృతా. ఘోషణాపత్రె సదస్యదేశైః సంయుక్త రాష్ట్ర చార్టర్ ఇత్యేతస్య అంతారాష్ట్రీయ విధేః చ అనుసారేణ సమగ్రతయా నిరంతరం చ ప్రయత్నై ఆతంకవాదస్య తథా

0: హింసాత్మకస్య ఉగ్రవాదస్య చ నివారణం ప్రతిరోధః సమూలోచ్ఛేదనం చ కర్తుం స్వసంకల్పః పునరుక్తః. సదస్యదేశైః సంయుక్తరాష్ట్రసంఘస్య అధికారపత్రస్య అంతర్రాష్ట్రియ విధేః చ అనురూపం వ్యాపకతయా నిరంతరం చ ప్రయత్నం కృత్వా ఆతంకవాదస్య తథా ఆతంకవాదం ప్రోత్సాహయతః హింసాత్మకస్య ఉగ్రవాదస్య నివారణం ప్రతిరోధః ఉన్మూలనం చ కర్తుం స్వకీయః సంకల్పః పునః దృఢీకృతః. పురుష క్రికెట్ క్రీడాయాం భారతం అద్య హైదరాబాదే చతుర్థే 20-20 అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధాయాం వెస్టిండీజ్ దళం సమ్ముఖీకరిష్యతి. ఏషా స్పర్ధా భారతీయ సమయానుసారం సాయం 7:00 ఆరప్స్యతి. ఇతి వార్తాః.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారం గురించి విశ్లేషణ వింటారు. సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. అనంతరం బాలల హక్కులు పరిరక్షణ అనే అంశం గురించి ఏడివి శ్రీ రావెల సాంబశివరావు గారి ప్రసంగం వింటారు. ఉదయరేఖల తర్వాత గ్రామీణ యువతకు సృజనాత్మక కళలు అనే అంశం గురించి శ్రీ కామా సోమరాజు గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో చివరగా లలిత గీతాలు వింటారు. 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర కచేరి వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ శీర్షికన ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీమతి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త శ్రీమతి కె రాణి. అనంతరం రాబోయే అతిథి 10:30 దార్శనిక భారత్లో రైతు సంక్షేమం అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు అనే అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ అబీద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పణ. అనంతరం రాబోయే అతిథి వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు, 12:10 లాహిర్ లాహిర్లో, 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాచండీ అమ్మవారి విశిష్టత గురించి శ్రీమతి కె స్వరాజ్య పద్మజ గారి ప్రసంగం వింటారు. అనంతరం భక్తి గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 సంస్కృత పాఠంలో మృచ్చకటికం నాటకం ప్రథమ అంకం 31-32 శ్లోకాలు విశ్లేషణ వింటారు. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త. 4:45 జానపద గీతాలు శీర్షికన శ్రీ ఆత్మకూరి పరిశుద్ధం బృందం జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు, 5:30 చిత్రగీతాలు, 6:30 పల్లెసీమల్లో మూత్రపిండాల వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలో ఉబ్బు కామెర్లు లక్షణాలు, నివారణ మరియు వైద్య చికిత్స గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి డాక్టర్ ఎంఎన్ అమ్మన్న గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 పంట సీమల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వాటి ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం వింటారు. అనంతరం విశేషాలు జానపద

0: గీతం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్లో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు అనే అంశం గురించి బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం ఏ హేమంత్ రాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ. 8 గంటలకు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8 గంటల 40 నిమిషాలకు దేశభక్తి గీతం వింటారు. 8 గంటల 45 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11 గంటల 10 నిమిషాలకు ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7 గంటల 5 నిమిషాలకు అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమాపేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని ఉగ్రవాద రూపాలు, ప్రకటనలను బిమ్స్టెక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి సమూలంగా అణచివేయాలని సంయుక్తంగా ఈ ప్రకటనలో తెలిపారు. అనుసంధానమైన, సురక్షితమైన, స్థిరమైన, అభివృద్ది చెందిన, సుసంపన్నమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని సాకారం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్దతను పునరుద్ఘాటించారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద దాడి బాధితులు, వారి కుటుంబాలు, ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన వారిని చట్టం ముందు నిలపాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ నిరోధక రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ డిక్లరేషన్ కోరింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో జయశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల వాణిజ్య మంత్రులు దీనిపై పనిచేస్తున్నారని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో భారత్కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా విషయానికి వస్తే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నందున సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలియజేశారు. అయితే భారత్ చైనా మధ్య వాణిజ్య సమతుల్యత పూర్తిగా లోపించిందని, చైనాలో తమకు సమాన అవకాశాలు లభించడం లేదని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఏ వస్తువులోనూ చైనా సాంకేతికత ఉందనే అనుమానానికి కూడా తావులేదన్నారు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా రష్యా ఆసియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని, రష్యాకు బహుళ ప్రత్యామ్నాయాలు ఉండడం భారత్కు, ప్రపంచానికి కూడా ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరికోతలు జరుగుతున్నాయని, రైతులు

తదుపరి పంటను సాగు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు సులభమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని చెప్పారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నివారించడం మాత్రమే కాకుండా రైతులు వ్యర్థాలను దహనం చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థను అభివృద్ది చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు పంట వ్యర్థాల దహన సంస్కృతులను అరికట్టడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేయాలని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గంలో సేవ చేయడం తన జీవితంలో గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలని, పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలియజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2 జ్యుడీషియల్ అధికారులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ధర్మలింగం, లింగేశ్వరన్, బలదండాయుధం, కార్తికేయన్ మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘేపూర్ దియారా ప్రాంతంలో గంగానదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 13 మంది మరణించారు. రాఘేపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 6 రక్షించినట్టు వైశాలి జిల్లా మ్యాజిస్ట్రేట్ వర్షాసింగ్ తెలిపారు. మృతి చెందిన వారిలో పడవలో ప్రయాణిస్తున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పడవలో సుమారు 15 నుండి 20 మంది వరకు ప్రయాణికులున్నారు. మరో 7 మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద 2 ప్రత్యేక పరపతి నష్ట బీమా ఉత్పత్తులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ముంబైలో జరిగిన మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎగుమతి, దేశీయ ప్రాజెక్టులను రక్షించడానికి ఈ పాలసీలు దోహదపడతాయని తెలిపారు. నౌకా నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అని, ఆలస్యమైన చెల్లింపుల భయం లేకుండా షిప్ యార్డులు ప్రపంచస్థాయి నౌకలను నిర్మించేలా ప్రభుత్వం భద్రతా వలయాలు కల్పిస్తోందని అన్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 తేడాతో విజయం సాధించిన భారత్ 5 సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లలో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, విదర్భ, కేరళ, మాహే, కర్ణాటకలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తీర ప్రాంత కర్ణాటక,
కొంకణ్ గోవా ప్రాంతాలు

జిల్లాల్లో వేడిగా ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు, పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కరెల్ హవ్లిచెక్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి, సంయుక్త తయారీ, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఉన్న మార్గాలపై తాము చర్చించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30కు జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి ఉదయరేకుల కార్యక్రమంలో ముందుగా వినండి.
1: ఈనాటి కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మహాచండీదేవి అలంకారం గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి విశ్లేషణ వింటారు.
2: చండీ, చండికా, చాముండి అనే పేర్లతో పూజలందుకునే అమ్మవారి స్వరూపం వాస్తవానికి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి యొక్క స్వరూపమే. ఈమె సాక్షాత్తు పరదేవతా స్వరూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల యొక్క కలయిక. పార్వతీ లేదా ఆదిపరాశక్తి యొక్క రౌద్రరూపంగానూ అభివర్ణించవచ్చు. శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకాశం పరాశక్తి అంటే బ్రహ్మమనియే. ఈ పరాశక్తి రూపమైన చండి కూడా బ్రహ్మస్వరూపమే. దేవీ మహాత్మ్యంలో పలుచోట్ల ఆమె గురించిన ప్రస్తావన ఉంది. చండి అనే పదం చండా అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో చండా అంటే ఛేదించగల అని అర్థం. హిందూ సంప్రదాయాల్లో చండీ హోమానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ హోమాన్ని భారతదేశమంతటా వేర్వేరు సమయాలలో, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ హోమం జరిపేటప్పుడు దుర్గా సప్తశతిలోని మంత్రాలను వల్లిస్తారు. దీని తరువాత నవాక్షరి మంత్రం, కుమారీ పూజ, సువాసిని పూజల్లాంటివి చేయడం కూడా పరిపాటి. హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో జగన్మాతకు అనేక రూపాలు, అనేక నామాలు ఉన్నాయి. దుర్గా, కాళి, చండి, మహామాయ, భువనేశ్వరి, శక్తి, ఇవన్నీ ఒకే పరమ దైవశక్తి యొక్క వివిధ వ్యక్తీకరణలు. వాటిలో చండీదేవి స్వరూపం అత్యంత గంభీరమైనది, శక్తివంతమైనది, తాత్వికమైనది. ఆమె కేవలం దుష్ట శక్తులను సంహరించే యుద్ధ దేవత మాత్రమే కాదు, సృష్టికి మూలమైన చైతన్య శక్తి, జగత్తును ధరిస్తున్న మహాశక్తి, జీవులను మాయాబంధంలో ఉంచే మహామాయ, అదే సమయంలో ఆ బంధాల నుంచి విముక్తిని ప్రసాదించే జ్ఞానస్వరూపిణి కూడా. చండీదేవి మహిమను ప్రధానంగా వివరిస్తున్న పవిత్ర గ్రంథం దేవీ మహాత్మ్యం. దీనినే సాధారణంగా చండీ లేదా దుర్గ శబ్ద

స్థితి అని కూడా పిలుస్తారు. ఈ గ్రంథం మార్కండేయ పురాణంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ స్వతంత్ర ఆధ్యాత్మిక గ్రంథంగా విశిష్టమైన స్థానం పొందింది. శాక్త సాంప్రదాయంలో ఇది అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటి. దేవీ మహాత్మ్యం కేవలం దేవీ విజయాలను వర్ణించే పురాణ కథల సమాహారం కాదు. విశ్వ సృష్టి, మాయ, ధర్మం, మానవ మనస్సు, అహంకారం, కోరిక, బంధం, జ్ఞానం, మోక్షం వంటి అత్యంత లోతైన ఆధ్యాత్మిక అంశాలకు ప్రతీకాత్మకంగా ఇక్కడ మనకు వివరణ లభిస్తుంది. చండీ యొక్క అత్యంత ప్రధానమైన తాత్విక సందేశం జగత్తంతా అమ్మవారి శక్తి యొక్క వ్యక్తీకరణమే అన్నది. వేదకాలం నుంచే దైవశక్తిని స్త్రీస్వరూపంలో దర్శించే సాంప్రదాయం భారతీయ ఆధ్యాత్మికతలో ఉంది. ఋగ్వేదంలోని ప్రసిద్ధ దేవీ సూక్తంలో దేవి తనను తాను సమస్త దేవతలలో వ్యక్తమయ్యే శక్తిగా ప్రకటిస్తుంది. ఆమె సర్వవ్యాపిని, సమస్త సృష్టిని ధరిస్తుంది. ధర్మానికి మూలం, సత్యాన్ని వెల్లడించేది, అన్ని లోకాలకు ఆధారం. అదే సమయంలో ఆమె సృష్టిలో అంతటా ఉన్నప్పటికీ సృష్టికి అతీతమైన పరమ సత్యంగా కూడా ప్రకాశిస్తుంది. ఈ భావమే దేవీ మాహాత్మ్యంలో మరింత విస్తృతంగా వ్యక్తమవుతుంది. దేవి సృష్టికి వెలుపల ఉన్న ఏదో దూరమైన దేవత కాదు. ఆమెనే సృష్టిగా వ్యక్తమవుతుంది. ఆమెనే దానిని పోషిస్తుంది. చివరకు ఆమె అందే అది లీనమవుతుంది. శక్తి అంటే కేవలం భౌతిక బలం కాదు, శక్తి అంటే చైతన్యం యొక్క సృజనాత్మక వ్యక్తీకరణ. అందుకే చండీదేవిని విశ్వమాతగా, ఆదిశక్తిగా, పరబ్రహ్మ స్వరూపిణిగా శాక్తులు ఆరాధిస్తారు. చండీ సంప్రదాయంలోని ఒక గొప్ప విశేషం ఏమిటంటే దేవిని మంగళకరమైన మాతృరూపంలోనూ ఉగ్రరూపంలోనూ దర్శించటం. ఒకవైపు ఆమె కరుణ, సౌందర్యం, శాంతి, క్షమ, జ్ఞానం, ఐశ్వర్యం వంటి శుభగుణాలుగా వ్యక్తమవుతుంది. మరోవైపు అన్యాయం, అహంకారం, దురాశ, అధర్మం, అజ్ఞానం వంటి శక్తులను నిర్మూలించే ఉగ్రశక్తిగానూ దర్శనమిస్తుంది. ఈ రెండు రూపాలు పరస్పర విరుద్ధాలు కావు. అవి ఒకే జగన్మాత యొక్క రెండు అవసరమైన పార్శ్వాలు. చండీదేవి యొక్క మరో ముఖ్యమైన స్వరూపం మహామాయ. దేవీ మాహాత్మ్యంలో మాయా అనే భావన కేవలం భ్రమకు సంబంధించింది కాదు, జగత్తు అనుభవానికి కారణమయ్యే విశ్వశక్తి కూడా మహామాయే. మనం ప్రపంచాన్ని పేరు, రూపం, కాలం, స్థలం, కారణం, ఫలితం వంటి పరిమితుల ద్వారా అనుభవిస్తున్నాం. అనంతమైన చైతన్యం పరిమితమైన వ్యక్తిగత అనుభవానికి కనిపించడానికి కారణమయ్యే శక్తియే మహామాయ. మానవుడికి జ్ఞానం ఉన్నప్పటికీ అతడు ఎందుకు మోహానికి లోనవుతున్నాడు? ఎందుకు తనకు బాధ కలిగించిన వారిని మళ్లీ ప్రేమిస్తున్నాడు? ఎందుకు కోల్పోయిన వస్తువుల గురించి నిరంతరం ఆలోచిస్తాడు? ఎందుకు తనకు హాని కలిగించే కోరికలను కూడా విడిచిపెట్టలేడు? దేవీ మహాత్మ్యం ఈ ప్రశ్నలకు మహామాయ భావన ద్వారా సమాధానం చూపిస్తుంది. ఇంద్రియాలు, మనస్సు, జ్ఞాపకం, భావోద్వేగం, ఆశ, అహంకారం ఇవన్నీ కలిసి మన అనుభవాన్ని నిర్మిస్తాయి. అందువల్ల మనం చూస్తున్నది సంపూర్ణ సత్యం అని భావించటం సులభం కాదు. అయితే మహామాయ కేవలం బంధించే శక్తి కాదు, బంధము ఆమెదే, విముక్తి ఆమెదే. ఇదే చండీదేవి తత్వంలోని అత్యంత అందమైన అంశం. మనిషి ప్రపంచంలో తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ అదే సమయంలో తన మనస్సును పరమాత్మ వైపు మళ్లించినప్పుడు మాయ అతనికి ఆధ్యాత్మిక పురోగతికి మార్గంగా మారుతుంది. అందుకే దేవి భౌతిక సుఖాలను ప్రసాదించేదిగానే కాకుండా ముక్తిని ప్రసాదించేవారి చే కూడా స్తుతించబడుతోంది. దేవీ మాహాత్మ్యంలో కనిపించే దేవి అసుర సంగ్రామాలను కేవలం గతంలో జరిగిన దైవాసుర యుద్ధాలుగా మాత్రమే చూడటం చండీ యొక్క అంతరార్థాన్ని పరిమితం చేయడం అవుతుంది. ఈ కథలలోని యుద్ధభూమి మానవుని అంతరంగ చైతన్యానికి ప్రతీక. అసురులు మనలోని అజ్ఞానం, కోరిక, కోపం, దురాశ, గర్వం, అసూయ, మోహం, అహంకారం, మమకారం వంటి బంధన శక్తులకు ప్రతీకలు. దేవి వాటిని సంహరించడం అంటే మనిషి తనలోని ఆ బలహీనతలను జయించి తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం. చండీని ఈ దృష్టితో చదివితే ప్రతి అసురుడు మన జీవితంలో ఎదురయ్యే ఒక అంతరంగ సమస్యకు ప్రతిరూపంగా కనిపిస్తాడు.
మధు కైట

అజ్ఞానం తమోగుణానికి ప్రతీకలు. వారి కథ మనిషి అవివేకం, హింసాత్మక ప్రవృత్తి, అహంకారంతో కూడిన అజ్ఞానాన్ని సూచిస్తుంది. మహిషాసురుడు నియంత్రణ లేని కోపం, రజోగుణం, అసంతృప్తి, ఆవేశం వంటి శక్తులకు ప్రతీకగా నిలుస్తాడు. మనిషిలో కోరిక పుడుతుంది, కోరిక తీరకపోతే కోపం వస్తుంది, తీరితే మరింత కావాలనే దురాశ పెరుగుతుంది. దానితో పాటు గర్వం, అసూయ, మోహం పెరుగుతాయి. ఈ చక్రం నుంచి బయటపడటమే చండీ బోధించే అంతరంగ విజయం. అందువల్ల చండీదేవి చేతిలోని ఆయుధాలు కూడా కేవలం యుద్ధ ఆయుధాలు కావు. అవి జ్ఞానం, వివేకం, ఏకాగ్రత, ధైర్యం, ధర్మబలం వంటి ఆధ్యాత్మిక శక్తులకు ప్రతీకలుగా చూడవచ్చు. దేవి చేతిలోని ఖడ్గం అజ్ఞానాన్ని ఛేదించే జ్ఞానానికి ప్రతీకగా భావించవచ్చు. ఈమె ఉగ్రరూపం మనలోని దుర్గుణాలను ఎదుర్కొనే అంతరంగ ధైర్యాన్ని సూచిస్తుంది. చండీ కథలో రక్త బీజుని ప్రతీక అత్యంత లోతైన మానసిక సందేశాన్ని అందిస్తుంది. అతని రక్తంలోని ప్రతి బిందువు నేలపై పడగానే మరో రక్తబీజుడు పుట్టడం, ఒక కోరిక మరెన్నో కోరికలకు విత్తనంగా మారే మానవ మనస్సు స్వభావాన్ని సూచిస్తుంది. మనస్సులో ఒక కోరిక పుడుతుంది, దాన్ని తీర్చిన వెంటనే మరొక కోరిక వస్తుంది. ఒకటి నెరవేరితే దాని స్థానంలో మరిన్ని ఆశలు పుడతాయి. ఈ విధంగా మనిషి ఎన్నటికీ పూర్తిగా సంతృప్తి చెందని స్థితిలో చిక్కుకుంటాడు. అందుకే కోరికను ప్రతిసారి పెంచుకుంటూ పోవడం కాకుండా అది మనస్సులో విత్తనంగా పడినప్పుడే దాన్ని గమనించి నియంత్రించడం అవసరం. రక్త బీజుని సంహారం ఈ అంతరంగ నియంత్రణకు ప్రతీక. ఇదే భావాన్ని ధ్యానపరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక ఆలోచన మరొక ఆలోచనకు దారితీస్తూ మనస్సును నిరంతరం చంచలంగా ఉంచుతుంది. ఏకాగ్రతతో కూడిన చైతన్యం ఆలోచనా ప్రవాహాన్ని నియంత్రించినప్పుడు మనస్సు ప్రశాంతంగా, స్వచ్ఛంగా మారుతుంది. ఈ సందర్భంలో కాళీ లేదా చాముండా రూపం ఏకాగ్ర చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. చండీదేవి తత్వాన్ని మరింత లోతుగా తీసుకెళ్లే ప్రతీకలు శుంభుడు, నిశుంభుడు. శుంభుడు అహంకారానికి, నిశుంభుడు మమకారానికి ప్రతీకలుగా వివరించబడతారు. సంస్కృతంలోని అహంకారం అంటే నేను అనే భావన నిర్మించే చైతన్య ప్రక్రియ. మమత లేదా మమత్వం అంటే నాది అనే భావం. మనిషి నేను అని తన శరీరాన్ని, తన సంపదను, తన కుటుంబాన్ని, తన వృత్తిని, తన ప్రతిష్టను, తన అభిప్రాయాలను, తన సంబంధాలను గుర్తుంచుకుంటూ తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ జీవనంలో అవసరమైన గుర్తింపులే అయినప్పటికీ వాటినే పరమసత్యమైన స్వరూపంగా భావించినప్పుడు బంధం ఏర్పడుతుంది. సంపద పోతే నేను మారిపోతాను, ప్రతిష్ట తగ్గితే నేను తగ్గిపోయానని భావిస్తాను, సంబంధం మారితే నా సంతోషం కూడా మారిపోతుంది. ఇలా బాహ్య విషయాలపై ఆధారపడే వ్యక్తిత్వం అస్థిరమైనదిగా మారుతుంది. చండీ చివరి విజయం ఇక్కడే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. నిశుంభుని అనంతరం శుంభుడు దేవిని ఎదుర్కొంటాడు. దేవి తనతో ఉన్న శక్తులన్నీ తన స్వశక్తియుక్త వ్యక్తీకరణ లేనని వెల్లడిస్తుంది. ఆ శక్తులన్నీ తిరిగి ఆమెలోనే లీనమవుతాయి. అనంతరం దేవి శుంభుని సంహరిస్తుంది. దీని అంతరార్థం అన్ని పరిమిత గుర్తింపులు తొలగిపోయినప్పుడు మిగిలేది ఒక్కటే పరమ చైతన్యం, అదే ఆత్మసాక్షాత్కారం. చండీదేవి భక్తులకు కేవలం భౌతిక విజయాలను ప్రసాదించే దేవత కాదు. జీవితం యొక్క అన్ని స్థాయిలను ఆమె సమగ్రంగా స్వీకరిస్తుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలలో మొదటి మూడు ప్రపంచ జీవనానికి సంబంధించినవి, నాలుగవది పరమ విముక్తికి సంబంధించింది. అందువల్ల చండీదేవి భౌతిక జీవనంలో అవసరమైన అనుగ్రహాన్ని, ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైన జ్ఞానాన్ని రెండింటినీ ప్రసాదించే తల్లిగా దర్శింపబడుతుంది. ఈ విధంగా మనం చూసినప్పుడు ప్రతి వ్యక్తి తన స్థితి, తన సంస్కారం, తన ఆధ్యాత్మిక పరిపక్వతకు అనుగుణంగానే తన కోరికలు కోరుకుంటాడు. తల్లి తన బిడ్డకు అవసరమైన దాన్ని ప్రసాదించినట్లే దేవి కూడా భక్తుని అంతరంగ అవసరానికి అనుగుణంగా అనుగ్రహిస్తుంది.
అందుకే ఆమెను భుక్తి ముక్తి ప్రదాయిని అని స్తుతిస్తారు. చండీదేవి మహిమను

0: అర్థం చేసుకునే అత్యున్నత స్థాయి ఆమెను బయట మాత్రమే కాకుండా ప్రతి జీవిలోనూ దర్శించడం దేవీ మాహాత్మ్యంలోని అపరాజితా స్తుతి. దేవి సమస్త జీవులలో అనేక రూపాలలో ఉన్నదని స్తుతిస్తుంది. బుద్ధి, క్షమ, శాంతి, సౌందర్యం, దయ, సంతృప్తి, స్మృతి, శక్తి, ఇవన్నీ ఆమె వ్యక్తీకరణలే. ఈ భావన మన దైనందిన జీవితాన్నే ఒక ఆధ్యాత్మిక సాధనగా మార్చగలదు. మనలో జ్ఞానం కలిగినప్పుడు అది దేవి, మనలో క్షమ ఉద్భవించినప్పుడు అది దేవి, ఇతరుల పట్ల దయ కలిగినప్పుడు అది దేవి, ధర్మాన్ని అనుసరించే శక్తి వచ్చినప్పుడు అది దేవి. అంతేకాదు మనలోని అజ్ఞానం, కోపం, దురాశ, అహంకారం వంటి వాటిని జయించేందుకు కలిగే అంతరంగ శక్తి కూడా ఆమెదే. అందువల్ల చండీదేవి ఒక దేవాలయంలో ప్రతిష్ఠింపబడిన విగ్రహానికి మాత్రమే పరిమితమైన దైవ స్వరూపం కాదు. ఆమె సృష్టిలోని చైతన్యం, జీవనంలోని శక్తి, ధర్మంలోని బలం, జ్ఞానంలోని వెలుగు, మానవుని అంతరంగంలో విముక్తి కోసం మేల్కొనే శక్తి. చండీదేవిని అర్థం చేసుకోవడం అంటే కేవలం ఆమె ఉగ్రరూపాన్ని, ఆమె చేతిలోని ఆయుధాలను, అసుర సంహార కథలను తెలుసుకోవడం కాదు, ఆమె వెనుక ఉన్న మహత్తర తత్వాన్ని గ్రహించడం. మనం అనుభవించే ప్రపంచమే ఆమె వ్యక్తీకరణ. మనల్ని మోహంలో పడేసే శక్తి ఆమెదే. ఆ మోహాన్ని తొలగించే జ్ఞానము ఆమెదే. మధు కైటభులలో మన అజ్ఞానాన్ని, మహిషాసురునిలో మన ఆవేశాన్ని, రక్తబీజంలో మన అంతులేని కోరికలను, నిశుంభునిలో మన మమకారాన్ని, శుంభునిలో మన అహంకారాన్ని దర్శించగలిగినప్పుడు చండీదేవి కథ మన జీవితానికి అద్దంగా మారుతుంది. దేవి చేతిలోని ఖడ్గం మనలోని అజ్ఞానాన్ని ఛేదించే వివేకంగా, ఆమె ఉగ్రరూపం మన బలహీనతలను ఎదుర్కొనే ధైర్యంగా, ఆమె మంగళరూపం మనలోని శాంతి, కరుణ, జ్ఞానంగా మారుతుంది. చివరికి చండీదేవి మనకు అందించే సందేశం పరమ సత్యం మనకు వెలుపల లేదు, అదే చైతన్యం ప్రతి జీవిలోనూ ఉంది. మనం పరిమిత మైన నేను, నాది అనే భావాలను అధిగమించి ఆ అంతరంగ చైతన్యాన్ని తెలుసుకున్నప్పుడు చండీదేవి యొక్క నిజమైన అనుగ్రహాన్ని అనుభవించిన వారమవుతాం. అందుకే చండీ కేవలం ఉగ్రశక్తి కాదు, ఆమె ఆదిశక్తి, ఆమె మహామాయ, ఆమె జగన్మాత, ఆమె జ్ఞానస్వరూపిణి. ఆమె బంధానికి కారణమైన శక్తియే విముక్తికి మార్గదర్శకురాలు కూడా. ఆమె భుక్తిని, ముక్తిని ప్రసాదించే తల్లి. యాదేవి సర్వభూతేషు చైతన్యేత్యభిదీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోన్నమః. సమస్త భూతాలలో చైతన్య రూపంగా వెలసి ఉన్న ఆ జగన్మాతకు పునః పునః నమస్కారాలు. జై దుర్గే, జై జై దుర్గే.
1: ఇంతవరకు మీరు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మహాచండీదేవి అలంకారం గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి ప్రసంగం విన్నారు.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
3: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
2: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
3: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
2: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
3: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
2: నిరంతరం కట్టుబడి ఉంది.
3: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
2: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
3: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
2: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
3: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
2: భద్రతను నిర్ధారిద్దాం,
3: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
4: ఉదయరేఖల్లో ఇప్పుడు వినండి.
5: కార్యక్రమంలో ఇప్పుడు బాలల హక్కులు, పరిరక్షణ చట్టాలు అనే అంశం గురించి శ్రీ రావెల సాంబశివరావు గారి ప్రసంగం వింటారు.
6: ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే, మొగ్గ విరిస్తే, వాన కురిస్తే అంతా తన కోసమే అనుకుంటుంది అపురూప అమాయకత్వ బాల్యం. అసలు బాలలంటే ఎవరు? కొందరు జననం నుండి కౌమారం వరకు అంతా బాల్యంగానే భావిస్తారు. బాలలుగా ఎవరిని పరిగణించటం అన్నది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 16 సంవత్సరాల వయస్సుకు లోపు వాళ్లు బాలలుగా పరిగణించబడితే భారతదేశంలో 18 ఏళ్ల లోపు వాళ్లు బాలలు. ఆయా దేశాలకు సంబంధించిన చారిత్రక సాంస్కృతిక అంశాల

ఆధారంగా బాధ్యతల విషయంలో బాలల వయస్సు నిర్ణయిస్తారు. ప్రస్తుతం బాల నేరస్తునిగా పరిగణించేందుకు కనీస వయస్సు 4 సంవత్సరాల ప్రాయం. ఇక హక్కుల విషయానికి వస్తే బాలలకు పుట్టకముందు నుండే కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. అలా లభించిన హక్కుల కారణంగా తల్లి గర్భంలో ఉండగా శిశువు మగబిడ్డో ఆడ శిశువో తెలుసుకునే పరీక్షలు చేయించటం నేరం. బిడ్డ జన్మించగానే పాపపుణ్యాలు ఎరుగకపోయినా అతనికో ఆమెకో పౌరస హక్కు లభిస్తుంది. అది వాళ్ల జీవితాన్నుండి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తుంది. అందుకే జాషువ మహాకవి ఇలా అనటం, ఏమి పని మీద భూమికి ఏగినాడో నుడువనేర్చిన పిమ్మట అడుగవలయు, ఏండ్లు గడిచిన ముందు ముందేమో కాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు. అటువంటి స్థితి నుండి ఎదిగి ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకునప్పుడు నాదు పసిడి కొండ నారత్నమని తల్లి పలుకు పలుకులితడు నిలుపుకొనునే అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చుతారు కవికోకిల జాషువ. ఏ బిడ్డ అయినా పసిడి కొండగానో జాతిరత్నంగానో ఓ వెలుగు వెలగాలంటే వాళ్లకు బాల్యంలోనే కొన్ని హక్కులు లభించాల్సి ఉంది. పసితనం అన్నది వసివాడరాదు. వాళ్లు ఆటపాటల్లో చదువు సంధ్యల్లో మునిగి తేలాలి. అప్పుడే పసితనానికి పసిడిని అద్దటం కుదిరేది. అందుకు వాళ్లకు ముందుగా లభించే హక్కు నిర్బంధ విద్య. ఉచిత విద్య అన్నది మన రాజ్యాంగంలోని అధికరణం 21A ద్వారా వాళ్లకు లభించింది. ఇది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 12/12/2002 నుండి అమల్లోకి వచ్చింది. అధికరణం 17 ద్వారా అంటరానితనాన్ని నిషేధించటం జరిగింది. దీనివల్ల ఆ అంటుదాఢ్యం బాలలకు అంటకుండా చేయాలనుకున్నారు. అధికరణం 23 శ్రమశక్తికి దోపిడీ చేయరాదు అంటుంది. ఏ దోపిడీ అయినా మానవతా విలువలకు గౌరవ ప్రతిపత్తికి విరుద్ధం. మనుషుల క్రయ విక్రయాలు అటు సంఘ వ్యతిరేకము ఇటు చట్ట వ్యతిరేకమును. ఈ శ్రమదోపిడీలోకి లైంగిక దోపిడీ, మేధో సంపత్తి దోపిడీ మెల్లగా వచ్చి చేరాయి. శ్రమశక్తిని దోచుకోవటం వెనుక ఆర్థిక బలహీనత, అసక్తత ఉంటాయి. అందువల్ల వాళ్లకు అతి తక్కువ వేతనం చెల్లించి శ్రమదోపిడీకి పాల్పడుతుంటారు. ఒక్కోసారి ప్రతిఫలం అసలేమీ చెల్లించకుండానే పని చేయించుకుంటారు. అది బేగార్ క్రిందికి వస్తుంది. నామమాత్రపు ప్రతిఫలం చెల్లించినా అది శ్రమదోపిడీ కిందికే వస్తుంది. ప్రజలలో పెళ్ళుబుకిన చైతన్యం కారణంగా ఈ నిలువు దోపిడీని నివారించడానికి ప్రభుత్వాలు వ్యభిచార నిరోధక చట్టము, కనీస వేతనముల చట్టము, అనాథ బాలల చట్టము వంటి వాటిని రూపొందించి అమల్లోకి తీసుకువచ్చాయి. అధికరణం 24 కర్మాగారాల్లో బాలలతో పనిచేయించరాదు అంటుంది. దానికి అనుగుణంగా ఫ్యాక్టరీ చట్టాలలో ఈ విషయాన్ని పొందుపరచటమేగాక 14 సంవత్సరాల్లోపు వయస్సు గల చిన్నపిల్లల చేత ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాద భరిత ఉత్పత్తి ప్రక్రియల్లోనూ పనిచేయించరాదంటూ ఈ అధికరణం పేర్కొన్నది. మన దేశంలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకే ఈ అధికరణం రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తున్నది. అయితే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 1938, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 వంటి చట్టాలు ఉన్నప్పటికీ గృహాలలో అక్కడక్కడ వెట్టి చాకరీ ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. భవన నిర్మాణ కార్యక్రమాల్లో ప్రేలుడు పదార్థాల మధ్య ప్రమాదాలలో బాలలు ప్రాణాలతో చెలగాటం ఆడవలసి వస్తూనే ఉంది. ఇందుకు కారణం లక్షలాది బీద కుటుంబాలలో పిల్లలే పెట్టుబడి. అటువంటి కుటుంబాలలో పిల్లల సంపాదనే కొందరికి జీవనాధారమైతే కొందరికి మాత్రం వేడి నీళ్లకు చన్నీళ్లు. దీని కారణంగా వాళ్లు కుటుంబ నియంత్రణ పాటించరు. ఇదంతా ఒక విషవలయం. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని స్వార్థపరశక్తులు కొన్ని అతి చౌకగా పిల్లల శ్రమశక్తిని దోచుకోవటం జరుగుతున్నది. బాలకార్మిక వ్యవస్థ అంతమొందాలంటే ముందుగా పేదరికాన్ని తొలగించాలి. 6 సంవత్సరాలలోపు బాలల పరిరక్షణను గురించి ఆదేశక సూత్రాలను అందిస్తుంది మన రాజ్యాంగంలోని అధికరణం 45. అధికరణం 51A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు విద్యావకాశాలను కల్పించటం ఆ పిల్లల తల్లిదండ్రుల లేక సంరక్షకుని బాధ్యత. కనుక తల్లిదండ్రుల పిల్లల్ని కూలికి పంపటం మాని
బడికి

పంపవలసి ఉంది. అది వాళ్లకు చట్టపరమైన బాధ్యత. ఇంతవరకు మనం రాజ్యాంగ పరిధి నుండి వాళ్ల హక్కుల్ని గురించి అవగాహన పెంచుకున్నాం. హక్కుల విషయం కేవలం 2 లేదా 3 శతాబ్దాల నాటిది. అసలు ఇది సమస్యగా తొంగి చూచింది అన్నడో రమారమి 6000 ఏండ్ల నాడు ఈజిప్టుకు చెందిన ఒక మతాధికారి సమాధి గోడలపై వ్రాసిన ప్రకారం, ఇటీవలి కాలంలో భూమి చెడిపోతున్నది. పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని ఖాతరు చేయటం మానినందువలన ప్రపంచం అవసాన దశకు చేరుకుంటున్నది. దాదాపు 2400 ఏండ్లకు పూర్వమే సోక్రటిస్ చెప్పిందేమిటి? ప్రస్తుతం పిల్లలు విలాసాలకు అరులు చాస్తున్నారు. ప్రవర్తన సక్రమంగా ఉండటం లేదు. అధికారం పట్ల అలక్ష్యభావం, పెద్దల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు. సాధన చేయవలసిన సమయాల్లో అల్లిబిల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. పెద్దలు తమ గదిలోకి వచ్చినప్పుడు వాళ్లు మర్యాదపూర్వకంగా లేచి నిలబడటం లేదు. తల్లిదండ్రులు చెప్పిన దాన్ని ఖండిస్తున్నారు. పదిగురులో ఉండి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. భోజనం చేసే సందర్భాలలో రుచికరంగా ఉన్న వాటిని చప్పుడు చేస్తూ గుటుక్కుమనిపిస్తారు. ఉపాధ్యాయుల్ని భయభ్రాంతుల్ని చేస్తారు. ఈ 2 ఉల్లేఖనాల వలన మనకు తెలియవచ్చేదేమంటే, బాలల ప్రవర్తన సమస్యగా కనిపించటం ఈనాటిది కాదు, తరతరాల నుండి అది మనకు సంక్రమించినదే. అయితే ఇంతకు బాలలు నేరస్తులుగా ఎందుకు మారతారు? నేరశాస్త్ర పరిశోధకులు అందుకు అనేక కారణాలను మన ముందుంచారు. ఆర్థికపరమైన కారణాలు, పిల్లలపై వ్యసన పరుల ఆగడాలు, పిల్లలు నేరగాళ్ల సంపర్కంలోకి రావడం, కళ్ళెదుట కనిపించే హింసాత్మక ఘటనల్లో తాము పాల్పంచుకోవాలని భావించడం, మారణాయుధాలు అందుబాటులో ఉండటం అందులో కొన్ని కారణాలు. ఇంకా ఇలా ఎన్నెన్ని కనిపించినా బాలలు నేరస్తులుగా మారడానికి ముఖ్య కారణాలు కుటుంబము, సమాజమే అంటారు ఇంకొందరు. సమిష్టి కుటుంబ వ్యవస్థ కుప్పకూలటమే అందుకు ప్రముఖమైన కారణంగా పేర్కొంటారు వాళ్లు. అల్లరి చెల్లరగా తిరగటం, షాపుల్లో వస్తువులు దొంగిలించడాలు వంటివి బాలల నేరాల్లో చోటు చేసుకుంటాయి. పిల్లలు ఇంటికి వచ్చే వేళకు పెద్దలు లేకుంటే వాళ్లు విసుగు చెందుతారు, ఆందోళన చెందుతారు. వాటి నుండి దూరంగా జరిగేందుకు వాళ్లు చెడు స్నేహాలకు దగ్గరవుతారు. మెల్లగా పొగతాగటం, ఇతరులను ఏడ్పించటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, మత్తు పదార్థాల సేవనం వంటి వాటికి అలవాటు పడే ప్రమాదం ముంచుకొస్తున్నది. పేదరికం బాల నేరస్తుల సంఖ్యను పెంచుతుంది. అటువంటి అలవాట్లకు డబ్బును సమకూర్చుకునేందుకై. ఏది ఏమైనా, ఒడిదుడుకుల కుటుంబం, సక్రమంగా లేని సమాజం బాలలు నేరస్తులు కావడానికి ప్రధాన కారణాలనేది నిరువివాదాంశం. పిల్లలకు వాళ్ల వాళ్ల కుటుంబాల నుండి నీతి, న్యాయం, విలువల వంటివి పొందే హక్కున్నది. వాళ్ల తల్లిదండ్రులు పిల్లల రోజువారీ చదువు విషయంలోనూ, నడవడిక విషయంలోనూ శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అందరూ కలిసి భోంచేస్తూ సక్రమ జీవన మార్గాలను చర్చించుకోవాలి. అలా అని కన్న మాత్రాన పిల్లల్ని రాచిరంపాన పెట్టవచ్చునన్న భావన సరైనది కాదు. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య సంబంధాలు సజావుగా సాగాలి. బిడ్డలు కిషోరప్రాయానికి రాగానే వాళ్లకు తల్లిదండ్రులకు మధ్య ఓ తరహా వైరభావం తలెత్తుతుంది. బిడ్డలు స్వతంత్ర జీవులు అనే భావాన్ని పెంపొందించుకుంటారు. తల్లిదండ్రులేమో బిడ్డలు తమ చేతి నుండి వాళ్లు జారిపోతున్నారనే బాధను పెంచుకుంటారు. కొందరేమో అతిగారాభంతో బిడ్డల్ని సక్రమంగా పెంచలేరు, వాళ్లకు తగిన తరిఫిదినివ్వజాలరు. ఏది ఏమైనా, బాలలకు కుటుంబ జీవనం ఆనందదాయకం కావాల్సి ఉంది. బాల నేరస్తులకు అందే న్యాయం విషయానికి వస్తే, మన సంక్షేమ రాజ్యంలో 1986 నుండి ప్రత్యేక రూపొందుతూనే ఉన్నాయి. 1989 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల విషయంలో నియమావళిని రూపొందించింది. 1992 భారతదేశం దానిని ఆమోదించి దాని ఆధారంగా 2000 చట్టంగా తెచ్చింది. ఆ చట్టం రూపకల్పనలో బీజింగ్ నియామకాలపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదే జ్యువినైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000. ఈ చట్టం 18 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ వర్తిస్తుంది. ఇది 2 విధాలైన బాలల విషయాలు పట్టించుకుంటుంది. ఒకటి చట్టపరంగా న్యాయ విచారణ, 2వది బాల నేరస్తుల సంరక్షణ.

0: 2000 సంవత్సరంలో రూపొందిన ఈ చట్టానికి 2006లో చట్ట సవరణ జరిగింది. అది బాల నేరస్తులకు చెందిన అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంది. బాల నేరస్తులు నిర్బంధం, విచారణ, జరిమానాలు, శిక్షలు వంటి సమస్త విషయాలు అందులో చేర్చారు. నేరస్తుల వయస్సు నిర్ధారణకు కొత్త సెక్షన్ చేర్చారు. నేరస్తుని గుర్తింపును గుప్తంగా ఉంచే విషయంలో శ్రద్ధ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణాలయాలను నెలకొల్పేందుకు వీలు కల్పించారు. పిల్లలను కారాగారంలోగాక సంరక్షణాలయాల్లో ఉంచే వీలు కల్పించారు. ఈ చట్టం ప్రకారం బాల నేరస్తులకు మరణదండన విధించేందుకు వీలు లేదు. 2007 నుండి జువెనైల్ జస్టిస్ బోర్డులు పనిచేయటం ప్రారంభమైంది. తరువాత లోక్ అదాలత్లు రంగంలోకి దిగాయి. అయినా అవి పరిష్కరించజాలనన్ని కేసులు వాటి ముందుకు వస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు జరిగిన కృషి అభినందనీయమే. అయితే మరింతగా కృషి జరపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య పరిష్కారాన్ని మనం కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించరాదు. ప్రజలు కూడా ముందుకు రావాల్సి ఉంది. దాతలు, సంస్థలు బాల నేరస్తుల కోసం మరిన్ని వాళ్ల ప్రవర్తనను సరిదిద్దే హోమ్స్ను నెలకొల్పేందుకు ముందుకు రావాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలన పాలన పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లల రోజువారీ కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచాలి. వాళ్లల్లో విపరీత ప్రవర్తన పొడసూపగానే మానసిక విశ్లేషకుల వద్దకు తమ బిడ్డల్ని తీసుకువెళ్లే అవగాహనను పెంచుకోవాలి. బాలల సంక్షేమ బోర్డులు ఇటువంటి విషయాలలో తల్లిదండ్రులకు తర్ఫీదునిచ్చే కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు, పిల్లలు అప్పుడప్పుడు చిల్డ్రన్స్ హోమ్స్ను సందర్శిస్తూ బోర్డు నియమాలకు లోబడి తమ సేవల్ని అందించవచ్చు. బిడ్డల శిక్షణ ఆషామాషీ వ్యవహారంగా గాక విలువల పరిరక్షణగా భావించి ప్రజలు, ప్రభుత్వము దానిపై దృష్టి నిలిపినప్పుడు మాత్రమే బాల నేరస్తుల సంఖ్య గణనీయంగా తగ్గి సమస్యకు పరిష్కారం పెద్ద ఎత్తున సమకూరగలదు.
1: మీరింతవరకు బాలల హక్కులు, పరిరక్షణ చట్టాలు అనే అంశం గురించి శ్రీ రావెల సాంబశివరావు గారి ప్రసంగం విన్నారు.
2: ఉదయరేఖల్లో ఇప్పుడు వినండి గ్రామీణ యువతకు సృజనాత్మక కళలు అనే అంశం గురించి శ్రీ కామా సోమరాజు గారి ప్రసంగం వింటారు.
3: ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు మానవ సమాజ పురోగమనానికి సృజనాత్మక కళలు ముఖ్య భూమికను పోషిస్తున్నవి. తరానికి తరానికి మధ్య నిరంతరంగా కాలానుగుణంగా మన సంస్కృతి, సాంప్రదాయాలు, సంగీత సాహిత్యాలు ఎన్నో మార్పులు, చేర్పులతో, నూతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్నమైన ప్రతిభా పాటవాలను ఆవిష్కరిస్తుంది నేటి యువత. ముఖ్యంగా లలిత కళలు, జానపద కళలు ప్రదర్శించే తీరులోనూ, సంగీత సాహిత్యాల కలయికలోనూ పలు మార్పులు సంభవించినవి. ఉదాహరణకు లలిత కళల్లో మొదటిదైన సంగీతాన్ని తీసుకుంటే, కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చుంటే ఎన్నో శబ్దాలు మనకు స్పష్టంగా వినిపిస్తాయి. ఆ శబ్దాలకు శృతి చేసి లయబద్ధంగా రాగం తీస్తూ సాధన చేస్తే స్వరజ్ఞానం తెలుస్తుంది. వీణుల విందైన రాగాలు ఆలపిస్తూ సృజనాత్మకతను పెంచుకొని క్రొత్త క్రొత్త బాణీలు సృష్టిస్తుంది నేటి యువత. ఈ స్వర సాధనే కాక వాద్య పరికరాలైన హార్మోనియం, తబల, డోలక్, మృదంగం, ఫ్లూటు, గిటారు, డప్పులు, వీణ, సితార, వయోలిన్ మొదలైన వాద్య పరికరాలతో నిత్యం సాధన చేస్తూ కొత్త కొత్త రాగాలు వీణుల విందుక మధురమైన సంగీతాన్ని అందిస్తుంది నేటి యువత. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మరియు దేవాలయాలలో, ప్రభుత్వ ఫంక్షన్స్లో, ప్రార్థనా స్థలములలో శాస్త్రీయ లలిత సంగీతాలను సాంప్రదాయకమైన వడవడిక ఉంటుంది. అనగా ప్రత్యేక క్రమశిక్షణతో ప్రదర్శనలు ఉంటాయి. ఇక పెళ్లిళ్లలో, జాతరల్లో, మరియు పుట్టినరోజు

వివిధ రకాలైన పార్టీలలో ఫంక్షన్లలో ఇదే సంగీతం శృతి మించి తీన్మార్ శబ్దాలు రణగొణధ్వనులతో శబ్ద కాలుష్యం పెరిగి శృతి తప్పి గతి తప్పి రిధం చెవులకు చిల్లులు పడేతంత ధ్వనులతో పాశ్చాత్య సంగీత పోకడలను జోడించి స్వరజ్ఞానం లయతప్పి మద్యపానంలో ఊగుతూ తూగుతూ కేరింతలతో మతి తప్పే స్థాయికి పోయి అలసి పడిపోయే కళను కూడా నేటి యువత అలవర్చుకుంది, ప్రదర్శిస్తుంది కూడా. కాని నాటి సంగీతం రసవత్తర రాగాల మధుర స్వరాల మనోహరమై విలసిల్లినది. నేటి సంగీతం శృతి తప్పి గతి తప్పి యాంత్రికంగా కొనసాగుతుంది. ముందు ముందు ఇంకా ఎలాంటి ప్రభావం ఈ సంగీత ప్రియుపై పడనుందో కాలమే నిర్ణయించాలి. ఇక లలిత కళల్లో రెండవది సాహిత్యం. ఇది మానవ జీవన నడవడికలకు ప్రధానమైనది. యువతలో నాటి నుంచి నేటి వరకు ఈ సాహిత్యం పట్ల అభిరుచి సహజంగానే ఉంటుంది. చక్కని సన్నివేశాలకు, సమాజంలో జరిగే సంఘటనలకు, ప్రకృతి సౌందర్యం, ఇలా కొన్ని వేల ఇతివృత్తాలను కథలుగా, కవితలుగా, పాటలుగా, నాటకములుగా సృజనాత్మకతతో రూపొందించి నేటి యువత, ఆనాటి యువతరం యువత ఈనాటి తరానికి గురువులై సాహిత్యం పట్ల అవగాహన, అది సమాజంలోని మనుషులను ఎలా ఆకట్టుకోవాలి, రంజింపచేయాలి అనే భావన యువతలో కలిగిస్తుంది ఆనాటి యువత. తమ ఊహలకు ఆలోచనలకు పదును పెట్టి తమలో చెలరేగే భావాలను నూతనమైన వరవడిని సృష్టించి ప్రకృతిలోని ప్రతి అణువు పరిశీలించి ముఖ్యంగా గ్రామీణ యువత నిరంతరంగా నూతన కళా సాహిత్యాలను రూపొందిస్తున్నారు. ఉదాహరణకు పల్లెల్లో యువతీ యువకులు చలాకితనం, పని పాటలు, జీవన స్థితిగతులు, భాష, భావ వ్యక్తీకరణ, కల్మషం లేని స్వభావం, సంగీత సాహిత్యాల పట్టుకొమ్మలు ఆయా గ్రామాల్లోని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఒక పాట గాని, కవిత గాని, నాటకం గాని స్వయంగా రచించి ప్రదర్శన చేసేవారు. పాటైతే మధురమైన బాణీ కట్టి పాడటం, కథైతే సన్నివేశానికి అనుగుణంగా భాషాభావం హృదయానికి హత్తుకునేలా కథారచన చేసుకుని చదువుతారు. కవితలు, పద్యాలు మొదలైనవి భావవ్యక్తంగా అర్థవంతమైన భాషా శైలితో వేదికలపై చదివి ప్రేక్షకుల మన్ననలు పొందుతారు. ఇంకా ఇదే సాహిత్యంలో అతి ప్రధానమైన నాటకం. నాటికి నేటికి సమాజంలో ముఖ్యంగా భూమికను పోషిస్తుంది నాటకం. అందుకే అంటారు రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం, కావ్యేషు నాటకం రమ్యం, వాక్యం రసాత్మకం కావ్యం, ఇలా అర్థవంతమైన పదాలతో ఎన్నో కావ్యాలు రసవత్తరంగా వ్రాసిన ఆ కావ్యంలో దాగి ఉన్న కథ, అందులో పాత్రలు, సన్నివేశ సందర్భాలు దృష్టి రూపంలో చదివిన మనకు రంజింపచేయలేవు. అదే ఒక నాటక రూపంలో ప్రదర్శించితే ఆ కథలోని పాత్రలు, సందర్భానుసారంగా సన్నివేశాలు, ఇంకా ఆయా పాత్రలు పలికే భాష భావం, నటనలో కనిపించే నవరసాలు, దానికి తోడు సంగీతం, నటీనటుల వేషధారణ, స్వరూప స్వభావం, రంగస్థలం అలంకరణం, సెట్టింగులు, లైటింగ్, సన్నివేశంకి సన్నివేశంకి మధ్య సందర్భానుసారమైన అలంకరణలతో తెరలు, అన్ని హంగులతో ప్రదర్శించిన నాటకం ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అదే పద్య నాటకాలైతే ఉదాహరణకు సత్యహరిశ్చంద్ర, రామాంజన యుద్ధం మొదలైన నాటకాల్లోని పద్యాలు రాగం తీసి పాడితే ప్రేక్షకులు వన్స్ మోర్ కొట్టి మరీ పాడించుకునేవారు. అంటే కథలోని అంశాన్ని నాటక రూపంలో ప్రదర్శించటం ద్వారా సామాన్య ప్రజలకు, మేధావులకు, అందరికీ హృదయాలలో

స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే చలనచిత్ర పరిశ్రమలకి తల్లి నాటకం, తండ్రి నటన. వీటి నుండి జన్మించినదే సినిమా. ఈ సినిమా నుండి పుట్టిన పిల్లలే టెలివిజన్లు, ఆ తర్వాత సెల్ ఫోన్లు,

0: వీటి వలన మంచి చెడు రెండూ జంటగా ప్రయాణిస్తున్న కళలే. చెడు కొంచెం స్పీడుగా యువతలో ప్రవేశించి పెడదారి ప్రమాదాల దారిలో పడింది. వింత వింత కళలు ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం దెబ్బతింటుంది. కాని కొంతమంది యువకులు సమాజానికి అవసరమైన అంశాలు తయారు చేసి, సృజనాత్మకమైన అంశాలను రూపొందించి ఎన్నో అద్భుతాలు, ఆదాయం కూడా సృష్టించుకోగలుగుతున్నారు. పూర్వకాలంలో మనకు పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలు ఉన్నవి. ఆ కాలంలో వీటిని అద్భుతంగా ప్రదర్శించేవారు. ఇదే కాక పగటి వేషాలు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట, వీధి సర్కస్, పెండ్లి వేడుకలకు, గ్రామ జాతర జాతరలకు, పొలం పనిచేసేటప్పుడు పాడుకునే పాటలు, జానపద పాటలు, గ్రామదేవతల పాటలు, విచిత్ర వేషాలతో ఆయా పల్లెల్లో ఒక ఆహ్లాదకరమైన సంబరాలు జరిగేవి. అదే కళలను ఇప్పుడు గ్రాఫిక్స్లో తయారు చేసి పండుగలకు, ఫంక్షన్లకు సెల్ఫోన్లో వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా తమ కళా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నారు. కానీ సహజమైన వాతావరణంలో అందరూ కలిసి ఒకచోట కూడి చేసుకునే వేడుకలో పొందే ఆనందం కంటే ఈ చరవాణిల ద్వారా పంపే మెసేజ్ వేడుక అంత ఆనందం ఉండదు. అందుకే గ్రామీణ యువత ఒక వినూత్నమైన కళలను, అనగా ఆహ్లాదకరమైన పాటలు గాని నాటకములు గాని ప్రదర్శించలేకపోతున్నారనేది వాస్తవం. ఇకపోతే లలిత కళల్లో మూడవది నాట్యం. అనాదిగా మనకు ఎన్నో నృత్య రీతులు ఉన్నాయి. నృత్యానికి అభినయం కలిస్తే నాట్యం అవుతుంది. ఆంగికం భువనం యస్య అంటే అంగములతో చేసే విన్యాసం. యువత యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఆటల్లోనూ, జానపద కళల్లోనూ, నటన నాటకాల్లో సాధన చేయటం వలన, శిక్షణ ఇవ్వటం వలన వారి సృజనాత్మకత వికసిస్తుంది. సాంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు నాటి నుండి నేటి వరకు ప్రసిద్ధిగాంచిన నృత్యాలు. బాల్యం నుండి యుక్త వయసు వరకు ప్రసిద్ధులైన నాట్య గురువుల వద్ద శిక్షణ తీసుకుని శృతి, లయ, జతి, తాళం తప్పకుండా అభినయ అంగ విన్యాస భంగిమల విన్యాసమే నాట్యం. ముఖ్యంగా దేవాలయాలు ముందు, పాఠశాలలు, కళాశాల వార్షికోత్సవాలలో మరియు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల వేడుకలలో, ఉత్సవాలలో, జాతరల్లో ఈ నాట్యం ప్రదర్శించబడుతుంది. పండిత పామరులను ఆకర్షించి అభినందించబడుతుంది. ఈ నాట్యం ఒక్కటేగాక కోలాటం, జానపద నృత్యాలు కూడా ఎంతో ప్రసిద్ధములై నాటి నుండి నీటి వరకు అలాగే చెక్కు చెదరకుండా తరం తరం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యువతను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళితే ముందు ముందు ఈ కళలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
1: మీరు ఇంతవరకు గ్రామీణ యువతకు సృజనాత్మక కళలు అనే అంశం గురించి శ్రీ కామా సోమరాజు గారి ప్రసంగం విన్నారు.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: cricket, fourth T20 international between India and the West Indies to be played in Hyderabad this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు.
2: విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన, సిఐఏ ప్రాంతీయ సదస్సు, జాతీయ పింఛన్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమం, జిల్లాలో తీర ప్రాంత భద్రతకు సమగ్ర కార్యాచరణ వంటి పలు అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఇందులో భాగంగా రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను జలప్రవేశం చేయించారు. ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు పరిశ్రమలకు కేంద్రంగా మారుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఐఐఎంలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ప్రాంతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 7.8% వృద్ది రేటుతో ముందుకు సాగుతోందని తెలిపారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు కల్పించేందుకు సింగిల్ విండో విధానం ద్వారా 6 నుంచి 12 నెలల్లో ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నేవీ, కోస్ట్గార్డ్, మెరైన్ పోలీస్, మత్స్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో తీర ప్రాంత భద్రతపై సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మత్స్యకారులు, బోటు నిర్వాహకులకు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం అందించడం ద్వారా వారి శారీరక మానసిక వికాసం మెరుగుపడుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు అన్నారు. 9వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా మన అంగన్వాడీ మన బాధ్యత ఇతివృత్తంతో విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాలల పోషణ, ఆరోగ్యం, ప్రారంభ వికాసంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో జాతీయ పింఛన్ వ్యవస్థ ఎన్పీఎస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పింఛన్ నిధి నియంత్రణ మరియు అభివృద్ది ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీఎఫ్ఆర్డీఏ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ తివారీ మాట్లాడుతూ, అసంఘటిత రంగంలోని వారికి పింఛన్ భద్రత కల్పించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. ఎన్పీఎస్ ద్వారా పన్ను ప్రయోజనాలు, తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు పారదర్శక సేవలు పొందవచ్చని వివరించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బాలల రక్షణ, సంరక్షణ, భద్రతపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల రక్షణ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి ఆపదలో ఉన్న బాలలను గుర్తించి తక్షణ రక్షణ కల్పించాలని అధికారులు సూచించారు. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యోంతః ప్రవిశ్య మమవాజమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వతాంనా అన్యాంస్తః హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. జగత్కళ్యాణ చక్రవర్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తత్రాణ పరాయణుడు అడుగడుగు దండాలవాడు అయిన శ్రీనివాస పరబ్రహ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఎంతో ముచ్చటగా స్వామి సింహవాహనారూఢుడై దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మలయప్ప స్వామి ఒక్కడే సింహవాహనంపై విహరిస్తూ ఉన్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం అని శ్రీకృష్ణ పరమాత్మగా ఏ రకంగా తాను విహరిస్తాను అన్న విభూతి దర్శన భాగ్యాన్ని కలియుగవాసులైనటువంటి భక్త శిఖామణులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీనివాస పరబ్రహ్మ ఆనంద నిలయాధీశుడై ధ్రువమూర్తిగా వెలుగొందేటువంటి స్వామి ఏకకాలంలో అనేక భక్తుల యొక్క మనస్సులలో ఆనంద పరవశం కలిగింపచేయడం కోసం తనంతట తానుగా ఉత్సవమూర్తిగా మలయప్ప స్వామిగా వేయించేపు చేసి స్వామి తన యొక్క వాహన మండపం నుంచి సింహ వాహనాన్ని అధిష్ఠించి చక్కని యోగ నరసింహ అవతారంతో దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. సింహం అంటే పరాక్రమానికి ప్రతీక. విష్ణువు సింహముఖుడై దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించినటువంటి వైనం మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినటువంటి కరుణ కూడా మనకి అందులో కనబడుతుంది. యోగశాస్త్రంలో కూడా సింహం వాహనశక్తికి గమనశక్తికి ప్రతీక అని, అలాగే పరాక్రమవంతులైనటువంటి భీమాదులందరూ కూడా సింహ బలులు అని మనకి పురాణాలు ఇతిహాసాలు కీర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిగించినట్లయితే ఆనంద నిలయంపై నలువైపులా కూడా సింహ ప్రతిమలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే సమస్త భక్తులను కూడా రక్షించేటువంటి రక్షణ శక్తిగా అవి మనకి భాషిస్తూ ఉంటాయి. బ్రహ్మోత్సవంలో వెంకటనాథుడు తిరువెంకటనాథుడు వెంకటేశ్వర స్వామి ఇలా సింహ వాహనంపై విహరించడంలో ఆంతర్యమేమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి భక్తులారా మీకు భయపడవలసినటువంటి పని లేదు అన్న తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ స్వామి యొక్క మంగళ మనోజ్ఞమైనటువంటి స్వరూపాన్ని శ్రోతలారా మనసనే చక్షు ద్వారా మనం గనక వీక్షించినట్లయితే స్వర్ణమయమైన సింహాసన సింహపీఠంపై స్వామివారు చక్కగా నరసింహస్వామి స్వరూపంలో యోగ నరసింహునిగా తన యొక్క దక్షిణ పాదాన్ని వామపాదాన్ని అటూ ఇటూ ఉంచి తన రెండు చేతులు కూడా మోకాళ్లపై ఉంచి ఒక దివ్యమైనటువంటి రూపంతో భాసిల్లుతూ ఉన్నారు. ఆయన పక్కన చక్కగా ఆభరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి అలంకారాలన్నీ కూడా వాటన్నిటితో దివ్య కాంతులతో స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు సుగంధ పుష్పమాలికల నడుమ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖమండలం ప్రకాశిస్తోంది. రాజాసనానికే రాజాసమైనటువంటి ఆ అలంకారం భక్త కోటి కనులకు ఆనంద అతిశయాన్ని అందిస్తూ ఉంది. మృగరాజు అంటేనే సింహం నోరు తెరిచి జటాజూటాన్ని విదిలిస్తూ గర్జిస్తున్నటువంటి భంగిమలో అటు సింహం ఉంది. ఆ సింహం అపస్మారుడనేటువంటి వాణ్ణి అణిచిపెడుతున్నట్టుగా మనకి వాహనంలో చక్కగా కనిపిస్తోంది. అంటే అజ్ఞానాన్ని అణగదొక్కేటువంటి సింహం ఆ సింహంపై స్వామి, అంటే మన అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా స్వామి ఈ వాహన సేవలో మనకి

0: భాసిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. సత్యోరూపంగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం. అంతేకాదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడంలో ఆలస్యమైందేమో అని ఆందోళనతో, నాయన ప్రహ్లాద నిన్ను రక్షించడంలో నేనేమైనా ఆలస్యం చేశానా అని కరుణ కూడా చూపించినటువంటిది. అంటే శిష్యులకు, భక్తులకు, ఆర్తులకు అది సింహవాహనం, సింహావతారమైనప్పటికీ కూడా కరుణతోనే, కారుణ్యంతోనే, వాత్సల్యంతోనే భాసిస్తుంది. కానీ ఎవరైతే దుష్టులున్నారో అధర్మ మార్గంలో అజ్ఞానంతో భోగాలపై పడి అధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ఆ సింహం యొక్క జూలు విదిలించుకునే పరాక్రమ స్వరూపంగా ఒకసారి తలుచుకుంటేనే ఏ రకంగా గజానికి స్వప్నంలో సింహం వచ్చినా ఆందోళన చెడి పరిగెడుతుందో, అలా పాపాత్ముల యొక్క హృదయాలలో సింహస్వప్నంగా, సింహంగా నేను వెలుగొందుతాను అన్న స్వరూపంతో స్వామి అదిగో సింహ గమనుడై ముందుకు వస్తూ ఉన్నాడు. నైరుతి మూలకి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు? అనంతాళ్వారితో సమీపానికి విచ్చేస్తూ ఉన్నారు. దివ్య మకర తోరణాలతో అద్భుతమైనటువంటి శ్వేత ఛత్రాల యొక్క ఛాయలో దేదీప్యమానంగా స్వామి మంగళ మనోజ్ఞ దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సింహం కూడా తన పరాక్రమాన్ని చూపించే విధంగా తన ముందున్నటువంటి రెండు పాదాలను పైకెత్తి సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. ఇలా అద్భుత మనోజ్ఞ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ భాగ్యాన్ని మనోనేత్రాలతో చక్కగా విని ధరించేటువంటి ఆకాశవాణి శ్రోతలు మనందరి యొక్క కూడా జన్మ ధన్యమయ్యేటువంటి మధుర క్షణములు ఇవి. ఇటువంటి వాహన విశేషాల్ని, అంశాల్ని మరికొన్నిటిని మనం శ్రీమాన్ శేషాచార్య గారి యొక్క గళం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సింహ వాహన పరాక్రమ వైభవం మనందరికీ కూడా లభించాలని, మన అజ్ఞానం తొలగాలనేటువంటి భావనతో స్వామివారిని ప్రార్థిద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యత్. ఈ బిరుదు ఎంతో సార్థకమైనది. ఎందువల్లంటే అన్ని అవతారముల యొక్క రహస్యాన్ని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు భక్తులందరికీ దర్శింపజేస్తూ తన యొక్క వైభవాన్ని చాటి చెబుతూ అనేక యుగాల చరిత్రలన్నింటినీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. ఆ స్వామిని దర్శించినట్లయితే ఒక్కసారి ఈ మానవ దేహాన్ని ధరించినందువల్ల కలిగే మాయలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎంత చక్కని కమనీయ రూపంతో ఆ స్వామి వెలిగిపోతున్నాడో చూడండి. భగవంతుణ్ణి ఆరాధించటానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో అర్చావతారం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అర్చావతారాన్ని మనం దర్శించినప్పుడు నిగ్రహం అనేది కలుగుతుంది. ఆ నిగ్రహం కలిగినప్పుడు హృదయం పరమాత్మునియందు లగ్నమయ్యి ఇతరమైన విషయాలన్నీ విస్మరిస్తారు. అదేవిధంగా ఈనాడు తిరుమాడ వీధులలో స్వామివారు చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటే సింహవాహనం మీద ఆ స్వామిని దర్శించినటువంటి భక్తుల యొక్క నేత్రములు గాని, మనస్సు గాని, చంచలమైన మనస్సు కూడా స్థిరంగా స్వామి స్వరూపమునందే నిలిచిపోయి వేరే ఐహికమైనటువంటి విషయములను మరచిపోతూ తదేకంగా ఆ స్వామి అందే లగ్నమవుతూ ఉంది. వారి యొక్క హృదయము అలాగే దర్శనము కూడా యోగమంటే అదే కదా. యోగ నృసింహునిగా ఆ స్వామిని మనం భావన చేసినట్లయితే ఆ యోగమంటే ఏమిటి? పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటమే. అర్చారూపంలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శిస్తూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి యోగము. ఆ కింద సింహాకారంలో ఉన్నటువంటి ఆ రూపం వాహనాన్ని చూచినప్పుడు భయం కలుగుతుందా? ఆ పైన ప్రసన్నమూర్తిగా ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఆనందం కలుగుతుందా? ఈ సింహవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఈ భయంకరమైనటువంటి సింహముల వలె వెంటాడేటువంటి ఐహికమైన ఈ సమస్తమైనటువంటి భవ బాధల నుంచి ఆ పరమాత్ముడే సంరక్షిస్తాడు మనని అనేటువంటి ఒక చక్కని ఆలోచన కలుగక మానదు. ఒక సముద్రాన్ని సమీపించినప్పుడు ఆ సముద్రం ఏ విధంగానైతే మనకి ఆనందాన్ని భయాన్ని కలిగిస్తుందో,

0: ఏ విధంగా ఇక్కడ సింహరూపములైనటువంటి బాధల నుంచి మనల్ని రక్షించి ప్రసన్నంగా అనుగ్రహించేటువంటి పరమాత్ముని దివ్యస్వరూపం అనేది మనకి ద్యోతకమవుతూ ఉన్నది. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ సింహమైన ఆ పరమాత్మ స్వరూపమైన భక్తుల యొక్క రూపమైన ఇదంతా పరమాత్మ తత్వమే తప్ప వేరొకటి కాదు. ఎందువల్లంటే ఈ జగత్తంతా పరమాత్ముని కన్నా భిన్నమైనది కాదు కదా. అనేక రూపాలలో ఈ లోకం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి జీవరాశులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, అలాగే మానవులుంటారు. ఉద్భిజములు, అండజములు, స్వేదజములు, యోనిజములు అనబడేటువంటి అనేక రకములైన జీవరాశులతో చరాచరములతో నిండినటువంటి ఈ సమస్తమైన ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా కూడా పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు అన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడే ఉన్నాడు, కానీ చూడడానికి ఆ రూపములు మాత్రం భిన్న భిన్నములుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ భావనతో ఆలోచించినట్లయితే ఒక సింహాన్ని చూచినప్పుడు భయము లేదు, అలాగే ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ప్రాణిని చూచినా కూడా దాని పట్ల తక్కువ భావము లేదు. క్రూరమైన మృగాన్ని చూచినప్పుడు భీతి లేదు. ఎందువల్లంటే అంతా పరమాత్మమయమేగా. ఈ జ్ఞానాన్ని పొందటమే నిజమైనటువంటి తత్వము, అదే యోగము. ఆ యోగాన్ని మనందరికీ నేర్పిస్తున్నట్లుగా యోగ స్వరూపునిగా ఆ చక్కని చిహ్నంతో, ముద్రతో పరమాత్ముడు రెండు చేతులను తన మోకాళ్లపై నిలిపి ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఆ సింహవాహనాన్ని అధిరోహించి, ఓ భక్తులారా, మీరు ఏ విధంగానూ ఈ సంసార సాగరాన్ని చూచి భయపడవలదు, ఇదంతా నా మాయాకల్పితమే అనే విషయాన్ని తెలుసుకోండి. సింహముల వలె కనిపించేటువంటి ఈ లౌకికమైనటువంటి ఈ దుఃఖములకు మీరు ఏమాత్రమూ భయపడద్దు. నన్నే మీ హృదయంలో నిలుపుకున్నట్లయితే ఇవన్నీ, ఈ బాధలన్నీ కూడా గాలిచేత ఎగరగొట్టబడినటువంటి దారుణమైన మేఘరాశుల వలె చెల్లాచెదరైపోతాయి. మేఘముల వెనక దాగినటువంటి సూర్యుని వలె దేదీప్యమానంగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ నేను మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాను, మోక్షాన్ని మీకు అందిస్తాను. మీరు ఉండవలసింది ఎలాగా అంటే, నేను ఏ రకంగా నిశ్చలమైనటువంటి స్వరూపంతో ఈ సింహవాహనం మీద మీకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నానో, అలాగే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, శీతోష్ణములు మొదలైన ద్వంద్వములన్నీ పట్టించుకోకుండా నిశ్చలతత్వంతో మానవ దేహాన్ని మీ అందరికీ అందించినందుకు, దాన్ని సార్థకం చేసుకుంటూ మీ ఇంద్రియములన్నింటినీ, మనస్సుని కూడా చంచలం కాకుండా, విషయముల పట్ల ప్రసరించకుండా నా రూపమునందు, నా తత్వమునందు దానియందే నిలబెట్టి మీరందరూ మోక్షాన్ని పొందండి అని ఉపదేశిస్తున్నట్లుగానే ఉన్నది. అలాంటి పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్ని ఆనందంగా వర్ణించేటువంటి అపౌరుషేయమైన వేద రాసులతో, ఇదిగో చూడండి, ఇక్కడ వేద పండితులందరూ ఈ మాడవీధుల్లో పరమాత్ముని యొక్క దివ్య తత్వాన్ని ఆ వేదరాశిలో వర్ణింపబడినట్లుగా చక్కగా గానం చేస్తూ ఉన్నారు. వేదములంటే ఆ పరమాత్ముని స్వరూపమే కదా. అలాంటి పరమాత్ముణ్ణి మనందరం కూడా ఈనాడు సింహవాహనారూఢుడై తిరుమాడ వీధులలో, కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల కన్నులకు ఆనందాన్నిస్తున్నటువంటి ఆ పరమాత్ముణ్ణి చక్కగా స్మరించుకుందాం, ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అయ్యా, బ్రహ్మశ్రీ మారుతి గారు, మీరు చక్కగా స్వామివారి వైభవాన్ని మరింతగా వర్ణించండి. భక్తులారా, మనందరం శ్రవణానందంగా విందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపరీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష, మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శరణ.

నాగతి ఎలా చేయాలి, స్వామివారిని ఎలా ఆశ్రయించి తరించాలి అని మనకి కులశేఖర ఆళ్వార్లు చక్కగా తెలియపరిచారు. అదేవిధంగా పరాక్రమంతో ఉన్నవారిని కూడా ప్రసన్నం చేసుకోవడం ఎలా అన్న విషయం ప్రహ్లాదుడు ద్వారా మనకి తెలుస్తుంది. సింహ స్వభావం ఎటువంటిది అంటే పరాక్రమంలో సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషుగజేషు ప్రకృతి రియం సత్వతాం నకలు వయస్తేజసాం హేతు. సింహము ఎంత చిన్నపిల్లైనప్పటికీ కూడా, చిన్న శిశువైనప్పటికీ కూడా అది మదంతో కూడినటువంటి గజం యొక్క కుంభస్థలం మీదే దృష్టింది, దానిపైనే దాడి చేస్తుందిట. అంటే దాని యొక్క స్వభావం అటువంటిది. అంతేనా కాదు, దాని యొక్క స్వభావం గురించి నీతి శతకంలో భర్తృహరి కూడా చెప్తారు. క్షుత్క్షమోపి జరాకృశోపి శిథిల ప్రాయోపి కష్టాం దశాం ఆపన్నోపి విపన్న దీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభభిషిత గ్రాసైక బద్ధ స్పృహ కిం జీర్ణం తృణమత్తి మాన మహతాం అగ్రేసర కేసరీ. ఏమిటండి ఈ నీతిలో మనం తెలుసుకోవాల్సింది అంటే, సింహము ఎటువంటిదైనప్పటికీ, క్షుత్క్షామోపి ఆకలితో బాధపడుతున్నప్పటికీ, జరాకృషోపి ముసలితనం వచ్చినప్పటికీ, శిథిలప్రాయోపి శిథిల దశకి తేరుకున్నప్పటికీ కూడా, కష్టాం దశామాపన్నోపి ఎంతటి కష్టదశం క్లిష్టదశం వచ్చినప్పటికీ కూడా, తన యొక్క శక్తి క్షీణిస్తున్నప్పటికీ కూడా, చివరికి ప్రాణాలు పోతున్న సమయంలో కూడా, కిం జీర్ణం తృణమత్తి వేటాడే అవకాశం లేదు, శరీరం సహకరించట్లేదు అని తన దగ్గర దొరికేటువంటి పచ్చిక బయళ్ళు స్వీకరిస్తుందా? లేదు లేదు, ఏదో రకంగా శక్తి కూడా తీసుకుని మత్తేభేంద్ర విభిన్న అంటే మదించినటువంటి ఏనుగ కుంభస్థలంలో ఉండేటువంటి మాంసాన్నే స్వీకరించాలి అనుకుంటుంది. ఎందుకంటే మాన మహతామగ్రేసర కేసరి, మానవంతుల్లో ముందు ఉండేటువంటిది మృగరాట్ సింహం. మరి దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, కష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా, భోగాలకి వశులం కాకుండా నిరంతరము ఏ రకంగా సింహము ఆ గజము యొక్క కుంభస్థలం మీద దృష్టి పెట్టిందో, అలాగే మనకు పురుషార్థములలో తురీయమైనటువంటి మోక్షం అనేటువంటిదే మనకు కుంభస్థలం లాంటిది మనం సింహంగా భావిస్తే. కాబట్టి దానిపైన మన దృష్టిని వించి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా పట్టు విడవకుండా, ఎవరైతే ఆ మోక్ష పదాన్ని దక్కించుకోవడానికి భక్తి సామ్రాజ్యాన్ని, భక్తిని సాధనంగా మలుచుకుంటారో, అటువంటి వారికి నేను వశమవుతాను అన్న తత్వాన్ని తెలియపరిచే రీతిలో స్వామివారు చక్కగా ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్య చరణ కమలాలను వీక్షించి ఆయన యొక్క చరణ సేవలో తరించాలని భక్తులందరూ కూడా ఎంతోమంది ఎన్నో ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా కళాకారులు కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాయి. గజరాజులు ముందుకు కదులుతూ ఉన్నాయి, వృషభాలు ముందుకు కదులుతూ ఉన్నాయి, అశ్వరాజాలు కదులుతూ ఉన్నాయి, పక్షులు కూడా చక్కగా వాహనం చుట్టూ విహరిస్తూ అవి కూడా స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాయి. స్వామి వాహనం ముందుకు కదులుతూ ఉంటే వృక్షరాజాలు ఆనందాన్ని తెలియపరుస్తున్నాయా అన్నట్లుగా తమ యొక్క కొమ్మలను అటు ఇటు ఊపుతూ కూడా స్వామి దర్శన భాగ్యానికి పరవశించినట్లుగా ఉంది. వీటన్నిటినీ పరవశింప చేయడం కోసం వాయువు కూడా చల్లగా వీస్తూ ఉంది. వాతావరణం కూడా భక్తులకు సహకరించే విధంగా, సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ తిరుమలలో అందజేస్తూ ఉన్నాడు. ఇలా అందరి మనస్సులలో కూడా ఆనంద పరవశాన్ని నింపింపజేస్తూ స్వామి ఎంతో వైభవంగా, వైభవోపేతంగా దివ్య మంగళ మనోజ్ఞ దర్శన భాగ్యాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. అందుకే అంటారు, సంచింతయేద్ భగవత చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్న కచక్రవాల జ్యోత్స్నాభిరాహత మహత్ హృదయాంధకారం యచ్చౌచ నిస్సత సరిత్ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్యధికృతేన శివ శివోభూత్ చాతుర్మనశ్యమలశైల నిసృష్ట వజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం అని మనకు వ్యాసమహర్షి భాగవతంలో తెలియజేస్తారు.
వజ్ర అంశ ధ్వజ కమలాది చిహ్నాలు కలిగి శోభాయమానంగా వెలుగుండేటువంటి ఉన్నతమైనటువంటి నఖమండల యొక్క కాంతులతో భక్తుల హృదయాలలో మహాంధకారాన్ని సంపూర్ణంగా తొలగిజేసేటువంటి

ఆ భగవత్ చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో మనం చక్కగా సేవించాలి. ఆ స్వామి యొక్క దివ్య పాదారవిందం అందుకోవాలని చింతన చేయాలి. ఎవరి చరణాలను ప్రక్షాళన

0: భగవంతుని యొక్క చరణ కమలములే మనకు శరణములు అన్నటువంటి భావనతో మనం స్వామిని చక్కగా కీర్తించాలి. నిరంతరము కూడా ఆండాళ్ళు కూడా తన యొక్క తిరుప్పావైలే గుహలో నిద్రించినటువంటి సింహస్వరూపమా శ్రీకృష్ణ సింహమా అని కీర్తించింది. ఇలా అందరి చేత కూడా కీర్తింపబడినటువంటి స్వామి అందరినీ ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం మనలో అటువంటి పరాక్రమాన్ని అందించి అపస్మారుణ్ణి సింహం తొక్కిమెట్టినట్టుగా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అధర్మాన్ని తొక్కిపెట్టి జ్ఞానం వైపు మన మనస్సుని మరల్చుకోమని, మన యొక్క దృష్టి నిరంతరము కూడా తురీయమైనటువంటి కైవల్య సాధనకై పరితపించమని, అలా ఎవరైతే ఉపక్రమిస్తారో వారికి సింహానికి ఉన్నటువంటి బలాన్ని మీకు నేను అందిస్తానని సుమా అన్న తత్వాన్ని కూడా మనకి తెలియజేసే విధంగా స్వామి మంగళ మనోజ్ఞుడై ప్రసన్న చిత్తుడై యోగంతో యోగ నారసింహుడిగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. రాజ టీవీతో వెలుగొందుతూ ఉన్నాడు. దివ్య పుష్ప మాలలతో శోభితుడై అనేకమైనటువంటి రత్న ఆభరణాలు ధరించి ప్రసన్నమైనటువంటి ముఖంతో దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ స్వామి వైభవాన్ని కనులారా వీక్షించినా, చెవులారా విన్నా కూడా మనకు కలిగేటువంటి భాగ్యం అమోఘమని చెప్పి, అందుకని ప్రహ్లాదుడు కూడా ఎంతో చక్కగా మనకు భగవంతుడు అందించినటువంటి దానిని ఎలా సార్థకం చేసుకోవాలో కూడా తెలియజేశాడు. కమలాక్షు నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శరము శరము అని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పాంచభౌతిక శరీరంతో శాశ్వతమైనటువంటి యశశరీరాన్ని ఇంకా ముందుకు వెళితే అసలు జన్మరాహిత్యాన్ని ఎలా పొందాలో దివ్య తత్వాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు. ఆ ప్రహ్లాద తత్వాన్ని తెలుసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా స్వామి దర్శన భాగ్యాన్ని పొంది, స్వామి దర్శనాన్ని తాను పొందడమే కాక తన తండ్రికి కూడా ఒక రకంగా మోక్షాన్ని అందించాడో, అటువంటి ప్రహ్లాదుడు యొక్క భక్తి మనందరిపై ఉండాలని చెప్పి మనం స్వామివారిని వేడుకుందాం. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాన్ శేషాచార్యులు గారు సింహవాహనారూఢుడైనటువంటి స్వామి వైభవ శక్తిని మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: పరమాత్ముడే ఎదురుగా నిలిచి అన్నీ ఇస్తానని చెప్పి ఉంటే అది కావాలి ఇది కావాలి అని సామాన్యులైనటువంటి వాళ్ళని అర్థించటం వ్యర్థం కదా. భగవంతుణ్ణి నిజంగా అర్థించవలసినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం మాత్రమే. ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూచి మైమరచిపోయి ముగ్ధులై పరస్పరము గోవిందనామాన్ని చక్కగా గానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆనంద నిలయ నివాసుడనేటువంటి సార్థకత, ఆ స్వామి బిరుదు ఈనాడు నిజంగా సార్థకమై ప్రకాశిస్తూ ఉన్నది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ ముల్లోకముల యందు ఏమి సాధించాలి అంటే ఒక ఆధిపత్యం కాదు, ధనం కాదు, అంగబలం కాదు, ఏమి సాధించాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యం, అది లభించటం అనేటువంటిది దుర్లభం కదా. కానీ ఈనాడు ఇంతమంది భక్త జనుల యొక్క సమూహములన్నీ కూడా ఒక చోట ఏకమై ఆ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే ఆ సాధు సజ్జన భాగవతోత్తముల యొక్క ఐక్యత మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకన్నా నిజంగా జీవితంలో కావలసినటువంటి ప్రయోజనం ఇంకేమీ లేదు అని అర్థమైపోతూ ఉన్నది. పరమ భాగవతోత్తములు శ్రీ ఆదిశంకరాచార్య స్వామివారు వర్ణించినట్లుగా మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నాయనా, ధనాన్ని చూచి లేదా జనాన్ని చూచి యవ్వనాన్ని చూచి ఏమాత్రము గర్వపడకు, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలోనే హరించుకుపోతాయి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా అందరూ పొందవలసింది ఆ పరమాత్ముని యొక్క దివ్య సన్నిధి మాత్రమే అనేటువంటి చక్కని సారాంశం ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో మనకు గోచరమవుతూ ఉన్నది. అలాగే వయస్సు అనేటువంటిది నిత్యమైనది కాదు. నీరు ఎండిపోతే సరస్సులో ప్రయోజనం లేదు. అదేవిధంగా ధనం పోతే మన చుట్టూ ఏ పరివారము నిలబడదు. అందువల్ల నిజమైన తత్వాన్ని తెలుసుకోండి ఓ భక్తులారా అని యోగ నృసింహ

0: బ్రహ్మమునిగా పరమాత్ముడు దర్శనాన్నిస్తున్నాడు. వయసిగతే కహ కామవికార, వయస్సు దాటిపోయిన తర్వాత కోరికలన్నీ కూడా పోతాయి. శుష్కే నీరే కహ కాసార, నీరు ఎండిపోతే సరస్సు ఎక్కడుంటుంది. క్షీణే విత్తే కహ పరివార, ధనం గనక లేకపోయినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలన్నీ నశించిపోతాయి. జ్ఞాతే తత్వే కహ సంసార, ఎంతో ఉత్తమమైనటువంటి వాక్యం ఇది. జ్ఞాతే తత్వే, నిజమైనటువంటి పరమాత్మ తత్వం తెలిసినట్లయితే అసలు ఈ సంసారం అనేటువంటిది ఎక్కడున్నది? ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడ. బాలుడైతే ఆటలలో నిమగ్నుడై ఉంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. బాల్యంలోనేమో ఆటల మీద ఆసక్తి, యవ్వనంలోనేమో విషయాల పట్ల ఆసక్తి, వార్ధక్యం వచ్చినప్పుడేమో ఆ జీవితంలో జరిగిన విషయాల మీద ఆలోచనతో ఆ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ జీవనంలో కనిపించేటువంటి వయస్సులోని పరిణామాలలో ఎక్కడా పరమాత్మ మీద మనస్సు నిలవటం లేదు. పరమే బ్రహ్మణి కోపి నసక్త, నిజమైనటువంటి పరమాత్మ తత్వం మీద మాత్రం ఎవరికీ ఆసక్తి కలగటం లేదు. అలాంటి ఆసక్తి ఎలా కలుగుతుంది అంటే, ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తజనుల మధ్య నిలిచి ఆ పరమాత్ముణ్ణి చక్కగా దర్శించినప్పుడు ఆ నిశ్చల తత్వం అనేది ఏర్పడి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకునేటువంటి మహత్తరమైన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మనం ఏమాత్రమూ విస్మరించకుండా ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి చక్కని జ్ఞానాన్ని పొందుతూ పరమాత్మ లీలలను ఈ చెవులతో వింటూ ఆనందంగా మనం ఈనాడు ఆ పరమాత్మ సన్నిధికి శాశ్వతంగా చేరుకునే ప్రయత్నం చేద్దాం, మోక్ష సాధన చేద్దాం. అదే మనందరికీ ఉత్తమమైనటువంటి లక్ష్య సాధన. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆ పరమాత్ముని తత్వాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు అందిస్తారు, తెలుసుకుందాం.
1: ఆకాశవాణి శ్రోతలం మనందరం కూడా దివ్య దృశ్యాన్ని మన మనోనేత్రంతో చక్కగా ఇంతవరకు వీక్షిస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని చెప్పి దుష్టులను దండించే శిష్యులను రక్షించే ఆ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులమైన మనందరం కూడా కరకమలాలు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారి వాహనం తిరువాడ వీధులలో నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉండగా చక్కగా ఒక పక్క ప్రబంధ పారాయణలు జరుగుతూ ఉండగా వెనుక వేద పండితులందరూ కూడా చతుర్వేద పారాయణలు చేస్తూ ఉండగా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆ పదచిత్రాలు అద్భుతమైనటువంటి నృత్యాలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ స్వామి దివ్య వైభవాన్ని వీక్షించడం కోసం సుమారు అనేక రాష్ట్రాల నుంచి కళాకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని ఆనందాన్ని పొంది పరవశిస్తూ ఉన్నారు. ఇలా ఆనంద నిలయాధీశుడైనటువంటి నిర్దిశయ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మనందరినీ ఉద్ధరించడం కోసమే ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాలలో విహరిస్తూ ఉన్నాడు. అటువంటి భాగ్యం ఎల్లవేళలా మనకు కలగాలని, ఆ స్వామి వైభవాన్ని ఆలకించేటువంటి చెవులు మనకెప్పుడూ కూడా అటువంటి స్వామి గుణ సంపదను అందించాలని మనం శ్రోతలందరం కూడా కోరుకుంటూ ఒక్కసారి ఆ స్వామికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజీ శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి

0: కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గాత్ర కచేరి వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన మనసులోని మర్మములను, హిందోళ రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గాత్ర కచేరి వింటున్నారు. తర్వాత వినబోతున్న కీర్తన ప్రక్కల నిలబడి, కరహర ప్రియరాగం, మిశ్రచాపుతాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో చివరిగా వింటున్న కీర్తన శంభో మహాదేవ, బౌళి రాగం, రూపకతాళం, నీలకంఠ శివన్ రచన.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర కచేరి విన్నారు. 102.2 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है.
2: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధానం దీది.
3: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, SBI బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో SBI.
4: నమస్తే. అమరావతిలో వినబోతున్న పాట 100% లవ్ చిత్రానికి హరిణి పాడిన పాట వింటున్నారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: मुखान मोटी मला
2: सही बोल
1: गज्जा बबला
2: सही बोल
1: नडुबुल कामरा
2: सही बोल
1: बुरद पुल्ला
2: सही बोल
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
4: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: విన్న పాట అదుర్స్ చిత్రానికి. హరిహరన్, రీటా పాండ పాట విన్నారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
4: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
5: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
3: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అత్తారింటికి దారేది చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వింటున్నారు. గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. అతిథి శ్రీమతి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచయకర్త శ్రీమతి కె రాణి.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటమే స్టార్టప్ ఇండియా ప్రధాన ఉద్దేశం. కొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించే యువతకు సహాయం చేసే భారత ప్రభుత్వ వేదిక ఈ స్టార్టప్ ఇండియా గురించి వివరించేందుకు

0: భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
1: నమస్కారం అండి.
0: యామిని శర్మ గారు, భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి యువతను ఉద్యోగాలు వెతుక్కునే వారి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అంటే జాబ్ క్రియేటర్స్ ఎలా మారుస్తోంది?
1: ప్రస్తుతం మన భారతదేశము సరికొత్త ఆలోచనలకి వేదికగా ఉంది. ఒకప్పుడు భారతదేశం అంటే కేవలము అంటే యువత అంటే చదువుకున్నాము, చదువుకోగానే ఇంకా జాబ్ తెచ్చేసుకోవాలి, జాబ్ సీకర్స్ లాగానే ఉండేవాళ్ళు వెతుక్కుంటూ. కానీ ఈ రోజున చూస్తే స్టార్టప్ ఇండియా పథకం పుణ్యమా అని చెప్పనని వారు ఉద్యోగాలు తీసుకునే దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అంటే జాబ్ క్రియేటర్స్ లాగా ఎదగడం జరిగింది. ఇది జాబ్ క్రియేటర్స్ ఎప్పుడు అంటారు, వాళ్ళు ఆంటర్ప్రినియర్ అంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలాగా అయినప్పుడు, వారికి అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. గతంలో చాలా మందికి ఇప్పుడు స్టార్టప్ ఐడియా అనగానే చాలా మందికి పెద్ద పెద్దగా అనుకుంటారు, అంటే చాలా బేసిక్ వచ్చి ఏదేదో అని అది మనకు సంబంధించిన అంశం కాదు అన్నట్టుగా ఉంటారు సహజంగా. కానీ చాలా చిన్నగా ఆలోచిస్తే అసలు సరికొత్త ఆలోచన అంటే ఏంటి, మన గ్రామంలో లేదా మన ఇంట్లో ఇప్పటి వరకు మీరు చూస్తే మొదలు పెట్టిన ప్రతి స్టార్టప్ లేదంటే ఈ రోజున మనం ఉపయోగించుకుంటున్నటువంటి మొబైల్ ఫోన్లో యాప్స్ కానివ్వండి, టికెటింగ్ యాప్స్ కానీ, ఫుడ్ ఆర్డర్ చేసుకునేటువంటివి కానీ, మందులు తెచ్చిచ్చేవి కానీ, లేదంటే సరుకులు ఇంటికి తీసుకుని వచ్చేటటువంటి యాప్స్, ఇలాంటి ప్రతిదీ కూడా మనిషికి ఉన్నటువంటి సమస్య నుంచి సమాధానంలాగా మొదలైంది. సో స్టార్టప్ అంటే ఏంటి, సరికొత్త ఆలోచన అంటే మనిషికి లేదా కొంతమందికి ఒకరికి ఎవరికో ఒకరికి జరుగుతున్నటువంటి వారు ఎదుర్కొనే ఇబ్బంది, ఒక సమస్య, ఆ సమస్యకి అనువైన రీతిలో మంచిగా దానికి సమాధానాన్ని వెతకడం స్టార్టప్ ఐడియా. ఇట్లానే ఎవరు వస్తున్నారు ఇప్పుడు అని చెప్పని చూస్తే స్టార్టప్ స్కీమ్ ద్వారా చాలా మంది గతంలో వారికి ఐడియాస్ ఉండేవి, ఆలోచనలు ఉండేవి, చాలా సృజనాత్మకత ఉండేది. కానీ అటువంటి సృజనాత్మకత ఉన్నా ఒక మనకి వ్యవస్థ కావాలి, ఒక ఎకో సిస్టమ్ కావాలి, సపోర్ట్ చేసేటటువంటి ప్రభుత్వాలు కావాలి, వాళ్ళకి నిధులు ఫండింగ్ ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. ఆ ఆలోచన అంటే చాలా మందికి బేసిక్ ఐడియా వస్తుంది, ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంది, దానికి వెంటనే పరిష్కారం నాకు ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు, దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ఆలోచన 2014 ముందు చూస్తే కనుక చాలా తక్కువగా ఉండేది, అంటే అటువంటి పరిసరాలు. ఎప్పుడైతే ఈ స్టాండప్ ఇండియా పథకం వచ్చిన తర్వాత, మనం ఇది 16 జనవరి 2016 ప్రారంభమైంది, ఆ రోజున తీసుకున్నటువంటి ఈ చొరవ ప్రస్తుత దేశంలోని యువ పారిశ్రామికవేత్తల నైపుణ్యానికి, వారిలోని ఆవిష్కరణలకు ఒక పెద్ద ఊతాన్నిస్తుంది. కేవలం యువకులే కాదు, ఈ రోజున వ్యవసాయదారులు మీరు చూడండి, ఆదర్శ రైతులు అని చెప్పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారిని గుర్తిస్తుంది. అంటే వ్యవసాయంలో కూడా ఎన్నో ఆవిష్కరణలు తీసుకుని వచ్చి అది పంట దిగుబడి ఎక్కువగా రావడం కానీ, లేదంటే రసాయనాలు వాడకుండా సేంద్రీయ ఎరువులు వాడకం కానివ్వండి, టెక్నాలజీని వ్యవసాయంలో ఉపయోగించేది కానీ, ఇలాగా మహిళలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇళ్లలో ఉన్న అసలు మహిళలే నిజంగా చాలా సృజనాత్మకత కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యకైనా ఈజీగా సొల్యూషన్ ఏదో ఒకటి దొరుకుతుంది మన దగ్గర మహిళలకి. అటువంటి మహిళలను కూడా ప్రోత్సహిస్తూ అటు యువతరం వాళ్ళల్లో వాళ్ళ యంగ్ బ్లడ్ ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు ఉంటారు, వాళ్ళు టెక్నాలజీకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు ప్రతిరోజు నిత్యం కూడా. ఇలా అన్ని వర్గాల వారికి కూడా వారి ఆలోచనలను, వారి సృజనాత్మకతలను వెలికి తీసుకొని వచ్చి దాన్ని ఇంక్యుబేట్ అంటే ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఇంకొంచెము సమర్థిస్తూ దాంట్లో అది దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్లే విధంగా దాన్ని తయారు చేసి మెంటర్షిప్ ఇవ్వడము, అంటే వాళ్ళకి సరైనటువంటి సూచనలు సలహాలు ఇటువంటివి అందిస్తూ తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి ఒక మంచి పెద్ద పథకమే స్టార్టప్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ లాగా భారతదేశం ఉంది. ఇన్ని దేశాలు ఊహించండి, అసలు ఒకప్పుడు స్టార్టప్లో ఆ స్పెల్లింగ్ కూడా నిజంగా చెప్పడం కష్టంగా ఉండేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ లాగా భారతదేశం నిలిచింది అంటే దానికి కారణము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అండి. ఎందుకంటే మోదీ గారు ప్రతిసారి కూడా మీరు చూడండి, వారు ఏ దేశాలకి వెళ్ళినా కూడా ఎక్కడికే వారి పర్యటనలు ఏవి చేస్తున్నా దానికి సంబంధించి ముందు స్టార్టప్ల గురించి, టెక్నాలజీ గురించి, ట్రేడ్ గురించి, మన దేశంలో ఉన్నటువంటి యువత గురించి, వాటిల గురించి ఆలోచిస్తారు. అసలు భారతదేశంలో కావలసినన్ని సహజ వనరులతో పాటు మానవ వనరులు ఉన్నాయి. ఈరోజు ఆ కారణంతో ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలోనూ అటు ఇంజనీర్లు కానీ ఇటు డాక్టర్లు

0: కానివ్వండి, మంచి మంచి పారిశ్రామికవేత్తలు, వ్యవసాయం చేసే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా వెళ్ళి విదేశాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. భారతదేశాన్ని మీరు చూస్తే ఇప్పుడు కాదు, 15వ శతాబ్దంకి ముందు పూర్వం నుంచి కూడా ప్రపంచ జీడిపిలో భారతదేశము దాదాపుగా మనం 25 to 25 నుంచి 30% భారతదేశం జీడిపి ఉండేది ప్రపంచ దేశాల జీడిపిలోనే. అంటే ఆల్మోస్ట్ 1/4 పైన, అంటే ఒక పావు వంతు భాగంలో భారతదేశం ఉండేది. మిరియాల దగ్గర నుంచి ఒంటికి పూసుకునేటటువంటి పర్ఫ్యూమ్ల వరకు కూడా మన భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేవి. ఇవి మాత్రమే కాదు, ఈ రోజున చేతి వృత్తులు చూడండి, చెప్పులు వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, బ్యాగులు తయారు చేసే వాళ్ళు, బుట్టలు అల్లే వాళ్ళు, ఇలాగ ఎన్నో చేతి వృత్తులు ఉన్నాయి. బొమ్మలు తయారు చేసే వాళ్ళు, దరికొండపల్లి, ఇలాగ ఎన్నెన్నో వాళ్ళు చేతి వృత్తులు అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ స్వార్థంతో అనుకోండి మొత్తం తీసేసి మన భారతీయుల్ని కేవలము ఉద్యోగాలు చేసుకుంటూ బానిసల్లాగని అదే మైండ్ సెట్ ని మనలో వదిలేసి వెళ్ళిపోయారు. 2016 ముందు వరకు స్టార్టప్లని నిజంగా సరైన రీతిలో ప్రోత్సహించే పథకము పెద్ద స్థాయిలో లేదు. అసలు ఏదో పేరుకి ఈడిపి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అని కొన్ని ఏదో పెట్టేవాళ్ళు, కానీ ఇంత పకడ్బందీగా అన్నిటిని అంటే సున్నా నుంచి మొదలు పెట్టి ముందు పైన వరకు వెళ్ళి ఫండింగ్ ఇచ్చి ఒక ప్రోడక్ట్ తయారు చేయించడమే కాకుండా, లేదా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైనా అది తయారు చేయించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, మార్కెట్ చేయాలన్నా, మార్కెటింగ్ చేసుకోవాలన్నా దానికి కూడా మళ్ళీ ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తున్నాయి. అంటే ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వము చేయి పట్టుకొని తన సహకారాన్ని అందిస్తున్నందువల్లనే ఈ స్టార్టప్ ఇంత ఎకోసిస్టంలో మన దేశం 3వ స్థానానికి రాగలిగింది.
1: మేడం, అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ ఇండియా పథకం కింద అందుతున్న ప్రధాన ఆర్థిక ప్రోత్సాహకాలు అలాగే సబ్సిడీలు గురించి తెలియజేయండి.
0: స్టార్టప్ ఇండియా కింద ప్రభుత్వం అనేక రాయితీలను కల్పిస్తోంది. ఒకటి, పన్ను మినహాయింపులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక ఐడియా స్టార్టప్ రాగానే దాన్ని పరిశోధన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అమలు పరుస్తున్న సమయంలో వారికి ఆదాయం రాకపోవచ్చు, లేదా తక్కువ ఆదాయం రావచ్చు, లేదా కొన్ని కొన్ని ఉంటే ఒకేసారి అంటే ఆ పరిష్కారాన్ని బట్టి చాలా ఫాస్ట్ గా గ్రోత్ వచ్చేస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే పేటీఎం అనేది మనందరికీ అర్థమైంది. ఆ పేటీఎం ఏంటి, అదొక స్టార్టప్. అందరూ అంతకుముందు గతంలో మీరు చూస్తే ఏ రైల్వే టికెట్ కొనుక్కోవాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, లేదు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా మీ సేవకి వెళ్ళాలి, ఏది కట్టాలన్నా కూడా అక్కడ వరకు వెళ్ళి లైన్లో నించోని అది కౌంటర్ ఓపెన్ ఉందా లేదా క్లోజ్ చేశారా లేదా మళ్ళీ మళ్ళీ తిరిగి ఇంత అవస్థలు పడేవారు. దానికి సమస్యకి పరిష్కారం ఏంటి, చిన్న ఒక యాప్ ద్వారా దొరికింది. సరుకులు ఇప్పుడు ఏదో కిరాణా షాప్కి వెళ్ళి ఆటో ఎక్కి, రిక్షా ఎక్కువ, లేదంటే బండి తీసుకుని ఆల్రెడీ అలసిపోయి అలసిపోయి ఇంటికి వస్తారు ఉద్యోగాల నుంచి, మళ్ళీ వెళ్ళి ఏం తెచ్చుకుంటాము అని చెప్పనని అలా అనుకునేటటువంటి వాళ్ళకి అటు సమయము అటు వారి శ్రమ మిగులుతూ ఈ రోజున ఇంటికి అన్ని వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి, సరుకులు వస్తున్నాయి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇటువంటివి చాలా తొందరగా క్లిక్ అయిపోయినాయి. ఇంకా మెడిసిన్కి సంబంధించి కూడా చాలా ఉన్నాయి, ఇప్పుడు టెలిమెడిసిన్ ఉంటుంది, అలాగా ఇవన్నీ కూడా పరిష్కారాలు. ఇటువంటి స్టార్ట్ చేస్తున్నప్పుడు వారికి పన్ను రాయితీలు అనేది చాలా ముఖ్యమైనటువంటి, అట్లా చాలా ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి ఎన్నో రంగాలకు సంబంధించి అంతెందుకు. ఇప్పుడు మీరు చూస్తే గనక ఉదాహరణకి కొబ్బరికాయలు కోయడానికి కూడా ఒకప్పుడు మనిషి పైకెక్కి ఆ కూర్చొని దానిపైన దాన్ని కొట్టేవాడు కొబ్బరికాయలు అనేది, ఇప్పుడు ఒక చిన్న మిషన్ లాగా వెళ్ళి దానిపైన ఎక్కి కూర్చొని ఇలాగా కోసేసుకోవచ్చు. ఇలాంటి ఆవిష్కరణలు అన్నమాట. సో పన్ను రాయితీలు, అలానే సులభతరమైనటువంటి నిబంధనలు. మామూలుగా ఎంఎస్ఎంఈ అంటే మనకి పెద్ద కొంచెం మధ్యతరగతి కుటీర నుంచి మధ్యతరగతి పెద్ద కంపెనీలకి ఇదివరకు సింగిల్ విండో విధానం ఉండేది కాదు. పొల్యూషన్ బోర్డు నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి ఇంకొక పర్మిషన్ తీసుకోవాలి, భూమికని లేదంటే ఇంకా పిఎఫ్ వాళ్ళకని చెప్పనని, ఇన్కమ్ ట్యాక్స్ అంటే రకరకాలుగా ఉండేవి, ఇంకా చాలా రకాలైనటువంటి లేబర్ బోర్డు నుంచి. ఇప్పుడు సింగిల్ విండో పెట్టారు. అలానే స్టార్టప్స్కి ఇంకా కూడా సులభతరమైనటువంటి నిబంధనలు పెట్టారు. అంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఉండే రూల్స్ అని కాకుండా వీళ్ళ కోసం అని చెప్పని చాలా సులభతరమైనటువంటి నిబంధనలు. మేధో సంపత్తి, కొన్ని పేటెంట్స్ అంటాం కదా, అంటే వాళ్ళకి మాత్రమే అది దానిపైన పేటెంట్ తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్టప్లకు కానీ మిగతా వాళ్ళకి పేటెంట్స్ అనేది చాలా స్ట్రెంగ్థెన్ చేసింది, అంటే చాలా బలంగా సిస్టమ్ తయారు చేసింది. ఎవరైనా సరే చిన్న ఐడియా వచ్చిన ఏదైనా అది పేటెంట్ తీసుకోవచ్చు దానిపైన. అలాంటి పేటెంట్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ రాయితీలు, అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే పెట్టుబడులు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే వస్తాయో, ఏంజిల్ ఫండింగ్ అని ఇప్పుడు స్టార్టప్ ఫండింగ్ అని చాలా ఉంటున్నాయి అన్నమాట. అటువంటి ఫండ్స్ ఆఫ్ అంటే దాని ద్వారా పెట్టుబడుల మద్దతు, ఎందరో యువకులని వ్యాపార రంగం వైపు అడుగులు వేయిస్తూ ప్రోత్సాహంగా అంటే ప్రోత్సహిస్తోంది.

0: కేంద్ర ప్రభుత్వం గతంలో స్టార్టప్స్ అంటే కేవలం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉండేవో, మహానగరాలు అంటాం కదా, మహానగరాలకు మాత్రమే ఉండేవి. కానీ ఈ రోజున దేశంలో టైర్ టూ అండ్ టైర్ త్రీ, ఉదాహరణకు అంటే విజయవాడ కావచ్చు, లేదంటే ఒక ఒంగోలు కావచ్చు, తెనాలి, అంటే ఇట్లాంటివి కూడా మరి టైర్ త్రీ ఉండేటటువంటి వాటిల్లో కూడా ఈ స్టార్టప్లకి ఎకోసిస్టమ్ అనేది ఇక్కడ నుంచి కూడా అద్భుతమైన స్టార్టప్లు వస్తున్నాయి. అగ్రికల్చర్, అగ్రిటెక్, అగ్రికల్చర్లో ఎడ్యుకేషన్, సో అగ్రిటెక్ అని, లేదంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో కూడా స్టార్టప్స్, స్మార్ట్ క్లాస్ రూమ్లు. ఇప్పుడు మనం పిల్లలకి చూస్తున్నాం కదా, అంతా కూడా యూట్యూబ్లో వాళ్ళకి ఒక యానిమేటెడ్ లాగా వచ్చేస్తుంది. అటువంటివి చాలా, ఇంకా చాలా ఉన్నాయి హెల్త్ కేర్లో, మరియు ఫైనాన్స్, ఫిన్టెక్, బ్యాంకింగ్, ఇందా చెప్పుకున్నట్టు బ్యాంకింగ్ రంగంకి సంబంధించి, స్పేస్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి. అంతెందుకు, ఒక అబ్బాయి విజయవాడ నుంచి చెప్తాను ఉదాహరణ, ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను చేసినటువంటి ఒక చిన్న ఐడియా, స్టార్టప్ ఐడియా, ఈరోజు భారతదేశం మన డిఫెన్స్ వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్లు పెట్టారు. అంటే ఎక్కడ విజయవాడ అబ్బాయి, ఎక్కడ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం, ఎక్కడ డిఫెన్స్ చూడండి. అంటే అలాంటిది ఇప్పుడు, అంతెందుకు మొన్నటికి మొన్న మనం చూసాము తెలుగు రాష్ట్రాల అబ్బాయి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ని పంపించాడు కదా, అసలు ఎప్పుడైనా ఊహించామా ఇది మనం? అది నిజంగానే గర్వకారణం. చిన్న చిన్న పిల్లలు, యూత్, ఇదివరకు మీకేం తెలీదు అని చెప్పినాను, అంటే చెడిపోతున్న యూత ఉన్నారు, కాసేపు దాన్ని పక్కన పెడితే అవకాశం ఉన్నదాన్ని అందిపుచ్చుకుంటున్నటువంటి యువత, వారికి అవకాశాలను కల్పించేటటువంటి ప్రభుత్వ వ్యవస్థ, ఇది బాగా రెండు సమన్వయంతో పనిచేసుకుంటూ ఈ రోజున ముందుకు వెళ్తూ ఉన్నాయి.
1: మేడం, అలాగే ఒక స్టార్టప్ విజయవంతంగా నిలదొక్కుకోవటానికి ప్రస్తుత మార్కెట్లో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలంటారు?
0: పెద్ద అంశం ఇది. కాకపోతే ఇప్పుడు మనం ఎంత పాజిటివ్గా ఉన్నాయని చెప్పని చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, నాకు అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, మన దేశంలోనే ఎక్కువ చూస్తుంటాము, దట్టు మన రాష్ట్రంలో ఎక్కువగా ఇటువంటి ఇబ్బంది ఉందండి. తల్లిదండ్రులకి ఎంతసేపటికి కూడా ఇలాంటి వ్యాపారం చెయ్యాలి అని అంటే భయపడేటటువంటి పరిస్థితి, అంటే నష్టపోతారు, అందులో సక్సెస్ అవ్వలేరు అని చెప్పని ఎందుకో ఉందంటే, ఇప్పుడు ప్రతి దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి, కానీ నేను చూస్తున్నటువంటిది ఏంటంటే పిల్లల్ని స్టార్టప్స్లో అంటే వ్యాపారం వైపు, ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా, వాళ్ళు కూడా చాలా తక్కువ, కొంతమంది ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే, సహజంగా చదువుకుంటున్నటువంటి లేదంటే ఇలాంటి యువతని, నేను వ్యాపారం చేస్తాను, నాకు ఈ ఐడియా ఉందంటే ఎందుకు అవన్నీ నష్టాలు వస్తాయి, అప్పులు పాలైపోతావు, జీవితంలో ఎదగలేవు, దాని బదులు చదువుకొని ఉద్యోగం చేసుకో, నెలకింత జీతం వచ్చేస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నటువంటి ధోరణి అనేది ఇప్పటికీ కూడా మన మైండ్ సెట్ ఏదైతే ఉందో, అంటే పేరెంట్స్లో, అఫ్కోర్స్ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, నిజమే నష్టం వచ్చిందంటే ఆ కుటుంబం అంతా చెల్లా చెదిరైపోతుంది, ఉన్నదంత అమ్ముకు ఆశ వస్తుంది, అప్పుల పాలైపోతారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కరికి అదే జరగాలని కూడా లేదు కదా, ఒకప్పుడు ఇంతలాగా ప్రోత్సహించేటటువంటి వ్యవస్థలు లేవు, ఇప్పుడు ఉంది. ఉన్నదానిపైన మనం కొంచెం ధైర్యం చేసి దాన్ని, పిల్లల్ని గనక అటు ముందుకి మనం ప్రోత్సహించగలిగితే, అదొక పెద్ద సవాల్ యాక్చువల్గా. అంటే అంత మార్పు రావడం అంటే కూడా కష్టమే, అందులోనూ ఉద్యోగాల్లో కూడా మళ్ళీ మనకి ప్రైవేటు సాఫ్ట్వేరు, మంచి జీవితం గురించి ఆశపడ్డము, ప్లాన్ చేసుకోవడం తప్పేం కాదు, కానీ అదే జీవితం అని అనుకోవడం కూడా తప్పు అంటున్నాను. సో ఇదొకటి పెద్ద సమస్య. రెండోది, యువతకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు చూస్తే చాలా టెక్నాలజీ వాళ్ళకి అవైలబుల్గా ఉంది. ఎంతసేపటికి సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ యాప్స్ని, రీల్స్ని ఇలా తిప్పుతూ ఉండే బదులు అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఉదాహరణ చెప్తున్నా, సెమీకాన్ సమ్మిట్ జరిగింది ఢిల్లీలో జరిగింది, ఎవరు ఊహించలేదండి అసలు సెమీకండక్టర్ రంగంలో భారతదేశము ఇంత పెద్ద పాత్ర పోషిస్తుంది, ఇంతగా ఎదుగుతుంది అని. సెమీకండక్టర్ అంటే చిప్లు, ఈరోజు మనం మాట్లాడుకుని ఉపయోగించే ఫోన్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ వరకు, టీవీ దగ్గర నుంచి ప్రతి దాంట్లో, ఆఖరికి మనం వాడే కార్లలో కూడా చిప్ ఉండాల్సిందే. అటువంటి సెమీకండక్టర్ చిప్ దాని గురించి ప్రపంచం పైన విపరీతంగా ఆధారపడేవాళ్ళు భారతదేశం. కానీ ఈ రోజున అసలు ముందు, ఇంతకుముందు మోదీ గవర్నమెంట్ వాళ్ళు 2030కి $1 trillion టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఆల్రెడీ 1 trillion మనం అచీవ్ చేస్తాం. ఇప్పుడు 2030కి అంటే 2030కి 2 trillion టార్గెట్ పెట్టుకున్నారు. ఈ రోజున ప్రపంచం మొత్తానికి సెమీకండక్టర్స్ దాంట్లో మనము ఖచ్చితమైన ఒక లాజిస్టిక్ సప్లై చైన్ ఇచ్చే, అంటే ఒక దేశం మన పైన ఆధారపడుతున్నారు ఈరోజు మిగతా విదేశాలన్నీ కూడా. దాంట్లో ఎన్ని స్టార్టప్స్ వస్తున్నాయి, ఎన్ని ఐడియాస్. సో ఐటీ మాత్రమే కాదు, నేను అదే చెప్తున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇలాగ స్పేస్ రంగం తీసుకోండి, ఇందాక ఒక అబ్బాయి ఉదాహరణ చెప్పుకున్నాం, ఎన్ని అవకాశాలు స్పేస్ రంగంలో ఉన్నాయి. స్పేస్ ఎందుకు, రాకెట్ ఎందుకంటే మళ్ళీ సేమ్, ఈ రోజున మనం ఇప్పుడు ఉపయోగించి

0: పెంచుకునే 5G 6G దగ్గర నుంచి ఇంట్లో చూసే టీవీ కానీ, లేకపోతే గనక బయటికి వెళ్తే వర్షం పడుతుందో పడదే దగ్గర నుంచి కానీ, ప్రతిది కూడా సాటిలైటే కదా,
1: అవును
0: సాటిలైట్ నుంచే కదా వచ్చేది మన కమ్యూనికేషన్. సో మనిషికి ఎంత అవసరం ఉందో స్పేస్ అంత ఓపెన్గా ఉంది, అంటే ఆ రంగం అన్నమాట. అలాగా స్పేస్ ఉంది, డిఫెన్స్ తీసుకోండి, చాలా చాలా ఇలా ప్రతి రంగం, రైల్వే రంగం కానీ ఇలా అన్ని రంగాల్లోనూ అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు దాన్ని యాక్సెస్ చెయ్యరు, అంటే ఏముంది ఏం చేస్తాము అని ముందు తెలుసుకోరు. ఆ ఆలోచన అనేది యువతలో కూడా కలగాలి, అప్పుడే కదా మనం ముందుకు వెళ్ళగలిగేది. ఆ సమయాన్ని, కీలకమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు, ఎన్ని కోట్లు ఇచ్చినా వెనక్కి రాదు. యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఎంటర్టైన్మెంట్ కోసము, జల్సాల కోసము ఎంత సమయం పెడుతున్నారు, అంతకి 3 రెట్లు ఎక్కువగా మీ భవిష్యత్తు గురించి పెడితే గనక ఇదే సమయంలో, అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది, జీవితం మొత్తం ఆనందించవచ్చు. లేదనుకోండి, 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చేంత వరకు తిరుగుతారు, తర్వాత ఏంటి పరిస్థితి? సరైనటువంటి జాబ్ ఉండదు, అప్పుడు వ్యాపారాలు చేయలేరు, ఇబ్బందులు పాలవుతారు, సరైన జీవితం ఉండదు ప్లానింగ్ లేకపోవడం వల్ల. సో స్టార్టప్స్లో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, ఈ ఇదొక సమస్య, అంటే యువత మారాల్సింది. ఇంకొంచెం అవగాహన, ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతోంది, ఆ కిందకి ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో, కింద వర్క్ చేసేటటువంటి ఎకో సిస్టమ్ ఉందో, వాళ్ళు కూడా అంతే చొరవ చూపించాలి. కానీ ఇవన్నింటినీ దాటుకుంటూ 100కి 100% ఈ రోజున స్టార్టప్ రంగంలో భారతదేశం తీసుకుని వెళ్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 100కి పైగా యూనికార్న్, అంటే మనం కొన్ని గ్రూప్ని కలిపి యూనికార్న్ అంటాం, కొన్ని స్టార్టప్స్ని కలిపి. సో అలాంటి 100కి పైగా యూనికార్న్, అంటే $1 బిలియన్ కంటే ఎక్కువ, ఆ $1 బిలియన్ కంటే ఎక్కువైన కంపెనీలు, కొన్ని 100 కంపెనీలు కలిపి ఒక $1 బిలియన్ అయింది అనుకో, దాన్ని యూనికార్న్ అంటున్నాం. సో అటువంటి యూనికార్న్ స్టార్టప్లు 100 ఉన్నాయి ఈ రోజున మన దేశంలో, అంటే 1 బిలియన్ x 100 అలాంటివి. సో పెట్టుబడిదారులందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మోదీ గారి పైన విశ్వాసం చూడండి, మొన్న బ్రిక్స్ కూడా జరిగింది. సో బ్రిక్స్ లో చాలా చోట్ల చూస్తే గనక ప్రపంచ దేశాలు మన గురించి ఏం మాట్లాడుతున్నాయి, వాళ్ళని రాజకీయ నాయకులు కాదు, మోదీ గారిని పొగడ్డానికో భారతదేశాన్ని పొగడ్డానికో, వాళ్ళు వేరే ప్రపంచ దేశాలను రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఏ విధంగా మార్చింది, మీరు చేస్తున్నటువంటి హెల్త్ కేర్లో వస్తున్నటువంటి స్టార్టప్స్ ఏంటి, ఇలా మాట్లాడుతుంటే నాకు నిజంగా ఆనందం వేసింది. అంటే ప్రపంచ దేశాలకి మోదీ గారి పైన, వారి నాయకత్వం పైన, భారతదేశం ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, అది స్టార్టప్లని, ఇన్వెస్ట్మెంట్స్ని, పెట్టుబడిని ఇంకా మరింత ఎక్కువగా తీసుకుని రావడానికి ఉదాహరణ అవుతుంది. రెండోది స్థానిక సమస్యలు, ఇప్పుడు యూపీఏ అంతే కదా ఒక పెద్ద సమస్యకి పరిష్కారం, అటువంటి ఆవిష్కరణలు కూడా మనం చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో నేను చెప్పే చివరిగా ఏంటంటే, ఒకటే సలహా ఇస్తున్నాను, భారతదేశ భవిష్యత్తు మొత్తము ఇలాంటి సృజనాత్మకత, నవకల్పన ఆలోచనలపైన ఆధారపడి ఉంటుంది. దాన్ని యువత కూడా అంటే అర్థం చేసుకుంటూ, మనం వికసిత్ భారత్ 2047 అనుకున్నాం, అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు, ఇక్కడ నుంచి 25 సంవత్సరాలు ఏదైతే ఉందో దీన్ని అమృతకాలం అని అంటున్నాం. ఈ అమృతకాలంలోని యువత చాలా ఎక్కువగా వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది, వారి దేశాన్ని ముందు తీసుకుని వెళ్ళడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి నష్ట భయానికి భయపడకుండా, అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిస్క్ అనాలిసిస్ చేసుకొని ఆ నష్ట భయానికి భయపడకుండా కొత్త ఆలోచనతోటి వచ్చేటటువంటి యువతని బ్యాంకులు కూడా అంతే స్థాయిలో వాళ్ళకి అవకాశాలను ఇస్తూ, ఆల్రెడీ ఉన్న పథకాలని వాళ్ళని దానిలో భాగస్వాములను చేస్తూ కనుక ముందు తీసుకొని వెళ్తే ఇంకా చాలా బాగా ఉంటుంది. మహిళా పారిశ్రామికవేత్తలు కూడా చాలా పెరిగారు ఈ స్టార్టప్స్లో, మహిళలు చాలా గణనీయంగా పెరిగారు. ఏ పథకంలో అయినా సరే, ఏ స్టార్టప్లో అయినా, ఎటువంటి దాంట్లో అయినా 70% మహిళలే. ఇదివరకు ఏంటి, మహిళా సాధికారత అనేవాళ్ళం, ఉమెన్ డెవలప్మెంట్, ఇప్పుడు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, అంటే మహిళ ఆధారిత డెవలప్మెంట్, అభివృద్ధి మహిళల చేత అభివృద్ధి అనే స్థితిలో ఉన్నాం మనం. వాళ్ళు కూడా బాగా పెరిగారు. కొన్ని ఫాస్ట్ గణాంకాలు ఏంటంటే, ఇప్పటివరకు భారతదేశంలో అధికారిక స్టార్టప్ల సంఖ్య 1.40 లక్షలు స్టార్టప్లు మన భారతదేశంలో ఉన్నాయి. అలానే మహిళల భాగస్వామ్యం 45%కి పైగా స్టార్టప్లలో మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కనుక ఇన్నోవేషన్ హబ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసమని విశాఖపట్నంలో మనము చాలా పెద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెట్టాము, తిరుపతిలో ఐటీ హబ్లని విస్తరిస్తున్నాము, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనుకోండి, ఓర్వకల్లో డ్రోన్ సిటీ ఉంది, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఉంది, దీని ద్వారా కాలేజీలకి, అలానే ఇక్కడ మనకి టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఉంది మంగళగిరిలో, ఇలాగా అదే కాకుండా విశాఖపట్నం మెడ్టెక్ జోన్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి పెద్ద పెద్ద, విశాఖపట్నం నుంచి చెన్నైకి, చెన్నై నుంచి బెంగళూరుకి, అలానే బెంగళూరు టు హైదరాబాద్. సో ఈ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏవైతే

0: దాంట్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి ఇండస్ట్రీలు వస్తున్నాయి, పెద్ద పెద్దవి చిన్న అన్నీ వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ మేము కోరుకునేది ఒకటే, నిరాశ పడకుండా, సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటిని అధిగమిద్దాము, చాలా ధైర్యంతో ముందుకు మీరు సాగుతూ దేశాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను.
1: స్టార్టప్ ఇండియాకి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి సాదినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు ఆర్ఎన్యు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట భరత్ అనే నేను చిత్రానికి యాసిన్ నిసార్ రీటా పాడిన పాట. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరింతవరకు రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. దార్శనిక భారత్, రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం

జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానంలో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పీఎంఎఫ్బీవై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది,
ఏ ఎరువును ఎంత మోతాదులో

ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో పీజీఎస్ ఇండియా న్యాచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ది చేస్తున్నారు. మన తెలుగు రాష్టాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి PKVY కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రీయ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. సేంద్రీయ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. PM ధన్ కృషి యోజన PMDDKY 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా APMC మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1,656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. FPOల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలంగట్టుకు చేర్చడం

0: రంగంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే ఏఐ టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్ తో కూడిన పద్దతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50 నుంచి 80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి, విలువను పెంచి మార్కెట్కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్, నీటి పొదుపు, ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్ స్ట్రింకర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్దతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా, స్థిరంగా, లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. వినబోతున్న వాట బొమ్మరిల్లు చిత్రానికి జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, SBI బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో SBI.
3: రాబోయే తిథిలో వినబోతున్న పాట ఢమరుకం చిత్రానికి శ్రీకృష్ణ హరిణి పాడిన పాట వింటున్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

మీరు ఇంతవరకు రామోయి అతిథి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాంలో ముందుగా వినబోతున్న పాట గబ్బర్ సింగ్ చిత్రానికి కార్తీక్, శ్వేతామోహన్ పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
4: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
5: మరి నా స్కూటర్

0: పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఇద్దరు అమ్మాయిలతో చిత్రానికి డేవిడ్ సిమ్మన్, అనితా పాడిన పాట వింటున్నారు.

0: ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.

విన్న పాట జనతా గ్యారేజ్ చిత్రానికి శంకర మహాదేవన్ రెనినారెడ్డి పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఖడ్గం చిత్రానికి సుమంగళి పాడిన పాట వింటున్నారు. గీత రచన సిరివెన్నెల.

మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు విన్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వినబోతున్నారు. ముందుగా వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150 చిత్రానికి హరిచరణ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటున్నారు. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: पीसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
2: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी.
3: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, SBI బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి, యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లోనూ, వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత, స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి, తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము

₹354 ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గానీ యూపీఐ ద్వారా గానీ జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నెంబర్ 3112294901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 3003055. అకౌంట్ నెంబర్ మరొక్కసారి 3112294901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 3003055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ₹266 చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్టు చేసిన కుల ధృవీకరణ పత్రం జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 31, 2026. చిరునామా మరొకసారి ది స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం పున్నమ్మతోట విజయవాడ 520010. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే, పర్మినెంట్ కావు. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావలసి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించాల్సిన సమయం అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకు. గమనిక విన్నారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
2: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బీఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిరిలో శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి, మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా

0: జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటి వరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త నీ క్షయమిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 5 లక్షల టన్నులను, ఆపై ప్రతీ నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్స్ను జారీ చేసింది. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్ధత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific region. India's Act-East policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act-East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objective should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ, భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్, కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ పర్యావరణ వ్యవస్థలను అభివృద్ది చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
2: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get

0: that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process, and making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
1: గత నాలుగేళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం. ఈ అంశంపై సైకాలజిస్ట్, హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ అల్లంశెట్టి భవానీ గారితో శ్రీమతి ఏ బృందాకుమారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
1: శ్రోతలకి నమస్కారం. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న వివిధ వైద్య విధానాల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం కదా. సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం మరి ఈరోజు మన అంశం. ఈ ఆసక్తికరమైన అంశం మీద మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ మరియు హోమియోపతి వైద్య నిపుణులు శ్రీమతి అల్లంశెట్టి భవానీ గారు మన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు మన స్టూడియోస్కి. హోమియోపతి అంటే ఏమిటి? ఇది పనిచేసే వైద్య విధానం ఏమిటి? కణస్థాయిలో దీని ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజల్లో హోమియోపతి గురించి ఉన్న అపోహలు ఏమిటి అనే విషయాలని వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి అల్లంశెట్టి భవానీ గారు.
2: నమస్కారం అండి.
1: భవానీ గారు, ఒక వ్యక్తి తన ఆరోగ్య సమస్యకి హోమియోపతిని ప్రయత్నించాలి తప్పక అని అనుకునేలాగా హోమియోపతి యొక్క ప్రత్యేకతని మీరు

0: ఎలా నిర్వచిస్తారు, ఎలా పరిచయం చేస్తారు హోమియోపతిని?
1: హోమియోపతి అనేది వ్యక్తి యొక్క సహజ లక్షణాలు, రెండు రకాల లక్షణాలు ఉంటాయి, మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు అని రెండు రకాలని పాయింట్ అవుట్ చేసుకుంటూ వాటి ప్రకారం పనిచేసే డైనమైజేషన్ థియరీ, పొటెంటైజేషన్ ఆఫ్ ది మెడిసిన్స్, ఈ రెండు సూత్రాల ప్రకారం వాళ్ళకి కరెక్ట్ అయిన మెడిసిన్ అన్నది మేము సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో ఉండే ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే, కరెక్ట్గా ఏదైతే మన బాడీలో ఉంటుందో సిమ్టమ్స్ అలాంటి డ్రగ్గే అక్కడ మేము సెలెక్ట్ చేసేది, అంటే సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారు అని, అంటే సారూప్య లక్షణాలకి ఉన్న వాళ్ళకి సారూప్యమైన మందు మాత్రమే సెలెక్ట్ చేయబడుతుంది. సో ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి త్వరగా క్యూర్ అన్నది జరుగుతుందన్నమాట. ఇందులో మనకి ఏంటంటే లక్షణాలని గుర్తించి వాళ్ళ లక్షణాలతో సరిగా పోలిక మెడిసిన్ని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఈ మెడిసిన్ వాళ్ళకి కరెక్ట్గా పనిచేసినప్పుడు వాళ్ళకి ఒక స్లైట్ ఎగ్రివేషన్ అన్నది వస్తుంది, దానికి జస్ట్ 1 డే 2 డేస్ మాత్రమే అది సస్టైన్ అవుతుంది, తర్వాత దాని తాలూకా క్యూర్ అన్నది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట.
0: అంటే హోమియోపతిలో లక్షణాల ఆధారంగా వైద్య విధానం ఉంటుంది, ఆ వైద్య విధానంలో లక్షణాల ఆధారంగానే మందుని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది, ఆ విధంగా లక్షణాలను బట్టి మీరు వైద్యం చేస్తారు అని చెప్తున్నారు.
1: అవునండి.
0: అయితే మేడం, మరి హోమియోపతి మందు మన శరీరంలోనికి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తుంది? అంటే కణస్థాయిలో శరీరం కూడా అంతా కూడా కణాలతో నిర్మితం, కాబట్టి కణస్థాయిలో ఎలా పనిచేస్తుంది, మరి దాని వెనుక ఉన్న భావన ఏమిటంటారు?
1: హోమియోపతి విధానంలో మెడిసిన్ వెయ్యగానే అది మనం టచ్ ఆఫ్ ది టంగ్ అయినప్పటికీ అది నర్వస్ సిస్టమ్కి వెళ్ళి దాని తాలూకా వైటల్ ఫోర్స్ని బలపరచడం అనేది జరుగుతుందన్నమాట. అంటే చాలా ఫాస్ట్గా పనిచేసే సిస్టమ్స్లో హోమియోపతి ఒకటి. అంటే లేటుగా పనిచేస్తుంది కదా అని అనుకుంటారు చాలామంది, కానీ ఫాస్ట్గా పనిచేస్తుంది చెప్పాలి అంటే, అంటే ఇప్పుడు మన బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ మీద దాని యాక్షన్ అన్నది జరుగుతుంది. వైటల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మన ఇమ్యూనిటీ పవర్. ఎవరైతే రోగంతో ఉంటారో వాళ్ళ తాలూకా వైటల్ ఫోర్స్ అనేది సమ్వాట్ వీక్ అవుతుంది. సో ఈ సిస్టంలో ఏమవుతుందంటే, సారూప్యమైన మెడిసిన్ సిమిలర్గా ఉండే మెడిసిన్ సిమిలిమమ్ని వేయడం వల్ల ఆ మెడిసిన్ వల్ల లక్షణాన్ని దానిలో తీసుకొని వచ్చి మనకి వైటల్ ఫోర్స్ని స్ట్రెంగ్తెన్ చేసి ఆ డిసీజ్ని అన్నది క్యూర్ చేయడం అనేది హోమియోపతి విధానంలో జరుగుతుంది. ఇది దాని తాలూకా సిస్టమ్ ఎఫెక్ట్ అన్నది చూపిస్తూ ఉంటుందన్నమాట.
0: కణస్థాయిలో ఈ విధంగా జరుగుతుందంటారా?
1: కణస్థాయిలో దాని తాలూకా వైటల్ ఫోర్స్ని బలపరచడం వల్ల అక్కడ వచ్చిన రోగాన్ని మాపు చేయబడుతుంది అన్నమాట,
0: దాన్ని ఆ విధంగా తగ్గించగలుగుతుంది
1: అంతే.
0: ఓకే ఓకే. హోమియోపతిలో వ్యాధి పేరు కంటే వ్యక్తి యొక్క లక్షణాలని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి వారి యొక్క ఆహార వ్యవహార నియమాలు అన్నీ కూడా తెలుసుకుని అప్పుడు మాత్రమే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి మందులు ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకంటారు? దాని ప్రాధాన్యత ఏమిటి?
1: దీన్ని ఇండివిజువలైజేషన్ అంటాం అన్నమాట. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏదైతే లక్షణాలు చూపించాడో పక్కున్న వ్యక్తికి వచ్చిన జ్వరంకి ఒకటే లక్షణాలు ఉండవు. అంటే ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు కొంతమందికి దాహం చాలా వేస్తుంది, కొంతమందికి దాహం వేయదు. ఓకే, అంతేకాకుండా కొంతమంది వాటర్ తాగేటప్పుడు చాలా ఎక్కువ నీళ్లు తాగుతారు ఒకటేసారి, కొంతమంది కొంచెం గ్యాప్ ఇస్తూ సిప్పు సిప్పు తాగుతూ ఉంటారు. అదే కాకుండా మన తాలూకా మెంటల్ జనరల్స్ అంటాం అన్నమాట, ఇప్పుడు పర్టికులర్స్ వేరు, డిజైర్స్ వేరు, ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి ప్రతి మనిషికి కూడా. కొంతమందికి తీపి ఇష్టం ఉంటుంది, కొంతమందికి కారం ఎక్కువ ఇష్టం ఉండి ఉంటుంది అలాంటివి. అంటే కొంతమందికి ఎగ్స్ అంటే ఇష్టం, అది కూడా వన్ ఆఫ్ ది బేసిక్ సిమ్టమ్. కొన్ని డ్రగ్స్లో ఎగ్స్ ఇష్టపడే పేషెంట్స్ని కూడా మేము రూల్ అవుట్ చేయగలుగుతాం. అంటే అవన్నీ కూడా ఆ లక్షణాలు ప్రత్యేకతలు అన్నమాట వాళ్ళలో, ఇండివిడ్యువలైజేషన్ ఆఫ్ ఏ పేషెంట్ అన్నమాట. సో ఇప్పుడు మెంటల్ జనరల్స్ అన్నాను కదా, దాంట్లో ఏంటి అంటే సైకలాజికల్గా వాళ్ళకి కొంత భయం అన్నది ఉంటుంది. భయం అనేది చాలా వరకు కామన్, కానీ దాంట్లో మనకి డ్రీమ్స్ అన్నవి స్పెసిఫిక్గా ఆక్యుపై చేస్తాయి. అంటే ఒక్కొక్కరికి ఆ డ్రీమ్స్ తాలూకా ప్రత్యేక లక్షణాలు, కొంతమందికి పైనుంచి పడిపోయినట్టు అవ్వడం అలాంటివన్నీ. ఇవే కాకుండా సైకలాజికల్గా మనం యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ, లేకపోతే అలోన్గా ఉండడం అని కానీ, డిప్రెషన్లో ఉండడం కానీ, ఇవన్నీ కూడా మందుని సెలెక్ట్ చేయడానికి

0: ఉపయోగపడతాయి అన్నమాట. అంటే హోమియోపతి సిస్టంలో ఫిజికల్గా వచ్చిన సిమ్టమ్స్ కాకుండా, అంటే బాడీ మీద వచ్చిన పర్టిక్యులర్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వం, జస్ట్ మెంటల్ జనరల్స్ అన్నవి క్యాచ్ అయ్యి అది వాటి తాలూకా లక్షణాలు మెడిసిన్లో కనపడితే అదే మేము ప్రిఫర్ చేస్తాం అన్నమాట హోమియోపతిలోను.
1: అంటే హోమియోపతిలో ఒకే రకమైన జబ్బుకి కూడా వారి లక్షణాలను బట్టే మీరు మందులు ఇవ్వడం జరుగుతుంది.
0: అంతే.
1: అయితే ఒకే వ్యాధితో బాధపడుతున్న ఇద్దరికి వేర్వేరు మందులు ఇస్తారంటారా?
0: వేరే మందులు వేస్తాం. అదే ఫ్యామిలీలో వచ్చిన పర్సన్స్ అయినా కూడా, అంటే ఇట్ ఈస్ బియాండ్ డయాగ్నోస్టిక్. అంటే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ బట్టి ఇచ్చేది హోమియోపతి కాదు, ఇది లక్షణాలను మాత్రమే క్లియర్ చేసుకుంటూ వాటి ద్వారానే మేము రిపర్టరైజ్ చేసి ఆ పర్టిక్యులర్ డ్రగ్ వాళ్ళకి ఎంతవరకు సూటబుల్ అన్నది కూడా చూసుకొని ఇచ్చే మంది అన్నమాట హోమియోపతిక్ సిస్టమ్.
1: అయితే భవాని గారు, మరొక విషయం ఏమిటంటే శారీరక లక్షణాలతో పాటు వ్యక్తి మానసిక స్థితి, ఒత్తిడి, నిద్ర, అలాగే ఇప్పుడే మీరు చెప్పారు కళలు, ఇవి ఆహారపు అలవాట్లు, ఇలాంటివన్నీ కూడా చూస్తూ హోమియోపతిలో పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకని ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలంటారు?
0: అంటే ఇది ఇండివిజువలైజేషన్. ప్రతి ఒక్క మనిషి వేరే మనిషిని పోలడు దేంట్లో అయినా కూడా. అంటే మన ఫింగర్ ప్రింట్స్ ఎంతవరకు
1: యూనిక్గా ఉంటాయి,
0: ఎవరి వాళ్ళకే ఉంటాయో, మానసికంగా ఉండే లక్షణాలు కానీ పర్టిక్యులర్గా ఉండే లక్షణాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు హోమియోపతిక్ సిస్టమ్ అన్నది ప్రతి ఒక్క పర్సన్ని కూడా ఇండివిజువల్గా ఆలోచించి వాళ్ళకి సరిపడిన ఆ లక్షణాలకి సరిపడిన మెడిసిన్, అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైనమైజేషన్స్ ఉంటాయి, పొటెంటైజేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏజ్ బట్టి, లేకపోతే వాళ్ళ వైటల్ ఫోర్స్ తట్టుకునే శక్తి బట్టి దాని తాలూకా పొటెన్సీని, అంటే మామూలుగా శక్తి, స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ మెడిసిన్ దాన్ని డిసైడ్ చేస్తాం. అంతేకాకుండా డోసేజ్ కూడా అలాగే ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఒకలాంటి డోసేజ్, పెద్దవాళ్ళకైతే ఒకటి డోసేజ్, అదే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి కూడా అలాగే డోసేజ్. అంటే ఈ సిస్టంలో ఉన్నంత ఇండివిజువలైజేషన్ కానీ ఇంకా వేరే సిస్టంలో ఎక్కడ కూడా మనం చూడమన్నమాట. అంటే ఒకటే మెడిసిన్ అందరికీ పనిచేస్తుంది అనేది కరెక్ట్ కాదు. మెంటల్ జనరల్స్, పర్టిక్యులర్స్, ఫిజికల్ జనరల్స్, ఈ మూడుని తీసుకుంటూ హోమియోపతి సిస్టమ్ అన్నది నడుస్తుంది.
1: హోమియోపతి మందుల్లో చాలా చిన్న చిన్న, అంటే బిళ్ళల్లాగా చిన్న చిన్న గోళీల్లాగా కనపడుతూ ఉంటాయి. అది మనం ఏంటంటే తినడానికి బాగానే ఉంటాయి. అందులో మెడికేషన్ గురించి ఎలాగ మీరు యాడ్ చేస్తారు, అది అంటే నిలవ అనేది ఎంతవరకు ఉంటుంది, దాని గురించి మాకు చెప్పండి.
0: హోమియోపతి అన్నది ఎక్స్పైరీ లేని మెడిసిన్.
1: ఓ,
0: యాక్చువల్లీ హోమియోపతి ఎన్ని ఇయర్స్ అయినా కూడా అలాగే ఉంటుంది. ఇది అంతా కూడా ఈ మెడిసిన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, దాన్ని పొటెంటైజేషన్, డైనమైజేషన్ ఈ రెండు కూడా చేసుకుంటూ దాని తాలూకా స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ వెళ్తారనమాట. అంటే లాస్ట్ పొటెన్సీకి వచ్చినప్పటికీ దాంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూ కనపడకుండా నానో పార్టికల్స్ కింద దాంట్లో ప్రిజర్వ్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఆల్కహాల్ అన్నది ఒక వెహికల్ కింద, అంటే ఒక యానకం కింద యూజ్ చేస్తాము, వాటిలో అవి ప్రిజర్వ్ చేయబడతాయి అన్నమాట. ఈ పొటెంటైజ్డ్ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ ఆల్కహాల్ వెహికల్లో అవి ప్రిజర్వ్ చేసి ఉంచుతాము. వాటిని ఇచ్చేటప్పుడు, డిస్పెన్సింగ్ చేసేటప్పుడు వాటిని షుగర్ పిల్స్లో యాడ్ చేసి ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈవెన్ షుగర్ పిల్స్లో కూడా అవి స్టోర్ అయ్యి ఉండడానికి, అది కూడా ఒక యానకం లాగానే యూస్ చేస్తాము. అంటే ఫర్ డిస్పెన్సింగ్ ఈజీ అనమాట, అంటే ఈజీగా వాటిని వేసుకోవడానికి వీలుగా మాత్రమే షుగర్ పిల్స్ని వాడతాం అనమాట.
1: అంటే రోగికి కానీ లేకపోతే హోమియోపతి వైద్య విధానంలో కానీ, అంటే వేసుకోవడానికి భయపడకుండా, వేసుకోవడానికి ఇష్టపడకుండా ఉండకుండా ఉండేటట్టు అలాగా షుగర్ పిల్స్ని వాడుతూ
0: అలానే
1: ఉంటారు.
0: కాదు, దాని తాలూకా మెడికేటెడ్ పిల్స్ని దాంట్లో వేస్తేనే అది వేరే రియాక్షన్కి గురి కాకుండా, అంటే వేరే ఎందులోనైనా
1: అది కూడా ఒక కారణం.
0: ఇది వన్ ఆఫ్ ది రీజన్.
1: ఓకే,
0: అందుకే అందరూ ఇష్టపడతారు.
1: ఇష్టపడుతూ వేసుకోవడం ఒక కారణం అయితే, అది అందులో మాత్రమే ఎక్కువ అంటే యాక్షన్ అనేది బాగుంటుంది,
0: దాని వాల్యూ అనేది దాంట్లో నిక్షిప్తమై ఉండగలుగుతుంది అన్నమాట.
1: బాగుందండి. మరి ఇంకొక అపోహ అనొచ్చో, మరి అది నిజమే అనొచ్చో, అది మీరే వివరించాలి మాకు. ఇప్పుడు హోమియో మందులు నెమ్మదిగా పనిచేస్తాయి అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది, ఇది ఎంతవరకు సరైనది? హోమియో చికిత్స ఫలితాలు దేని మీద ఆధారపడి?

0: ఉంటాయంటారు.
1: నెమ్మదిగా పనిచేయడము అంటే హోమియోపతికి పేషెంట్స్ రావడమే, చాలా మందులు అన్ని సిస్టమ్స్లో మెడికేషన్ అంతా వాడి వస్తారు. సో పర్టికులర్గా చెప్పాలి అంటే హోమియో చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు మనకు ఫస్ట్ మెడిసిన్ అన్నది టంగ్ టిప్కి టచ్ అవ్వగానే దాని తాలూకు యాక్షన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. అయితే దీంట్లో ఎందుకు లేట్ అవుతుంది అన్న అపోహ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు 10 to 20 ఇయర్స్ మెడికేషన్ వాడతారు, తగ్గదు. తగ్గకపోవడం వల్ల వాళ్ళ తాలూకా డిసీజ్ అంతా కూడా ఓవర్లాప్ అయిపోతుంది. మెయిన్ డిసీజ్ అన్నది లోపల ఉంటూ ఈ కెమికల్స్ ఏవైతే కాంపౌండ్స్ అవి వాడారో మెడికేషన్ ద్వారా, వాటి వల్ల డిసీజ్ అన్నది క్లియర్ పిక్చర్ ఉండదన్నమాట. సో అదంతా క్లియర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఆ మెడిసిన్ పనిచేయడం అనేది లేట్ అన్న ఫీలింగ్ అంతే తప్ప మంద అయితే లోపల యాక్షన్ అన్నది ఫస్ట్ వేసుకోగానే దాని యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట.
0: అంటే హోమియోపతి వైద్య విధానానికి రావడమే అన్ని వైద్య విధానాలు కూడా ట్రై చేసి వారు ప్రయత్నించిన తర్వాతనే హోమియోపతి వైద్య విధానానికి రావడం వల్ల కూడా ఇది ఒక కారణం అని చెప్తున్నారు.
1: అంతే.
0: ఓకే, అయితే హోమియోపతి మందుల్లో ప్రత్యేకంగా ధృవీకరించే విధానం ఉంటుంది, ఆ విధానం వెనుక ఉద్దేశం ఏమిటంటారు? అంటే ఒక లక్షణానికి ఇది మాత్రమే మందు అనని ధృవీకరిస్తూ ఉంటారు, ఆ విధానం ఏంటంటారు?
1: సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్, ఇది మన హోమియోపతిక్ సిస్టమ్ తాలూకా సూత్రం అన్నమాట.
0: ఓకే,
1: అంటే ఒకే లక్షణానికి ఒకటే మందు అన్నది. ఇప్పుడు మనకి చాలా రకాల డిసీజ్లు అన్నీ కలిపి వచ్చినప్పుడు మన వైటల్ ఫోర్స్ అనేది వీక్ అవుతుంది. సో ఆ వీక్ అయిన వైటల్ ఫోర్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఆ సిమిలిమంని దానికి యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వైటల్ ఫోర్స్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఓకే, ఇలాంటివి మెడికేషన్ వాడడం వల్ల 1 by 1 ఆ డిసీజ్ అన్నది తగ్గుతూ వచ్చి పేషెంట్ అన్నోళ్ళు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఒక క్యూర్ అన్నదాన్ని పొందగలుగుతాడనమాట. ఆన్ ద డే 1 to 7 డేస్ లోపల పేషెంట్కి ఒక మంచి గ్రాఫ్ మా దృష్టిలో, అంటే ఒక డిజైర్స్ కానీ అంటే వాళ్ళ తాలూకా ఫిజికల్గా తీసుకున్న కొన్ని వైటల్ సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి, ఆ వైటల్ సిమ్టమ్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. అంటే మంచిగా నిద్ర పట్టడం అని కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి జరగడం వల్ల మేము ఒక గ్రాఫ్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, వీళ్ళకి పనిచేస్తుంది మెడిసిన్ అన్నది అన్నది
0: శారీరకంగా మానసికంగా
1: వాళ్ళు ఒక
0: వారిని పరిశీలించి అప్పుడు మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఆ వైద్యాన్ని కంటిన్యూ చేయాలా లేదా అన్నది నిర్ణయించు.
1: వైద్యాన్ని కంటిన్యూ చేయాలనే నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్కి మేము వెళ్తాం.
0: ఇప్పుడు మనకి ఆన్లైన్లో హోమియోపతి కావచ్చు, మరే వైద్య విధానమే కావచ్చు, ఈ మందు ఈ వైద్యపరంగా ఇది మీరు తీసుకోవచ్చు, అంటే లక్షణానికి ఈ మందు వాడేసుకోవచ్చు అన్న విధంగా మనకి చాలా రకాలుగా వినపడుతున్నాయి. ఆ మందు డైరెక్ట్గా వెళ్ళి హోమియో వైద్యశాలలో ఒక వ్యక్తి తీసుకుని వాడచ్చా? లేదు అని అంటే వైద్యుడి సలహా అవసరమా?
1: తప్పకుండా వైద్యుడి సలహా అవసరం అండి దేనికైనా కూడా. ఎందుకు అంటే ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ సిమిలారిటీస్ అన్నవి కంపల్సరీ డిఫరెంట్గా ఉంటాయి,
0: అందరికీ ఒకేలా
1: ఉండవు. ఇప్పుడు ఆ పేషెంట్ అదే మందు పక్కోనికి రాస్తే డెఫినెట్గా అది తగ్గదు, అంటే కొంతవరకు తగ్గుతుంది కానీ కంప్లీట్ క్యూర్ అయితే ఉండదు. అంటే మెడికల్ షాప్ హోమియో మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కునే మెడిసిన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి, అందులో కొన్ని సప్లిమెంట్స్ హోమియోపతిలో కూడా సప్లిమెంట్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. జస్ట్ ఇప్పుడు రూమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆర్థరైటిస్ కానీ వీటన్నిటికీ కూడా క్యూర్క్యుమిన్ అని ఒక కంటెంట్తో మెడిసిన్ అనేది తయారు చేస్తున్నారు. ఇట్స్ జస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ సప్లిమెంట్, అంటే అది ఎముక లోపల ఎక్కడైతే నీ జాయింట్ దగ్గర కానీ ఎక్కడైనా చిన్న చిన్నగా మనకి అరిగిపోయాయి అంటారు కదా, అక్కడ గుజ్జుని క్రియేట్ చేస్తుంది. సో అది వాడచ్చు. అలాగే కాల్షియం కూడా వచ్చింది డీకాల్ అని, అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా కొన్ని వచ్చాయి అన్నమాట మెడిసిన్స్. సో అవన్నీ వాడుకోవచ్చు, కానీ మెయిన్గా వాడే సిమ్టమ్స్ సిమిలారిటీస్ వచ్చిన డ్రగ్ మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం అనేది మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే సేమ్ ఇప్పుడు మిగిలిన సిస్టమ్స్లో ఎలాగ మీరు ఇంత మెడికల్ హిస్టరీ పట్టుకొని వస్తారో ఇప్పుడు డాక్టర్కి అది చాలా టఫ్ అవుతుంది అనమాట, అది అంతా క్లియర్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట.
0: ఓహో, హోమియోపతి వైద్యుడి దగ్గరికి ఒక వ్యక్తి తన ఆరోగ్య సమస్యతో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏ

0: సమస్య ఉంది, వారి లక్షణాలను బట్టి అని ఎలా నిర్ధారిస్తారు అంటే, మీరు ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారు?
1: హోమియోపతి అసలు వైద్య పరీక్షలకి దూరం, అంటే అసలు పరీక్షల నిమిత్తం అన్నట్టు మేము ఏది ఏ డిసీజ్ని కానీ ఏ పేషెంట్ని కానీ ట్రీట్ చేయము.

0: కానీ ఎక్కడైనా దేనికైనా కూడా లక్షణాలు బట్టే మందు హోమియోపతిలో. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీంట్లో మూడు థియరీస్ ఉంటాయి హోమియోపతిలో. అంటే మియాస్మాటిక్ థియరీ అన్నది ఉంటుంది, ఆ మియాస్మ్లో సోరా, సైకోసిస్, సిఫిలిస్ అని మూడు లక్షణాలుగా డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు సోరా అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఎనీ డిసీజ్, అంటే ఇన్ఫ్లమేషన్ కండిషన్ అంటారు కదా అది. అందులో మెంటల్గా కూడా మనకి విపరీతమైన ఆలోచనలు రావడం, ఆలోచనలు కంట్రోల్ లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కూడా మెయిన్ బేసిక్ స్టేజ్ సోరా స్టేజ్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ స్టేజ్ సైకోటిక్. సో ఈ సైకోటిక్ కండిషన్లో ఏమవుతుందంటే ఆ స్టేజ్లో పిచ్చి ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే వైలెంట్గా ఉండే ఆలోచనలు, అలాంటి ఆలోచనలు వస్తాయి. వాట్స్ అన్నవి డెవలప్ అవుతాయి బాడీ మీద, అంటే చిన్న స్కిన్
1: ఇది ఒక
0: ట్యాగ్స్
1: లక్షణం.
0: అంటాం, సైకోటిక్ కండిషన్ అనమాట. అండ్ ద థర్డ్ స్టేజ్ ఇస్ యాబ్సెస్ ఫామ్ అవడం అనమాట. అంటే ఎక్కడైనా ఆర్గాన్స్లో కానీ లేకపోతే బయట కానీ, సైకోటిక్ కండిషన్లో అయితే హార్ట్ వాల్స్లో పెరగడం అనమాట, చిన్న కండ పెరుగుతోంది అంటారు కదా అలాంటివి, అవన్నీ కూడా సైకోటిక్ కండిషన్. అదే సిఫిలిటిక్ కండిషన్కి వచ్చినప్పటికీ అల్సర్స్ ఫామ్ అవడము, ఎయిదర్ పెప్టిక్ అల్సర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా బాడీలో, ఎక్కడైనా ఆర్గాన్స్ అన్నిటిలో కూడా అల్సరేషన్ వచ్చింది అంటే ఇట్స్ అ సిఫిలిటిక్ కండిషన్. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ థియరీ ప్రకారం మేము వాళ్ళకి మెడికేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట,
1: వైద్య పరీక్షల ద్వారా కాకుండా వారి లక్షణాల
0: లక్షణాలు
1: ద్వారా,
0: బట్టి.
1: మరియు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వైద్య విధానం, ఈ మూడు స్టేజ్ల వైద్య విధానం ద్వారా ఒక రోగికి, అంటే ఒక వ్యక్తికి ఎలాంటి వైద్య విధానం అవసరం అనేది మీరు నిర్ణయిస్తారు. మరి అలాగా నిర్ణయించడంలో హోమియోపతిలో, అంటే మందులు వేసుకునేటంత వరకు అలాగా తగ్గుతున్నట్టుండి తర్వాత మళ్ళీ మందులు ఆపేసిన వెంటనే ఆ జబ్బు కావచ్చు, ఆ వ్యాధి లక్షణాలు కావచ్చు ప్రబలుతాయా, లేదా క్యూర్ అనేది ఉందా?
0: హోమియోపతిలో క్యూర్ అన్నదే ఉంటుంది, మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చింది అన్న కంప్లైంట్ అయితే అసలు వచ్చే ఛాన్సే లేదు. అంటే వీళ్ళు వాడే విధానంలో తేడా ఉంటే మాత్రమే వస్తుంది. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డోసేజ్ అన్నది ఉంటుంది, ఆ డోసేజ్ ప్రకారం వాడుకుంటూ వాటితో పాటు టిష్యూ సాల్స్ అన్నవి మన బాడీలో ఒక 12 టిష్యూస్ డెవలప్మెంట్కి అవసరమైన సాల్స్ బట్టి వాటి తాలూకా ఉపయోగం మేము చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏది తగ్గితే వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ లక్షణాలు వచ్చాయి, అవి కూడా వన్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది మన తాలూకా డిసీజ్కి తగ్గించడానికి అవి యూజ్ అవుతాయి అనమాట టిష్యూస్. కొన్ని అయితే కోమాలో ఉన్న పేషెంట్కి మందుని వేసుకోవడం అనేది కష్టం, సో అలాంటప్పుడు ఆ మెడిసిన్ ఏదైతే ఇండికేట్ అవుతుందో దాన్ని ఒక జస్ట్ ఒక స్వాబ్ కాటన్ స్వాబ్లో పెట్టి ఇవ్వడం వల్ల ఇదైతే తగ్గుతుందనమాట.
1: హోమియోపతి వైద్య విధానంలో ఎలాంటి పచ్చివన్న, అంటే కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు, ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా?
0: ఇదివరకు రోజుల్లో అంటే క్లాసికల్ హోమియోపతి అంటారు, ఫస్ట్ ఎప్పుడైతే సిస్టమ్ స్టార్ట్ అయిందో అప్పుడు స్టార్ట్ అయిన అప్పుడు ఓన్లీ సింగిల్ డోసేజ్ ఇచ్చేవారు అన్నమాట, సింగిల్ రెమెడీ. ఎందుకు అంటే అప్పుడు కంపల్సరీ పచ్చని చెప్పేవారు అన్నమాట, ఇది తింటే కొన్ని, ఇప్పుడు మనకి మెడిసిన్ ఈస్ మైన్యూట్ అమౌంట్లో వెళ్తుంది లోపలికి, సో కొన్ని స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్స్ అంటే ఇప్పుడు వెల్లుల్లిపాయ, ఆనియన్ అండ్ స్పైసెస్ కొన్ని, అవన్నీ ఏం చేస్తాయంటే ఆ మైన్యూట్ థింగ్ని యాంటిడోట్ చేసిస్తాయి అనమాట.
1: ఓహో ఓహో
0: మనకి టంగ్ మీద వేయగానే పనిచేస్తుంది అని చెప్పారు కదా, సో ఆ టంగ్ మీద ఆ ఫ్లేవర్ ఉండగానే అది కొంతవరకు ఈ సెంట్స్ యూజ్ చేయడము, క్యాంఫర్ యూజ్ చేయడం ఇవన్నీ కూడా నో అని చెప్పేవారు. ఇప్పుడు మోడర్న్ హోమియోపతిలో పచ్చం అనేది చాలా తగ్గించారు. అంటే ఏం చెప్తామంటే మీరు తినండి, ఏది తినడం వల్ల వచ్చింది, ఏది మీ లక్షణాలని అగ్రివేట్ చేస్తుంది, ఏది మీ లక్షణాలని తగ్గిస్తుంది, ఇవన్నీ మేము చెక్ చేయాలి కాబట్టి మీరు తినండి అని మేము చెప్తాం అనమాట.
1: పచ్యాన్ని వైద్య విధానంలో తగ్గించారు.
0: తగ్గించాం.
1: ఓకే, అయితే నాకు ఇంకొక ప్రశ్న అండి. ఇప్పటి వరకు చాలామంది, అంటే వివిధ వైద్య విధానాలు మీరు చెప్పినట్టుగానే వాడుతూ ఉండుంటారు, మరి వారు మళ్ళీ ఇప్పుడు హోమియో వైద్య విధానానికి వచ్చి మొదలు పెట్టచ్చా? మరి ఆ వ్యాధి అనేది, లేకపోతే దాని లక్షణాలు అనేవి ఎంతవరకు తగ్గుతాయంటారు?
0: హోమియోపతి వైద్య విధానంకి వచ్చి ఆ మెడిసిన్స్ని వాడుతూ కంటిన్యూ చేస్తూ మెల్లగా వాటిని తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే సడన్గా మానేయడం అన్నది, అంటే ఇవన్నీ కెమికల్ కాంపౌండ్.

0: కాబట్టి వాటి వల్ల లక్షణాలు కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని తగ్గించుకుంటూ హోమియోపతిలో క్లియర్ చేసుకుంటూ ఆ డిసీజ్ అన్నది క్యూర్ చేయవచ్చు.
1: ఓకే,
0: అంటే ఇది వాడేటప్పుడు అది వాడచ్చా అంటే వాడచ్చు, కానీ మినిమం గ్యాప్ ఆ మందులు వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు గ్యాప్ ఇచ్చి హోమియోపతి యూజ్ చేసుకుంటూ మెల్లగా వాటిని తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట.
1: ఇప్పుడు వాటిని తగ్గించుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు. నాకు వచ్చిన సందేహం ఏంటంటే వాటిని ఎందుకు తగ్గించాలి అంటే హోమియో వైద్య విధానానికి ఇతర వైద్య విధానాలకి తేడా ఏమని చెప్తారు? దాన్ని ఎందుకు తగ్గించాలంటారు?
0: అది కెమికల్గా డైరెక్ట్గా పనిచేసి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది మెడిసిన్లో. ఇప్పుడు ఏదన్నా ఒక కెమికల్ కాంపౌండ్ మన గ్యాస్ట్రిక్ సిస్టంలోకి, అంటే మనం తిన్న తర్వాత కడుపులో రకరకాలైన మిక్సెస్ ఫామ్ చేస్తుంది, అంటే అది బ్లడ్లోకి వెళ్ళి దాని తాలూకా కాంప్లికేషన్స్ అన్నిటినీ కూడా ఒక 1 ఇయర్ వరకు పర్వాలేదు, అదే లాంగ్ స్టాండింగ్ వాడుతూ ఉంటే, కంటిన్యూస్గా వాడుతూ ఉంటే,
1: దీర్ఘకాలంగా వాడితే మాత్రం ఆ
0: డెఫినెట్గా
1: కెమికల్
0: వాళ్ళకి
1: కాంపౌండ్స్ వల్ల డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ వచ్చి ఇంకొక వ్యాధికి గాని ఇంకొక వ్యాధి లక్షణాలకు గాని
0: కరెక్ట్
1: ప్రబలే అవకాశం ఉందంటారు. అది
0: అందువల్ల మేము
1: హోమియోపతిలో లేదంటారా?
0: అస్సలు లేదు. హోమియోపతి ఓన్లీ 1 మెడిసిన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ క్యూర్ ఈస్ పాసిబుల్ ఇన్ హోమియోపతి.
1: బాగుందండి భవాని గారు. మరి అలాగే మరి మహిళలనే తీసుకోండి, మహిళల గురించి ఇందాక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కానీ ఆర్థరైటిస్ అని కానీ చెప్పారు. అలాగే 40-45 సంవత్సరాల తర్వాత ఈ వచ్చే మెనోపాజ్ కానీ పెరిమెనోపాజ్ కానీ వీటన్నిటికీ కూడా హోమియోలో మంచి వైద్య విధానం ఉందంటారా?
0: చాలా మంచి వైద్య విధానం ఉంది హోమియోపతి, ఎందుకంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పర్సన్స్ మహిళల్లో ఎక్కువగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. వాళ్ళకేంటంటే డిప్రెషన్లు, యాంగ్జైటీలు, పాల్పిటేషన్లు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వీటన్నిటికీ కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. అవే కాకుండా ఫిజికల్గా తీసుకుంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అని కానీ, లేకపోతే ర్యాషెస్ అని
1: అంటే
0: కానీ,
1: తెలుగులో కూడా మీరు చెప్తే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలకి
0: మూత్రం కొంచెం కొంచెంగా
1: లీక్
0: లీక్
1: అవ్వటం.
0: అవ్వడం అన్నమాట. సో అలాంటివి వచ్చేటప్పుడు మనకి ఆ హోమియోపతిలో వాటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఏదైతే స్పింక్టర్ అన్నది లూజ్ అయిందో, ఆగి ఆగి మూత్రం రావడం
1: ఆ
0: కానీ
1: కండరాల్ని మీరు
0: బలంగా
1: స్ట్రెంగ్తెన్ చేయడానికి
0: చేస్తారన్నమాట హోమియోపతిలో. సో
1: హోమియోపతిలో.
0: హోమియోపతిలో అదే కాకుండా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అని కానీ, లేకపోతే
1: అబ్బా.
0: ఓవరీస్లో ఏమన్నా ఇష్యూస్, పీసీఓడి కానీ

0: ఎక్కువ చేయాలి, ఆ షుగర్ పిల్స్లో ఏమి మందు ఉంటుంది, ఇలాంటి అపోహలన్నీ తొలగించడానికి మీరు ఎలా హోమియోపతిని ఎలా నిర్వచిస్తారు?
1: హోమియోపతి ఈజ్ ద సేఫెస్ట్, అంటే చాలా నమ్మకం పెట్టుకొని ఆ డాక్టర్ మీద నమ్మకం పెట్టుకొని మందు వాడితే సేఫ్గా వాళ్ళకి క్యూర్ వస్తుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అపోహ మాత్రమే, తగ్గదు అని కానీ పథ్యం విషయంలో కానీ ఇవన్నీ అపోహలే. ఇది దీర్ఘకాలికమైన వ్యాధుల మీద పనిచేస్తుంది, స్వల్పకాలిక వ్యాధుల మీద పనిచేస్తుంది. అలాగే ఏదన్నా గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లం అయినా ఇదనే లిమిటేషన్ అయితే హోమియోపతిలో లేదు. అన్ని రకాల వ్యాధులకి కూడా హోమియోపతిలో చికిత్స ఉంది. పిల్లలకైతే ఇంకా బెస్ట్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లలు కాబట్టి వాళ్ళని అలాంటి కెమికల్ కాంపౌండ్స్కి మిక్సర్స్కి అట్రాక్ట్ చేయకుండా, వాళ్ళని బాడీని
0: ఆ విధంగా
1: వాటికి
0: పొల్యూట్
1: అలవాటు
0: చేయకుండా
1: చేయకుండా
0: చేయకుండా వారి
1: హోమియోపతి సిస్టంలోనే క్యూర్ని తీసుకుని వచ్చే అవకాశం ఉన్నప్పుడు హోమియోపతిలో ఇంకా మనకి ఇంకా అల్జీమర్స్ అని కానీ ఎపిలెప్టిక్ డిసీజెస్, ఫిట్స్ అంటారు
0: మూర్ఛ.
1: కదా, ఫిట్స్ వాటికి కూడా హోమియోపతిని యూజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా 40 ఇయర్స్, బిఫోర్ 40 ఇయర్సే చాలామందికి హిస్టెరెక్టమీలు అవన్నీ కూడా సజెస్ట్ చేస్తున్నారు. బట్ అన్నిటికీ కూడా ఫస్ట్ ఛాన్స్ చూడండి, హోమియోపతికి వచ్చి ఆ తాలూకా మెడిసిన్ సిస్టమ్ని వాడండి. వాడిన తర్వాత మీ తాలూకా ఒపీనియన్ని చేంజ్ చేసుకోండి.
0: బాగుందండి భవాని గారు. హోమియోపతి వైద్య విధానం, దాని ప్రాథమిక సూత్రాలు, కణస్థాయిలో పనిచేస్తుందని చెప్పే విధానం, అలాగే వైద్యుని పర్యవేక్షణ ప్రాముఖ్యత గురించి ఎన్నో విలువైన విషయాల్ని మాతో పంచుకున్నారు. మరి ఆరోగ్య విషయంలో ఏ వైద్య విధానమైనా సరే, సరైన సమాచారం, అర్హత కలిగిన వైద్యుల సలహా అవసరమైనప్పుడు తగిన వైద్య పరీక్షలు ఎంతో ముఖ్యం. మరి అలాంటి హోమియోపతి వైద్య విధానం గురించి, ఆరోగ్య అవగాహన గురించి మీరు చాలా విషయాలు మాకు మా శ్రోతలకి పంచారు. నమస్కారం అండి భవాని గారు.
1: నమస్కారం అండి.
2: సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం, ఈ అంశంపై మీరు ఇంతవరకు సైకాలజిస్ట్, హోమియోపతి వైద్య నిపుణుడు డాక్టర్ అల్లంశెట్టి భవాని గారితో శ్రీమతి ఏ బృందకుమారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈనాటి ఈ కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. చిత్రగీతాలు ప్రకటన.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లోనూ, వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత, స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నంబర్ మరియు మీ ఈమెయిల్ ఐడి, తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను తాము చెల్లించాల్సిన 350 రూపాయల దరఖాస్తు రుసుము

0: ఇదితో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం పున్నమ్మ తోట విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నెంబర్ 311229249 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3055. అకౌంట్ నెంబర్ మరొక్కసారి 311229249 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్టు చేసిన కుల ధృవీకరణ పత్రం జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్ 2026. చిరునామా మరొకసారి ది స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం పున్నమ్మ తోట విజయవాడ 520010. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే, పర్మినెంట్ కావు. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావలసి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించాల్సిన సమయం అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకు. గమనిక విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: एसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है।
1: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, భారత సర్కార్ ద్వారా జన్హిత్ మే జారీ.
2: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
3: చిత్రగీతాల్లో వినబోతున్న పాట ఎవడు చిత్రానికి కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటున్నారు.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శ్రీనిధి ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఈరోజు రాత్రి 7 గంటలకు దర్శించుకుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్టపతి దర్శన సమయంలో అరగంట పాటు సాధారణ భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నామని అధికారులు

0: తెలిపారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ,
1: ఈరోజు రాష్ట్రపతి గారు 7:20 అమ్మవారి దర్శనానికి వస్తారు. 2.5 hours వారు సరస్సు మేళాలో ఉంటారు. అక్కడ దత్పతి దీదీతో మీటింగ్ స్టాల్స్ సందర్శన, సరస్సు మేళాన్ని ప్రారంభించి కార్యక్రమాలన్నీ కూడా రేపున్నాయి. సో ఈ సందర్భంలో పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ టెక్నాలజీని ఎక్కడైతే మనం ఉపయోగించగలమో అక్కడ ఉపయోగిస్తూ ముందుకు పోతాం.
0: కాగా రాష్టపతి పర్యటనలో భాగంగా రేపు విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో సుమారు 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నిధులతో రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు నగరంలో ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందిస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఈ 123 మున్సిపాలిటీస్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, లైట్స్, అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి కావాల్సిన పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్ చేయడానికి 50,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. నెల్లూరు కార్పొరేషన్ లో ఈ రోజు అన్ని రోడ్లు పూర్తి చేయడానికి, అదేవిధంగా డ్రైన్స్ పూర్తి చేయడానికి, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్తంభాలు పెట్టడానికి, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా యూజీడీ. ఈ యూజీడీ అయితే బాత్రూమ్ నుంచి కానీ, కిచెన్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పోవాలి.
0: స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్త్రీనిధి ద్వారా 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన మహిళలకు 48 గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తామని, ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి గరిష్టంగా 3 మహిళలు ఈ రుణాలు పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మహిళా పారిశ్రామికవేత్తల రుణాల కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు కృత్రిమ మీద ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు కొండపై ఘాట్ రోడ్డు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి పోలీసు బందోబస్తు, వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఈరోజు తెలుసుకుందాం. 2020లో భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల తయారీ, రాకెట్ ప్రయోగాలు వంటి రంగాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. గతంలో అంతరిక్ష కార్యకలాపాల కోసం ప్రధానంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోపైనే ఆధారపడే పరిస్థితి ఉండేది. 2020లో చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కూడా ఈ రంగంలో భాగస్వామ్యులు అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ సంస్కరణల ఫలితంగా స్పేస్ టెక్ స్టార్టప్లు ఏర్పాటై ఉపగ్రహ సాంకేతికత, రాకెట్ తయారీ, అంతరిక్ష ఆధారిత సేవలు వంటి విభాగాల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. అంతరిక్ష రంగంలో భారత్ను ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో ఈ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
3: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమిక, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాఝా కర్ రహీ హై, ప్రైవేట్ సెక్టర్ కే లియే లాంచ్ ప్యాడ్ ఉపలబ్ధ కర్వా రహీ హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

వింటున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డిఎస్సి 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. ఇందులో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య బోధించే 350 ప్రత్యేక విద్యా ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డిఎస్సి సిలబస్ ను ఇప్పటికే TET2DSC.APCFSS.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, నవంబర్3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన భూముల ఈవేలం తొలిదశ విజయవంతమైంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ భూముల విక్రయానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసి ఈవేలాన్ని నిర్వహించింది. తొలిదశలో 150 ప్లాట్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. భూముల ఈవేలానికి ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న మిగులు భూములను పారదర్శకంగా పోటీతత్వ విధానంలో విక్రయించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. మిగిలిన 216 ప్లాట్ల విక్రయానికి చివరి దశ ఈవేలాన్ని ఈ నెల 30 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నామని, ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ నెల 27లోగా రిజిస్టేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు బి కృష్ణవేణికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో నిర్మించిన నూతన గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగి ఆ మార్గాన్ని విడిచిపెట్టిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారు సాధారణ జీవితంలో స్థిరపడేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు వస్తువులు, ఉత్పత్తులు, సేవల నాణ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు ఓల్డ్ స్టాండర్డ్స్ డే ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ ISO ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 14 ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటారు. రాష్టంలోని పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు స్వనిధి ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డిఎస్సి 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితవాణి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాచండీ అమ్మవారి విశిష్టత గురించి శ్రీమతి కె స్వరాజ్య పద్మజ గారి ప్రసంగం వింటారు.

శుంభ దైత్యదళని యా సిద్ధిదాత్రీ పరా సా దేవీ నవకోటిమూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ అని చండీ సప్తశతిలో స్తుతించినట్లుగా ఆ ఆది పరాశక్తి స్వరూపాలలో ఉగ్రరూపం చండీదేవి. త్రిమూర్త్యాత్మకమైన ఈ దేవి అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపమైన చండీదేవి దుర్గాదేవి అవతారాలలో ప్రముఖమైనది. చండీదేవికి దుర్గాదేవికి భేదం లేదు. ఈ నవరాత్రుల్లో ఈ చండీదేవిని పూజించటం, ప్రత్యేకమైన చండీ హోమాలు, చండీ సప్తశతి పారాయణం చేయడం సర్వసాధారణం. కలౌ చండీ వినాయకం అన్నట్లుగా ఈ కలియుగంలో త్వరగా అనుగ్రహించే దేవతలలో చండీదేవి, వినాయకుడు పరిగణింపబడతారు. ఈ చండీ అమ్మవారి పుట్టుక చాలా విచిత్రమైనది. శుంభ నిశుంభల సంహార సమయంలో శ్రీ దుర్గాదేవి యొక్క ప్రముఖమైన అవతారంగా చండీమాతకు మన పురాణ ఇతిహాసాలలో ప్రత్యేక స్థానం ఉంది. చండీ అంటే ప్రచండమైన రూపము గలది లేదా తత్వము గలది అని అర్థం. దేవీ భాగవతంలో పలుచోట్ల ఈ చండీదేవి యొక్క ప్రస్తావన ఉంది. శ్వేతాశ్వరోపనిషత్తు ప్రకారం పరాశక్తి యొక్క ఉగ్రరూపమే ఈ చండీమాత. చండీ అంటే విపరీతమైన పరాక్రమం కలది అని అర్థం కూడా. ఇది చండా అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. చండా అంటే దేనినైనా ఛేదించగలది లేదా దేనినైనా సంహరించగలది అని అర్థం. శుంభ నిశుంభల సంహార సమయంలో ధూమకేతు సంహారం జరిగిన తరువాత శుంభ నిశుంభుల యొక్క సైన్యాధ్యక్షులు చండముండులు అమ్మవారిపైకి దండెత్తి వస్తారు. ఆ దండెత్తి వచ్చినప్పుడు శుంభ నిశుంభులు ముందుగా రాయబారం పంపిస్తారు. ఆ దేవిని తాము ఇరువురము వివాహం చేసుకోదలుచుకున్నామని, సుకుమారి గనక తమ వద్ద ఉంటే ఆమెకు రక్షణ ఉంటుందని వారి మాటగా దూత చెబుతాడు. అమ్మవారు సింహగర్జన చేసి తనతో యుద్ధానికి తలపడమని అంటుంది. అప్పుడు కోపంతో శుంభ నిశుంభులు చండముండులని అమ్మవారిపైకి మహాసేనతో దండెత్తటానికి పంపిస్తారు. అప్పుడు అమ్మవారు కోపంతో తన భ్రుకుటిని అంటే కనుబొమ్మల్ని ముడివేస్తుంది. ఆ కోపంతో ముడిపడ్డ కనుబొమ్మల నుంచి ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి పేరు కౌశికి. ఆ కౌశికీదేవి ఆకారం ఎంతో భయంకరంగా ఉంటుంది. కోపం యొక్క రూపం గనుక నల్లని రూపం ధరించి ఉంటుంది. బక్కచిక్కిన శరీరంతో, చాలా పెద్ద నోటితో, ఎర్రని కనుగుడ్లతో, చేతిలో ఖట్వాంగము అంటే పెద్ద రంపము వంటి కత్తి ధరించిన అమ్మవారి రూపం ఎంతో భయానకంగా ఉంటుంది. ఆ కౌశికీదేవిని అమ్మవారు చండముండులపైకి యుద్ధానికి పంపిస్తుంది. చండము లేదా చండత్వము అంటే విపరీతమైన కోపం, ముండత్వము అంటే విపరీతమైన ముండితనం. ఈ చండత్వము ముండత్వము కలిగిన మనుషులు సమాజానికి ఎంతో హానికరం. అనవసరమైన అతి కోపము, విపరీతమైన ముండితనము, ఈ లక్షణాలు నేటి సమాజంలో విపరీతంగా ప్రబలి ఉన్నాయి. దేవాలయాల ప్రాథమిక ధర్మము, కర్తవ్యము సామాజిక రక్షణ. కనుక ఈ మధ్య మన విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ఈ చండీ అవతారాన్ని కూడా ధరింపజేస్తున్నారు. వేలాది సైన్యంతో, ఆయుధాలతో, రథాలతో, గజాలతో, గుర్రాలతో అమ్మవారిపైకి దండెత్తి వచ్చిన చండముండులని ఇద్దరినీ చూసి కౌశికీదేవి హుంకరించి పెద్ద

0: నోరు గలది గనుక ముందుగా వేలాదిగా గల సైన్యాలని, రథాలని, అస్త్రాలని, జంతువులని అన్నింటినీ కూడా అమ్మవారు కౌశికీదేవి కరకరా జంతికల్లా నమిలి మింగేస్తుంది. ఆ తరువాత శుంభనిశుంభులిద్దరినీ తన ఖట్వాంగంతో నరికివేస్తుంది. ఆ రెండు తలలని రెండు చేతుల్లో పట్టుకొని తీసుకువెళ్ళి ఆ దుర్గాదేవికి సమర్పిస్తుంది. అమ్మా, నీ ఆజ్ఞ నెరవేర్చాను అంటుంది. అప్పుడు ఆ కౌశికీ మాతను చూసి దుర్గాదేవి ఎంతో సంతోషించి ఆనందభరితురాలై, ఈ భయంకరమైన అసురులు చెండముండులను సంహరించావు కనుక ఇక నుంచి నువ్వు చాముండిగా చండీగా పూజలందుకుంటావని చెబుతుంది. అమ్మవారిని ఆ విపరీతమైన ఆగ్రహాన్ని వీడి ప్రేమతో శాంతస్వరూపునిగా ఉండమని, భక్తులకు సులభురాలుగా ఉండమని చెబుతుంది. చాముండీదేవి 18 భుజాలతో రకరకాల ఆయుధాలను ధరించి ఉన్న భీకర రూపాన్ని త్యజించి ప్రసన్న రూపంగా మనకు దర్శనమిచ్చి మన చేత పూజలు అందుకుంటున్నది. మనకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎంత కష్టాల్లో ఉన్నా సరే, జీవితంలో మనల్ని ఉద్ధరించడానికి ఆ తల్లి యొక్క చండీ సప్తశతి పారాయణ ఎంతగానో ఉపకరిస్తుంది. సప్తశతి అంటే 700 శ్లోకాలు. 700 శ్లోకాలు ఉన్న చండీ సప్తశతిని పారాయణం చేయటం వల్ల మనకు ఉన్నటువంటి ప్రతి బాధలు, కష్టాలు, భయాలు తొలగిపోతాయి. అలాగే చండీ హోమం చేయడం వల్ల ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, చాలా కాలంగా నెరవేరని పనులు ఇవన్నీ మనకు సఫలం అవుతాయి. భూత పిశాచ బాధలు నివృత్తి అవుతాయి. అందువల్ల ఈ దసరా నవరాత్రులలో చండీ హోమానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. లలితా సహస్రనామాలలోని చండముండాసుర నిషూధిని అయిన అమ్మవారు చాముండిగా మైసూరులో పూజలందుకుంటున్నది. మైసూరు అనగా మహిషూరు అన్న నానుడి ఉన్నది కనుక ఆ ప్రాంతంలోనే అమ్మవారు ఈ చండీదేవి చండముండుల సంహారం చేసి ఉండవచ్చు. ఇప్పటి ధర్మం ప్రకారం మనలో ఉన్న అతి కోపాన్ని, తద్వారా జరిగే కలతలని, ఘర్షణలని, కుటుంబ విచ్ఛేదనాలని, సమాజంలోని అంతర్గత కలహాలని, అలాగే అతి మొండితనం వల్ల జరిగే అనర్థాలని రూపుమాపటానికి మనలోని చండముండులను, అంటే ఈ అతి కోపం, అతి మొండితనం అనే ఈ రెండు అసుర లక్షణాలని సంహరించవలసిందిగా ఆ దేవిని ప్రార్థిస్తూ స్వస్తి.
1: మీరింతవరకు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాచండి అమ్మవారి విశిష్టత గురించి శ్రీమతి కె స్వరాజ్య పద్మజ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత భక్తిగీతం వింటారు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
2: శ్రీ మహాచండీదేవి అలంకారం గురించిన విశేషాలు వింటారు.
3: శరన్నవరాత్రుల్లో భాగంగా ఆశ్వీజ శుద్ధ చవితి రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. శ్రీ మహాచండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో, తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా శతాక్షి, శాకంబరీదేవి

0: అన్నపూర్ణ, జగన్మాత, భవానీ అని పిలుస్తారు. అలాగే ఉగ్రరూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి, చిన్న మాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. నవరాత్రుల మహోత్సవాల్లో చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దుర్గాదేవి 9 రూపాల్లో చండీదేవి ఒకటి. మన హిందూ పురాణం, హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలు అందరూ ఒకచోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్లి రాక్షసుల గురించి చెబుతారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరాడు. అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహాకాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. చండీదేవి యొక్క ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది. రాక్షసులను సంహరించిన తర్వాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ వెలసింది. హరిద్వార్లో ఉన్నటువంటి మా చండీ దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. దుర్గామాతను వివిధ రూపాల్లో పూజించడం ద్వారా అనుగ్రహం, శక్తి కలుగుతాయి. మరి శ్రీ మహాచండీదేవిని ఈరోజు పూజ చేసి ఆమె అనుగ్రహానికి పాత్రులమవుదాం.
1: శ్రోతలకు నమస్కారం. దసరా అన్న, దీవాలి లేదా సంక్రాంతి, ఏ పండుగలైనా కానీ ముందుగా మనకు గుర్తు వచ్చేది పిండి వంటలు. పిండి వంటల్లో ముఖ్యంగా అరసలు, బొబ్బట్టలు, పాయసం, పరవన్నం ఇలాగన్నీ మనం బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పంచదార మన రోజువారీ వాడుకల్లో ప్రతి ఒక్క ఆహారంలోనూ మనకి కనిపిస్తుంది. కానీ మనం ఎక్కువగా టేబుల్ మీద పెట్టుకునే పంచదార సుక్రోజ్ ఫామ్లో ఉండేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. మిగతా వాటిలో ఎలా ఉంటుంది అంటే పాలు గనక తీసుకుంటే దాంట్లో లాక్టోజ్ రూపంలో పిండి పదార్థం ఉంటుంది, అందుకనే మన పాలు తీయగా ఉంటాయి. అలాగే గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి వాటిల్లో మాల్టోజ్ రూపంలో పండ్లు, ఫలాలు, ద్రాక్షకాయ తీసుకుంటే అందులో ఫ్రక్టోజ్ రూపంలోని ఇలాగ మనకి ఎక్కడో ఒక చోట తీపి పదార్థం అనేది కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ పంచదారని ఎక్కువ శాతం తినొచ్చా తినకూడదా అనేది ఎక్కువగా అనుమానం ఉంటుంది. ఎందుకనంటే పంచదార తినడం వల్ల మనకి వంశపానిపర్యంగా మధుమేహ వ్యాధి ఉన్నా లేకపోయినా రావచ్చు అనే అభిప్రాయం ఉంటుంది. రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకని అంటే పంచదారలో మనకి ఎక్కువగా 97% నుంచి 100% వరకు పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. ఎటువంటి మాంసకృతులు కానీ లేదా కొవ్వు పదార్థాలు కానీ ఉండవు. దీని నుంచి మనకి ఎటువంటి మిగిలిన పోషకాలు కూడా లభించకుండా ఉంటాయి. అంటే ఐరన్ కానీ, మినరల్స్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలా ఎటువంటి ఖనిజాలు రాకుండా కేవలం పిండి పదార్థాలు మాత్రమే రావడం వల్ల అది మన శరీరంలో ఎక్కువగా నిలవ ఉండిపోయి మనకి ఒబిసిటీ, స్థూలకాయం రావడం కానీ, చిన్న వయసులోనే బాగా ఎక్కువగా బరువు పెరిగిపోయి చాలా లావుగా కనిపించడం, హైపర్ యాక్టివ్గా ఉండడం, అతిగా చేస్తూ ఉంటారు కొన్ని. లేదు, చాలామంది పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ మనం తరచుగా చూసేది పళ్ళు పాడైపోవడం, పుచ్చళ్ళు రావడం కానీ, పుప్పి పళ్ళు తొందరగా రావడం, పళ్ళు ఊడిపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇంకా ఎక్కువగా మతిమరుపు చూస్తూ ఉంటాం, అది అల్జీమర్ డిజీజ్ లాగా. ఏంటి అంటే షుగర్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల. పంచదార రూపంలో తక్కువగా పంచదార కాకుండా ఏమైనా పదార్థాలు వాడాలి, ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు తాటి బెల్లమనో వేరే ఏమన్నా వాడుతూ ఉంటాము. అయితే ఈ పంచదార వల్ల మనకి ఎక్కువగా ఉపయోగాలు కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నష్టాల్ని మనం రాకుండా ఉండాలి, దాన్ని దూరం చేసుకోవాలి అనుకుంటే పంచదార కాకుండా మనకి సహజంగా ఏం దొరుకుతున్నాయో వాటిల్ని మన ఆహార పదార్థాల్లో వాడుకోవడం ఎంతైనా మంచిది. సహజంగా ఏమేమి దొరుకుతాయి మనకి అనుకుంటే పంచదారతో పాటు సమానంగా వాటికి కూడా క్యాలరీస్ ఉంటాయి. పంచదార కాకుండా అంటే చెరుకు గడ నుంచి వచ్చే పంచదార కాకుండా మనం తాటి పంచదార కానీ, తాటి బెల్లం కానీ, లేదు అంటే ఇప్పుడు కొబ్బరి పంచదార, కొబ్బరి బెల్లం వస్తుంది అది కానీ, మ్యాపిల్ సిరప్ అంటాం, మ్యాపిల్ ట్రీ నుంచి వస్తుంది దానికి సంబంధించింది కానీ, లేదు అంటే మనకి నిప్ప పంచదార అని వస్తుంది, అలాంటివి కానీ ఇవి మనకి సహజంగా దొరికేవి. లేదు అంటే ఖర్జూరకాయ నుంచి కూడా మనకి, అంటే ఖర్జూర శాప్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి పంచదార కానీ బెల్లం కానీ తయారు చేస్తారు. వీటిల్లో కూడా క్యాలరీస్ పరంగా చూసుకుంటే పంచదారకి దగ్గరగా ఉంటాయి కానీ వీటిల్లో ఎక్కువగా పొటాషియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ముఖ్యంగా ఫైటోకెమికల్స్ అంటే పాలిఫినాల్స్ కానీ, ఫ్లేవనాయిడ్స్, యాంథోసైనిన్స్ ఇలాంటివి పోషకాలు అధికంగా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీతో ఉండి మన రోగ నిరోధక శక్తితో పాటు

మనకి ఏవైతే చనిపోయిన సెల్స్ మళ్ళీ రీజనరేషన్ అవ్వాలి, మళ్ళీ అవి సహజంగా గ్రో అవ్వాలి ఎదిగే పిల్లలకైనా కానీ, ఇలాంటివి ఎక్కువగా మంచిది. తెల్లగా ఉన్న పంచదార తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా మన బాడీలో పిండి పదార్థాలు చేరిపోయి కొవ్వులాగా కన్వర్ట్ అయ్యి బాడీ వెయిట్ పెరుగుతుంది, కానీ దానివల్ల మనకి ఎటువంటి ఇంపార్టెన్స్ కానీ బెనిఫిట్స్ అనేవి రావు. సో తీపిదనం కేవలం పంచదార నుంచి, అంటే చెరుకు గడ నుంచి వచ్చిన తెల్ల పంచదారే కాకుండా, చెరుకు గడ నుంచి మనకి మొలాసిస్ అనే సిరప్ కూడా వస్తుంది, అదిగైనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే చెరుకు గడ నుంచి తీసుకునేదే బ్రౌన్ షుగర్ ఉంటుంది, కొంచెం గోధుమ రంగంలో కానీ గోల్డెన్ బ్రౌన్ రంగులో కానీ ఉంటుంది. అలాంటి పంచదార తెల్ల పంచదార కంటే మంచిది. లేదు ఈ అసలు చెరుకు గడదే తీసుకోకూడదు అనుకున్నప్పుడు తాటి బెల్లం కానీ తాటి పంచదార కానీ వెళ్తే, దాంట్లో ఉన్న ఇనోసిటాల్ అనే కాంపౌండ్ ఉండడం వల్ల మనకులో ఉన్న సెల్స్ ఏవైతే చనిపోతున్నాయి అనుకుంటున్నామో, డెడ్ సెల్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసి మళ్ళీ హెల్దీ సెల్స్ రీజనరేషన్ కోసం కూడా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మధుమేహ వ్యాధి ఎవరికైతే ఉందో వాళ్ళు షుగర్కి ఆల్టర్నేటివ్గా తెల్ల పంచదారకి బదులుగా ఏమన్నా తీసుకోవాలి అంటే చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే తెల్ల పంచదార లేదా మిగిలిన ఏవైనా తాటి బెల్లం కానీ, ఖర్జూరతో చేసిన బెల్లం కానీ, పంచదార కానీ, కోకోనట్ సాప్ పంచదార కానీ, ఇవన్నీ కూడా మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ హైగానే ఉంటాయి, లోగా ఉంటాయి అని చెప్పడం చాలా తక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే హైగా ఉంటుంది అంటే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి వాళ్ళు కొంచెం చూసుకుని మోతాదు వాడుకునేటప్పుడు కొంచెం తక్కువగా వాడుకోవడం, లేదు అంటే ఎప్పుడన్నా ఒక్కసారి వాడుకోవడం చేయొచ్చు. దీనికంటే బెటర్ మధుమేహ వ్యాధి వాళ్ళకి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే, స్టీవా అనే లీవ్స్ ఉంటాయి మనకి, ఇది ఒక చెట్టు మన ఇండియాలో దొరికేదే ఇది. మనం దగ్గర స్టీవా లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రై ఫామ్లో, అంటే ఎండబెట్టిన స్టీవా లీవ్స్ని కూడా మనకు అమ్ముతున్నారు. వీటిని మనం పంచదారకి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. ఇది జీరో క్యాలరీస్, దీని నుంచి మనకి ఎటువంటి క్యాలరీస్ రావు కాబట్టి, అలాగే పిండి పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పాలిఫినాల్స్ ఎక్కువగా వస్తాయి. దాని ద్వారా మన హెల్దీ సెల్స్ డెవలప్మెంట్ జరిగి మన బాడీలో ఫుడ్లో ఉన్న లో గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారా మన బాడీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ మనకి న్యాచురల్గా దొరికేవి, కానీ ఇప్పుడు మార్కెట్లో మనం ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఎక్కువగా చూస్తున్నాం. స్టీవా లీవ్స్ని దాని కెమికల్ కాంపౌండ్ ద్వారా ఆర్టిఫిషియల్ లీవ్స్ తయారు చేయడం, లేదా జెలటాల్ అనే ఫామ్లో కానీ, ఆస్పిరిటేట్ కింద కానీ, సుక్రలేజ్ కింద కానీ, సాకరిన్ ఫామ్లో కానీ మనకి ఆల్టర్నేటివ్గా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసిన తీపిగా ఉండే పదార్థాలు క్యాలరీస్ రావు అంటున్నారు. కానీ అవి తీసుకోవడం వల్ల ఎక్కువగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిల్ని మనం తగ్గించుకుని ఎక్కువగా మనకి న్యాచురల్గా దొరికే మన ప్రకృతి నుండి ఏవైతే ఆహార పదార్థాలు వెలువడుతున్నాయో అలాంటివన్నీ కూడా మనం సహజంగా ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ బీట్ షుగర్ అనేది ఒకటి ఉంటుంది మనకి, అది కూడా ఒక దుంప రూపంలోనే ఉంటుంది, ఆ దుంప నుంచి మనకి పంచదార తీస్తారు. కోకోనట్ సాప్ షుగర్, ముఖ్యంగా చెప్పాలంటే మనం తాటి బెల్లం ఎలా తయారు చేస్తామో తెలుసు కదా, అలాగే మనకి అంటే లైక్ తాటి కాయ నుంచి మనకి తాటి కళ్ళు తీస్తారు, అలాగే తాటి బెల్లం వస్తుంది. ఎలా అయితే మనం తాటి బెల్లం తయారు చేసుకుంటున్నామో, కొబ్బరికాయ నుంచి కూడా, కొబ్బరి పువ్వు వచ్చిన స్టేట్లో శాప్ అనేది అంటాం మనం, ఆ పువ్వు దగ్గర నుంచి కూడా మనకి పంచదారని తయారు చేస్తారు. దాని ద్వారా పాలిఫినాల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే తెల్ల పంచదారకి ఈ మిగిలిన పంచదారులకి తేడా ఏంటి అంటే, వీటిల్లో పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాలరీస్ వచ్చినా కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన బాడీలో సెల్ గ్రోత్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. ఎటువంటి ఏమైనా చెడు పదార్థాలు మన బాడీలో ఉన్నా వాటిల్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ జాగ్రత్త వహించాల్సింది ఎవరు అంటే మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు, అలాగే మనకు రోజు తీసుకోవాల్సిన పంచదార రేషియో కంటే ఎక్కువగా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తే, అంటే మనకి రోజు మొత్తానికి 125 గ్రాములు పిండి పదార్థాలు కావాలి, అవి మన అన్ని ఆహారాల్లో చూసుకుని తీసుకోవాలి. ఒక్క పంచదారలోనే 125 గ్రాములు పిండి పదార్థాలు కనుక తీసుకుంటే, ఏవైతే మనం తెల్ల పంచదార బదులుగా వేరే పంచదార అనుకుంటున్నామో, తాటి పంచదార కానీ, కొబ్బరి పంచదార కానీ, ఖర్జూర పంచదార కానీ అంటున్నామో, వీటి వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ కానీ, లేదు అంటే తేంపుల్లాగా రావడం కానీ, డయేరియా రావడం, ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళడం కానీ జరగచ్చు. పంచదార కంటే బెల్లం మంచిది అని చెప్తున్నాం. ఎందుకనంటే బెల్లం తయారు చేసే విధానంలో కనుక చూసుకున్నా మనకు అందులో వాడే కెమికల్స్ కానీ పదార్థాలు కానీ చాలా పోషక విలువలను పెంచుతాయి. ముఖ్యంగా అందులో ఉండే ఐరన్, జింక్, కాపర్ వల్ల మన బోన్ మినరల్ డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఏంటి అంటే, మనం ఏదైతే కొబ్బరి నుంచి వచ్చిన బెల్లం కానీ, కొబ్బరి పంచదార కానీ అంటున్నామో, అది గ్లైసెమిక్ ఇండెక్స్లో తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్

0: ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల దీని ద్వారా అంటే దీంట్లో ఉండే పంచదార మనకి ఫ్రక్టోస్ ఫామ్లో ఉంటుంది. అది తొందరగా డైజెషన్ జరగదు, స్లోగా జరుగుతూ నిదానంగా మనకి ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి రోజు మొత్తానికి సరిపడా ఎనర్జీని కూడా ఈ ఆల్టర్నేటివ్ పంచదారలు ఏవైతే ఉన్నాయో మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా వీటి నుంచి మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటే, ఎవరైతే టైఫాయిడ్ ఉంది, జ్వరం వచ్చినప్పుడు, లేదా ఆస్తమా ఉన్నప్పుడు, నిమోనియా ఉన్నప్పుడు కానీ, జలుబు ఉంది, దగ్గొస్తుంది అన్నప్పుడు పంచదార ఉన్న పదార్థాలు ఎక్కువగా తినకూడదు అని చెప్తారు. అది తెల్లగా ఉన్న పంచదారని తీసుకోకూడదు. ముఖ్యంగా ఎదిగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెల్ల పంచదారని వాడకుండా ఇటువంటి తాటి బెల్లం, తాటి పంచదార, కొబ్బరి పంచదార వాడడం వల్ల వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరిగి వాళ్ళ హెల్దీ టిష్యూస్ సెల్స్ డెవలప్మెంట్ జరిగి వాళ్ళ బోన్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. పోషకాహారం తీసుకోవాలి, తీసుకుంటేనే మంచిది అంటున్నాం కాబట్టి మనం ఈ తెల్ల పంచదారకు బదులుగా ఏం పంచదార ఉన్నది అని ఆలోచిస్తున్నాం. ఆలోచించినప్పుడు ఆ పంచదారని తినేటప్పుడు మనం ఏ రూపంలో తింటున్నాము, ఆ రూపంలో తినడం వల్ల మనకి అనుకున్న పోషకాలన్నీ వస్తున్నాయా లేదా అని చూడడం ఎంతైనా మంచిది.
1: కార్యక్రమం తర్వాత భక్తి గీతం వింటారు.

0: PCPNDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
2: అంటే అది ట్రస్ట్ వర్దీ అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: సినీ గీతాలు వింటారు, ముందుగా వినండి. హిట్లర్ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వీటూరి గీతం, కోటి సంగీతం.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
2: శ్రోతల సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట హెలో బ్రదర్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సంగీతం రాజ్ కోటి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
2: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
3: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
2: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
3: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.

0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు, వినబోతున్న పాట హాయ్ హాయ్ నాయక. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. జొన్న విత్తుల గీతానికి మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినండి త్రిశూలం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

టీన్ టైం కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి తొలిముద్దు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన పాట ఇది. సంగీతం ఇళయరాజా.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహి ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్, కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్, జో కహానియా హమ్ సున్తే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: एनडीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है।
1: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట రుద్రనేత్ర. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. వేటూరి గీతానికి సంగీతం ఇళ్ళయరాజా.

0: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన

అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గానీ యూపీఐ ద్వారా గానీ జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐని అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐని అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐని అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
2: శ్రోతలు టీన్ టైమ్ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట రౌడీ గారి పెళ్ళాం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సంగీతం బప్పీలహరి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: చివరిగా వినండి, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన భువనచంద్ర గీతం. ఇది సంగీతం బప్పి లహరి.

శ్రోతలు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో. కొన్ని సినిమా పాటలు వింటారు, ముందుగా వినండి మెరుపు కలలు. ఈ చిత్రానికి చిత్ర ఉన్నిమీనన్ శ్రీని ఆలపించిన పాట ఇది. వేటూరి రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ప్రియరాగాలు. ఈ చిత్రానికి చిత్ర ఆలపించారు సంగీతం ఎంఎం కీరవాణి.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. యువలయ కార్యక్రమంలో వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సంగీతం MM కీరవాణి, చిత్రం అల్లరి ప్రియుడు.

వినబోతున్న పాట గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. భువనచంద్ర గీతానికి సంగీతం బప్పి లహరి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
2: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: శ్రోతలు, యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట పెళ్లి సందడి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి, మనో, శ్వేతనాగ ఆలపించారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

0: శ్రోతలు ఇంతవరకు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో వృచ్చకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి?
2: ఈరోజు శూద్రక మహాకవి విరచితమైన మృచ్చకటికం నాటకంలో ఆదర్శవంతమైన అంశాలు ఉన్నాయి. ధర్మం, నీతి, ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి సత్యమే జయిస్తుంది అనే విషయం. గుణమే ప్రాధాన్యం, సంపద కంటే వ్యక్తి యొక్క శీలం, మంచితనం గొప్పవని చారుదత్తుని యొక్క పాత్ర నిరూపిస్తుంది. నిజమైన ప్రేమ, సామాజిక అంతరాలు హోదాలకు అతీతంగా ఉండేదే స్వచ్ఛమైన ప్రేమ అనేది కూడా నిరూపిస్తుంది. ఇక మానవత్వం, పేదరికంలో ఉన్నా పరోపకారం చేయాలనే గుణాన్ని చారుదత్తు నుండి నేర్చుకోవచ్చు. ఇలా ఒక్కొక్క పాత్ర నుండి ఒక్కో రకమైన ఆదర్శవంతమైన విషయం ఉంది. తదితర అంశాలతో కూడిన నాటకంలో ప్రథమాంకంలోని ఒక సంఘటనను గురించి వివరిస్తాను. నేర్చుకుంటావా?
1: అవశ్యమార్యా.
2: ఉత్తమం. ఇక అలా వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో వసంతసేన ఇలా అంటోంది. అబలాఖల్వహం బలహీనురాలను. అందుకని విటుడంటున్నాడు, అతహాయేవ నా ధ్రియసే, కాబట్టే బతికి ఉన్నావు. శకారుడంటున్నాడు, అతహాయేవ నా మార్యసే, అందుకే చంపడం లేదు. ఇక తనలో తాననుకుంటోంది, కథం అనునయోప్యస్య భయముత్పాదయతి, ఏమిటి ఇతని ఓదార్పు కూడా భయాన్ని కలిగిస్తోంది. భవతు ఏవన్ తావత్, సరే కానిము. ఇక అప్పుడు బయటకు అంటోందనమాట, ఆర్య అస్మాత్ కిమప్యలంకరణం తర్క్యతే అని బయటకు అడుగుతోంది. అయ్యా మనలో ఏదైనా నగ గురించి మాటలు జరుగుతున్నాయా అని. అప్పుడు వీటుడు అంటున్నాడు, శాంతం, భవతి వసంతసేనే న పుష్పమోషమర్హత్యుద ఉద్యానలత తత్కృతం అలంకరణై. అలా అనకు వసంతసేన, నేను వినలేను ఓర్వలేను. వసంతసేన, నీ దేహము నుండి నగ తీసి ఇస్తావా? వద్దు, తోట తనలోని

0: పూలతీగా పువ్వులు కోయుటను దోచుటను ఓర్చుకోలేదు కదా, మరి ఏమిటయి ఉంటుందా అని మళ్ళీ వసంతసేన అడుగుతుంది. తత్ కిం ఖల్విదాని, మరిదంతా ఏమిటి? అప్పుడు శకారుడు అంటున్నాడు, అహం దేవపురుషో మనుష్య, నేను మానవ రూపంలో ఉన్న వాసుదేవుడను. కామయితవ్య, నేను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి, నీ చేత ప్రేమించబడవలసిన వాడను. అప్పుడు వసంతసేన కోపంగా, శాంతం శాంతం, ఆపు, ఆ మాట ఏమిటి? అపేహి, దూరంగా జరుగు, అనార్యం మంత్రయసి, నీచపు మాటలు మాట్లాడుతున్నావు. అప్పుడు శకారుడు అంటున్నాడు చప్పట్లు కొడుతూ వెక్కిరింతగా అనమాట, గట్టిగా నవ్వుతూ, భావ భావ ప్రేక్షస్వతావత్, చూడు చూడు ఏమంటోందో, అంతరేణ సుస్నిగ్ధాయేషా గణికాదారికానను, హృదయంలో నాపై బాగా ఇష్టాన్ని కలిగినది మరి ఈమె వేశ్యపుత్రి కదా, ఏనమాం భణతి ఏ హి శ్రాంతోసి క్లాంతోసి ఇది, ఎందుకంటే ఇటురా అలసిపోయావు శ్రమపడ్డావు అని నా గురించి అంటోంది. అహం నా గ్రామాంతరం నా నగరాంతరం వాగత, నేను మరే ఇతర గ్రామానికో పట్టణానికో వెళ్ళలేదు కదా. భట్టాలికే ఓ దొరసాని, శపే ఒట్టు పెడుతున్నాను, భావస్య శీర్షం ఆత్మీయాభ్యాం పాదాభ్యాం, నేను ఈ పండితుని యొక్క తలపైన నా పాదాలను పెట్టి అంటూ చేతులు అనడానికి బదులు పాదాలు అంటున్నాడు శకారుడు. అంతేగా మరి ఒకదానికోటి మాట్లాడుతూ ఉంటాడు, తవైవ పృష్ఠానుపృష్ఠికయా ఆహిండమాన, నేను నీ వెనుకనే తిరుగుతున్న నేను శ్రాంత క్లాంతోస్మి సంవృత్త, ఎలా అలసిపోతాను? విటుడు అనుకుంటున్నాడు తనలో, అయ్యే కథం శాంతమిత్యభిహితే శ్రాంత ఇత్యవగచ్చతి మూర్ఖ, అంటే అయ్యో శాంతము అంటే శ్రాంతము అనుకుంటున్నాడు ఈ మూర్ఖుడు. ఇక బయటికి చెబుతున్నాడు, వసంతసేనే, ఓ వసంతసేన, వేషవాష విరుద్ధమభిహితం భవత్యా, వేశ్యలకు విరుద్ధమైన మాటలు నీవు చెబుతున్నావు, పశ్య చూడు అంటూ తన అభిప్రాయాన్ని ఈ శ్లోకాల్లో చెబుతున్నాడు. తెలుసుకుందాం, తరుణజన సహాయశ్చింత్యతాం వేషవాషో విగణయగణికాత్వం మార్గజాతాలతేవ వహసి హి ధనహార్యం పణ్యభూతం శరీరం సమముపచర భద్రే సుప్రియం చ ప్రియం చ అని శ్లోకం. ఇప్పుడు ప్రతిపదానికి అర్థం చెప్తాను, వింటూ రాసుకో.
1: అవశ్యమార్య,
0: హే భద్రే, ఓ భద్రురాలా,
1: హే భద్రే, ఓ భద్రురాలా,
0: వేషవాసః, వేశ్యాగృహంలో ఉండే నీవు,
1: వేషవాసః, వేశ్యాగృహంలో ఉండే నీవు,
0: చింత్యతాం, ఆలోచించు,
1: చింత్యతాం, ఆలోచించు,
0: మార్గజాతం, దారిలో పుట్టిన,
1: మార్గజాతం, దారిలో పుట్టిన,
0: లతా ఇవ, తీగ వంటి దానినిగా,
1: లతా ఇవ, తీగ వంటి దానినిగా,
0: విగణయహి, మార్చుకున్నావు,
1: విగణయి, మార్చుకున్నావు,
0: విగణయహి, మార్చుకున్నావు,
1: విగణయహి, మార్చుకున్నావు,
0: త్వం గణికా, నీవు వేశ్యవు,
1: త్వం గణికా, నీవు వేశ్యవు,
0: తరుణజన సహాయః, ధనం ఇచ్చే యువకులందరినీ,
1: తరుణజన సహాయ, ధనం ఇచ్చే యువకులందరినీ,
0: ధనహార్యం, ధనం కోసం,
1: ధనహార్యం, ధనం కోసం,
0: పణ్యభూతం, అమ్ముకునే వస్తువుగా,
1: పణ్యభూతం, అమ్ముకునే వస్తువుగా,
0: శరీరం, వహసి, నీ శరీరాన్ని ధరించి ఉన్నావు,
1: శరీరం, వహసి, నీ శరీరాన్ని ధరించి ఉన్నావు,
0: సుప్రియం వా, నీకు ఇష్టమైన వాడైనా,
1: సుప్రియం వా, నీకు ఇష్టమైన వాడైనా,
0: అప్రియం వా, అయిష్టుడైనా,
1: అప్రియం వా, అయిష్టుడైనా,
0: సమం ఉపచర, సమానం.

0: గానే చూడాలి.
1: సమం ఉపచరా, సమానంగానే చూడాలి.
0: అస్తు, ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమాచార్య.
0: ఓ భద్రురాల, నీవు వేశ్యవు. మార్గమున పుట్టిన తీగ వంటి దానివి. దారిలో వెళ్లేవారెవరైనా ఆ తీగను ఆశ్రయించవచ్చు. నీవు నీ శరీరాన్ని ధనం కోసం అమ్ముకునే వస్తువుగా మార్చుకున్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చేవాడు నీకు ఇష్టమైన వాడైనా అయిష్టుడైనా, అంటే ప్రియుడైనా అప్రియుడైనా, ధనం ఇచ్చే యువకులందరినీ నువ్వు సమానంగానే చూడాలి అని భావం. తెలిసింది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: ఇక నాటకంలో తర్వాత మరొక శ్లోకాన్ని విటుడు చెబుతున్నాడు వెనువెంటనే. ఈ మాటలను శకారుడు అనగా రాజు భవమరది వసంతసేన అనే వేషతో అంటున్నాడు. చారుదత్తుడిని ప్రేమిస్తున్న వసంతసేన శకారుణ్ణి తిరస్కరించినప్పుడు అతడు ఈ విధంగా అంటాడు. ఇక వేశ్య అనేది ఒక సామాజిక ఆస్తి వంటిదని, బావి, పూలతీగ మరియు పడవ ఎలాగైతే ఉత్తమం అధమ భేదాలు లేకుండా అందరికీ సేవలందిస్తాయో, ఆమె కూడా విలయాలు కూడా కుల మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని ఈ శ్లోకం ద్వారా వసంతసేనకు విటుడు బోధిస్తున్నాడు. ప్రస్తుతం పాఠంలో ఈ శ్లోక వివరణ చూద్దాం.
1: అలాగే ఆర్య.

0: అర్థమైందా శ్లోకం?
1: అర్థమైంది ఆచార్య.
0: ఇప్పుడు ప్రతిపదానికి అర్థం చెప్తాను, వింటూ రాసుకో.
1: అవశ్యమార్య.
0: విచక్షణ ద్విజవరః, పండితుడైన బ్రాహ్మణుడు.
1: విచక్షణ ద్విజవరః, పండితుడైన బ్రాహ్మణుడు.
0: మూర్ఖః వర్ణాధమః అపి, అలాగే అజ్ఞాని అయిన వాడు గాని.
1: మూర్ఖః వర్ణాధమః అపి, అలాగే అజ్ఞాని అయిన వాడు కాని.
0: వాప్యాం స్నాతి, ఒకే బావిలో స్నానం చేస్తారు.
1: వ్యాప్యాం స్నాతి, ఒకే బావిలో స్నానం చేస్తారు.
0: యా లతా, ఏ పూల తీగ.
1: యా లతా, ఏ పూల తీగ.
0: బరిహిణా నామిత, నెమలిచే వంచబడిందో.
1: బరిహిణా నామిత, నెమలిచే వంచబడినదో.
0: ఫుల్లాం తాం లతాం, అదే విరబూసిన తీగను.
1: పుల్లాం తాం లతాం, అదే విరబూసిన తీగను.
0: వాయసః అపి నామ్యతి, కాకి కూడా వంచుతుంది.
1: వాయసః అపి నామ్యతి, కాకి కూడా వంచుతుంది.
0: యయా నావా, ఏ నావతో అయితే.
1: యయా నావా, ఏ నావతో అయితే.
0: బ్రహ్మ క్షత్ర విషః, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు.
1: బ్రహ్మ క్షత్ర విషః, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు.
0: తరంతి, నదిని దాటుతారో.
1: తరంతి, నదిని దాటుతారో.
0: తయా ఏవ ఇతరే చ, దానితోనే ఇతరులు కూడా.
1: తయా ఏవ ఇతరిచ, దానితోనే ఇతరులు కూడా.
0: తయా ఏవ ఇతరే చ,
1: తయా ఏవ ఇతరే చ,
0: దానితోనే ఇతరులు కూడా.
1: దానితోనే ఇతరులు కూడా.
0: త్వం వాపీవ, నీవు కూడా బావివలే.
1: త్వం వాపీవ, నీవు కూడా బావివలే.
0: లతేవ నౌరివ, తీగ పడవలవలే.
1: లతేవా నౌరివ, తీగ పడవలవలే.
0: వేశ్యాసి వెలయాలివి.
1: వేశ్యాసి వెలయాలివి.
0: సర్వం భజ, అందరిని వీటివలే సేవించు.
1: సర్వం భజ, అందరిని వీటివలే సేవించు.
0: అస్తు, ఇదానీం భావం వదామి, శృణు.
1: అవశ్యమార్య.
0: ఒక దిగుడు బావిలో పండితుడైన బ్రాహ్మణుడు స్నానం చేస్తాడు, అలాగే అజ్ఞాని అయిన అంత్యజుడు కూడా స్నానం చేస్తాడు. బావి ఎవరిని అడ్డుకోదు? అందమైన నెమలి ఏ పూల తీగను వంచుతుందో అదే తీగను కాకి కూడా వంచి దానిపై వాలగలదు.

0: తీగ కూడా భేదం చూపదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఏ పడవ ద్వారా నదిని దాటుతారో అదే పడవ ద్వారా ఇతరులు కూడా దాటుతారు. పడవ అందరినీ సమానంగా మోస్తుంది. ఓ వసంతసేన, నువ్వు కూడా ఆ బావిలాగా, తీగలాగా ఒక వేశ్యవు. కాబట్టి నీ వద్దకు వచ్చే పురుషులందరినీ అల్పుడైనా అధికుడైనా సమానంగా స్వీకరించు అని భావం. తెలిసిందా?
1: తెలిసింది ఆర్యా, ధన్యవాదః ఆచార్య, సాధయామి.
0: అస్తు, సాధయ.
2: మీరింతవరకు బృచ్చకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వినండి శ్రీ ఆత్మకూరి పరిశుద్ధ మరియు బృందం వారి జానపద గీతాలు.

0: చెన్నాడా
1: ఏశాలు కాడా
0: ఎర చున్నాడా ఏశాలు కాడా కాశీలో నీ మాట కాదు.

0: జొన్నల్లో పోట ఏర చిన్నాడ,
1: జొన్న చెట్టుకే ఓ జరగరాలాడే ఓ జొన్నల్లో పోట ఏర చిన్నాడ,
0: ఏర చిన్నాడ ఏ శాలకాడ కాశీలోనే మాట

0: చున్నాడా, ఏసాలు కాడా, కాశీలో నీ మాట కాదు చున్నాడా,
1: చిన్నాడా, ఏసాలు కాడా, కాశీలో నీ మాట కాదు చిన్నాడా.
0: మునక చెట్టు ఎక్కావు
1: మురిసిపోతున్నావు,
0: మునక చెట్టు ఎక్కావు
1: మురిసిపోతున్నావు,
0: మునక చెట్టు ఎక్కావు మురిసిపోతున్నావు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ముందుగా వినబోతున్న పాట పోకిరి రాజా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి రాజ్ కోటి సంగీతం అందించారు.

0: सीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: తర్వాతి పాట రేసు గుర్రం. ఈ చిత్రానికి రాహుల్ నంబియార్, శ్రేయ ఘోషల్, నవీన్ ఆలపించారు. చంద్రబోస్ గీతానికి సంగీతం తమన్ ఎస్ఎస్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినుమదున పాట రౌడీ అల్లుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం బొప్పి లహరి.

0: శ్రోతలు స్నేహితాలు వింటున్నారు. వినబోతున్న పాట సలీం చిత్రానికి ప్రదీప్ సోమసుందరన్ సోను కక్కర్ ఆలపించారు. సందీప్ చౌతా సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచన ఇది.
1: బూమ్ బూమ్ బుళ్ళక్.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం.

0: ద్వారా జరుగుతుంది. ఒకటి, రాత పరీక్ష. అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాష నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. రెండు, రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. మూడు, రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పదవ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. అకౌంట్ నంబర్ మరొకసారి 3111224901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. SCST అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా FM క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన TADAలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు
1: శ్రోతలు. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట కరెంట్. ఈ చిత్రానికి నేహా బాషన్ ఆలపించారు. నేహా బాషన్ ఆలపించిన పాట ఇది. రామజోగ శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట రంజిత్ శివాని ఆలపించారు. భువనచంద్ర గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మగధీ రచితం కోసం

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట కిక్, ఈ చిత్రానికి కార్తీక్ జ్యోత్స్న ఆలపించారు. సిరివెన్నెల గీతం ఇది. తమన్ ఎస్ఎస్ సంగీతం అందించారు.

వినబోతున్న పాట ఓ చిత్రానికి సిద్ధార్థ్ ఆలపించారు. యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచన ఇది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
2: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట రైడ్. ఈ చిత్రానికి వేణు సాయి శివాని ఆలపించారు. సినారీ గీతానికి సంగీతం హేమచంద్ర.

0: శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై మునీష్ శర్మ. केंद्रीय मंत्रिमंडल ने आज 3 महत्वपूर्ण निर्णय लिए हैं. रेलवे कर्मचारियों को 78 दिन का बोनस देने की घोषणा की गई है. नई दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने बताया कि प्रत्येक पात्र कर्मचारी को अधिकतम 17,000

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడ నగరానికి రానున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 3వ తేదీలోగా డిఎస్సీ 2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

0: విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం 22.14 కోట్ల చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ప్రకటించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని, 30న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. ఈ నెల 18 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 19న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు ఉందని అమరావతిలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నామని, దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఈ నెల 23 కాగా, ఉపసంహరణకు ఈ నెల 27 వరకు గడువు ఉందని, నవంబర్ 5న ఫలితాలు వెల్లడించనున్నామని చెప్పారు. పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని, నవంబర్ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత జరగనున్నాయని చెప్పారు. పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట ఎన్నికల కమిషనర్ వివరిస్తూ,
1: 23 అర్బన్ లోకల్ బాడీస్ లో 4 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 15 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 4 నగర పంచాయత్స్ ఉన్నాయి. అది కూడా సెపరేట్ గా వారు ఎప్పుడు మాకు రీఎలక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి చెప్తారు, అది కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము. బహుశా ఇది డిసెంబర్ లోగా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. లాస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీ 3rd ఫేజ్ లో నోటిఫికేషన్ ఏపీఎస్సీసీ 19/11, ఎలక్షన్ నోటీస్ 21/11, లాస్ట్ డేట్ నామినేషన్ 23/11.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడకు రానున్నారు. 2 రోజుల పాటు నగరంలో పర్యటించనున్న రాష్టపతి ఈ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. ఇక రేపు జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026ను ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోని పలు రాష్టాలకు చెందిన వివిధ ఉత్పత్తులు, ఆహార వంటకాలను ఈ సరస్సు మేళాలో ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ మేళా ద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన డ్వాక్రా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2721 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తుది గడువు, పరీక్ష తేదీ మొదలగు వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను నవంబర్ 3లోగా విడుదల చేస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ ద్వారానే ఉంటుందని, పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తామని తెలిపారు. కాగా మొత్తం 2721 పోస్టుల్లో జనరల్ స్కూల్స్కు సంబంధించి 2111 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 350 పోస్టులు, గురుకుల సొసైటీలకు సంబంధించి 260 పోస్టులున్నాయి. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం పంచాయతీరాజ్ శాఖ నుంచి 22.14 కోట్ల చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 205.69 కోట్ల జిల్లాకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఉపయోగించి జిల్లాలో మొత్తం 454 చెరువులకు జీవం పోయనున్నారు. చెరువుల్లో పూడిక తొలగించి పునరుద్దరణ చేయడంతో పాటు నీరు సరఫరా అయ్యే కాలువల పునరుద్దరణ, స్లూయిజ్ గేట్లకు మరమ్మతులు చేయనున్నారు. 454 చెరువులకు సరికొత్త కళ తెచ్చేలా ఈ పనులు వెంటనే ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వక్ఫ్ సవరణలు 2025 వక్ఫ్ సవరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నమోదు ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడం, ఆస్తుల వివరాలను డిజిటలైజ్ చేయడం, వాటి దుర్వినియోగాన్ని నిరోధించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా 1995 నాటి వక్ఫ్ చట్టానికి పలు సవరణలు చేసింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు వాటి పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల వివరాలను నిర్ణీత గడువులోగా ప్రత్యేక డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం, ఆస్తుల యాజమాన్యం, నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పటికే నమోదైన వక్ఫ్ ఆస్తుల వివరాలను కూడా పోర్టల్లో సమర్పించాలని చట్టం నిర్దేశించింది. ఈ వివరాల నమోదు కోసం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్

0: ఎంగేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యుమీడ్ పోర్టల్ ను ఏర్పాటు చేశారు. ముస్లిం సమాజం నుండి ముఖ్యంగా మహిళలు, వితంతువులు, పస్మందా ముస్లింల నుండి వచ్చిన 1700కు పైగా ఫిర్యాదులు, వినతుల ఆధారంగానే ఈ సంస్కరణలు చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ
1: వక్ఫ్ కానూన్ మే బద్లావ్ కే బాద్ అబ్ యే గరీబో సే జో లూటా జా రహా హై వో బంద్ హోనే వాలా హై. అబ్ నయే కానూన్ కే తహత్, వక్ఫ్ కే కానూన్ కే తహత్ కిసీ భీ ఆదివాసీ కీ జమీన్ కో హిందుస్తాన్ కే కిసీ భీ కోనే మే ఆదివాసీ కీ జమీన్ కో ఉస్కే ఘర్ కో ఉస్కే సంపత్తి కో ఏ వక్ఫ్ బోర్డ్ హాత్ భీ నహీ లగా పాయేగా.
0: అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సాలూరు నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి 20 కోట్ల రూపాయలు, సాలూరు పట్టణానికి 30 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గానికి 1000 గోకులాలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 84,179 మంది భక్తులు దర్శించుకోగా 29,644 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల లక్ష రూపాయలుగా నమోదైంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 23 వరకు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్టస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు విజయవాడ ఏపీఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడు శంకర్రావు తెలియజేశారు. 35వ ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నుండి 23 వరకు జరగనున్న ఈ క్రీడా పోటీలకు రాష్ట వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న క్రీడాకారులు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల పరుగు, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్పుట్ వంటి పోటీల్లో పాల్గొనున్నారని శంకర్రావు వెల్లడించారు. విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్ 12-13 తేదీల్లో జరగనుంది. దీనికి సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 7వ తేదీన విశాఖపట్నంలోనూ, 12న కాకినాడలో 2 సదస్సులు విజయవంతంగా పూర్తయ్యాయి. మిగిలిన 3 ప్రాంతీయ సదస్సులను 16వ తేదీన అమరావతిలోను, 23వ తేదీన అనంతపురంలోను, 26న తిరుపతిలోనూ ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడ నగరానికి రానున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 3వ తేదీలోగా డీఎస్సీ 2020 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం 22 కోట్ల 14 లక్షల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलस्य महती स्वीकृतिः. 11.40 लक्षपरिमितेभ्यः रेलकर्मचारिभ्यः 78 दिनानां पारितोषिकम् अनुमोदितम्. राष्ट्रियसामाजिकसहायता कार्यक्रमः च 31-2000 वर्षपर्यन्तं विस्तारितः. वित्तीयक्षेत्रे मन्त्रिमण्डलस्य ऐतिहासिकः निर्णयः. సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమానాం నూతన ఉద్యమానాం చ సంవర్ధనాయ IDBI బ్యాంక్ సంస్థాయాః రణనీతిక పునర్ సంరచనాయై మంత్రిమండలస్య స్వీకృతిః. జాగతిక జ్ఞాన సాంస్కృతిక ఆదాన ప్రదానే

0: ఐతిహాసికం అవదానం అద్య ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సప్రశ్రయం సముద్ఘోషితం. భారత్ కెనడా దేశయోః రణనీతిక సహభాగితాయాః నూతనః అభ్యుదయః. వాణిజ్య ఊర్జా రక్షా శిక్షా క్షేత్రేషు పరస్పర సహయోగస్య దృఢీకరణాయ సంకల్పః. అపి చ హైదరాబాద్ నగరే అద్య భారత్ వెస్టిండీస్ దళయోః చతుర్థ T20 అంతారాష్ట్రియ సమ్ముఖీకరణం భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ఉత్కృష్ట ప్రదర్శనాయ 44,000 రేల కర్మచారిణః 78 దినానాం వేతనాతుల్యం ఉత్పాదకతా సంబద్ధ పారితోషికం లప్స్యంతే. మంత్రిమండలస్య నిర్ణయం శ్రావయతా అశ్విని వైష్ణవేన ప్రోదీరితం యత్ పర్వణః ప్రాగ్ దీయమానమేతత్ పారితోషికం కర్మచారిణాం కార్యప్రేరణాం ఉత్కర్షయిష్యంతి.
1: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: केंद्रीय మంత్రిమండలేన రాష్ట్రియ సామాజిక సహాయతా కార్యక్రమస్య ఆగామి పంచవర్షాణాం కృతే 28,43,50 కోటి రూప్యకాణాం వ్యయేన విస్తారః స్వీకృతః. అనేన దివ్యాంగజన పెన్షన్ రాశిః వర్ధితా. దివ్యాంగతాయః మానదండ సీమా 80% న్యూనీకృత్య 40% యావత్ విహితా. తథా హి న్యూనతమ వయః సీమా జన్మతః ఏవ నిర్ధారితా ఇతి సూచనా మంత్రిణ అశ్విని వైష్ణవేన సమాఖ్యాతం.
1: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था, अब जन्म से ही दिव्यांगजन को पेंशन में कवर किया जाएगा. 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे. टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी.
0: केन्द्रीय मंत्रिमंडलस्य महती स्वीकृति. IDBI बैंक संस्थायाः रणनीतिक पुनर्संरचना च निर्णीता. मंत्रिमंडलस्य उपवेशनानन्तरं नवदेहल्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्रिणा अश्विनी वैष्णवेन समाख्यातं यत् देशस्य सूक्ष्म लघु मध्यम उद्यमानां तथा नूतन औद्योगिक उपक्रमाणां समभ्युदये अस्याः संस्थायाः महती भूमिका वर्तते. ప్రధానమంత్రిణా శ్రీనరేంద్రమోదినాద్య ప్రతిపాదితం యత్ దేశస్య సభ్యతాయాత్రా శతకానాం సాంస్కృతిక వినిమయేన జ్ఞాన సహభాజనస్య చ పరంపరయా నిరూపితా వర్తతే. విశ్వే భారతస్య సాంస్కృతిక సంపర్కాణాముపరి ఆయోజితాయాః అంతారాష్ట్రియ సంగోష్ఠ్యాః ఉద్ఘాటనసత్రే ప్రేషితే సందేశే ప్రధానమంత్రి అవోచత్ యత్ నాలందా సదృశైః ప్రాచీన జ్ఞాన కేంద్రైః భారతస్య ఏషియా మహాద్వీపస్య చ అన్య భాగానాం మధ్యే జ్ఞాన వినిమయః సుదృఢః జాతః. తేన సవిశేషం ప్రతిపాదితం యత్ సన్యాసినః విద్వాంసః వణిజః పర్యటకాశ్చ స్థల జల మార్గైః భారతీయ విచారాన్ దర్శనం చ సంపూర్ణే విశ్వే ప్రసృతవంతః. ప్రధానమంత్రిణః అయం సందేశః సంస్కృతి సచివేన వివేక్ అగ్రవాలేన సమ్మేళనే పఠితః. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: అనుక్షణం అద్యతన సూచనాభిః పరిపూర్ణాః తిష్ఠంతు. ఎక్స్ అథ పబ్లిక్ పటలయోః @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు.
0: భారత్ కెనడా దేశయోః మధ్యే వ్యాపక ఆర్థిక సహభాగితా సంధిం లక్ష్యీకృత్య సంభాషణాని త్వరిత గతిం ప్రాప్తాని. ఒటావానగరి నివృత్తాత్ పంచమ చక్ర విచార విమర్శనానంతరం 26,000 ఖ్రిష్టాబ్దస్య పర్యంతం అస్య ఆర్థిక సంధేః నిష్పాదనం సంభావ్యతే. వాణిజ్యోద్యోగ మంత్రిణా పీయూష గోయలేన సమాఖ్యాతం యత్ భారతేన గత చతుర్షు వర్షేషు 38 వికసిత రాష్ట్రైః సహ ప్రాధాన్య వ్యాపార సంధి

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
2: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: మూత్రపిండాల వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, చికిత్సా విధానాల గురించి డాక్టర్ నలమాటి అమ్మన్న గారితో ఈరోజు కూడా ధారావాహికలో మాట్లాడదాం. ముఖ్యంగా ఈరోజున ఉబ్బు కామెర్ల గురించినటువంటి విశ్లేషణ చేస్తారు. డాక్టర్ అమ్మన్న గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి. పోయిన వారం మనం మూత్రపిండ వ్యాధులు చిన్నపిల్లల్లో, అతి చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుందనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఉబ్బు కామెర్లు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ ఉబ్బు కామెర్ల గురించి చాలా అపోహలు ఉన్నాయండి. చాలా అపోహలు అంటే చాలామంది పేషెంట్స్ ఇప్పటికీ కూడా ఈ పల్లెటూరుల నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది మూఢనమ్మకాలతో ఈ ఉబ్బు కామెర్లు అనే దానికి పస్సలు పట్టించాలని చెప్పి ఈస్ట్ గోడాలో వెళ్ళానే గ్రామం అక్కడ ముందు పరిగెత్తుకుని తీసుకెళ్తారు. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 100 మంది పేషెంట్స్లో కనీసం, అంటే నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు అయితే 100 మందిలో 80 మంది మందులు మింగి వచ్చేవారు. ఇప్పుడు కనీసం 100 మందిలో 30 మంది అయినా సరే ఈ పసరులు తాగి, ఈ పసరు తీసుకుని తర్వాత తగ్గక వాళ్ళకి ఇబ్బందులు వచ్చి వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, నాటు మందులు వాడి వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వస్తున్నారు. ఈ ఉబ్బు కామెర్లు అనేది చాలా, అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వ్యాధి, అతి జాగ్రత్త తీసుకోవాల్సిన వ్యాధి. దీనివల్ల భవిష్యత్తు ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా పిల్లలకు చాలా ఉంటాయి. అందుకని ఎవరైనా సరే పిల్లలకు ఒళ్ళంతా కళ్ళు చుట్టూ వాపు వచ్చినా, పొట్టబురం వచ్చి కాళ్ళన్నీ వాచినప్పుడు ఎక్కడికి పోకుండా అక్కడ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, మనకి ఇబ్బంది ఏంటంటే దగ్గరలో ఆర్ఎంపీలు ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు, వాడు ఏదో వాళ్ళు వైద్యం చేస్తారు, దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది. అట్లా చేయకుండా అసలు ఈ ఉబ్బు కామెర్లలో రకరకాలు ఉంటాయి, ఏ రకం అనేది నిర్ధారించుకుని ఆ సామర్థ్యం ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పిల్లలను వైద్యం చేయించుకోవడం మంచిదండి.
0: డాక్టర్ గారు, అయితే మరి ఈ ఉబ్బు కామెర్లలో, అవి ఉబ్బు కామెర్లను గుర్తుపట్టే లక్షణాలు ఏంటి?
1: అసలు బేసిక్గా ఉబ్బు కామెర్లు అంటే ఎందుకు వస్తాయంటే మనకి మూత్రపిండాల్లో పొరలు ఉంటాయండి. యూరిన్కి రక్తానికి మధ్య మూత్రపిండాల్లో పొరలు ఉంటాయి. ఈ పొరల్లో జరిగే అబ్నార్మాలిటీస్ అంటే ఈ పొరల్లో హోల్స్ పడడం కానీ, లేకపోతే ఈ పొరలో ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ నెగిటివ్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఈ మార్పులు రావడం వల్ల ఏమవుతుందంటే రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్ యూరిన్లో జారిపోతుందండి. యూరిన్లో జారిపోవడం వల్ల మనకి రక్తంలో ప్రోటీన్ ఎప్పుడైతే తక్కువైందో రక్తనాళాల్లో నీరు నిల్వ ఉండకుండా అది స్కిన్ కిందకి వెళ్ళిపోతుంది, అంటే సబ్కుటేనియస్ టిష్యూస్లో బయటకు వచ్చి పేషెంట్స్కి బాగా వాపు వస్తుంది అనమాట. ఒళ్ళంతా నీరు పడుతుంది. ఈ నీరు ఫస్ట్ పిల్లలు కనిపించేది కళ్ళ చుట్టూ వాపు వస్తుంది, కనుగుడ్డల కింద, కనురెప్పలు వాపు రావడం, కళ్ళ కింద వాపు రావడం, కళ్ళు మూసుకుపోతాయి పిల్లలకి, తర్వాత పొట్టబురం వస్తుంది, తర్వాత కాళ్ళకు వాపు వస్తాయి, మగపిల్లలకైతే స్క్రోటము, పెనిస్ ఇవన్నీ వాపులు వస్తాయండి. సో ఈ వచ్చినప్పుడు మూత్రం తక్కువ పోస్తారు పిల్లలు, మామూలు కంటే మూత్రం తక్కువ పోస్తారు, ఆకలి బాగా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకి దానికి ముందు జ్వరం రావడం కానీ, గొంతు నొప్పి, జలుబు రావడం కానీ జరిగి తర్వాత వాపులు కూడా వస్తూ ఉంటాయండి.
0: డాక్టర్ గారు, మరి ఈ ఒళ్ళంతా నీరు పట్టే విషయంలో గుండెకి సమస్య ఉన్నా కూడా, లేకపోతే ఇక కాలేయానికి సమస్య ఉన్నా కూడా అలాగ పడుతుంది, నీరు పడుతుంది అని కూడా అంటారు కదా?
1: అవును సార్.
0: ఇది మూత్రపిండాలకు సంబంధించింది అని ఎలా నిర్ధారించుకో?
1: అవును, అంటే ఇది డెఫినెట్గా మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అండి. గుండెకు ద్వారా నీరు పట్టేది చిన్నపిల్లల్లో చాలా అరుదు, అన్లెస్ వాళ్ళకి కంజెనిటల్ హార్ట్ డిసీజ్, అంటే పుట్టుకతోనే గుండెలో హోల్స్ ఉంటే తప్పితే. వాళ్ళకి ఏంటంటే ఈ వాపు కంటే ముందు, ఒళ్ళంతా నీరు పట్టడం కంటే ముందు వాళ్ళ చేతులని బ్లూగా మారిపోవడం, వాళ్ళకి ఆయాసం రావడం, ఆ సింప్టమ్స్ అన్నీ వేరేగా ఉంటాయండి. పిల్లల్లో ఎక్కువగా ఏడవడం, ఇరిటబుల్గా ఉండడం, ఇది జరుగుతుంది. ఈ డిసీజ్లో ఈ మనమే సోకాళ్ళు ఉబ్బుకాలు అనేది, ఇది సడన్గా పిల్లలు అప్పటివరకు బాగానే ఉంటారు, ఒక రోజు 2 రోజుల్లోనే కళ్ళు ముఖం వాపు మొదలు పడుతుంది, ఒక 3-4 రోజులు ఒళ్ళంతా నీరు జరిపోతుంది. వీళ్ళకి వేరే సింప్టమ్స్ ఏమి ఉండవండి. అదే కాలేయం ద్వారా, అంటే లివర్ ద్వారా వచ్చిన వాళ్ళకంటే ముందు వాళ్ళకి ఫస్ట్ కామెర్లు వస్తాయి. కామెర్లు అంటే జాండీస్ వస్తుంది, కళ్ళన్నీ పచ్చగా జరగడం, యూరిన్ పచ్చగా పోయడం జరిగిన తర్వాత. అది చిన్నపిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఏదైనా కొన్ని హెరిడిటరీ డిసీజెస్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళలో కూడా లివర్లో కాపర్ డిపాజిట్ అవ్వడం వల్ల కానీ ఇలాంటివి జరగడం వల్ల ముందు పొట్టకు నీరు వస్తుంది, వాళ్ళ కళ్ళ చుట్టూ నీరు వస్తుంది. లివర్ వ్యాధికి, కిడ్నీ వ్యాధికి, హార్ట్ వ్యాధికి ఎలా మార్పు చేస్తామంటే కిడ్నీ వ్యాధిలో మాత్రమే కంటి చుట్టూ నీరు వస్తుంది.

0: అలాగే కాళ్ళు వాపులు వస్తాయి. లివర్ వ్యాధికి మెయిన్ పొట్టలో నీరు వస్తుంది. నీరు వచ్చి పొట్ట మీద వెయిన్స్ అన్నీ ప్రామినెంట్ అవ్వడం, పొట్ట పలచగా అయిపోవడం, నీరు ఫుల్ కావడం, ఇవన్నీ ఆకలి తగ్గిపోవడం ఉంటుంది. కిడ్నీ వ్యాధులు అట్లా ఉండదు, ఒళ్ళంతా వాపొస్తుంది, కాళ్ళకి ఎక్కువ వస్తుంది, ముఖం మీద వాపొస్తుంది. హార్ట్ వ్యాధులు ఉన్నప్పుడు కూడా బాడీలో సగం నుంచి కింద ఎక్కువ వాపు ఉంటుందండి, హార్ట్ నుంచి కింద వైపు ఎక్కువ వాపు ఉంటుంది, ముఖం మీద వాపు ఉండదు. ఆ విధంగా డిసైడ్ చేస్తారు.
1: ఇప్పుడు ఈ కళ్ళ కింద వాపు లేకపోతే కళ్ళ రెప్పల వాపు ఇవన్నీ పిల్లల్లోనే కాదు, మిగతా పెద్దవాళ్ళకు కూడా ఇలాగే తీసుకోవచ్చా డాక్టర్ గారు?
0: పెద్దవాళ్ళు కూడా వస్తాయి, పిల్లవాళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి రకరకాల కారణాలు ఉంటాయండి. వాళ్ళకి ఊపిరితిత్తుల ఇబ్బంది ఉన్న కారణం ఉంటుంది, రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అదన్నా వాపు వస్తుంది. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి పూర్తిగా కారణాలు మారుతాయి. పిల్లల్లో మటుకు ఇట్లా వాపు చూసినప్పుడు మొట్టమొదటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇమీడియట్గా ఉప్పు తగ్గించుకోవాలండి పిల్లలకి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లోపలనే ఉప్పు తగ్గించుకుని పిల్లల్ని యూరిన్ టెస్ట్ చేయించాలి. యూరిన్లో ఏం పోతుంది, యూరిన్లో ఏమైనా ప్రోటీన్ పోతుందా, ఆల్బ్యూమిన్ అనేది పోతుందా లేదనేది డిసైడ్ చేసుకోవాలి. ఆల్బ్యూమిన్ పోతున్నప్పుడు ఆల్బ్యూమిన్ ఒకటే పోతుందా లేదంటే ఆల్బ్యూమిన్తో పాటు రక్త కణాలు పోతున్నాయా అనేది కూడా డిసైడ్ చేయాలి. తర్వాత ఈ ఉబ్బుకామిర్లు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్యూట్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటారు. ఎక్యూట్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటే ఏంటంటే ఏదైనా మన బాడీకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే ఒంటి మీద ఏదైనా చిన్న చిన్న పుండ్లు ఉన్నా లేకపోతే ఏదైనా గొంతు నొప్పి, టాన్సిలైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, ఈర్ ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఆ ఇన్ఫెక్షన్ కారణం చేసిన కారణానికి యాంటీబాడీస్ తయారవుతాయి. ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ గొంతులో నొప్పి వచ్చో లేకపోతే ఈ కాళ్ళ మీద వచ్చినప్పుడు ఆ వచ్చిన బ్యాక్టీరియల్ ప్రోటీన్ని మన బాడీ గుర్తిస్తుంది. ఇది కాంప్లెక్స్ మెకానిజం. ఆ ప్రోటీన్ మన బాడీలో, అంటే మీకు బ్యాక్టీరియా ప్రోటీన్ మన కిడ్నీలో ఉన్న టిష్యూకి దానికి రెండింటికి మ్యాచ్ అయితే ఒకసారి ఆ గొంతు నొప్పి అన్నీ తగ్గిపోతాయి. కానీ బాడీలో యాంటీబాడీస్ తయారవుతుంటాయి, ఎందుకంటే నీ బాడీలో ఆ ప్రోటీన్ ఇంకా వేరే చోట ఉందని గుర్తించబడింది కాబట్టి, కిడ్నీలో అదే రకమైన ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కిడ్నీని దెబ్బతీస్తాయి. అలాగే కొంతమందికి హార్ట్ వాల్వ్స్ ఉన్న ప్రోటీన్ ఉంటుందండి. ఆ బ్యాక్టీరియాలో ఉన్న ప్రోటీన్ ఈ హార్ట్ వాల్వ్లో ఉన్న ప్రోటీన్ ఒకటే విధంగా ఉంటాయి, అందుకని హార్ట్ వాల్వ్స్ దెబ్బతింటాయి. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు దాన్ని. అలాగే కొంతమందికి జాయింట్స్లో ఉన్న ప్రోటీన్ ఆ బ్యాక్టీరియల్ ప్రోటీన్ ఒకలా ఉంటుంది, అవి ఆ జాయింట్స్ దెబ్బతింటాయి. ఇదేంటంటే బాడీలో ఉన్న సెల్ఫ్ మెకానిజమే, మన బాడీలో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అదే పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి దాన్ని ఆర్పీజీ అని అంటాం, అంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ రెనల్ ఫెయిల్యూర్ అని. ఇది పెద్దవాళ్ళలో కానీ వస్తే మటుకు మనకు ఆల్మోస్ట్ 4 నుంచి 6 వారాల్లో కిడ్నీని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది అనమాట. సో ఎక్యూట్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటారు. ఈ ఎక్యూట్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్లో ఏంటంటే చిన్నపిల్లల్లో యూరిన్లో ప్రోటీన్తో పాటుగా రక్తం కూడా పోతూ ఉంటుంది. ఆ పిల్లల్లో హైపర్ టెన్షన్ కూడా, బీపీ కూడా వస్తుంది. మామూలు ఉబ్బు కామిర్లు అయితే పిల్లలకు బీపీ అనేది ఉండదు, వీళ్ళకి బీపీ కూడా వస్తుంది. ఈ ఎక్యూట్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, యూజువల్గా 100% రిజాల్వ్ అయిపోతుంది. కరెక్ట్గా మేనేజ్ చేస్తే, సాల్ట్ ఏం రిస్ట్రిక్ట్ చేసి, ఫ్లూయిడ్ రిస్ట్రిక్ట్ చేస్తే తొందరగా వాళ్ళు రిజాల్వ్ అయిపోతుంది. 4-5 వారాల్లోనే పూర్తిగా పిల్లలు నార్మల్కి వస్తారు. ఆ యూరినరీ అబ్నార్మాలిటీస్ అనేవి 6 నెలల్లో పూర్తిగా పోతాయి. అది కానీ ఈ ఉబ్బు కామిర్లు అనేది ఒంట్లో ప్రోటీన్ పోయేది అనేది, ఇది చాలా డిఫికల్ట్ టు ట్రీట్ అండి. ఇది నాట్ ఈజీ డిసీజ్. ఇది దీనికి ఏంటంటే 80% పిల్లలకి మినిమల్ చేంజ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇది జాగ్రత్తగా మందులు వాడుకుంటే కొంతమందికి 1st-2nd ఎపిసోడ్లో తగ్గుది, కొంతమందికి 11 నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మందులు వాడాల్సి ఉంటుంది. వాళ్ళకి తరచుగా ఏ గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ డైట్లో అబ్నార్మాలిటీ జరిగినా మళ్ళీ తిరగబెట్టేస్తుంటుంది. కొంతమంది పిల్లలు మందులకు అలవాటు పడతారు. ఆ మందులు వాడినంత కాలం ఈ వాపు రావడం మానేస్తాయి. మందులు డోస్ తగ్గించడం మొదలుపెట్టి మనం ట్యాపర్ చేసినప్పుడు కూడా ఈ వాపులు వచ్చే అవకాశం ఉంటుందండి.
1: అంటే అసలు ఎప్పటి నుంచి గుర్తిస్తారు డాక్టర్ గారు ఈ పిల్లల్లో, ఏ వయసులోంచి ఇది ఉబ్బు కామెర్లు రావచ్చు?
0: ఉబ్బు కామెర్లు అనేది ఎప్పటి నుంచైనా రావచ్చు సార్. 6 మంత్స్ వయసునప్పటి నుంచి ఎప్పటి నుంచైనా వస్తుంది. 1 ఇయర్ లోపల వచ్చిన దాన్ని కంజెంటల్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం. అది డేంజరస్. అది ఆ పిల్లలు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉండదు. ఆ పిల్లల్లో కిడ్నీలు సర్వ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. 100 మందికి వస్తే 80 మంది డెఫినెట్గా 5 సంవత్సరాల లోపలనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా ఇవి 1.5 ఇయర్ నుంచి ఎప్పుడు దాకైనా కూడా రావచ్చు. ఆ ఇటియాలజీ మారుతుందండి. చిన్నప్పుడు వచ్చిన వాళ్ళకి మినిమల్ చేంజ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. అంటే మినిమల్ చేంజ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే మనం బయాప్సీ చేసినప్పుడు బయాప్సీలో ఏ రకమైన చేంజ్ కనపడదండి మైక్రోస్కోప్లో, దాన్ని మినిమల్ చేంజ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ చూసినప్పుడు మాత్రమే తేడాలు కనిపిస్తాయి. ఇది ఉన్న అన్నింటిలోనూ ఒక మంచి కిడ్నీ వ్యాధి వచ్చింది, ఎందుకంటే ఇది కంప్లీట్గా ట్రీటబుల్. మినిమల్ చేంజ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది 80% ఆఫ్ ద చిల్డ్రన్కి వస్తుంది. ఇది వస్తే పేరెంట్స్ గాబరాపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. జాగ్రత్తలు అంటే ఈ సాల్ట్ అది రిస్ట్రిక్ట్ చేయడం, మందులు టైంకి వాడడం, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, ఈ మటన్లు చికెన్లు హెవీ ప్రోటీన్ తినకుండా ఉండడం చేస్తే పిల్లలకి గ్రాడ్యువల్గా తగ్గుతుందండి.
1: మందులు ఎలా వాడాలి డాక్టర్?
0: చాలా డిఫికల్ట్ టాస్క్ ఫర్ నెఫ్రాలజిస్ట్ ఏంటంటే రెసిస్టెంట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ అంటామండి. కొంతమందికి మందులు వాడినంతసేపు తగ్గుతుంది,

0: మందులు వాడడం టాపర్ మనం ఏంటంటే వాళ్ళందరికీ ఇప్పుడు పేషెంట్ 10 కిలోలు బరువు ఉన్నాయంటే 20 మిల్లీగ్రామ్స్ చొప్పున నుంచి మొదలు పెడతాం. ఇది గ్రాడ్యువల్గా మందులు టాపర్ చేసుకుంటారు వాళ్ళు. 20ని 10 చేయాలి, 10ని 5 చేయాలి, 5ని 2.5 చేయాలి. ఈ టాపర్ చేసేటప్పుడు మళ్ళీ తిరగబెడుతుంటుందండి. అక్కడ పేరెంట్స్ ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కసారి 10-12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాడాల్సి ఉంటుందండి. మెయిన్లీ ఏంటంటే ఒక 50% ఆఫ్ ది పీపుల్కి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ తగ్గిపోతుందండి, వితిన్ 3 to 6 మంత్స్ తగ్గిపోతుంది. కొంతమంది పిల్లలకు మటుకు రెసిస్టెంట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మటుకు వీళ్ళకి చాలా కాలం ఎంతకాలం వాడాలని చెప్పలేం కానీ 12-13 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఒక్కొక్కసారి వాడాల్సిన అవసరం వస్తుంటుంది.
1: అంటే ఇప్పుడు పిల్లల్లో చిన్నపిల్లల్లో అనేక రకాల వ్యాధులు వస్తాయి డాక్టర్ గారు. అంటే తీవ్రమైన జ్వరాలు రావటము, చాలా ఎక్కువగా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము, న్యూమోనియా రావటము, ఇంకా అనేక రకాల వ్యాధులు చిన్నపిల్లల టైంలో చాలా ఎక్కువ వస్తాయి కదా. అంటే వేటి ప్రభావం వీటి మీద పడే అవకాశం ఉంది కిడ్నీల పైన, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు కిడ్నీ అనేది మనకు ఒక అవుట్లెట్ అండి, డ్రైనేజ్ పైప్ లాంటిది. అది మన బాడీలో మీకు ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే బాడీలో మలినాల సంఖ్య పెరుగుతుంది. ఈ మలినాల్ని కిడ్నీ ద్వారానే బయటికి పోతూ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు కిడ్నీ మీద ఒత్తిడి పడిన కిడ్నీ ఆల్మోస్ట్ 150% ఎక్స్ట్రా ఒత్తిడిని తీసుకోగలుగుతుంది. మనకు అంత రిజర్వ్ ఉంటుంది ఇది మనం చేసే పనికంటే, ఇంకో 150% ఎక్స్ట్రా చేసినా పర్వాలేదు. ఆ తర్వాత మటుకు ఒత్తిడి పెరిగే కొద్దీ కిడ్నీలో ఫంక్షన్ కొంచెం తగ్గడం ఇలాంటి జరుగుతుంది. యూజువల్గా న్యూమోనియా ఇలాంటివి వచ్చినప్పుడు అది ఏమన్నా హిమోడైనమికల్ కాంప్రమైజ్ అంటే బీపీ తగ్గి వేరే కారణాలు ఏమైనా జరిగితే తప్పితే మామూలుగా అయితే కిడ్నీకి అంత ఇబ్బంది ఏమి రాదండి. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి తట్టుకోగలుగుతుంది.
1: అంటే మీరు చెప్పే దాని ప్రకారం అన్ని ఆ వైటల్ ఆర్గాన్స్లో కంటే కొంచెం వెనక్కిగా తర్వాతనే వస్తుంది కిడ్నీ, ఫస్ట్గా వచ్చేది అని.
0: అంటే ఇవన్నీ కూడా అండి మన బాడీలో ఏంటంటే ప్రైమరీగా ఏంటంటే మెయిన్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వాలండి. బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుందంటే బాడీ అంతకే టిష్యూ పెర్ఫ్యూషన్ మెయింటైన్ అవుతుంది. టిష్యూ పెర్ఫ్యూషన్ అంటే రక్త కణాలు సప్లై, రక్తం సప్లై జరుగుతూ ఉంటుంది. రక్తం సప్లై జరిగినంతసేపు ఆక్సిజన్ సప్లై జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ అనేది చాలా వైటల్. మనకి ఎప్పుడైనా సరే రక్త ప్రసారణ సరిగా జరగనప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంటాయండి. సపోజ్ బ్రెయిన్ సరిపడిపోయే రక్త ప్రసారణ వెళ్ళలేదు అనుకోండి, 1 to 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ బ్రెయిన్ బ్లడ్ సప్లై వెళ్ళకపోతే చనిపోతారు. కానీ కిడ్నీకి 2 to 3 మినిట్స్ కాదు, కొంచెం తట్టుకోగలుగుతుంది కిడ్నీ. కొంచెం ఎక్కువసేపు అయినా ఒక 60 మినిట్స్ 1 అవర్ కూడా కిడ్నీ కొంచెం తట్టుకోగలుగుతుందండి. సో మీరు చెప్పినట్టు కిడ్నీ ఇన్వాల్వ్ అయితే చాలా లేట్గా మిగిలిన ఆర్గాన్స్ అన్నిటికంటే కొంచెం ఎక్కువ స్పేర్ అవుతుంది కిడ్నీ. ఇప్పుడు హార్ట్కి కూడా 2 నిమిషాలు 1 నిమిషం మీకు బ్లడ్ సప్లై వెళ్ళలేదు అనుకోండి, కరోనరీ వెజల్స్లోకి హార్ట్ అటాక్ రావడం, మైకార్డియల్ ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ జరుగుతాయి. మరి కిడ్నీ కొంచెం తట్టుకోగలుగుతుంది ఎందుకంటే హైలీ వాస్కులర్ కిడ్నీ ఈజ్ లైక్ ఒక రక్తనాళాల తుట్ట కిడ్నీ అంటే.
1: అలా ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, చాలామంది పిల్లల్ని చూశాను ఉప్పు తీసుకుని తింటుంటారు, ఉప్పు తింటుంటారు వాళ్ళు. మీరేమో ఇందాకలా ముందుగా మనం వాళ్ళ పిల్లలకి ఉప్పు పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి ముఖ్యంగా ఉప్పు కామెట్లలో అని చెప్పారు.
0: అంటే మనం అందరం కూడానండి, మనకేంటంటే మన చిన్నప్పటి నుంచి ఇది వ్యవసాయ దేశం అవడం, మన వాళ్ళందరూ పొలాల్లో పనిచేయడం, ఎండలో పనిచేయడం, ఎన్ని వలన ఉప్పు తినడం అనేది ప్లస్ ఏమో ట్రాపికల్ కంట్రీ మనకు చెమట ఎక్కువ పడుద్ది. సముద్ర పక్కన ఉన్నా కూడా చెమట ఎక్కువ పడుద్ది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా, చెమట ఎక్కువ పడుద్ది. చెమట పడడం వల్ల వాటర్ లాస్, సాల్ట్ లాస్ వస్తుంది. కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి ఆ ఉప్పు ఎక్కువ తినడం అనేది వంశపారంపర్యంగా వస్తూ ఉన్నదండి. ఇప్పుడు మనం అంత అవసరం లేదు, అంత పనులు చేసేవాళ్ళు లేరు, అంత ఎండలో కష్టపడేవాళ్ళు లేరు. వాళ్ళు ఆ ఉప్పు తినడం తగ్గించాలండి. మనకి 30-40 సంవత్సరాలకు హైపర్ టెన్షన్ వస్తున్నాయి అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ పెట్టిన ఉప్పే. ప్లస్ పిల్లలు ఎక్కువ ఉప్పు తింటారంటే దానికేం స్పెసిఫిక్ రీజన్ ఏం లేదండి. వెరీ రేర్లీ దేర్ ఇస్ వన్ డిసీజ్ కాల్ సాల్ట్ లూజింగ్ నెఫ్రోపతి అంటారంటే యూరిన్లో సాల్ట్ పోతూ ఉంటుంది, వాళ్ళకే ఆ తహతహ ఉంటుంది. కానీ మామూలుగా ఇట్స్ నాట్ వెరీ కామన్.
1: అలాగే వీళ్ళకంటే ఉప్పు తినకుండా వాళ్ళని జాగ్రత్త చేయాలని చెప్పారు. ఆ పిల్లలు ఆ ఉప్పు వేయకపోతే వాళ్ళు తినకుండా ఉండలేరు, అది ఎక్కువగా
0: అది అలవాటు సార్. అది ఇప్పుడు నా పేషెంట్స్కి వస్తే నేను 1 కిలో బరువు పెరిగి వస్తే గట్టిగా అరుగుతారు వాళ్ళు. నెక్స్ట్ టైం వాళ్ళు బరువు పెరగకుండా ఉంటారు. బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఉప్పు మానే అంటే అలవాటు పడతారు సార్. అది మనం అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఓపికగా మనం వైద్యం చేసేవాళ్ళని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ఉప్పు వలన జరిగే నష్టాలు, ఏ విధంగా నష్టం జరుగుద్ది, దానికి సప్లిమెంట్ ఏమైనా ఉందా సరే, ఉప్పు లేనప్పుడు ఉప్పుకి సరిపడిన కొద్దిగా ఉప్పులు వేసుకోమన్నా ఏదో ఒకటి ఆ పిల్లవాడికి ఏది ఇంట్రెస్ట్ కలుగుతుంది అనేది అట్లా చేసి పెట్టాలి.
1: ప్రత్యామ్నాయాల గురించి ఎక్కువ ఆలోచించాలంట.
0: అవును సార్, అవును సార్.
1: కాబట్టి పిల్లల్లో వచ్చేటటువంటి ఈ ఉబ్బు కామెర్లలో ప్రధానంగా తల్లిదండ్రులు చిన్న స్టేజ్లోనే ఎక్కువగా జాగ్రత్త పడేటట్టు అయితే భవిష్యత్తులో వాళ్ళని బాగా రక్షించే అవకాశం ఉంటుంది. అయితే మరి ఇలా వచ్చినటువంటి పిల్లల తాలూకా భవిష్యత్తు ఎలా ఉంటుంది?
0: అంటే ఈ భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు ఒక పాయింట్ అండి, ఈ పిల్లలందరికీ కూడా స్టెరాయిడ్స్ వాడతాం మనం. ఈ స్టెరాయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కొంచెం ఈ గూగుల్లో చూసా చూసి జమ్ము స్టెరాయిడ్స్ స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. స్టెరాయిడ్

0: స్టెరాయిడ్ అనేది ది మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ అండి. సో ఎవరన్నా స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేసినా భయపడడం కానీ ఇట్లాంటివి చేయకుండా స్టెరాయిడ్స్ మటుకు కంపల్సరీగా వాడాలి. వితౌట్ ఏ స్టెరాయిడ్ ఈ ఉబ్బు కామర్ల వైద్యం అనేది జరగదండి. అది చాలా ఇంపార్టెంట్. రెండోది భవిష్యత్తు అని మీరు అడిగారు కదా, 80% ఆఫ్ ద పీపుల్కి లేవ 80 to 90% ఆఫ్ ద పీపుల్ లేవ నార్మల్ భవిష్యత్తు ఉంటుందండి పిల్లలకి. ఒక 10% ఆఫ్ ద పిల్లల మటుకు ఒక రకమైన కారణం, ఎఫ్ఎస్జిఎస్ అని ఒకటి, ఎంపీజీ అని ఒకటి, ఒక రెండు వెరైటీస్, వెరీ రేర్. దేర్ ఆర్ ఓన్లీ 5 to 10% వీళ్ళకి మటుకు భవిష్యత్తులో కిడ్నీ పూర్తిగా పాడయ్యి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి.
1: అలాగే ఇందాక మీరు కిడ్నీ బయాప్సీ చేయాల్సిన అవసరం వస్తుంది అన్నారు. జనరల్గా బయాప్సీ అవి క్యాన్సర్ కండిషన్స్లో చేస్తారు కదా.
0: అంటే బయాప్సీ అనేది ఏంటంటే టిష్యూ డయాగ్నోసిస్ కోసం బయాప్సీ చేస్తామండి, క్యాన్సరే ఉండాలని పర్లేదు. ఈ బయాప్సీ అనేది ఈ పిల్లల్లో ఎప్పుడు చెప్తామంటే మనం ఒక 2 కోర్సులు 3 కోర్సులు స్టెరాయిడ్స్ ప్రాపర్ మెడిసిన్స్ కరెక్ట్గా ప్రాపర్ పీరియడ్ వాడిన తర్వాత కూడా వాళ్ళకి యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉన్నా లేదంటే వాళ్ళకి ఆ మందులు వాడటం తగ్గించిన ప్రోటీన్ పోతూ ఉన్నా ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి బయాప్సీ చేస్తామండి. ఈ బయాప్సీ చేయడం వల్ల ఏంటి, ఏ రకమైన వ్యాధి ఇది అనేది కరెక్ట్గా తెలుస్తుంది మనకి. తెలిస్తే దానికి ఇంతకాలం మందులు వాడాలి, ఈ విధంగా ఉంటుందని పేషెంట్స్కి, పేషెంట్ అటెండెంట్స్కి మన ప్రోగ్నోస్టిఫికేషన్ చేయడానికి కూడా ఇట్లా ఉంటుందమ్మా, ఇట్లా తగ్గుతుంది, ఇట్లా తగ్గదని చెప్పడానికి బాగుంటుందండి. సో బయాప్సీ అనేది చేయించుకోవడం మంచిది వెన్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్.
1: అలాగే ఇలాగ స్టెరాయిడ్స్ వాడడం కానీ మిగతా మందులు వాడటం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది.
0: స్టెరాయిడ్స్ లాంగ్ స్టాండింగ్ వాడడం వల్ల ఎక్కువ డోస్ అండి, ఇప్పుడు ఈ నెఫ్రోటిసిన్ రూమ్లో వాడే డోసు పెద్ద డోసులేం కాదు, ఎక్కువ డోసు వాడడం వల్ల ఒక్కొక్కసారి ఎదుగుదల దెబ్బతింటుంది. కొంతమంది పిల్లలకు మట్టుకు ఈ హిప్ జాయింట్కి రక్త ప్రసరణ తగ్గి ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటామండి. అది కూడా ఈ చిన్న పిల్లలు కాదు, కొంచెం పెద్ద పిల్లలు 12, 11, 15 సంవత్సరాల వాళ్ళకి వాడినప్పుడు ఎదిగే వయసులో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడితే ఆ హిప్ జాయింట్కి రక్త ప్రసరణ తగ్గి ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అవి మెత్తగా అయిపోతాయి, వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ కూడా చేయాల్సి వస్తుందండి.
1: ఓకే డాక్టర్ గారు, చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
1: ఈ ధారావాహికలో వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విశేషాలతో మీతో కలుస్తాం. నమస్కారం.
0: నమస్తే సార్.
2: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో మూత్రపిండాల వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలో ఉబ్బు కామెర్లు లక్షణాలు, నివారణ మరియు వైద్య చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశాలపై డాక్టర్ ఎన్ అమ్మన్న గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: వ్యవసాయ సూచనలు వింటారు.
1: వేరుశనగలో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన మేలైన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. నూనెగింజ పంటల్లో అతి ప్రధానమైన పంట వేరుశనగ. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. అధిక దిగుబడులు సాధించడానికి కొన్ని మేలైన సస్యరక్షణ చర్యల్ని పాటించాలి. వేరుశనగను ప్రధానంగా అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఎర్రగొంగలి పురుగు. జూలైలో పడే వర్షాలకి భూమిలోని కోశస్థ దశలో ఉన్న పురుగుల నుంచి వర్షం పడిన రెండో రోజున తల్లి రెక్కల పురుగు బయటికి వస్తుంది. తల్లి పురుగు తెలుపుతో కూడిన లేత గోధుమ రంగులో ఉండి పైరెక్కల అంచున ఎర్రటి చారల్ని కలిగి ఒక్కొక్కటి దాదాపుగా 100 వరకు తెల్లని గుడ్లని గుంపులు గుంపులుగా వేరుశనగ ఆకులపైన, ఏకవార్షిక గడ్డి మొక్కలపైన, మట్టిగడ్డలపైన, రాళ్లపైన పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల

పురుగులు గట్లపై లేదా పొలంపై ఉన్న గడ్డి మొక్కలపై వేరుశనగ ఆకుల్ని ఆశించి వాటిపై ఉన్నటువంటి పచ్చదనాన్ని గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళ పురుగులు ఆకుల్ని తినేసి రెమ్మల్ని మొదళ్లని మిగులుస్తాయి. కొన్ని సందర్భాల్లో పువ్వుల్ని కూడా తింటాయి. వీటి నివారణకి ఏప్రిల్ మే నెలల్లో పడిన వర్షాలకి లోతు దుక్కులు చేయడం వల్ల పురుగు కోశస్థ దశలు బయటపడి సూర్యరశ్మికి లేదా పక్షుల బారిన పడి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన 48 గంటల తర్వాత రాత్రిపూట 8 నుండి 11 గంటల సమయంలో సామూహిక మంటల్ని వేసి లేదా కాంతి ఎరలు ఏర్పాటు చేసి ఎర్రగొంగళి రెక్కల పురుగుల్ని ఆకర్షించి అరికట్టచ్చు. గుడ్ల సముదాయాలను పిల్ల పురుగుల్ని గమనించి ఏరేయాలి. మిథైల్ పెరాథియాన్ లేదా క్వినాల్ఫాస్ పొడి మందిని ఎకరానికి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. పొలం చుట్టూ లోతు సాలు వేసి మీటర్ పొడవు సాలుకి 250 గ్రాముల ఫారిడాల్ పొడి మందుని చల్లాలి. అలసంద, ఆముదం పేర్లని ఎర్రపంటలుగా వేయాలి. వెర్రి ఆముదం, జిల్లేడు కొమ్మల్ని పొలంలో అక్కడక్కడా ఎరగవేసి పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటిని గుట్టగా పోసి తగలబెట్టాలి. తల్లి లేదా గుడ్డు లేదా నులుపురుగు దశని గమనించగానే 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకి డైమిథియేట్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విషపు ఎర్రని తయారు చేసి చిన్న ఉండలుగా ఎకరం పొలంలో సమానంగా చల్లినట్టయితే ఈ ఎర్ర గొంగళి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టచ్చు. వేరుశనగని ఆశించే మరొక పురుగు వేరుపురుగు. వేరుపురుగు తల్లి పురుగులు తొలకరి వర్షాలు పడ్డ వెంటనే భూమిలో నుంచి బయటకొచ్చి చుట్టుపక్కల ఉన్న వేప చెట్లని రేగు చెట్లని ఆశిస్తాయి. ఆడపురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. గొంగళి పురుగు తెల్లగా ఉండి ఎరుపు రంగు తల కలిగి ఉంటుంది. బాగా ఎదిగిన వేరుపురుగు సి ఆకారంలో ఉండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఇది ఆశిస్తూ ఉంటుంది. వేరుపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కల్ని పీకితే సులువుగా ఊడొస్తాయి. మొక్కలు కూడా గుంపులు గుంపులుగా చనిపోతాయి. వీటి నివారణకి లోతు దుక్కి చేయడం వల్ల వేరుపురుగు కోశస్థ దశలు బయటపడి పక్షుల బారిన పడతాయి లేదా ఎండవేడికి చనిపోతాయి. 4-8 10% గుళికలు ఎకరానికి 6 కిలోలు గింజలు విత్తేటప్పుడే వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ మందిని కలిపి విత్తుకోవాలి. వేరుశనగలో ఆకుముడత పురుగు విత్తిన 15 రోజుల నుండి ఆశించే అవకాశం ఉంటుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలి దశలో ఆకుల మీద గోధుమ రంగు మచ్చలుంటాయి. వాటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులుంటాయి. ఇవి 2-3 ఆకుల్ని కలిపి గూడుగా చేసి వాటిలో ఉండి పచ్చదనాన్ని తినేయడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి చూస్తే కాలినట్లుగా కనిపిస్తాయి. దీన్నే రైతులు అగ్గి తెగులు అని కూడా పిలుస్తారు. ఈ ఆకుముడత నివారణకి అంతర పంటలుగా జొన్న లేదా సజ్జ 7:1 నిష్పత్తిలో వేసుకోవాలి. సోయా చిక్కుడు తర్వాత వేరుశనగని వేయకూడదు. ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి ఎర్రపురుగుల ఉనికిని ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్నజీవులు 50% పైగా ఉంటే క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం లేదు. ఫినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 500 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఆకుల అడుగు భాగాన గుంపులుగా గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహర్తాన్ని గీకి తినేసి జల్లెడగా మరుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకుల్ని తినేస్తాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేదా మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కల్ని ఆశించి ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. పొగాకు లద్దె పురుగుల నివారణకి వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. నత్రజనిని ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఎక్కువ నీటి తడులు పెట్టకూడదు. అలాగే ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి మగ పురుగుల ఉనికిని గమనించాలి. ఎకరా వేరుశనగ పొలంలో 30-40 ఆముదం పొద్దుతిరుగుడు మొక్కల్ని ఎర్రపంటలుగా ఉండేలా చూసుకోవాలి. గుడ్ల సముదాయాలని పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయాలి. లింగాకర్షక బుట్టల ద్వారా తల్లి పురుగుల ఉధృతిని గమనించి టెరినోమస్ రిమ్మస్ అనే గుడ్ల పరాన్నజీవిని 50,000 ఒక ఎకరానికి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదలాలి. 100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్పీవీ ద్రావణాన్ని 1 ఎకరాకి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి.
5% వేపగించల కషాయాన్ని గుడ్లు పురుగులు చిన్నవిగా

0: ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా వేప నూనె 1000 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లకు చప్పున కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. ఎకరానికి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. ఎదిగిన లార్వాలకు థయోడికర్బ్ 200 గ్రాములు లేదా నోవల్యూరన్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫెన్ఫైర్ 400 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. లేదా విషపు ఎర్ర ఉండల్ని తయారు చేసి ఎకరా పొలంలో సాయంత్రం పూట సమానంగా చల్లుకోవాలి. వేరుశనగ పంటకి నష్టం కలిగించే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ ఇవన్నీ కూడా ఆశించి వేరుశనగని నష్టపరుస్తూ ఉంటాయి. ముందుగా తామర పురుగులు, పిల్ల పెద్ద పురుగులు ఆకుల మీద పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువైనట్టయితే ఆకులు ముడుచుకుని మొక్కలు గిడ్సబారిపోతాయి. ఆకులడుగు భాగాన గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు వేరుశనగలో మొవ్వుకుళ్లు, కాండంగుళ్లు వైరస్ తెగుళ్లని సంక్రమింపజేస్తుంది. ఇక పేనుబంక విషయానికి వచ్చినట్టయితే తల్లి పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన లేత ఆకుల అడుగు భాగాన కొన్ని సందర్భాల్లో పూత మీద గుంపులుగా ఏర్పడి రసాన్ని పిలుస్తాయి. దీనివల్ల మొక్కలు గిడ్సబారుతాయి. పూత దశలో ఆశించినప్పుడు పూత రాలిపోతుంది. ఈ పురుగులు తేనెలాంటి జిగురు పదార్థాన్ని స్రవించడం వల్ల దీనిమీద నల్లటి బూజు ఏర్పడుతుంది. ఇక వేరుశనగ నాశించే రసం పీల్చే పురుగుల్లో మరొకటి పచ్చదోమ. వీటి పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఆకు పైభాగాన మొదటగా వీయాకారంలో పసుపుపచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపుపచ్చగా మారిపోతాయి. ఈ తామర పురుగుల నివారణకైతే ఎకరానికి మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లతో పాటు 1 లీటర్ వేప నూనె, 1 కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీళ్లకి కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పేనుబంక, పచ్చదోమల నివారణకి డైమిథేట్ 400 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగ పంటలో అక్షింతల పురుగులు మొక్కల్లో 1:2 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించాలి. వేరుశనగలో వేరుశనగ కాయ తొలిచే పురుగు ఎక్కువగా కాయలు నిల్వ చేసినప్పుడు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి తల్లి పురుగులు గోధుమ రంగులో ఉండి వేరుశనగ కాయల మీద తెల్లటి గుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్లి పొడిగా మారుస్తాయి. ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలను చేసి బయటికి వచ్చి కాయలపై సంచులపై గూళ్లు కట్టుకుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ పురుగు దాదాపుగా 40 రోజుల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. వేరుశనగ కాయ తొలిచే పురుగుల నివారణకి కాయల్లో కానీ విత్తనాల్లో కానీ తేమ శాతం 9% మించి ఉండకూడదు. కిలో కాయలకు 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా కానుగు నూనెను కలిపినట్టయితే దాదాపుగా 5 నెలల వరకు కాయలు కాయ తొలిచే పురుగు బారి నుండి రక్షించవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 పంట సీమలు కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారులు, దారుల సంఘాలు, వాటి ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. జానపద గీతాలు, విశేషాలు ఉంటాయి. ఇక 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు, బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ

శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం వినవచ్చు. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇక రాత్రి 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. ఇక రాత్రి 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఇంట్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలు జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈరోజు ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుబంధాలు అనే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. నలంద వంటి ప్రాచీన విద్యా కేంద్రాలు భారతదేశానికి ఇతర ఆసియా దేశాలకు మధ్య జ్ఞాన మార్పిడికి ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భౌమ సముద్ర మార్గాల ద్వారా మన ఋషులు, విద్వాంసులు, వర్తకులు, యాత్రికులు భారతీయ ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి తెలిపారు. కాగా నాగరికత ప్రభావం కేవలం ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలోచనలు, జ్ఞానము, కళల మార్పిడి ద్వారానే నాగరికతలు సరిహద్దులను దాటి విస్తరించాయని పేర్కొన్నారు. లడక్ ప్రాంతంలో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ముఖ్య అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచడం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పటిష్టం చేయడం

0: లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని ఖుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదం దార్చా రోడ్డును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 9 మెగావాట్ల సామర్థ్యం గల హను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టును, 66 కెవీ డబుల్ సర్క్యూట్ దా హను కల్సీ విద్యుత్ సరఫరా లైన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రివర్గం ఈరోజు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. కాబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామాజిక భద్రత వలయం కోసం 53,428 కోట్ల రూపాయల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ పథకం కింద సహాయాన్ని మొత్తం ఇకపై 79 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి 625 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన కింద దివ్యాంగులకు సంబంధించిన బెంచ్ మార్క్ అంగవైకల్య ప్రమాణాన్ని ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40% మారుస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,20,00,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం పొందుతారు.
1: డిజేబిలిటీ పెన్షన్ మే ఎలిజిబిలిటీ కే లియే ఉస్కో ఆధా కర్కే 40% పర్ భీ అబ్ దివ్యాంగ్ పెన్షన్ దియా జాయేగా. పహలే దివ్యాంగ్ పెన్షన్ 18 సాల్ సే ఉపర్ కే వ్యక్తి కో హీ దియా జాతా థా. అబ్ జన్మ సే హీ దివ్యాంగ్ జన్ కో పెన్షన్ మే కవర్ కియా జాయేగా. 27 లాఖ్ దివ్యాంగ్ జన్ లాభార్థీ హోంగే. టోటల్ లాభార్థియో కీ సంఖ్యా బఢ్ కే కరీబ్ 3,20,00,000 హో జాయేగీ.
0: రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బీ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,09,00,000 రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా పండుగల కంటే ముందే పీఎల్బీ చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
1: రైల్వే కే కరీబ్ 11,40,770 కర్మచారియో కే లియే పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ 78 దినో కా బోనస్ ఆజ్ కేబినెట్ నే అప్రూవ్ కియా. యే దీపావళి కా ఉపహార్ హై రైల్వే కే సభీ కర్మఠ కర్మచారియో కే లియే జో దిన్ రాత్ మెహనత్ కర్తే హై. కరీబ్ 2,09 కరోడ్ రూపే కా టోటల్ బోనస్ హై.
0: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రగతిని సాధించడానికి, రాష్ట్రాల అభివృద్దిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్దికి నిరంతరం సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ మహారాష్ట కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబైలో జరిగిన ఈ సమావేశంలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాల్లో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. 2029 నాటికి దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత్ కృషి చేస్తోందని, అలాగే మహారాష్ట కూడా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రివర్గం పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అజింక్యా షిండేను వ్యక్తిగత బ్యాండ్పై విడుదల చేశారు. జాతీయ రాజధానిలోనే జంతర్ మంతర్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సీజేపీ నాయకులు దాస్, రంకాలతో పాటు ఇతరులను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మంత్రి మాట్లాడుతూ, భారతీయ వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంతో పాటు గ్లోబల్ భాగస్వాములకు కూడా దేశీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 ముందు భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థ.

0: సంస్థలకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ఆ పరిధి సుమారు $70 ట్రిలియన్లకు పెరిగిందని గోయల్ స్పష్టం చేశారు. భారత్ నమ్మకమైన భాగస్వాముల కోసమే మొగ్గు చూపుతోందని సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై మంత్రి మాట్లాడుతూ,
1: I think the US and India have a very, very consequential relationship. And it's only going to get better, irrespective of changes in political thinking, whether in India or in the US. The relationship draws its strength from our economic imperatives, from our political imperatives, from our security imperatives. So it's a very safe relationship. I don't think the rest of the world needs to worry about it.
0: ఇరు దేశాల మధ్య బంధం ఎంతో కీలకమైందని, రాజకీయ ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పటికీ ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి అన్నారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను ఖండిస్తూ భారత్ ఈరోజు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న సౌదీ అరేబియాలోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులన్నింటినీ భారత్ ఖండిస్తోందని అన్నారు. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని జైస్వాల్ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న 4వ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఎల్లుండి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులతో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడులు, జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వాటి ప్రాముఖ్యత డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ పి శ్రీలత గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మేడం, మీరు చాలా కాలంగా కేవీకే ఘంటసాలలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గాను అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గాను ఉన్నారు కదండి.
2: అవును సార్.
1: మేడం, ఈరోజు మనం రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా ఎఫ్పిఓల పాత్ర, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, దీన్ని తెలుగులో మనం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను కూడా అంటాము, వీటి యొక్క పాత్ర ఎలా ఉందో మాట్లాడుకుంటున్నాం మేడం. అయితే మన భారతదేశంలో ఎక్కువగా రైతులు చిన్న మరియు సన్నకారు రైతులు ఉంటారు కదండి. వీళ్ళకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటే వారికి సహాయకరంగా ఉంటుంది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇది రైతులకు ఏ విధంగా

0: ఉపయోగపడుతుందో ఒకసారి దాని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారంటే.
1: యాక్చువల్గా ఏంటంటే, భారతదేశంలో మనకి 2020-21 సంవత్సరంలో ఒక ఆర్థిక సర్వే అయితే నిర్వహించారండి. అందులో ఏంటంటే, మన భారతదేశంలో ఎక్కువ 50% వరకు శ్రామిక శక్తి అంటే లేబరర్గా పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్లస్ అందులో కూడా మనకి ఇప్పుడున్న ట్రెండ్ చూసుకుంటే 80% వరకు కూడా మనకి ఈ కౌలుదారులు ఎక్కువ ఉన్నారు. అంటే ఓన్గా ల్యాండ్ చేసే వాళ్ళు తక్కువైపోయి కౌలుకి ఇచ్చుకొని కొంచెం అర్బనైజేషన్ ఎక్కువైపోయింది. అదేవిధంగా మనం వ్యవసాయ ఉత్పత్తిలో కూడా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. సో భారతదేశ వ్యవసాయ రంగంలో సాగు చేసే రైతుల్లో చాలామంది, మీరు ఇప్పుడు చెప్పినట్లు, చిన్న మరియు సన్నకారు రైతులే ఎక్కువగా మనకి 86% మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా చాలా వరకు చాలా సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరికీ సగటును చూసుకుంటే 2 హెక్టార్ల సాగు భూమి కన్నా తక్కువే కలిగి ఉన్నారన్నమాట. వీళ్ళు ఆధునిక పద్ధతులపై సమాచారం లేకపోవటం, తక్కువ వడ్డీ రేట్లతో రుణం అందుబాటులో లేకపోవటం, వాళ్ళకి ఆ ప్రాసెస్లు అవి కూడా తెలియదు, మరియు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవటం. వాళ్ళు ఏమనుకుంటారంటే, మన పొలాల దగ్గరికి వచ్చి మధ్యవర్తి వచ్చి కొనుక్కుని ఎంతో కొంత ఆ టయానికి మనకి ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల గురించి కూడా వాళ్ళకి సరైన సమయంలో పొందకపోవటం మరియు మార్కెట్ చేయటంలో మధ్యవర్తుల దోపిడీకి కూడా బాగా గురవుతున్నారు. అదేవిధంగా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి గత కొన్ని సంవత్సరాల్లో రకరకాల విధానాలు గవర్నమెంట్ అమల్లోకి తీసుకొచ్చిందన్నమాట. సహకార క్రెడిట్ సొసైటీ యాక్ట్ అని 1904 క్రింద వ్యవసాయ సహకారాలు ఏర్పడినాయి అన్నమాట. అయినప్పటికీ ఈ వ్యవసాయ సహకారాలు అనేవి చాలా లిమిటేషన్స్తో ఉన్నాయి. మనం ఈ సంస్థలు ఈ అనుభవాలని వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇంకా స్వచ్ఛంద సంస్థల్లాగా ఏర్పడాలి, ఈ ఒడిదొడుకులన్నీ తట్టుకొని ఒక స్థిరమైన సంస్థల్లాగా ఏర్పడాలనే ఉద్దేశంతో వైకే ఆలగ్ అనే కమిటీ 2002 ఏర్పాటు చేసిందనమాట. వాళ్ళు కొంతవరకు సిఫార్సులు ఇచ్చారు. సో కొంత సవరణలు అంటే 1956 సెక్షన్ ప్రకారం చేసిన సవరణలను తీసుకుని ఎఫ్పిఓస్ లాగా ఏర్పడితే బాగుంటుంది, ఈ విధంగా నమోదు చేయబడిన కంపెనీల యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే, పంట ఉత్పత్తి, కోత, సేకరణ, గ్రేడింగ్, మార్కెటింగ్ మరియు సభ్యుల యొక్క ఉత్పత్తులు, వస్తువులను లేదా సేవలను వారి ప్రయోజనాల కోసం ఎగుమతి చేయటం, ఈ విధంగా అన్నిటిలో కూడా స్వేచ్ఛ ఇచ్చేటట్లు ఒక ప్రణాళికని ఒక సంఘం సిఫార్సు చేసింది. అది గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసింది అన్నమాట.
0: ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటే నిర్వచనం ఏంగా చెప్తాం అసలు దీని అంటే ఏమిటి?
1: మీరు అన్నట్లు ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే దానిలోనే ఉంది మనకు చూడండి. ఫార్మర్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్, ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఒక్కొక్క రైతు వ్యవసాయం, కూరగాయ పంటలు, ఒక్కొక్క రైతు వరి ధాన్యాలు, ఒక్కొక్క రైతు పల్సెస్, ఒక్కొక్క రైతు ఇంకా ఆకుకూరలు, లేకపోతే ఈ విధంగా ఏదైనా కానీ ఉత్పత్తి చేసేవాళ్ళు, ఏదైనా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కామన్గా ఒక, ఇప్పుడు వరినే తీసుకుందాం, వరి మొత్తం ఆర్గానిక్ కానీ న్యాచురల్గా పండించిన వరి చేసిన వాళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడటం. సో దీన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటారు. ఇది రైతు నిర్మాతల సంస్థ అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, ఇవి రైతులే కాదండి, పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, గ్రామీణ కళాకారులు, ఎవరైనా కానీ ఒక కామన్దే ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పడటం. ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఒక సహకార సంఘం, మరియు సభ్యుల మధ్య లావాదేవీలు ఇంకా ప్రయోజనాలు పంచుకోవడానికి ఒక చట్టపరమైన రూపం అన్నమాట. రైతులే సంస్థలో వాటాదారులు, ఇంకా బయట వాళ్ళు ఎవరుండరు. ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్లే వాటాదారులు, లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్లే వాటాదారులు అన్నమాట. స్వతంత్ర సభ్యత్వ రుసుము ద్వారా నమోదు మరియు సాధారణ ఎన్నికల ద్వారా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎన్నిక. ఇదేంటంటే ఏకపక్షంగా కూడా నిర్వహించేది కాదనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో 500 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎలక్టర్ ద్వారా కొంతమందిని ఎన్నుకుంటారనమాట. సో సాధారణ ఎన్నికల ద్వారా వీళ్ళు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఎంపిక చేసుకుంటారు. ఇతర రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో అనుసంధానం పెట్టుకుని మరియు వ్యాపార విస్తరణ దిశగా వీళ్ళు కొనసాగుతూ ఉంటారన్నమాట. ఇది దీని యొక్క మెయిన్ ఎఫ్పిఓ అంటే అర్థం.
0: అయితే మేడం, ఒక మాటలో చెప్పాలంటే కాదేది ఎఫ్పిఓకి అనర్హం అన్నట్లుగా ఉందండి. రైతుకి సంబంధం ఉన్నటువంటి అన్ని పనులకి సంబంధించి ఈ ఎఫ్పిఓలుగా ఏర్పడచ్చు అంటున్నారు.
1: అవునండి.
0: అయితే రైతులకి ఈ ఎఫ్పిఓ అవసరం ఏంటి? దీనివల్ల రైతులు పొందే ప్రయోజనాలు ఏంటి చెప్పండి మేడం.
1: భారతదేశంలో రైతులు ముఖ్యంగా మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నమాట. మంచి విత్తనాలు మరియు అధిక ధరల కారణంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవటం, సో మరలా నేల క్షీణత ఫలితంగా తక్కువ ఉత్పాదకత, వీటన్నిటి కూడా ఈ ఎఫ్పిఓలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎఫ్పిఓ ద్వారా ఈ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోవచ్చు, నాణ్యమైన విత్తనాలను పొందవచ్చు. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లు కూడా కొన్ని ఎఫ్పిఓలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి.

0: వాళ్ళ సభ్యులందరూ కూడా సాయిల్ టెస్టింగ్ అనేది చేసుకుని తద్వారా వాళ్ళు ఎంతవరకు ఎరువులు వాళ్ళ యొక్క కమతాల్లో వాడుకోవాలి, తద్వారా వాళ్ళ యొక్క పెట్టుబడి తగ్గించి ఉత్పాదకత ఎంతవరకు పెంచుకోవచ్చు అన్నది కూడా చూసుకోవచ్చు అనమాట. సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం, వీళ్ళందరూ సభ్యులందరూ కలిసి ఏంటంటే ఒక రెఫరెండం కానీ ఏదన్నా నీటిపారుదల శాఖకి లేకపోతే ఆ డిస్టిక్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేల గారికి ఎవరికైనా సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఇప్పుడు యాంత్రీకరణ అనేది చాలా అసలు మెయిన్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే మనకు కూలీల సమస్య అధికంగా ఉంది. సో ఎక్కడైతే యాంత్రీకరణ ఉంటుందో అక్కడే మనం సక్సెస్ఫుల్గా వ్యవసాయం అనేది చేయగలం. సో ఏంటంటే క్లస్టర్ లెవెల్లో మనకి ఒక ఇంతమంది 500 మంది సభ్యులు ఉన్నప్పుడు, 500 ఒక గ్రూప్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కడైనా కానీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తే ఒక గ్రూపు ఎస్హెచ్ గ్రూప్ అని లేకపోతే డ్వాక్రా గ్రూప్ అని వాళ్ళకే గ్రూపులకే ఏదైనా శాంక్షన్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఒక విలేజ్ యాజ్ ఏ క్లస్టర్ తీసుకుంటున్నారు, లేకపోతే ఒక సింగిల్ పర్సన్కి అయితే ఏది కూడా ఇలాంటివి స్కీమ్స్ ఏవి కూడా రావన్నమాట. సో ఇలాంటి ఒక ఎఫ్పిఓ ఒక 500 మెంబర్స్ కలిపి ఒక గ్రూప్గా ఒక గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుని అప్లై చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన యాంత్రీకరణ, ఇప్పుడు ప్యాడీ హార్వెస్టర్ ఉంది అది చాలా కాస్ట్లీ అనమాట, చాలా లక్షలతో సంబంధించింది. కానీ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి మనకి కస్టమ్ హైరింగ్ సెంటర్ లాగా అనమాట, వాళ్ళే ఒక 4-5 యంత్రాలను కొనుగోలు చేసి వాళ్ళ సెంటర్ ద్వారా పెట్టి వాటిని కూడా వాళ్ళు రెంటల్ బేసిస్ మీద తిప్పుకోవచ్చు. సో తద్వారా ఏంటంటే ఇండైరెక్ట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈ ఎఫ్పిఓకి ఉంటుంది అనమాట. అదేవిధంగా సరైన వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాలు లేనందువలన వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రైతుకి ఎంత పడుతుంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బనానా తీసుకుందాం, ఒక గెల తీసుకుందాం, రైతుకు వచ్చేసరికి ఒక 100 రూపాయలు పడేసరికి ఒక గెలకి చాలా కష్టం అవుతుంది. ఆ మధ్యలో మధ్యవర్తులు ఉంటారు. తర్వాత మనం కన్జ్యూమర్స్ మనం ఏంటంటే కొనుక్కునే వాళ్ళం, మన దగ్గరికి వచ్చేసరికి డజన్ వచ్చేసరికి 60-70 రూపీస్ పడుతుంది. అదే వాళ్ళు గెల ఒక గెల మొత్తమే ఒక 4-5 హస్తాలు ఉన్న గెలని 100 రూపాయలకు అమ్ముతున్నారు, కానీ ఒక హస్తం వచ్చేసరికి మనకి 60 రూపాయలు పడుతుంది. సో మధ్యలో ఈ డిఫరెన్స్లో ఉన్నటువంటి 200-300 ఎవరికి వెళ్ళిపోతుంది, సో మధ్యవర్తులు తీసుకుంటున్నారన్నమాట. సో ఇలాంటివి లేకుండా ఉండటానికి వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ని వాళ్ళే అమ్ముకొని వాళ్ళే ధరలు నిర్ణయించుకొని మార్కెట్కి ఉన్నటువంటి రేట్ల ప్రకారం వాళ్ళు నిర్ణయించుకొని అమ్ముకోవటానికి ఈ యొక్క ఉత్పత్తిదారుల సంఘాలు అయితే ఏర్పడినాయి అన్నమాట. వాళ్ళు తక్కువ ధరలకి ఎక్కువ ధరలకి ఏమి అమ్మక్కర్లేదు, మార్కెట్ ధర ప్రకారం ఎంత ఉందో అంత అమ్మితే రైతులకి చాలా వరకు లాభాలుంటాయి. అంతేకాకుండా వ్యవసాయ కార్యకలాపాలకి మూలధనం అనేది కొరత చాలా ఉంటుంది. మూలధనం అంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి. ఏ విధంగా ఇప్పుడు ఎరువుల షాపులు పెస్టిసైడ్ షాపులకు వెళ్ళేవారనుకోండి, సో అప్పు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఏదో ఒక మందులు రాస్తారు ఇస్తారు, దాని మీద వడ్డీలకి వేసుకుంటారు. కానీ వీళ్ళు యొక్క ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒక 500 మంది ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి వీళ్ళకి కూడా కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ మన కృష్ణా జిల్లాలో చూసినట్లయితే పెస్టిసైడ్స్ అంటే ఎరువులు పురుగు మందులు కూడా అమ్ముకునే లైసెన్సులు కూడా వచ్చినాయి. ఏంటంటే మా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా లేకపోతే మేనేజ్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నాబార్డ్ వాళ్ళు, బ్యాంకు వాళ్ళు, అగ్రికల్చరల్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరి సహకారంతో కొన్ని ట్రైనింగ్లు తీసుకుని సర్టిఫికేట్ కోర్సులు అయితే అటెండ్ అయినట్లయితే ఎఫ్పిఓస్లో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళకి ఎరువులు పురుగు మందులు అమ్ముకునే అంటే షాప్ పెట్టుకునే ఒక అర్హత కూడా ఇస్తారన్నమాట. తద్వారా ఏంటంటే ఈ యొక్క ఎఫ్పిఓకి సంబంధించినటువంటి షాపే కాదు, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా పెట్టుబడి పెట్టుకునే ప్రాబ్లం కూడా ఇది కూడా వాళ్ళు సమస్యను పరిష్కరించుకోవచ్చు. సో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ ఎఫ్పిఓ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పెట్టడం వల్ల చాలా వరకు ఇప్పుడు కృష్ణా జిల్లాలో మనకు 18-19 ఎఫ్పిఓస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అసోసియేట్ అయ్యి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి టెక్నికల్గా ఎలాంటి నాలెడ్జ్ కావాలి ఏంటి అన్నది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది. సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఏంటంటే మేము ఇట్లా మా యొక్క స్వశక్తి మీద మా యొక్క మార్కెటింగ్ అనేది మేము చేసుకోవటం వల్ల మేము ఎంతో లాభాలు పొందుతున్నామని చెప్తున్నారు.
1: అలాగే ఎఫ్పిఓల ప్రాముఖ్యత ఏమిటి మేడం?
0: యాక్చువల్గా ఏంటంటే మనకి చాలా వరకు వనరులు ఉంటాయండి. వనరుల యొక్క సామర్థ్యంగా ఏ విధంగా మనము ఉపయోగించుకొని వాటి యొక్క వ్యవసాయంలో వాటిని ఉపయోగించి వాటి యొక్క ఉత్పాదకతని ఏ విధంగా పెంచాలి అన్నదే మనకి లేకుండా పోయింది. సో ఈ ఎఫ్పిఓల ద్వారా ఇప్పుడు ఒక మనిషి చేసే ఆలోచనకి 500 మంది లేకపోతే 200 మంది సభ్యులు చెప్పే ఆలోచనలకి, సో ఎంతో కొంత మనకి సమిష్టిగా ఒక శక్తి అనేది ఏర్పడుతుంది. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఉంటుంది. ఈ విధంగా చేస్తే మనకి తక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ మనకి పట్టుబడి కూడా పెట్టడం తక్కువైంది, మనకు వచ్చే ఉత్పాదకత కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఉన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఈ వనరుల

0: సామర్థ్యం కూడా చాలా వరకు మనకి వ్యవసాయంలో ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా రైతులకు ఎక్కువ డబ్బు సంపాదించడంలో కూడా ఈ ఎఫ్పిఓలు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఉత్పత్తిదారులైన రైతులు గ్రూపుగా ఏర్పడి భారతీయ కంపెనీల చట్టం కింద తమను తాము నమోదు చేసుకోవటం వలన వీటి యొక్క ప్రాముఖ్యత ఉంది. కొంతమంది ఉన్నారు, మేమందరం గ్రూప్గా ఏర్పడ్డాము కానీ మాకు ఆ యొక్క రూల్స్ అవన్నీ తెలియదు మేడం, మేము ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అవన్నీ ఎవరు తిరుగుతారు ఏంటి. ఒక సంఘంగా ఏర్పడ్డాం అంటే దానికి ఒక పేరు ఉండాలి, దాని ఒక నమోదు ఉండాలి, నేషనల్ వైడ్గా లేకపోతే స్టేట్ వైడ్గా. మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు కానీ నేషనల్ వైడ్గా వచ్చే పథకాలు మనకి పొందాలి అంటే దానికి ఒక పేరు, దానికి ఒక రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఏదైనా కానీ రికగ్నిషన్ రావాలంటే అది నమోదు అయితే చేయాల్సింది ఉంటుంది.
1: అయితే అసలు ఎఫ్పిఓ చేపట్టే పని వివరాలు ఏముంటాయి?
0: మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ కృష్ణా జిల్లాలో చూసుకుంటే కృష్ణా ఈస్టర్న్ డెల్టా కానీ లేకపోతే ఏ రీజన్, మనకి మెయిన్ పంట వరి. వరిలోకి వచ్చేసరికి చాలా వరకు మనకి రైతులందరూ చాలా ప్రోగ్రెసివ్, ఎందుకంటే మన తాతల నాటి కాలం నుంచి పండిస్తున్నటువంటి పంట కాబట్టి చాలా నిస్నార్థులు. కాకపోతే దీనిలో మెయిన్ ఏంటంటే మనకు వెరైటీలు, అంటే నాణ్యమైన విత్తనాలు, ఆ విత్తనాలు ఎంచుకోవటంలో రకాలు, ఏ విధమైన రకాలను ఎంచుకోవాలన్నది మెయిన్. కానీ నాణ్యమైన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? మన షాపుల్లోనే కొనుక్కుంటున్నారు. చాలా వరకు మేము అవగాహన కల్పిస్తున్నాం, మా కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన విత్తనాలు కూడా మా అందుబాటులో ఉంటాయి, వచ్చి కొనుక్కోండి అని. అంటే మా దగ్గర ఉన్నది 30 ఎకరాల ఫాము, 30 ఎకరాలు ఎంత పండించగలము? ఒక 600-700 క్వింటాలు. సో మిగతాది ఎట్లాగా, మిగతా రైతులకు ఎలాగా? సో అందుకని మేము చాలా వరకు ఎఫ్పిఓస్తో కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళను కూడా విత్తనాలుగా పండించే రైతులుగా వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాం. విత్తనాలుగా, నాణ్యమైన విత్తనాలుగా పెంపొందించాలి, పెంచాలి అంటే దానిలో కొన్ని మెళకువలు పాటించాలి. సో తద్వారా మేమేంటంటే వాళ్ళందరికీ కూడా అలాంటి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాము. ముందు చెప్పాను కదా నేను, ఎరువులు పురుగు మందులు కూడా పెట్టుకునే వాళ్ళకి లైసెన్సులు కూడా ఇస్తారనమాట, వాళ్ళ సర్టిఫికేట్ కోర్సు మా కృషి విజ్ఞాన కేంద్రంలో అటెండ్ అయితే. అదేవిధంగా మార్కెటింగ్ కోసం కూడా రైతు సభ్యుల వ్యవసాయ ఉత్పత్తులను ఒక చోటకి చేర్చడం. ఇప్పుడు ఏంటంటే ఒక ఊరు ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సక్సెస్ఫుల్ ఎఫ్పిఓ గురించి మాట్లాడతాను. మనకి ఇక్కడ కృష్ణా జిల్లాలో చాగంటిపాడులో అరటి మార్కెటింగ్ చేసుకునే ఎస్టాబ్లిష్డ్ ఎఫ్పిఓ ఉంది. వాళ్ళందరూ సభ్యులు ఏంటంటే ఒక సంఘంగా మారారు. కానీ వాళ్ళకి ఎట్లాగా మార్కెటింగ్ ఒక చోట చేసుకోవాలి, కానీ వాళ్ళని ఎలాగా ఒక చోట సంఘటన చేయాలి అంటే ఆ 500 మందిలో ఉన్నట్టు వాళ్ళలోనే ఒక రైతు ముందుకు వచ్చారు. వాళ్ళ యొక్క ప్లేస్ ఒకటి ఉంది, దాన్ని నేను ఫ్రీగా ఈ ఆర్గనైజేషన్కి ఇస్తాను. సో దట్ ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి స్థలం ఇస్తే అక్కడ వాళ్ళకి ఆఫీసు, మనం నాబార్డు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా ఉన్నటువంటి అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ వాళ్ళకి మనం అర్జీలు పెట్టుకుంటే మన యొక్క అన్నీ చూస్తారనమాట. మనకి క్రెడిట్ ఎంత ఉంది, రైతులు ఎలా ఉన్నారు, రైతులు యొక్క ఉత్సాహం ఎలా ఉంది, అంతమంది రైతులు ఉన్నారా లేదా, రిజిస్ట్రేషన్ చేశారా లేదా, అవన్నీ చూసి కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని లోన్లు శాంక్షన్ చేస్తూ ఉంటారు. సో ఆ ఎఫ్పి వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద ఆఫీస్ కట్టుకున్నారు. దానికి ఏంటంటే పాట పాడటం అంటారు, ఇప్పుడు అరటి గెలలు పాట పాడటం. సో ప్రతి వీక్లో 2 డేస్ పాట జరుగుతుంది అక్కడ. నార్మల్ మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళి పాటలో పాల్గొనవచ్చు, మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు, తెచ్చుకోవచ్చు డైరెక్ట్గా, ఇంకా మధ్యవర్తి ఏమి ఉండరు అనమాట. మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో తద్వారా ఏంటంటే వాళ్ళు అంచెలంచెలుగా పెరిగి వాళ్ళ మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కట్టుకున్నారు, అందరు కూర్చోవడానికి దానికి ఒక ఆఫీసు. మరలా బనానాకి వచ్చేసరికి మనకి కొన్ని రైపెనింగ్ ఛాంబర్స్ కావాల్సి వస్తుంది దాన్ని పండేయటానికి. కొన్ని గెలలు ఒక వారం వెళ్ళలేదనుకోండి, వాటిని ఎలా పెట్టాలి పాడవకుండా, నెక్స్ట్ పాట వచ్చే వరకు ఏ విధంగా మార్కెట్ చేయాలి, అలాగా రైపెనింగ్ ఛాంబర్స్, నార్మల్ ఛాంబర్స్ అట్లా ఏర్పాటు చేసుకుని నాబార్డు వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఎఫ్పిఓని ఉత్సాహంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకంగా లోన్లు కూడా వాళ్ళకి శాంక్షన్ చేశారనమాట. సో ఏంటంటే మార్కెటింగ్ కోసం రైతు సభ్యులు వ్యవసాయ ఉత్పత్తులను ఒక చోటుకి చేర్చుకొని వాళ్ళు మార్కెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సభ్యుల అవసరాల కోసం అనుగుణంగా యంత్రాలు మరియు సామాగ్రిని అందుబాటులో ఉన్న యాంత్రీకరణ అనేది మెయిన్ కాబట్టి అలాంటివి కూడా కొనుగోలు చేసుకుని వాళ్ళు పెట్టుకొని రెంటల్ బేసిస్లో కూడా చేసుకోవచ్చు. సో వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేయటం, ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కొంచెం నీట్గా క్లీన్గా చేసుకుంటేనే కదా మనం వేరే వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవటానికి, వాటిని పరీక్షించడం, క్రమబద్ధీకరించడం, గ్రేడింగ్ చేయటం, A1 ఎట్లా, A2 ఎట్లా, కొన్ని పాడని ఎట్లాగా అట్లాగనమాట, ప్రాసెసింగ్ చేయటం వంటి విలువ జోడింపులు కూడా చేపట్టవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా వెజిటబుల్స్కి వచ్చేసరికి వాటి ఏంటంటే పెరిషబుల్ అనమాట, మనకి 2-3 రోజుల్లోనే పాడైపోతాయి వెజిటబుల్స్. ఆ పాడయ్యే గుణం ఉన్నాయి, ఇప్పుడు టమాటోలు ఉన్నాయి కొంచెం మెత్తగా అయిపోతాయి, వాటిని విలువ జోడించి ఏదైనా కచ్చప్పల్లాగా చేసుకోవటమా, లేకపోతే ఇంకేమన్నా కట్ చేసి స్లైసులుగా ఎండలో ఎండబెట్టి వాటిని టమాటో పౌడర్లు కూడా చేస్తున్నారు. అవి ఎక్కడంటే కొన్ని సీజన్స్లో కొన్ని ఏరియాస్లో టమాటోనే దొరకదు, అలాంటి చోట ఈ పౌడర్లు ఎగుమతి చేశారు.

0: అనుకోండి, వాళ్ళకి ఈజీగా పౌడర్లో వేసుకోవటానికి ఉంటుంది. ఇలాంటి విలువ జోడింపులు అనమాట. ఈ ఎఫ్పిఓలు మా ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నవి మా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధానం చేసుకుని మా దగ్గర ఉన్నటువంటి గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలతో కలిపి ఈ విలువ జోడింపులు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా చేస్తున్నారన్నమాట. ఉత్పత్తి మరియు మార్కెటింగ్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడంలో ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయండి.
1: అయితే రైతులు తెలుసుకోవాలనుకునేది మేడం, ముఖ్యంగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థకి ప్రభుత్వాల మద్దతు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మీరు చెప్తున్నట్టు నాబార్డు వంటి సంస్థలు కానీ, వీటి మద్దతు ఏ విధంగా ఉంటుంది మేడం?
0: ప్రారంభంలో ఈ ఎఫ్పిఓలను రూపొందించడానికి మరియు ప్రోత్సహించడానికి మూడు అమలు చేసే ఏజెన్సీలు ఉండేవండి. వాటిని ఏంటంటే ఎస్ఎఫ్ఏసి అంటే చిన్న రైతుల వ్యవసాయ వ్యాపార కన్సోర్టియం అంటాము, అదేవిధంగా ఎన్సిడిసి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, నెక్స్ట్ వచ్చేసరికి నాబార్డు, నాబార్డు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ మూడు సంస్థలు ఏంటంటే వీటిని రూపొందించి ఈ ఎఫ్పిఓలు ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఒక ఎఫ్పిఓ కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారు, వాళ్ళు నాబార్డు మనకి కృష్ణా జిల్లాలో నాబార్డు చీఫ్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేసి మేము ఎట్లా అంటే వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుని ఒక కమిటీ లాగా వచ్చి ఈ యొక్క ఎఫ్పిఓ యొక్క స్థితిగతులను కనుక్కొని వాళ్ళని ప్రోత్సహిస్తారన్నమాట ఏజెన్సీలు, ఈ మూడు ఏజెన్సీలు. రాష్ట్రాలు కూడా ఒకవేళ కోరుకుంటే డిఏసి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు సంప్రదించి వారి అమలు ఏజెన్సీని కూడా నామినేట్ చేయొచ్చు. సో అమలు చేసే ఏజెన్సీల ద్వారా క్లస్టర్ స్థాయిలో నిమగ్నమై ఉన్న క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలు అంటే సిబిబిఓలు ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేయబడతాయి. ఇవన్నీ ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి డిఏసి వాళ్ళు ప్లస్ సిబిబి వాళ్ళు కూడా దీన్ని ఏర్పాటు చేయడంలో కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో ఇంటిగ్రేటెడ్ పోర్టల్ మరియు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ మరియు మానిటరింగ్ ద్వారా మొత్తం ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ కానీ డేటా కంపైలేషన్ మరియు మెయింటెనెన్స్ అందించడానికి ఎస్ఎఫ్ఏసి వద్ద నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉంటుంది అన్నమాట. సో ఈ ఎస్ఎఫ్ఏసి ఎక్స్క్లూజివ్గా చిన్న సన్నకారు రైతుల యొక్క వ్యాపార లావాదేవీలు చూడటానికే ఇది ఒక రూపొందించింది అన్నమాట. సో దీనిలో ఏంటంటే ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ కానీ కంపైలేషన్లు చేయటం, మెయింటెనెన్స్ చేయటం ఇవన్నీ కూడా ఈ ఎస్ఎఫ్ఏసీయే చూసుకుంటూ ఉంటుంది. మరియు మార్కెటింగ్కి వచ్చేసరికి వ్యవసాయ మార్కెటింగ్ మరియు అనుబంధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం కోసం నాబార్డు లో ఏర్పాటు చేయడానికి ఆమోదించబడిన అగ్రి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రాయితీ వడ్డీ రేటుతో రాష్ట్రాలు రుణం పొందేందుకు అనుమతించబడుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ నాబార్డు వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్గా నాబార్డు అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంటే వర్క్ చేస్తున్నారు. సో అగ్రికల్చర్కి వచ్చేసరికి కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అగ్రికల్చర్లో ఎఫ్పిఓల మీదే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారన్నమాట. సో ఎందుకంటే ఈ మార్కెటింగ్లో కానీ ఈ అనుబంధ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో కానీ వీళ్ళ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏఎంఐఎఫ్ అని అగ్రి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద వీళ్ళు కూడా కొన్ని లోన్స్ అయితే శాంక్షన్ చేసి వడ్డీ రేటుతో రాయితీలు కూడా ఇస్తున్నారన్నమాట. ఈ ఎఫ్పిఓలకు తగిన శిక్షణ మరియు హ్యాండ్ హోల్డింగ్ అందించబడుతుంది. ఈ సిబిబిఓల ఇంద నుంచి అనుకున్నాం కదా, వాళ్ళు ఏంటంటే మనకి క్లస్టర్ స్థాయిలో ఉన్నటువంటి క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలతో శిక్షణ ఏ విధంగా చేయాలి అన్న దాని మీద కూడా వీళ్ళకి తగిన శిక్షణ హ్యాండ్ హోల్డింగ్లు కూడా అందించబడుతుంది అన్నమాట. సో జిల్లాలోని ప్రతి బ్లాక్లో కనీసం ఒక ఎన్జిఓతో కూడిన ఎఫ్పిఓల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో ఈ ఎఫ్పిఓలు అనేది ఓన్లీ రైతులే కాకుండా ప్రోత్సాహకంగా కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి మనకి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు కూడా రైతుల్ని సంఘటన చేసి రైతుల్ని ఇంకా ప్రోత్సహించి వాళ్ళని ఒక ఎఫ్పిఓగా కూడా తయారు చేయొచ్చు అనమాట. కొంతమంది చాలా ఊళ్ళల్లో మేము చూస్తున్నాం కదా రైతులందరూ దగ్గరికి రావాలి, ఎవరు మెయిన్ లీడర్షిప్ తీసుకోవాలన్నదానికి కూడా మేమేం చేస్తాంలే మాకేం తెలుస్తుందిలే అన్నట్లు ఉంటారు. సో అలాంటి చోట ఈ ఎన్జిఓస్ మెయిన్ పాత్ర పోషిస్తున్నాయి అన్నమాట. వాళ్ళు కూడా ఈ యొక్క ఎఫ్పిఓల ద్వారా జిల్లాలోని ప్రతి బ్లాక్లో కూడా ఈ ఎన్జిఓలు ఎఫ్పిఓల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎఫ్పిఓలకు ప్రాథమిక శిక్షణ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ద్వారా 5 సంవత్సరాల పాటు శిక్షణ అందించబడుతుంది. ఇప్పుడు శిక్షణ అనగానే మనం ఏదో పేమెంట్ చేయాలి అలాంటిది ఏం లేదు. అవన్నీ కూడా మనం ఇప్పుడు పేర్కొన్నటువంటి ఎస్ఎఫ్ఏసి ఏంటి, ఎన్సిడిసి ఏంటి, నాబార్డు వాళ్ళు ఏంటి, డిఏసి వాళ్ళు ఏంటి, సిబిబి వాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి కొన్ని రుణాలు ఇచ్చి ఎఫ్పిఓలను ఎస్టాబ్లిష్ చేయడానికి మరి ముఖ్యంగా నేషనల్ లెవెల్లోను స్టేట్ లెవెల్లోను కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట.
1: డాక్టర్ శ్రీలత గారు ధన్యవాదాలు మేడం. మీరు
0: ఈరోజు
1: మా స్టూడియోస్కి వచ్చి రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ టార్గెట్లో

0: ఈ ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వీటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందని మా రైతు సోదరులకి చాలా స్పష్టంగా చాలా సులభంగా అర్థమయ్యేలాగా వివరించారు. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వాటి ప్రాముఖ్యత, డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: పోషక విలువలు నష్టపోకుండా ఆహారం తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. కూరగాయలను తీసుకురాగానే చల్లటి ప్రదేశంలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ నిల్వ చేయండి, లేదా వెంటనే వండండి. తాజా కూరగాయలను గది ఉష్ణోగ్రత వద్ద లేదా వేడి వాతావరణంలో ఉంచడం వల్ల విటమిన్లు నశిస్తాయి. తొక్క తీయకముందే కూరగాయల్ని కడుక్కోవాలి. కొన్ని కూరగాయలు, ఉదాహరణకి బంగాళదుంపలు, కందగడ్డ వంటి కూరగాయల తొక్కు మీద మురికి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని తొక్క తీసిన తర్వాత కూడా కడగాలి. కూరగాయల తొక్కల కిందనే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కూరగాయల తొక్కలు తీసేటప్పుడు తొక్కను వీలైనంత పల్చగా తీసుకోండి. కూరగాయలు కోస్తున్నప్పుడు కూరగాయలను చాలా పెద్ద ముక్కలుగా కానీ లేదా చిన్న ముక్కలుగా కానీ కోయకూడదు. పెద్ద ముక్కలు ఉడికించేందుకు చాలా సమయం పడుతుంది, కాబట్టి పోషక విలువలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చిన్న ముక్కల వల్ల ఉపరితల విస్తీర్ణం ఎక్కువవుతుంది, కాబట్టి ఉడికే ప్రక్రియలో ఖనిజాలు, విటమిన్లు అనేవి నశిస్తాయి. కోసిన కూరగాయ ముక్కల్ని నీటిలో ఎప్పుడూ నానపెట్టకూడదు. కూరగాయలు నల్లబడకుండా నీటిలో వేసినప్పుడు వీలైనంత తక్కువ నీటిలో వేసుకోవాలి. కూరగాయలను వీలైనంత తక్కువ నీటిలో వీలైనంత తక్కువ సేపు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించేందుకు తక్కువ సమయం పడుతుంది. కూరగాయల్ని

ఉండేటప్పుడు మూత పెట్టాలి. దీనివల్ల ఆక్సిడేషన్ వల్ల పోషక విలువలు నశించవు. కూరగాయల్ని వండిన తర్వాత వెంటనే తినేయడం మంచిది. తిరిగి వేడి చేయడం వల్ల విటమిన్లు అనేవి నశించే అవకాశం ఉంటుంది. బంగాళదుంపలు, కందగడ్డ, చిలకడదుంప వంటి కూరగాయల్ని తొక్కతోటే ఉడికించాలి. ఉడికిస్తున్నప్పుడు తొక్క చిట్లినట్లయితే ఎక్కువసేపు ఉడికించకూడదు. దీనివల్ల విటమిన్లు నశిస్తాయి. ఆకుకూరల్ని బాగా కడిగిన తర్వాతే కోసుకోవాలి. కోసిన తర్వాత ఆకుకూరలను కడగకూడదు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, నూల్కోల్, క్యాలీఫ్లవర్ కూరగాయలకు ఉండే ఆకుల్ని పారేయకూడదు. వాటిలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. భుజియా, పప్పు, చపాతీలు లాంటి వాటిల్లో ఈ ఆకులని వాడుకోవచ్చు. వీటిని సలాడ్ మాదిరిగా కూడా తినచ్చు. టమాటాలు, దోసకాయలు, ముల్లంగి, క్యారెట్లు, ఉల్లిపాయలు మొదలైన కూరగాయలను పచ్చిగా సలాడ్ మాదిరిగా తినాలి. ఈ కూరగాయల సలాడ్ను రోజూ తినే భోజనంలో చేర్చుకోవాలి. పచ్చి కూరగాయల్లో పోషక పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చి కూరగాయలను తినేందుకు ముందుగా వాటిని శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. నీటిలో బాగా కడగడం వల్ల వాటికి ఉన్న మురికి పోవడంతో పాటు ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పదార్థాల్ని వండేటప్పుడు వంట సోడాను ఎక్కువగా వాడకూడదు. వంట సోడా వాడడం వల్ల బి గ్రూప్ విటమిన్లు నశించే అవకాశం ఉంటుంది. చింతపండు, నిమ్మరసం, టమాటాలను ఆకుకూరలు ఇతర కూరగాయలతో పాటు వండడం వల్ల విటమిన్లు నశించవు. పోషక విలువలు నష్టపోకుండా ఆహారం తయారీ విధానాన్ని గురించి మీరింతవరకు విన్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, వారసుడు వచ్చాడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

తరువాతి పాట ప్రేమించి చూడు. ఈ చిత్రానికి మనో ఎస్పి శైలజ ఆలపించారు. జాలాది గీతానికి రాజ్ కోటి సంగీతం అందించారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజీ రంగ రామానుజాచార్యులు. వినండి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంప్య కంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్త్యా శర్కరాయితం శ్రీవేంకటాద్రినిలయః కమలాకామకః పుమాన్ అభంగుర విభూతిః నస్తరంగయతు మంగళం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యధామమైనటువంటి తిరుమలలో
3: ఇందులో భాగంగా మూడవ రోజు సాయంకాలం స్వామివారు శ్రీరామచంద్రుని యొక్క అవతారంలో ఆయన ఆ శివధనుర్భంగాన్ని చేస్తూ సీతమ్మను వరించేటటువంటి దివ్య ఘట్టాన్ని మనకి ఆవిష్కరింపజేస్తూ స్వామివారు ఇప్పుడే దక్షిణ మాడా వీధి నుంచి
2: స్వామివారు పశ్చిమ మాడా వీధిలోకి ఇప్పుడే తిరిగారు. స్వామివారి యొక్క దివ్యమంగళ వైభవాన్ని, దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. స్వామి ఆనాడు తాను బ్రహ్మ చేత ఇవ్వబడినటువంటి

0: శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాలలో పరిపూర్ణమైనటువంటి అవతారమైనటువంటి శ్రీరామావతారం. అదిగో ఆ వాహనంలో మనం దర్శించుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతరించి సీతమ్మని వివాహం చేసుకునేటటువంటి సందర్భంలో ఆ శివధనుర్భంగం అనేటటువంటి ఆ దివ్య లీలను, దివ్య చేష్టితాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నట్లుగా ఈనాడు ముత్యప పందిరి వాహనంలో స్వామివారు ఊరేగుతున్నారు. ముత్యాలతో అలంకరింపబడినటువంటి ఆ దివ్య వాహనంలో అందమైనటువంటి దివ్యాలంకారములతో, నానా విధమైనటువంటి పరిమళ పుష్పముల యొక్క మాలలతో, అదేవిధంగా సీతమ్మవారు స్వామివారి మెడలో సమర్పించేటట్లుగా ఉన్నటువంటి వరమాలతో సహా స్వామి యొక్క ఆ పుష్ప దివ్యమైనటువంటి ఆ ముత్యపు పందిరి వాహనం మనకి దర్శనమిస్తోంది. శ్రీరామచంద్రుడిగా తాను అవతరించి రావణ సంహారాన్ని చేసి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, లోక సంరక్షణ అనేటటువంటి ఒక నెపంతో అవతరించినటువంటి అవతారం రామావతారం. ఈ రామావతారం మనకి పూర్వాచార్యులందరూ కూడా ఒక గొప్పదైనటువంటి దీర్ఘ శరణాగతి అని చెప్తారు. అంటే ఆశ్రయించటం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన అన్నట్టుగా శ్రీరామచంద్రుడిగా తాను మనిషిగా అవతరించి, శ్రీరామచంద్రుడిగా అవతరించి తాను తన యొక్క అతి మానుష చేష్టితలను చూపుతున్నట్లుగానే చూపిస్తూ ఆ రావణ సంహారాన్ని చేసినటువంటి దివ్య అవతార వైభవం ఈనాడు మనకి తిరుమల తిరుమాడ వీధులలో శ్రీరామచంద్రుడిగా ఒక పాదాన్ని ముందుకు వంచి మరొక పాదాన్ని వెనకకు ఉంచి ఆ శివధనుర్భంగం చేసేటటువంటి ఘట్టాన్ని మనకి చక్కగా ఆ ముత్యపు పందిరి వాహనంలో చక్కగా మనకి దర్శింపజేస్తున్నారు. స్వామివారి యొక్క వైభవం అద్భుతంగా 3 రోజులుగా మనం అనుభవిస్తున్నాం వివిధమైనటువంటి వాహనాలలో. ఆ వాహనాలలో ఈనాడు ముత్యపు పందిరి వాహనం అంటారు. ముత్యం అంటే గనక అద్భుతమైనటువంటి శుద్ధ స్వరూపానికి, స్వచ్ఛతకు, నిర్మలమైనటువంటి స్వరూపానికి నిదర్శనం ఆ ముత్యం. అటువంటి అనంతకోటి ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ వాహనంలో శ్రీరామచంద్రుడిగా తాను శివధనుర్భంగాన్ని చేస్తూ మనకి దివ్య లీలను దర్శింపజేసేటటువంటి ఈ అవతారం ఈనాటి వాహనంలో మనం సేవించుకుంటున్నాం. సీతమ్మవారు ఆ వరమాలను స్వామివారి యొక్క మెడలో అలంకరింపచేయటం కోసం తాను సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఘట్టాన్ని మనం ముత్యపు మంత్రి వాహనంలో సేవించుకోవచ్చు. అంతేకాదు మనకి తెలియజేస్తాడు వాల్మీకి, సీతమ్మ చెప్తోందిట అగస్త్య మహర్షి యొక్క భార్యకి, ఆమె అడిగింది ఏమమ్మా నీకు ఎప్పుడు వివాహమైంది అని అడిగితే ఆమె చెప్తోందిట తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం రాఘవో అర్హతి వైదేహీం తంచేయమసితే క్షణం అంటాడు వాల్మీకి మహర్షి. ఇద్దరు సమానమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుట, సమానమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వాళ్ళుట, తుల్యశీల వయ అంతేకాదుట సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తుంది సీతమ్మ అహల్యతో చెప్తోంది, ఏమని చెప్తోంది, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా తాను వివాహానికి అంగీకరించినట్లుగా ఆయన అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద అని సీతమ్మ ఎలాగైతే సూర్యుడు సూర్యుని యొక్క కాంతి విడవకుండా ఎప్పుడు ఉంటాయో అదేవిధంగా నేను శ్రీరామచంద్రుని విడవకుండా ఉంటాను అని చెప్తుందట. అంతేకాదు తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం, అభిజన కండగని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిది చక్కనైనటువంటి జోడీ అని చెప్పేటటువంటి అందమైనటువంటి ఆ జంటట సీరా సీతారామచంద్రుల యొక్క జంట. అందుకని పతి సంయోగ సులభం వయ దృష్వాచ మేపిత అంటే భర్తతో కలిసి ఉండగలిగే యోగ్యమైన సమయాన్ని చూసి మా నాన్నగారు నాకు వివాహం చేశారు అని చెప్తున్నారు సీతమ్మ. అటువంటి సీతమ్మ వారు శ్రీరామచంద్రునిలో వరమాల వేయటం కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఈనాటి ఈ ముత్యపు పందిరి వాహనం యొక్క వైభవాన్ని మనకింకా అనేక విషయాన్ని తెలియజేశారు నందన స్వామివారు. అందుకోండి
1: అయ్యా రంగాచార్యులు గారు ధన్యవాదాలు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి దృశ్యావళిని తిరుమల క్షేత్రంలో చూస్తూ ఉన్నాం. ముత్యపు పందిరి వాహనం అంటే సాధారణంగా మలయప్ప స్వామి కృష్ణరూపంలోనే దర్శనం చేయడం ఆనవాయితీ, కానీ ఈనాడు కథ మారిపోయింది. కథ కాస్త ద్వాపరం నుండి త్రేతాయుగానికి మారిపోయింది. ఎందుకు మారిపోయింది అన్నారు పక్కన.

0: దేవేర్లు ఉన్నారు కదా, వారు ఈ వాహన సేవల సందర్భంలో స్వామివారితో ముచ్చటిస్తూ, అయ్యా మేము ఈ కలియుగంలో నీ లీలావైభవాన్ని రోజూ దగ్గరుండి చూస్తున్నాం, కానీ మిగతా అవతారాలలో ఉన్న వైభవాలను మాకు చూపెట్టవా? ఇంతకు ముందైతే కృష్ణస్వామిని బాల్యలీలలు నువ్వు చేశావు, మేము వివాహం తర్వాత నీ దగ్గరికి వచ్చిన వాళ్ళము కాబట్టి నీ బాల్య లీలలను మేము చూడలేకపోయాము అన్నప్పుడు ఒక బకసంహారమో ఇంకొకటో చూపెడుతూ ఉండేవాడు. కానీ ఈనాడు అలా కాదు, స్వామివారు నేరుగా త్రేతాయుగంలో అడుగుపెట్టినట్టున్నారు. రామస్వామిని తలపింపజేస్తూ శివధనుర్భంగ ఘట్టాన్ని చక్కగా మన ముందర ఉంచుతూ ఉన్నారు. ఆ రామాయణంలో ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఆ ధనుస్సుతో ముడిపడి ఉంది. ఎందుకంటే రామావతారంలో ఆ రామచంద్రమూర్తి విరిచినా విల్లే, పట్టుకున్నా విల్లే. కాబట్టి కృష్ణావతారంలో భగవంతుడు ఏ ఆయుధాలు లేకుండానే బాల్యావస్థలో అనేక రాక్షసులను మట్టుబెట్టాడు. రామాయణంలో ఆ భగవంతుడు కోదండాన్ని ధరించి సమస్త ధర్మ సంరక్షణకు దీక్షితుడయ్యాడు. ఆ విధంగా దేవతలను అనుగ్రహించడానికే భగవంతుడు ఆయుధాలను పడతారు అని అంటారు. ఎందుకంటే భగవంతుడికి ఆయుధాలతో పని లేదు సుమా, అందుకనే కదా కృష్ణావతారంలో కాళీయ మర్దనం చేసేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, పూతనను సంహరించేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, అదేవిధంగా గోవర్ధనగిరిని ఎత్తడానికి ఆయన ఏ పరికరాన్ని వాడాడని, అదేవిధంగా బకాసురుని చీల్చడానికి రెండు చేతులతోనే కదా చీల్చి విరసేసాడు, ముక్కలు ముక్కలు చేశాడు. ఆ విధంగా భగవంతుడికి ఆయుధంతో పని లేదు. ఆయుధం అనేది ఆయుధాలలో వివిధ దేవతలు అవాహితులై ఉంటారు. ఉదాహరణకి సుదర్శన చక్రం అనుకోండి, సుదర్శనుడు మహాభక్తుడు, స్వామివారి కైంకర్యపరుడు, ఆయన్ని అనుగ్రహించడానికి సుదర్శన చక్రాన్ని భగవంతుడు ధరిస్తాడు, అదేవిధంగా శంఖాన్ని ధరిస్తాడు. ఇవన్నీ కూడా భక్తులను అనుగ్రహించడానికే గాని సర్వసమర్థుడైన సంకల్ప మాత్రము చేత సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి పాలించి వాటిని సంహరించగలిగిన ఉపసంహరించగలిగినటువంటి ఆ స్వామికి ఆయుధాలతో పనేమిటి? ఒక్క సంకల్పము చేతనే సమస్త సృష్టిని కూడా నడపగలిగిన వాడు, వేల కోట్ల బ్రహ్మాండాలను ఆడించే ఆ బ్రహ్మాండ నాయకుడు తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవంలో మూడవ రాజు ముచ్చటగా త్రిపుండ్రాలను ధరించి ఆ స్వామివారు మూడు విగ్రహాల రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. మధ్యలో స్వామివారు, ఒకవైపు శ్రీదేవి అమ్మవారు, ఇంకోవైపు భూదేవి అమ్మవారు. ఈనాటి విశేషం చూడండి, అమ్మవారేమో శ్రీదేవి అమ్మవారేమో సీతమ్మవారిగా అభినయం చేస్తోంది, ఇంకొక వైపు భూదేవి అమ్మవారేమో లక్ష్మణుడిలాగా అభినయం చేస్తోంది. ఆహా ఏమి అభినయం, ఏమి అభినయం! ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూసి భక్తులందరూ కూడా పరవశులవుతున్నటువంటి ఈ శుభవేళ తిరుమల క్షేత్రంలో ఆ భగవంతుడు సర్వ విధాల భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు. ముత్యాల పందిరి సమస్త నక్షత్రాలన్నిటినీ కూడా చక్కగా అమర్చి మంటపంలో కూర్చి ఆ మంటపాన్ని తయారు చేశారా అన్నట్టుగా ఉన్నది. అంతటి కాంతి, అంతటి శోభ, అంతటి వైభవం, అంతటి వైచిత్ర్యం ఇవన్నీ కూడా ఈ ముత్యాల పందిరి వాహనంలో మనకు కనపడుతోంది. పందిరి అంటేనే చలవ కోసం చేసేది. ముత్యాలు అనేవి కూడా మన మనస్సుకు శాంతినిచ్చేటువంటి స్వభావం కలిగిన ముత్యములు అన్నారు. నవరత్నాలలో వాటిని పరిగణింపజేశారు. అంటే ఇవి చంద్రుడికి సంబంధించింది, చంద్రుడికి సంబంధించిన, చంద్రగ్రహానికి సంబంధించిన సమస్త దోషాలను పోగొట్టేది అని కూడా పెద్దలు అన్నారు. కాబట్టి ఈనాడు తిరుమల క్షేత్రంలో ఆ శ్రీ వెంకటచంద్రుడు రథవీధుల్లో మాడవీధుల్లో చకచక నడుస్తూ ఉంటే భక్తులందరూ కూడా గోవింద గోవింద అని నామాలను పఠిస్తూ ఉంటే, వేద పండితులు చతుర్వేదాలన్నిటిని కూడా వల్లిస్తూ ఉంటే, జీయర్స్వామి బృందాల వారు ద్వాదశ ఆళ్వార్లు రచించినటువంటి పాశురాలను మనకు అందచేస్తూ ఉంటే, భక్త బృందాలన్నీ కూడా పారవశంతో ఆ స్వామివారిని స్తుతిస్తూ ఉంటే, ఇది చూడడానికి ఒక అద్భుతం, వినడానికి ఇంకొక అద్భుతం, తలుచుకుంటే రోమాంచనం, మిగతా విషయాలను రంగాచార్యులు గారు మనకు అందజేస్తారు.
1: స్వామివారి యొక్క వాహన సేవలో ఈనాడు ఆళ్వార్ల యొక్క పాసురాలలో నాలుగవ ప్రబంధమైనటువంటి

0: అనేటటువంటి పెరుమాళ్ తిరుమజి అంటారు. ఆ పెరుమాళ్ తిరుమజి అనేటటువంటి దాంట్లో పెరుమాళ్ శబ్దానికి శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడు యొక్క సోదరుడు లక్ష్మణుడు. స్వామివారికి పక్కన మనకి వాహనంలో లక్ష్మణుడు దర్శనమిస్తున్నాడు. ఎలా? రెండు చేతులు కట్టుకుని ఉన్నాడు లక్ష్మణుడు. మనకి స్వామివారి యొక్క వాహనం ముత్యపు పందిరి, ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి వాహనం. ముత్యము శుద్ధత్వానికి, పరిమళానికి, నిర్మలత్వానికి, పరిశుద్ధత్వానికి నిదర్శనం. అట్లాగే లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రుడికి శుద్ధమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక గొప్పదైనటువంటి సేవకుట. అందుకనే చెప్తాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో, ఏమని లంక తాను శ్రీరామచంద్రుడితో అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, అన్నగారండి నేను మీకు సర్వకాల సర్వావస్థలలో సేవ చేసుకుంటాను, అహం సర్వ కరిష్యామి జాగ్రత్త స్వపత శక్తి అని అన్నాడు. అంతేకాదు మృద్నంతి కుశ కంటకాన్, మీరు ముందు వెళ్ళేటప్పుడు, అమ్మవారు మీరు వెళ్ళేటప్పుడు మీకు ముందు ముళ్ళు గుచ్చుకోకుండా నేను జాగ్రత్త. కుశములు కంటకములు అంటారు, కంటకములు అంటే ముళ్ళు, కుశలంటే కనుక దర్బలు రాళ్ళు మొదలైనటువంటివి, ఆ వాటన్నిటిని కూడా తొలగించి మీ మార్గంలో నేను చక్కగా నడిచేలాగా నేను మీకు సహాయం చేస్తాను అంటారు. అంతేకాదు వాల్మీకి ఒక వార్షం చెప్ప ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమ, లక్ష్మణ పృష్ఠతో లక్ష్మణ అనుజగామహ, పృష్ఠతో ధనుష్పాణి లక్ష్మణ అనుజగామహ అన్నాడు వాల్మీకి. హ అనే శబ్దానికి ఆశ్చర్యం అర్థం. అంటే వాల్మీకికే తెలియలేదుట వాళ్ళ యొక్క ఆ నడక సౌందర్యం. అంటే ముందు అగ్రత ప్రయయౌ రామ, ముందు రాముడు వెళ్తున్నాడు, మధ్యలో సీతమ్మ ఉన్నది, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు. ఇందులో గొప్పతనం ఏమిటింది అనుకుంటున్నారట? కాదుట, వాల్మీకి కూడా తెలియని గొప్పతనం మనకి పూర్వాచార్యులు చెప్తున్నట. ఆ ముందు శ్రీరామచంద్రుడు అకార వాచ్యుట, మధ్యలో సీతమ్మ ఉకార వాచ్యురాలు, వెనుక ఉన్నటువంటి లక్ష్మణుడు మకార వాచ్యుడు. ఆ ఊ మా కలిపితే ఓం, ఓంకారం అంటున్నారు. కాబట్టి ఒక ఓంకారం నడుచుకుంటూ వెళ్తోందా అన్నట్లుగా చూశాడట వాల్మీకి. అంటే ప్రణవం, ప్రణవ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని, అదే రూపాన్ని వాల్మీకి దర్శించినట్లుగా ఈనాడు మనం వాహనంలో స్వామివారిని సేవించుకోవచ్చు అంటారు పెద్దలు. అంటే అకార ఉకార మకారములు కలిసే ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఓ మకార ఓం. అంటే ప్రణవం, ఓం అనేటటువంటి భగవంతుని యొక్క స్వరూపం. భగవద్గీతలో కూడా ఓం తత్సదితి బ్రహ్మణ త్రివిధ స్మృత, ఓంకారం అంటే సాక్షాత్తు పరబ్రహ్మం అని చెప్పాడు, ఆయనే తెలియజేశాడు. అటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన సర్వరక్షకుడు. మధ్యలో సీతమ్మ ఉంటుందన్నమాట, ఆమె మధ్యవర్తిగా ఉండి ఇటు వెనకాల ఉన్నటువంటి భక్తులను ఆయన వైపు చూసేలాగా చేస్తుందిట. ఆయన వైపు చూసి భక్తులను కాపాడు స్వామి అని ఆయనకి చెప్తుందిట. అటు పక్కన స్వామితో ఆమె వాళ్లభ్యాన్ని తెలియజేస్తుంది తన యొక్క. ఇటు లక్ష్మణుడైనటువంటి వాడు పుత్రుడు, మనందరం కూడా ఆయనకు పుత్రతుల్యులం, సంతానం మనందరం కూడా, మనందరికీ ఆయనను ఆశ్రయించరా అని మనకి తల్లిగా తెలియజేస్తుంది. వీళ్ళని కాపాడరా అని ఆయనకి, భర్తకి, ఆమె భార్యగా తెలియజేస్తున్నట. వాత్సల్య వాల్లభ్యములు కలిగినటువంటి సీతమ్మ వారిని ఈనాడు మనం, అదిగో ఆ ముత్యాల పందిరి వాహనంలో చక్కగా మాల ధరించి, చేతిలో మాల ఉంచుకుని ఆయనను ఆశ్రయించడానికి, ఆయనకు వరమాలను వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దర్శనాన్ని మనం, ఆ వైభవాన్ని మనం సేవించుకోవచ్చు. అందుకోండి నందన్ గారు.
1: అయ్యా చక్కటి తాత్పర్యాన్ని శ్రోతలకు అందజేశారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఈ సందర్భంలో మీరు ఊహించుకోవచ్చు. తిరుమల క్షేత్రంలో అనేక భక్త సముదాయాలు ఆ స్వామివారి ముందర వెళుతూ ఉన్నాయి. ఒక విశేషం చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఊరేగింపు జరిగినప్పుడు నాయకుడు ముందు ఉంటాడు, అనుసరించే వాళ్ళందరూ కూడా వెనక ఉంటారు. కానీ తిరుమలలో దానికి విరుద్ధంగా ఉంటుంది. అనుసరించే భక్తులేమో అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, స్వామివారికే వారేమో అందరికన్నా వెనకాల వస్తూ ఉంటారు. చిట్ట చివర ఉండేది ఎవరయ్యా అంటే స్వామివారు. ఎందుకు ఇలా అన్నారు? అయ్యా దీనికి ఒక కారణం ఉంది. మనం తిరుమల క్షేత్రంలో కానీ ఏ గుడిలో కానీ గోపురాల్లో కానీ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మూలవర్లను చూసేటప్పుడు మనం ఆ స్వామివారికి మన మొహాన్ని చూపెడతాం, నమస్కరిస్తాం, తిరిగి వచ్చేస్తాం. కానీ ఆ భగవంతుడి యొక్క దర్శన మాత్రము చేత మనకు అనుగ్రహం కలుగుతుంది అనేది నిజమే. కానీ ఇక్కడ అలా కాదట. ఎందుకంటే మనం ఎవరికైనా మన మొహమే చూపెడతాము కానీ వీపును చూపెట్టము.

0: కానీ పెద్దలు ఒక రహస్యాన్ని చెప్పారు. మనం ఎప్పుడూ కూడా పుణ్యాన్ని ముందర ఉంచుకుంటాము, పాపాన్నన్నిటినీ కూడా మూట కట్టుకుని వెనక అలా వీపు మీద పెట్టుకుంటాం. మరి ఆ పాపాలు పోయేది ఎలా అంటే స్వామి అందుకనే ఈ ఉపాయం చేశాడు. వాహన సేవలలో మీరందరూ ముందుండండి, ముందుండండి, ముందుండండి, నేను వెనకాల మిమ్మల్ని చూస్తాను. ఆ విధంగా మీ పాపాలన్నిటినీ కూడా ఎన్నెన్నో జన్మల నుండి సంచితమైన ఆ సంచిత పాపాల ఆ సంచితమైన పాపాల సంచిని పటాపంచలు చేస్తాను అని తిరుమల క్షేత్రంలో స్వామివారు వెనకుండి నడుస్తూ ఉంటారు. భక్తులందరూ ముందరికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు దేవేరులు మరి ఏం చేస్తూ ఉంటారన్నారు. దేవేరులా స్వామి, వాళ్ళు ఎన్ని బ్రహ్మోత్సవాలు చూసిన వారు. అసలు స్వామివారు తిరుమల క్షేత్రంలో నెలకొన్నప్పటి నుండి, మొట్టమొదట బ్రహ్మగారు బ్రహ్మోత్సవాలను నడిపినప్పటి నుండి, అప్పటి నుండి ఇప్పటిదాకా వేల వేల సంవత్సరాలుగా దేవేర్లు కూడా ఈ ఉత్సవాలను చూస్తూనే ఉన్నారు. ఏమండి ఈ సంవత్సరం కర్ణాటక వాళ్ళు రాలేదేమిటి? అదిగోండి రాజస్థానం వాళ్ళు ఇదే సంవత్సరం వచ్చారా? అదిగో మణిపూర్ వాళ్ళు ఇప్పుడే డోలు వాయిస్తున్నారా? ఇలా ఒక్కొక్క భక్త బృందానికి సంబంధించినటువంటి ముచ్చటలన్నిటినీ కూడా పక్క పక్కన ఉండే స్వామివారికి అందజేస్తూ వారు వారు మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటారు. మనమంటారా, మన అనేక రకాలైన వ్యాపారాల్లో మునిగి ఉంటాం. వాళ్లను పలకరించడం, వీళ్లను పలకరించడం, సెల్ఫీ తీయడం, ఫోటోలు తీయడం, వీటితోనే మన బతుకు అయిపోతూ ఉంటుంది. కానీ దేవేర్లు మాత్రం వచ్చిన భక్తులెవరు, రాని భక్తులెవరు, అప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే మహత్తరమైనటువంటి కార్యాన్ని సాధిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క అలంకారం కూడా అద్భుతమైనది. ఈ స్వామివారి యొక్క అలంకారాన్ని ఎవరు చేస్తారు అన్నారు. స్వామివారి యొక్క అలంకారాన్ని చేయడానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఆగమశాస్త్రం అర్చకులకు ఇచ్చింది. అర్చకులు ఈనాడు స్వామివారిని నేను ఇలా చూడాలనుకుంటారు, ఈ విధంగా స్వామివారిని భక్తులకు చూసే విధంగా ఒక గొప్పదైనటువంటి అవసరాన్ని కల్పించాలి అనుకుంటారు, ఆ సంకల్పాన్ని బట్టి వారు చక్కగా స్వామివారిని అత్యద్భుతంగా అలంకరించి మన ముందర ఉంచుతారు. స్వామివారు బాలుడిలాగా బాలోపచారం అన్నారు. స్వామివారు ఏమీ అనరు, ఏ దేనిని నిషేధించరు. ఎలా బాలకృష్ణుడు యశోదమ్మ వారి దగ్గర అనేక సేవలను చేయించుకున్నాడు, ఒంటికి నూనె పట్టించుకున్నాడు, ఏ విధంగా స్నానాలు వేడి నీళ్లతో చేయించుకున్నాడు, ఆ విధంగానట. కాబట్టి స్వామివారు భక్తులకు అర్చకులకు అటువంటి అవకాశాన్ని ఇస్తారు, దాన్ని బట్టి వారు అలంకారాలు చేస్తారు. ఆ విధంగా ఈనాడు మలయప్ప స్వామివారు తిరుమల క్షేత్రంలో చక్కగా పందిరి కింద చల్లగా ముందుకు వెళుతూ ఉండగా వాతావరణం కూడా అంతే చల్లగా ఉంది. వర్షం లేదు కానీ చల్లతనం మాత్రం అందరినీ స్పృశిస్తోంది. కాబట్టి ఇంతటి చక్కటి చల్లటి వేళ ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మన రంగరామానుజాచార్యుల వారు మనకు అందజేస్తారు.
1: స్వామి యొక్క ముత్యాల పందిరి వాహనంలో స్వామి యొక్క దివ్య అలంకారాన్ని చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవు. దానిని మనం చక్కగా స్మరించుకోవచ్చు. మనకి పూర్వాచార్యులలో ఒక మహానుభావులు ఉన్నారు, వారి పేరు యామనాచార్యులని. వారు ఆ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటాడో మనకి వర్ణించి చెప్పారు. ఎలా వర్ణించారు అంటే, ప్రబుగ్ధ ముగ్ధాంబుజ చారులోచనం సువిభ్రమ భ్రూతలముజ్వలాధరం సుచిస్మితం కోమలగండమున్నసం లలాట పర్యంత విలంబితాలకం అని మొదలుపెట్టి 9 శ్లోకాలలో ఆ వైకుంఠంలో స్వామి ఏరా ఉంటాడో మనకి ఇక్కడ వర్ణించి చెప్పారు. అదిగో అదే రూపం మనకి ఈనాడు వాహనంలో కూడా కనబడుతోంది. ప్రబుగ్ధ ముగ్ధాంబుజ చారులోచనం, అందమైనటువంటి నేత్ర సౌందర్యం. ఎలాంటిదట స్వామి నేత్ర సౌందర్యం? భగవత్ రామానుజుల వారు చెప్తారు మనకి, గంభీరాంభ సమద్భూత సమృష్ట నాళర వికర వికసిత పుండరీక దళామళాయ తేక్షణ. అంటే ఏంటి, అప్పుడే నీటిలో వికసించేటటువంటి పద్మానికి సూర్యుని యొక్క కిరణాలు, లేత కిరణాలు తగలంగానే అది వికసించేటప్పుడు ఉండే ఆ అందం ఎలా ఉంటుందో, ఆ అందానికి 1000 రెట్లు అందంట స్వామి నేత్రాలని చెప్తారు. అంతేకాదు సుచస్మిత ఆధరం, ఆయన యొక్క అధర సౌందర్య అంట, ఆ అధర సౌందర్యానికి విశ్వామిత్రుడు కూడా లొంగిపోయాడట. విశ్వామిత్రుడు అంటే సర్వసంగ పరిత్యాగి బ్రహ్మర్షి. ఆయన కూడా ఆయన ఏం చేస్తున్నాడు, శ్రీరాముడిని నిద్ర లేపాలని వెళ్ళి చూస్తూ ఆయన అధర సౌందర్య

0: అని చూస్తూ మోహించే వండిపోయాడట. ఏమంటున్నాడు, కౌసల్యా సుప్రజారామ అని చెప్పబోయి ఆగిపోయాడట చాలాసేపు. ఆయన యొక్క అధర సౌందర్యానికి మాధుర్యానికి ఆయన అధర సౌందర్య వైభవాన్ని సేవించుకున్నట. అంతేగాదు, కోమలగండమున్నసం అందమైనటువంటి చెక్కిళ్ళు కలిగిన వాడుట. అంతేకాదు, ఆదిరాజ్య సూచకం అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వ సూచకమైనటువంటి ఆయన యొక్క కిరీటం అదిగో సేవించుకుందాం, అటువంటి దివ్య మంగళ విగ్రహం యొక్క కిరీటం అట్లా వర్ణించుకుంటూ ఆ వైకుంఠంలో ఉండే స్వామి రూపాన్ని మనకి ఇక్కడ ముత్యప్ప పందిరి వాహనంలో మనం చక్కగా సేవించుకోవచ్చు ఈనాటి ఈ ఉత్సవాలలో అని మనం స్మరించుకోవచ్చు. అంతేకాదుట, ముత్యాలు కనబడుతున్నాయట. ఆ ముత్యాలు ఎలాంటి ముత్యాలు అంటే చెప్పుకున్నా మన నిర్మలత్వానికి, సేవ నిజమైనటువంటి సేవాధర్మానికి నిదర్శనం లక్ష్మణుట. సేవ అంటే ఏమిటి, ఏ రకమైన ప్రతిఫలాన్ని ఆశించకూడదు, నేను చేశాను అని అనుకోకూడదు, నాది కాబట్టి చేశాను అనుకోకూడదు. ఈ మూడు లక్షణాలు ఉంటే దాన్ని సేవ అంటారు, లేకపోతే అది వ్యాపారం. కాబట్టి వ్యాపారంలో ఏముంటుంది, నేను నీకు ఒకటి ఇచ్చాను నువ్వు నాకు ఒకటి ఇస్తావు, కానీ ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా సేవ చేసినటువంటి వాడే లక్ష్మణుడు. అందుకనే శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు సుగ్రీవుడితో ఏమని, లక్ష్మణో లక్ష్మి సంపన్న. నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా, మనకి అష్టవిధ ఐశ్వర్యాలు ఉన్నాయి, ధన కనక వస్తు వాహన పుత్ర దార గృహక్షేత్రములు. దార అంటే భార్య. కాబట్టి ఇవన్నీ అష్టైశ్వర్యాలు అయితే ఈ అష్టైశ్వర్యాలకి కూడా ప్రధానమైనటువంటి ఆభరణం ఏమిటి అంటే కనుక సేవాభావన. అదిగో అటువంటి సేవాభావనని లక్ష్మణుడు పక్కనే నుంచుని శ్రీరామచంద్రుడి దగ్గర ఉండి ఆయనకి సేవిస్తున్నట. అందుకనే అతనిని ఆళ్వార్లు ఏమని పిలుస్తారు తెలుసా, తీతిల్ అడియార్. తీతిల్ అడియార్, అడియార్ అంటే సేవకుడు. తీతిల్ వెతికి చూసినా దొరకనటువంటి దోషం లేనటువంటి గొప్ప సేవకుడుట. రాముడు అడవిలో తాను వెళ్తున్నప్పుడు వనవాసంలో తాను కూర్చుంటే తను రాముడు పాదాల దగ్గర కూర్చుంటాట, రాముడు కింద కూర్చుంటే తాను నుంచుంటాడట, రాముడు పడుకుంటే తాను పాదాల దగ్గర కూర్చునుంటాట. రాత్రల్లా మేలుకునిండేవాట, రాముడు పడుకునేవాడే కాదుట, రాత్రల్లా మేలుకునిండేవాట లక్ష్మణుడు. రాముడు పడుకుంటే అతనికి సేవ చేస్తూ వింజామర సేవ చేస్తూ ఉండేవాడట. అంతటి లక్షణం కలిగినటువంటి ఆ లక్ష్మణ స్వామిని మనం పక్కన సేవిస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటిది అమ్మవారు, మా సీతమ్మ వారు. ఆ సీతమ్మ లక్ష్మణే, ఆమె ఈ రామావతారంలో సాక్షాత్ మహాలక్ష్మియే, లక్ష్మీదే సీతమ్మగా అవతరించింది అంటారు. కాబట్టి హనుమంతుడు లక్ష్మి ఆమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి తాను ఎలా తనని తాను గుర్తు ఆమెకి తెలియజేయాలి అని చెప్తే, నిజమైనటువంటి వివాహిత అయినటువంటి స్త్రీ తన మామగారి యొక్క గొప్పగాని చెప్పాలట ముందుగా. మీరెవరండి అంటే నేను ఫలానా వారి భార్యని అని చెప్పకూడదు, ఫలానా వారి నేను కోడలిని అని చెప్పాలట, మామగారిని చెప్పాలట. అట్లాగే లక్ష్మణుడు హనుమంతుడు కూడా హనుమంతుడితో కూడా సీతమ్మ ఏం చెప్తుంది, స్నుషా దశరథస్యాహం, దశరథుని యొక్క కోడలిని అని చెప్పిందట ముందు. కాబట్టి ఆమె ఆ రకమైనటువంటి పాతివ్రత్య లక్షణాలు కలిగినటువంటి సీతమ్మ వారు పక్కన నుంచుని మాల ధరించి ఉందిట. ఆ వైకుంఠంలో అదే అమ్మవారు మూడు రూపాలలో ఉంటుందిట, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఒక రూపంలో భోగరసం, ఒక రూపంలో లీలారసం, ఒక రూపంలో జ్ఞానరసం అని మూడు స్వరూపాలతో అమ్మవారు వేం చేస్తుందిట. అటువంటి అమ్మవారు ఈనాడు సీతమ్మవారు వాహనంలో ముత్యాల పందిరిలో మనకు దివ్య దర్శనిస్తున్నారు. అయ్యా నందన్ గారు అందుకోండి.
1: ఎంతో చక్కగా ఈనాటి స్వామివారి యొక్క అలంకార వైభవాన్ని ఆచార్యులు గారు మనకు అందజేశారు. ఆ స్వామివారి యొక్క సందేశం సమస్త కాలాలకు సమస్త దేశాలకు అందబడేది. ఆ స్వామివారి యొక్క ఈనాటి ముత్యపు పందిరి వాహన వైభవాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ వాహన సేవా వైభవాన్ని దర్శించడం వలన, లేదా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహన వైభవాన్ని వినడం వలన కలిగే అవకాశం ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే, ఈనాడు ఆ ముత్యపు అనేది చంద్రుడికి సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి మణి. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన లేదా చంద్రదశకు సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే భక్తులకు తొలగిపోతాయి. చంద్రుడి వలన మనకు చక్కటి శాంతమైన ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి, కాబట్టి మనకు ఏ విధమైనటువంటి దుఃఖాలున్నా దూరమైపోతాయి. ఆ విధంగా ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో విజృంభిస్తున్న శోభిస్తున్న ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం చక్కగా పొందుదాం.

0: ఆ స్వామివారి యొక్క నేత్రంగా చంద్రుణ్ణి అభివర్ణించారు. ఒకవైపేమో సూర్యుడు ధగధగా మండేవాడు, ఇంకొక వైపేమో చంద్రుడు. అంటే ఆ భగవంతుడు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా చక్కగా సమన్వయం పరచుకోగలడు. అందువలన ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం సమస్త శ్రోతలకు కూడా అందుగాక. రేపు నాలుగవ రోజు స్వామివారు ఉదయాన్నే కల్పవృక్ష వాహనంలో మనకు సమస్త కోరికలను తీర్చబోతున్నారు. కాబట్టి మంగళంతో ఈనాటి వాహన సేవా వ్యాఖ్యానాన్ని ఉపసంహరిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజి రంగ రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్ ఆసియాన్ దేశాలు శాంతియుత స్వేచ్ఛయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. అంతరాలయంలో పూజల అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం ఇచ్చారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి హోంమంత్రి అనిత, స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెంబసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్రపతి ఆలయానికి చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు నగరంలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఇందుకోసం 53,428 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడించారు. దివ్యాంగుల పింఛన్ పథకం కింద 79 సంవత్సరాల వయస్సు వరకు నెలకు 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి నెలకు 626 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన వెల్లడిస్తూ,
1: दूसरा बड़ा फैसला आज लिया गया है वंचितों को वरीयता जो हमारे वीक सेक्शंस है सोसाइटी के वल्नरेबल

0: सेक्शंस हैं उनके लिए सोशल सिक्योरिटी नेट का एक्सपेंशन, इसे 2031 तक बढ़ाया गया है और टोटल 53,428 करोड़ रुपीस का प्रावधान सोशल सिक्योरिटी नेट के एक्सपेंडेड फॉर्म में किया गया है।
1: అలాగే ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, నూతన పరిశ్రమల అభివృద్దిలో ఐడీబీఐ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇక దేశవ్యాప్తంగా 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ పీఎల్బీ చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం 2,09 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. రైల్వే ఉద్యోగుల అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ ఈ బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా భారతీయ రైల్వేల్లో భారీ స్థాయిలో నియామక ప్రక్రియ కొనసాగుతోందని, సుమారు 165,000 పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమైనట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. ఈ సమావేశంలో భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, భద్రత, ఇంధనం, విద్య, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల విస్తరణ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఆసియాన్ దేశాలు శాంతియుత, స్వేచ్ఛాయుత, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆసియాన్ భారత రక్షణ రంగ థింక్ ట్యాంక్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. భారత్ ఇండో పసిఫిక్ దార్శనికతలో ఆసియాన్ కీలక స్థానాన్ని కలిగి ఉందని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడం భారత్ అనుసరిస్తున్న యాక్టీస్ట్ విధానంలో దీర్ఘకాలిక నిబద్దత అని స్పష్టం చేశారు. ఈ ఫోరం ద్వారా ఆచరణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రాజ్నాథ్ సింగ్ పలు ప్రతిపాదనలు చేశారు. సముద్ర భద్రత, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సైబర్ ముప్పులు, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారిస్తూ భారత్ ఆసియాన్ సంయుక్త పరిశోధనా ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
2: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Act-East policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act-East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objective should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
1: పశ్చిమాసియా దేశమైన సౌదీ అరేబియాలో వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈ విషయంపై మాట్లాడుతూ, నిన్న సౌదీ అరేబియాలోని ఆరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని భారత్ ఖండిస్తోందని తెలిపారు. ఆ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగే ఇటువంటి దాడులను ఏమాత్రం ఆమోదించలేమని, వీటిని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని పరిరక్షించే విషయంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుందని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
3: భారత్ ఆర్ సౌదీ అరేబ్ కే బీచ్ మే కాఫీ ఆవాజాహీ హోతీ హై లేకిన్ హమారే జో ఎంబసీ హై వో ఎయిర్లైన్ సే సముదాయ సే ఔర్ జిన్కో జిస్ ప్రకార్ కా జో భీ ఉన్కో మదద్ చాహియే వో కరా రహీ హై ఔర్ హమారా మాన్నా హై కి సిచువేషన్ అగర్ బెహతర్ హో జాయే తో లోగ్ వాపస్ ఆ సకేంగే ఘర్. కుచ్ జహాజ్ చల్ రహీ హై, హమారే జో భారతీయ జహాజ్ థీ ఉన్ పే డిస్ట్రప్షన్ ఆయా హై లేకిన్ సౌదీ అరేబియా కి తరఫ్ సే జో ఉన్కే హవాయి జహాజ్ కి కంపెనీయా హై వో ఫ్లైట్స్ చల్ రహీ హై.
1: అంతర్జాతీయంగా అంగీకరించిన నియమాల అమలులో మధ్యస్థ శక్తుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అవగాహన కీలక పాత్ర పోషిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, బెదిరింపుల ద్వారా ఇతర దేశాలపై తమ నిబంధనలను బలవంతంగా ప్రయోగించే కాలం ముగిసిందని పేర్కొన్నారు. ప్రపంచం నూతన అంతర్జాతీయ వ్యవస్థ వైపు పయనిస్తోందని, అంతర్జాతీయ వ్యవహారాల్లో మరిన్ని దేశాలు విస్తృత పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత పరివర్తనను క్రమబద్దమైన వ్యవస్థ నుంచి గందరగోళ పరిస్థితులకు మార్పుగా చూడకూడదని, ఇది భిన్నమైన అంతర్జాతీయ వ్యవస్థ ఆవిర్భావ ప్రక్రియగా పరిగణించాలని జైశంకర్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
4: We now are heading towards is a different kind of order. The shareholding is changing. The board of directors is expanding. There is a much more active shareholders discussion about where the company called Planet Earth is going. And

0: there is a new understanding or a different understanding.
1: May not be very neat,
0: bit messy, but at the end of the day, a combination of what you inherit, self-interest, some degree of what happens if it goes off the rails, that concern, and that's how you evolve the order.
2: ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో వ్యయంతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రతకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల రంగాల్లో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టడమే లక్ష్యమని తెలిపారు. 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కాగా ఈ సిరీస్లో భారత్ 2 మ్యాచ్లలో విజయం సాధించి ముందంజలో ఉంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. చెరుకు రైతులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి వారి ఆందోళనలకు తగిన పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. కర్ణాటక, మహారాష్ట రాష్టాలకు చెందిన చెరుకు రైతుల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం NSAP కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఏషియాన్ దేశాలు శాంతియుత, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

0: an incentive to motivate railway employees to work towards improvement in the performance of the railway? Just very briefly.
1: Well, this is an amount, 17,000 rupees per employee. This is the average amount. This is linked to their income. And I believe that if you look at the as a percentage of the total, the salary bill of the Indian Railways, this may not amount to be a huge outlay, but certainly even 1 rupee bonus at a time when the festival is knocking at your doors will naturally boost the sentiment and the performance outlook of railway employees.
0: Well, thank you so much, A.K. Bhattacharya ji, for talking to us at length about the key cabinet decisions taken today, especially the government approving the strategic restructuring of IDBI Bank Limited, where 60.72% stake has been sold to Fairfax Financial Holdings Limited for approximately 53,000 crore rupees. And then, of course, the provisioning by the government of India in its budget for the National Social Assistance Program, which is now being extended for 5 years, and the approval of the productivity linked bonus for 78 days to railway employees. Thank you so much, AKB.
1: Thank you, Arjun.
2: You were listening to a discussion on Union Cabinet decisions. The participants were A.K. Bhattacharya, Economic Analyst, and Arjun J. Chaudhary, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఆకాశవాణి 1000 లేఖలు నాటిక. రచన శ్రీమతి గాయత్రీదేవి. నిర్వహణ బేతా సూర్యప్రకాష్. ఇందులో సర్వశ్రీ రెండుచింతల రామచంద్రరావు, బి పుల్లారావు, ఎం గంగాధర్, బేతా సూర్యప్రకాష్, శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్ పాల్గొంటున్నారు. 1000 లేఖలు నాటిక.
6: ఇదిగో చూసావా, ఈ వారం కూడా పత్రికలో నేను రాసిన విమర్శ అచ్చయింది.
7: ఒక్కటే అచ్చయిందా?
6: ఒక్కటే అంటూ ఒత్తి పలుకుతావే. పత్రికలకి ఎన్ని వందల వేల మంది అభిప్రాయాలు రాస్తారో నీకేం తెలుసు? అన్నింటిలోనూ ఏ 10-12 మంది సెలెక్ట్ చేస్తారు. అంతమందిలో నాది సెలెక్ట్ కావడం అంటే విశేషం కాదు.
7: ఈ వారం మొత్తం ఎన్ని ఉత్తరాలు రాశారో చెప్పండి ముందు.
6: ఉత్తరాలు అంటావేమిటా నీ మొహం? నేనేమైనా నీ తమ్ముడికో చెల్లెలికో రాసి పారేశాను అనుకుంటున్నావేమిటి?
7: ఆహా, మీరు నన్నేం తప్పక్కర్లేదు. నేను మా వాళ్ళకే ఉత్తరాలు రాసుకుంటాను. అయితే ఒకటి, నా ఉత్తరాలు చదివేందుకు మనుషులుంటారు, వాళ్ళు వాటిని చదివి ఆనందిస్తారు. మరి మీ ఉత్తరాలు ఎవరు చదువుతారు?
6: మళ్ళీ అదే మాట, నేను రాసేవి ఉత్తరాలు కాదే.
7: అదేలేండి విమర్శనాస్త్రాలు, అవి మీరు తప్ప చదివేవాళ్ళు లేరు. ఇంతకీ ఈ వారం ఎన్ని రాశారో చెప్పారు కాదు.
6: ఉండు చెప్తాను. ఆంధ్ర వీరకి 3, తెలుగు శక్తికి 4, ఇంకా
7: మీరు వారం వారం కట్టల కొద్ది రాసే ఉత్తరాలు. అయ్యో క్షమించండి, విమర్శలు. ఎన్నెన్ని గుర్తుంటాయి? మీ డైరీలో లెక్క ఉంటుంది, చూసి చెప్పండి.
6: సరే సరే, ఈ వారం మొత్తం అన్ని పత్రికలకి కలిపి 30 రాశానే.
7: 30 రాస్తే ఒక్కటి అచ్చయిందన్నమాట.
6: కిందటి వారం 2 తెలుసా?
7: అయితే అయ్యాయిలేండి. వాళ్ళు మీకైనా డబ్బిస్తారా?
6: ప్రతి కళని డబ్బుతో కొలవరే. వేధవ డబ్బుదేముంది? ఎవడైనా సంపాదిస్తాడు, కానీ కీర్తి కీర్తి అలా కాదే. కీర్తి కాంత అందరినీ వరించదే.
7: మిమ్మల్ని ఏ కాంత వరించేది కాదు, నేను కాబట్టి వరించాను. లేకపోతే ఆ జన్మంతం బ్రహ్మచారిగా ఉందరు.
6: నేను అంతే, ఏదో నేను కాబట్టి.
7: చాలండి, మా నాన్న కాబట్టి నన్ను మీకు కట్టబెట్టాడు. అయినా ఇలా అడ్డమైన ఉత్తరాలు రాస్తూ కొంపకుల చేసేవాడికి ఏ వెర్రివాడిస్తాడు?
6: ఇదిగో ఇదిగో, నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ నా విమర్శల్ని విమర్శించే స్థితికి రాకు. నేనేం కొంప గుల చేయడం లేదు, చాలా చౌకగా కీర్తి సంపాదిస్తున్నాను, అర్థం చేసుకో.
7: ఈ వారం 30 ఉత్తరాలు, అవే విమర్శలు రాశామంటున్నారు కదా?
6: అవును.
7: పోస్టు కార్డుల మీద రాశారా?
6: చచ్చా, పోస్టు కార్డుల మీద రాస్తే మరీ కక్కుర్తిగా ఉంటుంది. కవర్లలో రాశాను, కవర్లలో.
7: అంటే 120 రూపాయలు అన్నమాట.

0: లెక్కన నెలకి 500 రూపాయలు కవర్లకు అయిపోతుంది.
1: 480 లెక్కలు నేర్చుకో.
0: సరేలేండి, అక్కడితోనే అయిందా? ఎడిటర్ల దృష్టిని ఆకర్షించాలంటూ రంగురంగుల అందమైన ఖరీదైన కాగితాలు, వాటి మీద అక్షరాలు ముచ్చాలా రావాలంటూ రకరకాల పెన్నులు, అవేవో ప్రేమలేఖలైనట్టు వాటిల్లో గులాబీ రేఖలు పెట్టి సెంట్లు పూసి మరీ పంపుతున్నారు. అయ్యో, ఈ వెర్రి బాగులు వాడేవడో చాలా ఖర్చు పెడుతున్నాడు, పోనీలే పాపం అచ్చు వేద్దామని ఆ పత్రికల వాళ్ళు జాలిపడి మీ ఉత్తరాలు అచ్చుగుతుంటారు.
1: అయ్యో, నా విమర్శల్లో భాష విమర్శనా శక్తి అన్ని చాలా బాగుంటాయి కనుక పత్రికలు వేసుకుంటున్నారు.
0: ఆ ఏం భాష, కవర్ పేజీ సూపర్, ఫలానా సీరియల్ మీ మన పత్రికకి హైలైట్, రచయితకి 3 చీర్స్, ఎడిటర్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇవేగా ఏ ఉత్తరంలో చూడు ఎవరు రాసిన ఏ మాటలు. ఆ ఉత్తరాలు రాసిన వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ చదవరు. ఇంతటి దానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టి పంపడం కూడా ఎందుకు? ఇంట్లోనే మీకు మీరే ఓ కాగితం మీద రాసుకుని చదువుకుంటే పోలా.
1: ఆ ఉత్తరాలేవో నాకే అయ్యుంటాయి, అవునా?
0: ఆ మీకే, ఈ రాత ఎవరితో పరిచయం ఉన్నట్టు లేదు.
1: నా అభిమానులు ఎవరో రాసి ఉంటారు ఈ రాతే. ఆశ్చర్యం, ఇలా చూడు, ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా?
0: ఎవరు?
1: ఆంధ్రవీరులో సీరియల్ రాస్తున్న ప్రఖ్యాత రచయిత. నేను రాసిన ఉత్తరం బాగుందని, ఎప్పుడు ఇలాగే రాస్తుండమని, తాను కూడా మొదట్లో సీరియల్ ఉత్తరాల రచయితనేనని, ఆ అనుభవంతో ఇప్పుడు సీరియల్ నవల రచయితనయ్యానని ఎంతో ప్రోత్సహిస్తూ రాశాడే.
0: నా మోహం, మీలాంటి వాళ్ళు 10 మంది ఉత్తరాలు రాస్తుంటేనే పాఠకులు ఇదేదో గొప్ప సీరియల్ అనుకుంటారని, అంతకంటే ఇంకేమి లేదు.
1: అవునులే, ఇంటి వైద్యం వంట పట్టదని నా గొప్పతనం నీకేం తెలుస్తుంది?
0: ఏ సామెత ఎలా వాడాలో కూడా తెలియదు. మీరు రచయిత అయిపోతానంటున్నారు, పైగా మీ విలువ నాకు తెలియదు అంటున్నారా?
2: అసలు ఏది ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడితే వీరి ప్రత్యేకత ఏముంటుందో వదినా.
0: ఏం గిరీశం ఇలా వచ్చావు?
2: అయ్యో వదినా, నా పేరు గిరీశం కాదు, కామేశం. కామేశం.
0: నాకు నీ మాటలు వింటుంటే కన్యాశుల్కంలో గిరీశమే జ్ఞాపకానికి వస్తాడు. దాంతో నిన్ను ఆ పేరుతోనే పిలుస్తున్నాను, కాక పేర్లో ఏముంది చెప్పు.
2: అవుననుకో, కానీ ఆ గిరీశంగాడు దగుల్బాజీ రకం కదా, నువ్వు ఆ పేరుతో పిలుస్తుంటే నన్ను కూడా ఆ రకం కిందే జమ కడుతున్నట్టుగా.
0: గిరీశం, ఒక్క విషయం గుర్తుంచుకో, గిరీశం పేరున్న వాళ్ళందరూ దగుల్బాజీలు గారు. దగుల్బాజీలందరికీ గిరీశం పేరే ఉండక్కర్లేదు. గిరీశం అనే పేరు లేనంత మాత్రాన దగులుబాజులు దగులుబాజులు కాకును పోరు.
2: అయ్యా బాబోయ్, వదినా, నన్ను ఇలా వాయించేస్తున్నావేంటి పూట?
1: ఏమేవ్, ఈ డైలాగ్ ఏదో చాలా బాగుందే. ఒక్క నిమిషం, నన్ను డైరీలో రాసి పెట్టుకోనివ్వు, భవిష్యత్తులో ఎప్పుడైనా వాడుకోవచ్చు. పరిసరాల నుండి ఉత్తేజితులై రాసే వారి రచనలు చాలా బాగుంటాయంటారు, నువ్వే కదా నా పరిసరం, కాబట్టి నీ మాటలతో ఉత్తేజం పొంది.
0: నా తలకాయ్, పరిసరాల నుండి ప్రేరణ పొందడం అంటే కూడా తెలియదు, ఏదో రాసేసి ఏదో అయిపోదాం అనుకుంటుంటారు. ఇంతకీ నాయన గిరీశం, నీ రాకలో ఉన్న పరమార్థం?
2: అబ్బే ఏమీ లేదు, ఊరికినే ఓసారి అన్నగారిని చూసిపోదామని.
0: ఆహా, నీ వంటి మహాత్ములు ఊరకు రారు నాయన.
1: ఇదిగో చూడు, నువ్వు లోపలికి వెళ్ళి తలో గ్లాసు మజ్జిగ చేసి పట్టుకురా, పాపం ఎండలు పడి వచ్చాడు కూడాను.
0: ఏదో ఉంది కథ, సరే చూద్దాం, అలాగే తెస్తానులేండి.
1: మీ వదిన మజ్జిగ చేసి తీసుకురావడానికి టైం పడుతుంది కానీ నిన్ను చూస్తుంటే ఏదో పని మీద వచ్చినట్టుగా ఉంది, విషయం త్వరగా తెలిసి.
3: అన్నయ్య, ఇప్పుడు నీ వయసు ఎంత?
1: హఠాత్తుగా ఇదేం ప్రశ్నరా?
3: మగవాడి సంపాదన ఆడవారి వయసు అడగకూడదంటారు, నేనేమి నీ సంపాదన ఎంత అని అడగలేదుగా.
1: పిన తండ్రి కొడుకువే కదా, నీకు ఆ మాత్రం తెలియదు.
3: అబ్బబ్బా అన్నయ్య, కాలం వృధా చేయకు.
1: సరే సరే సరే, వచ్చే నెలలో అర్ధాయుషు అర్ధ శత జయంతి దాటి మరో 10 వేసుకోవచ్చు.
3: జయంతులు వగైరా పదాలు పోయిన వాళ్ళకి వాడతారనుకుంటా. సరేలే, అయితే నీ వయసు 60 సంవత్సరాలు అనమాట, రచయితేగా నీ వయసు ఎంత?
1: చూడు, నేను వట్టి రచయితని కాదు, విమర్శనా రచయితని. సాహిత్య రంగంలో విమర్శకులకి ఉన్న ఉన్నత స్థానం మామూలు రచయితలకి లేదు.
3: అది నిజమేలే. విమర్శనా లేఖ రచయితగా నీ వయసు ఎంత?
1: 15 సంవత్సరాలు ఉండొచ్చు.
3: అంటే పుష్కరం పావన్నమాట. ఇప్పటికి ఎన్ని ఉత్తరాలు పత్రికల్లో వచ్చి ఉంటాయి?
1: ఎప్పటికప్పుడు డైరీలో రాసి పెట్టుకుంటున్నాను, మొత్తం కూడి చెప్పనా?
3: ఇప్పుడు ఆ పని మొదలు పెడితే నేను చచ్చాను. సుమారుగా చెప్తా చాలన్నయ్య.
1: సుమారు 1116 అయి ఉంటాయి.
0: ఏమిటండో.

0: 1116 అంటున్నారు. గిరీశం ఇదిగో మజ్జిగ పుచ్చుకొని ఆయన ఏమండి, ఇదిగోండి మీకు కూడా.
1: సరే అవును అన్నట్లు నీకేది మరి, వెళ్ళి వెళ్ళు నువ్వు కూడా లోపలికి వెళ్ళి ఓ గ్లాసులు మజ్జిగ తాగు.
0: నేను వంటింట్లోనే తాగొచ్చానండి. ఆ 1116 సంగతి ఏమిటో చెప్పారు కాదు.
1: అదే అదే ఏం లేదే, మా తమ్ముడు అన్నయ్య పత్రికలో నీ పేరు ఎన్నిసార్లు వచ్చింది అంటేను 1116 సార్లు వచ్చింది అని లెక్క చెబుతున్నాను.
2: అబ్బా అబ్బా, నీ పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలన్నయ్య, ఎంత కీర్తి సంపాదించావు చూడు మరి.
0: ఇదిగో నీలాంటి వాళ్ళు ఈయన మొలగ చెట్టెక్కించే ఇలా తయారు చేశారు. 1100 ఉత్తరాలు అచ్చయ్యాయి అంటే 15,000 ఉత్తరాలు రాసుంటారు, అంటే కవర్ల ఖర్చే 60,000 అయిందన్నమాట.
1: అబ్బా 10 సంవత్సరాల క్రితం కవర్ ఖరీదు అంత లేదే.
0: ఆ రోజు 10 రూపాయి, ఈ రోజు 10 రూపాయలు ఒకటేలేండి. ఇంకా కాగితాలు కళాలు సెంట్లు ఉత్తరం పడిందో లేదో చూసుకునేందుకు వారం వారం ప్రతి పత్రిక కొండం. అవి నెలకి 500 రూపాయలైనా అయ్యుంటాయి. 15 సంవత్సరాల పాటు నెలకి 500 అంటే 90,000 రూపాయలు. అమ్మో అమ్మో, అంత డబ్బుంటే వజ్రాల నెక్లెస్, 7 వారాల నగలు చేయించుకుని ఉండేదాన్ని నేను.
3: వదినా, నేను ఈ రోజు నీకు వజ్రాల నెక్లెస్ వచ్చే మార్గం చెప్పబోతున్నాను.
0: అలాగా, అదేమిటో ముందు చెప్పు నాయన.
3: అన్నయ్య నీ దగ్గర అచ్చైన నీ ఉత్తరాల కాపీలు ఉన్నాయా?
1: ప్రతిదీ 3 కాపీలు ఉన్నాయి.
3: నీకు ముందు చూపు ఎక్కువ అన్నాయా, నువ్వు వెంటనే ఓ పని చెయ్యి.
1: ఏమిటది?
3: వాటిలోంచి ఉత్తమంగా ఉన్న 1000 లేఖలు సెలెక్ట్ చెయ్యి.
1: అలాగే
3: పుస్తకాల షాపులో 1000 వర్డ్స్ 1000 క్వశ్చన్స్ లాంటి పేర్లతో రకరకాల పుస్తకాలు చూసేమంటారు. అలాగే నీ ఉత్తరాలని 1000 లేఖలు అనే పేరుతో పుస్తకంగా అచ్చువేద్దాం.
0: నా చిన్నప్పుడు 1000 పడగలు అనే పుస్తకం చదివాను.
3: సరిగ్గా అలాగే 1000 లేఖలు అని వేద్దాం. ఇంతవరకు ఎవరూ అలాంటి పుస్తకం అచ్చువేయలేదు. ఆ కారణంగా కూడా నీ పేరుకి ప్రత్యేకత వస్తుంది. నీ యొక్క విమర్శన సాహిత్యం గురించి అన్ని పత్రికల్లోనూ రివ్యూలు వస్తాయి. ఈ రంగంలో కృషి చేసిన మొదటి వ్యక్తిగా నీ కీర్తి దిగంతాలకు వ్యాపిస్తుంది. సభలు సన్మానాలు, అబ్బో ఇక నీ జీవితమే మారిపోతుంది. 100 సార్లు పత్రికల్లో పడిన పేరుకి శాశ్వతత్వం వస్తుంది.
1: ఎంత అందంగా ఉందో ఈ ఊహ, ఇన్నాళ్ళ నుంచి నాకు ఈ ఆలోచనే కలగలేదు గిరీశం.
3: అబ్బా అన్నయ్య, నువ్వు కూడా గిరీశం అంటావే.
1: గొప్ప గొప్ప ఐడియాలు ఇచ్చేవాడు గిరీశమేనయ్యా.
0: పుస్తకం అచ్చువేయడానికి ఖర్చు ఎంత అవుతుందో
3: ప్రచురించుదాం అని మనం నిర్ణయించుకుంటే అవన్నీ పెద్ద విషయాలేం కావు. ఏమన్నయ్య, నిదానంగా ఆలోచించి నీ నిర్ణయం చెబుతావా?
1: ఇంకా ఆలస్యం ఏమిటా? నీ బోటి వాడు సలహాలు ఇవ్వక ఇన్నాడు చేయలేదు ఈ పని. ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు.
0: ఎంత ఖర్చు అవుతుందో చూడదటండి.
3: ఖర్చు కాదు అదినా, అది పెట్టుబడి.
0: లాభం కోసం చేసే ఖర్చు అయితే పెట్టుబడి.
3: అవును, మనం పుస్తకం అచ్చు వేస్తే ఎంత లాభం వస్తుంది అనుకున్నాం? మనం 1000 కాపీలు అచ్చు వేసాం అనుకో, ఖర్చు సుమారు 40,000 అయిందనుకో, మనకి 1,00,000 లాభం వస్తుంది.
0: నిజమే, 1,00,000 రూపాయలే. అమ్మో,
1: ఈ లెక్కలతో నాకే సంబంధం లేదు. నేను ఈ క్షణం నుండి పుస్తకం అచ్చు వేసే పనులు ఉండబోతున్నాను. తల తాకట్టు పెట్టనేసరి డబ్బు తెస్తాను. ఇదే నా నిర్ణయం.

0: ఏం పుస్తకం అచ్చవేయడమో ఏమో. మీ నాన్నగారు కొన్న కారు అమ్మేశారు, మా నాన్న పెట్టిన నగలు తాకట్టు పెట్టేశారు.
1: వదిన, పుస్తకం మీద వచ్చిన లాభం అంతా నీదే కదా. నీకేం కావాలంటే అవి కొనుక్కోవచ్చు.
0: 40,000 అన్నది 60,000 అయ్యింది అచ్చు ఖర్చు.
1: పుస్తకం అందంగా ఉంటేనే ఎక్కువ మంది కొంటారు వదిన. అందంగా తయారవ్వాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. మరి బఠానీలు అమ్మేవాడు రూపాయిలో పెట్టుబడి పెడతాడు, వాడికి వచ్చే లాభం అలాగే ఉంటుంది, రూపాయో పావలో. అదే మేడలు అమ్మేవాడు కోట్లలో పెట్టుబడి పెడతాడు, కోట్ల కోట్లు గడిస్తాడు.
0: అంతేనంటావా?
2: అబ్బబ్బబ్బా, నీకెంతసేపు ఈ ఖర్చు కూడా ఎందుకే? పుస్తకాలు అమ్మగానే నీ డబ్బు నువ్వు తీసేసుకో. అసలు ఏ పని ప్రయోజనాన్ని ఆశించి చేయకూడదే. ఈ పుస్తకం ప్రత్యేకతను గుర్తించాక రేపొద్దున నాకు ఎన్ని సన్మానాలు పేరు ప్రతిష్టలు వస్తాయి చెప్పు. ఆనందానికి ఖరీదు కట్టగలమా? ఇంతటితో ఈ డబ్బు కూడా ఆపేయి. ఇదిగో గిరీశం.
1: అబ్బా అన్నయ్య, కామేశం కామేశం అను.
2: అబ్బా, అందువల్ల నీకు వచ్చిన నష్టమేం లేదు. అసలు నువ్వు నీ పేరు మార్చేసుకో. గిరీశం అన్న పేరే నీకు పేరు తెస్తుంది.
1: సరేలే, నా పేరు గొడవకేం గాని పుస్తకం అచ్చు కార్యక్రమం అయింది కదా, ఇక పుస్తకావిష్కరణ మహోత్సవం ఏర్పాటు చేయాలి. దానికి ముఖ్య అతిథిగా ఎవరైనా పెద్దవాళ్ళ

0: ఈ వార్త పేపర్లో రాయడానికి విలేకరులనే ఆహ్వానించాలి.
1: ఇవన్నీ నాకేం తెలుస్తాయిరా? ఏదో వారం వారం ఇంట్లో కూర్చుని పత్రికలు చదివి ఉత్తరాలు రాయడం అంటే చాలా తేలిగ్ గనక చేశాను. మనకి పెద్దవాళ్లతో ఎవరితోనూ పరిచయాలు లేవు. మనం పిలిస్తే వాళ్ళు వస్తారంటావా?
0: అన్నా, నేనుందగా నీకేలా బెంగ
1: ఆ ధైర్యం నాకుందనుకో. అయినా నీకు మాత్రం ఏం పరిచయాలు ఉన్నాయి?
0: నువ్వు ఇంకా ఎక్కడో పాతకాలంలో ఉన్నావు. పెళ్లి పనులన్నీ చూడటానికి కేటరర్స్ ఉన్నట్లే, పుస్తకావిష్కరణకి, సభలు సన్మానాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన సాహితీ సంస్థలు ఉన్నాయి.
2: వాళ్ళు ఏమేం చేస్తారా గిరీశం?
0: అబ్బా వదినా, నన్ను చీటికి మాటికి గిరీశం అని పిలిచి మూడంతా పోగొట్టేస్తున్నావు.
2: గిరీశం పుట్టి 100 సంవత్సరాలు అయిందా? అతగాణ్ణి ఇంకా మనం తలుచుకుంటూనే ఉన్నావా? అంతటి ఘనమైన పేరు నీకు పెడితే ఎందుకో ఈ బాధ.
0: వాడో తగుల్ బాజీ కదవా.
2: నువ్వు ఊరికే భుజాలు తడుముకోకు.
1: అబ్బా తమ్ముడు, అసలు వ్యవహారంలోకి రా ముందు.
0: సాహితీ సంస్థ వారు పుస్తకాన్ని అందమైన రంగు కాగితాల్లో చుట్టి చక్కటి రెబ్బను కట్టి పెడతారు, ఇన్విటేషన్లు అచ్చు వేస్తారు, పంచి పెడతారు.
2: ఈ పనులని మనం చేసుకోలేమా ఏమిటి?
0: ముఖ్య అతిథుల్ని, వారికి కావలసిన పూలదండల్ని, బొక్కేల్ని తెస్తారు, హాలు నిర్ణయిస్తారు, ఉపన్యాసాల్లో ఎవరు ఏం మాట్లాడాలో రాసిస్తారు. ఈ ఉపన్యాసాలు రాసి పెట్టడానికి సాంస్కృతిక సంస్థలో నెల జీతానికి ఓ రచయిత ఉంటాడు. ముఖ్య అతిథి నోట ఆ ఉపన్యాసం వస్తుంటే ఓ ప్రేక్షకులు మైమరచి హర్షధ్వానాలు చేస్తారు.
2: ఆ ప్రేక్షకులు అంటే ఎవరు? మనకు తెలిసిన 10 మందే కదా.
0: ఆ జ్ఞానమే వద్దు. సాంస్కృతిక సంస్థ వారు లారీల్లో మనుషుల్ని, అంటే ప్రేక్షకులను కూడా తీసుకువస్తారు. వాళ్ళంతా బాగా ట్రైనింగ్ అయిన వాళ్లే.
2: ఏం ట్రైనింగ్? ఓయ్,
0: సభలో ఏ టైంకి ఏ జోకుకి గట్టిగా నవ్వాలి, ఎప్పుడు వాహ్వా అనాలి, ఎప్పుడు ఆపకుండా చప్పట్లు కొట్టాలి, ఇవన్నీ వాళ్ళ చేత రిహార్సల్స్ వేస్తారు. సభ చూస్తే నువ్వే అదిరిపోతావు.
2: ఈ తతంగానికి ఎంత తగలయ్యాలో చెప్పు.
0: 10,000 నుండి ఎంతైనా పెట్టుకోవచ్చు. 50 దాకా వెళ్తే ఘనంగా జరుగుతుంది. పేపర్లోను టీవీలోను మంచి కవరేజ్ ఇస్తారు. నీకో బిరుదు కూడా ఇప్పించేస్తాన్నాయా?
1: నాకు బిరుదా? ఏమి నా అదృష్టమో.
2: ఏమిటి, బిరుదు కూడా ఇస్తారా? ఒక్క పుస్తకం అచ్చైనా ఇస్తారా? నేనింకా చాలా పుస్తకాలు రాసిన వాళ్ళకే ఇస్తారనుకుంటున్నాను.
1: పిచ్చిదానా, రాసిలో ఏమున్నది, వాసిలో ఉంది. కానీ
0: మరొక్క 10,000 ఖర్చు అవుతాయి అంతే.
2: అదన్నమాట కథ.
0: ఉన్న బిరుదుల్లోకి చౌకైంది విమర్శన చక్రవర్తి అని ఇస్తారు. ఇంకా సార్వభౌమ, దురంధర, ప్రవీణ, బ్రహ్మ ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకా ఖరీదైనవి.
2: ఓ కాగితం మీద రాసిపడేసే దానికి ఇంత ఖరీదేమిటయ్యా?
1: పందికేమి తెలుసు పన్నీటి విలువ అని. నీ మొహం నీకు బిరుదుల విలువేం తెలుస్తుంది?
2: చాలండి, చచ్చు ఉపమానాలు. మీరును నేనే పందిలాగా అనిపిస్తున్నానా ఏమిటి?
0: ఆగండి ఆగండి, మీరు అలా దారి తప్పుతుంటే ఎలా?
1: గిరీశం, ఆ బిరుదు కూడా ఖాయం చేసాయి. ఇప్పటికీ అంతకంటే డబ్బు లేదు. పుస్తకం అచ్చు వేయడానికి కారు అమ్మేశాను, దాని నగల తాకట్టు పెట్టేశాను. ఇప్పుడు ఈ ఆవిష్కరణ సభకి
2: ఇల్లు తాకట్టు పెడతారా ఏమిటి?
1: అంతకన్నా మార్గం లేదే.
2: అలాంటప్పుడు ఈ సభ మానేస్తే పోలా?
0: అమ్మమ్మమ్మమ్మ, ప్రధానమైన అంశం ఇదే వదినా. పుస్తకం అచ్చైన విషయం అందరికీ తెలిస్తేనే కదా కొంటారు. పుస్తకం ఖరీదు 200 రూపాయలు పెట్టామా, 1,000 కాపీలు అమ్మేస్తే మనకి 2 లక్షలు వస్తాయి.
1: మన ఖర్చు 100,000 దాటుతోంది కదరా.
0: మీకు ఇళ్ళ 100,000 లాభమే కదా. అంటే మనకి 100%కి 100% లాభం అన్నమాట. ఇంత లాభం ఏ వ్యాపారంలో వస్తుంది చెప్పు.
1: అబ్బా, వ్యాపారం ఏమిట్రా, మనం చేస్తున్నది సాహిత్య సేవ.
0: అసలు ఈ పని ఓ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అన్నయ్యా. నీకు బోల్డ్ పేరు, వదిలికి 100,000 డబ్బు. ఇది కాక మీరు పుస్తకం వచ్చి వేయించుకుంటున్న ప్రెస్ లో పనిచేస్తున్న వారు, దండలు తెచ్చేవారు, ఉపన్యాసాలు రాసిచ్చేవారు, అవి చదివేవారు, చప్పట్లు కొట్టే ప్రేక్షకులు, ఇలా ఎందరో నిరుద్యోగులకి ఉపాధి సౌకర్యం కలిగించినందుకు నీకెంతో పుణ్యము, ఇహమో పరమో కూడా అన్నయ్యా.
1: అవును గిరీశం, నా వల్ల కొందరికి జీవనోపాధి దొరకడం నాకెంతో ఆనందంగా ఉందో.
0: 60,000 ఇచ్చేస్తే
2: ఇల్లు తాకట్టు పెట్టాలిగా.
1: నాకు ఈ వ్యవహారాలు తెలియవు, ప్రయత్నం చెయ్యాలి.
0: నీకా బెంగక్కర్లేదన్నయ్య, ఆ సంస్థ వారే తాకట్టు వ్యవహారం కూడా చూసి పెడతారు.
1: ఇదేమిట్రా, ఇది మరీ బాగుందే, పనులన్నీ ఇంత తేలిక చేసేశారా?
0: అవునన్నయ్య, ఇది కంప్యూటర్ యుగం కదా, అన్ని పనులు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలట, సింగిల్ విండో విధానం ఉండాలట.
1: అయితే వెంటనే నువ్వు ఆ వ్యవహారం చూడు.
0: అలాగే అలాగే.

0: ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? ఈ పట్టు చీర వేషం అంతా నాకు తెలియకుండా నిన్ను పెళ్లికి ఎవరు పిలిచారబ్బా?
1: నేను ఇవాళ నోవు నోచుకుంటున్నానండి.
0: ఏం నోవు, ఏం తతంగం? నాతో మాట మాత్రమేనా చెప్పలేదే?
1: ఇదంతా మీకోసమేనండి.
0: అన్ని నోవులు పెళ్ళాలు ముగుడు కోసమే చేస్తారని తెలుసు, కానీ ముగుడు ముండా కొడుకు చెప్పి వాడికి మొక్కి చేస్తారేమో కదా.
1: నేను ఇవాళ గ్రామ సరస్వతి నోము నోచుకుంటున్నానండి.
0: అదేం నోవే, నేను ఎప్పుడు వినలేదే.
1: ఈ నోము నేనే మొదలెట్టానులేండి.
0: ఈ నోమేమిటి, దాని ప్రయోజనం ఏమిటి, దీన్ని నువ్వు ఎలా కనిపెట్టావు?
1: మీరు గ్రామ కుంకుమ నోము పేరు విన్నారు కదా.
0: అవును, అదేదో ఇంటింటికి వెళ్లి కుంకుమ పంచి పెడతారనుకుంటా కదూ.
1: అలాగే ఈ నోములో ఇంటింటికి వెళ్లి సరస్వతి రూపాన్ని పంచి పెడతామన్నమాట.
0: నాకు కనపడకుండా సరస్వతి విగ్రహాలు ఎప్పుడు కొన్నావే?
1: భాషాభావం అర్థం కావు. ఈయన ఓ రచయితం అయిపోయాను అనుకుంటాడు. సరస్వతి రూపం అంటే పుస్తకం.
0: ఓహో, అక్షరాభ్యాసానికి పలకా బలపం పంచిపెట్టినట్లు నువ్వు ఈ నోవికి నోటు పుస్తకాలు పంచి పెడతావన్నమాట?
1: నోటు పుస్తకాలు కాదు, అచ్చ పుస్తకాలే.
0: ఏమాత్రం తగలేసేవేమిటి?
1: నేను కొత్తగా ఏమీ తగలేయలేదు, ఇంట్లో ఉన్న వాటిని వదిలించుకుంటున్నాను.
0: ఇంట్లో ఏమున్నాయే?
1: 1000 లేఖలను, 1000 పుస్తకాలు.
0: ఓసిని ఇల్లు గుల్లైపోను. 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే పుస్తకాల్ని ఫ్రీగా పంచిపెట్టేశావా? జనం ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారే. నా సర్వస్వం దానం చేశావు కదే, నీకు ఇదేం పోయే కాలమే. సరే, అయింది ఏదో అయిపోయింది. డబ్బుల గురించి నాకెప్పుడు బెంగ లేదు. కనీసం ఆ పుస్తకం స్వీకరించిన వాళ్ళు రసహృదయులైతే చాలు. రసహృదయం లేని వాళ్ళ దగ్గర నా పుస్తకం చేరితే నాకు మనశ్శాంతి ఉండదే.
1: మీరు కాపీ డైలాగులు మానండి. రసహృదయలో నీరస హృదయలో ఎవరికో ఒకరికి ఇచ్చాను. పుస్తకం అచ్చు వేయించి ఆవిష్కరణ చేయించి కొంప గుళ్ళ చేసిపోయాడు ఆ గిరీశంగాడు. పుస్తకం అమ్మే మార్గం చూపించాడు. పత్రికలో 1000 లేఖలను 1000 తిట్లు తిడుతున్నారు. మనమే వెళ్ళి పుస్తకాల షాపుల్లో పెట్టుకోమంటే మహామహా పుస్తకాలను అమ్మడమే కష్టంగా ఉంది. 1000 పునశ్చరణలున్న ఈ పుస్తకం ఎవడు కొంటాడు పొమ్మని తరిమి కొడుతున్నారు వాళ్ళు. ఆ గిరీశంగాడు అరచేతిలో స్వర్గాన్ని చూపించి బతుకు నరకం చేశాడు. కంటిగెదురుగా ఉన్న పుస్తకాలు చూడలేక ఈ నోము కనిపెట్టాను. ఈ నోము విజయవంతం అయిపోతే సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నాను. ఎల్లుండే వ్రతం.
0: సరే, నీ ఇష్టం.

0: యావండి యావండి, ఇలా రండి, మనకేదో బహుమతి వచ్చినట్టుంది. ఇదిగో ఎవరో గుమ్మలో పడేసి వెళ్ళిపోయారు.
1: ఉండవే ఉండవే, నన్ను చూడండి, నేను తెరుస్తాను. మన కాలనీ ప్రెసిడెంట్ నుంచి వచ్చింది, వ్రతానికి బహుమతిగా ఇచ్చారనుకుంటా. ఇది ఇది వెయ్యి వెయ్యి.
0: ఏం వేయమంటారండి? అయ్యో ఇవి మీ 1000 లేఖలు నోము పేరుతో వదిలించుకుందాము అంటే వ్రతం పేరుతో వెనక్కి వచ్చి పడ్డాయి. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగే జనం కూడా ఈ పుస్తకాలను తిరగొట్టి పారేశారు, చూసారా?
1: దేవుడు నా ఎందున్నాడే, 2 లక్షలు మళ్ళీ నా చేతికి వచ్చేసాయే. ఎలాగైనా సరే నేను ఈ పుస్తకాన్ని అమ్మి 2 లక్షల రూపాయలు సంపాదిస్తాను.
2: పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం.
0: ఇదిగో అబ్బాయి, ఇలారా, మా దగ్గర కొత్త పుస్తకాలు ఉన్నాయి, కొంటావా?
3: ఇలా పడేయండి,
1: పడేయండి. పుస్తకం 200 రూపాయలు అయ్యా.
3: కిలో 2 రూపాయలు అండి. కాగితం బాగుంది గనక 3 రూపాయలు ఇస్తాను.
1: గాడిదకేమీ తెలుసు గంధపు చెక్కల వాసన, చిత్తు కాగితాలు వాడికి ఉత్తమ గ్రంథాలు ఇరువేం తెలుసు.
3: ఏమండో ఇటువంటి పుస్తకాలు 1000 కొద్ది కొన్నాం, శాలయాల నుంచి వ్యాపారం చేస్తున్నాం, చూస్తున్నాం, తొందరగా ఇయ్యండి.
0: ఇదిగో బాబు ఈ గోని సంచితో సహా తీసుకుపో, తూకం మాత్రం సరిగ్గా వెయ్యి.
3: తోచక్కర్లేదండి, నా అనుభవం మీద చెప్తున్నాను, ఇవి ఖచ్చితంగా 300 కిలోలు ఉంటాయి. ఇదిగోనండి 900 రూపాయలు.
0: ఊహించని రీతిలో ఆదాయం రావడం అంటే ఇదే కాబోలు.
1: నా పొంత నా పొంత, వాటి విలువ 2 లక్షల రూపాయలు.
0: చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నమని ప్రెసిడెంట్ గారు మనకు నిజంగానే బహుమతి ఇచ్చారు.

0: ఏమండి ఏమండి?
1: ఎవరు?
2: విమర్శక చక్రవర్తి విశ్వనాథం గారి ఇల్లు ఇదేనా?
1: అబ్బా, ఈ పిలుపు మనసుకి ఎంత ఆనందంగా ఉందో. నేనే ఆయన, విమర్శక చక్రవర్తి విశ్వనాథాన్ని. అయ్యా రండి కూర్చోండి. ఇంతకీ తమరెవరో?
2: నేను రీసెర్చ్ స్కాలర్ని అండి. త్వరలోనే డాక్టరేట్ పట్ట పుచ్చుకోబోతున్నాను.
1: ఓహో, మీరు ఏ అంశం మీద పరిశోధన చేస్తున్నారు?
2: తమరి పుస్తకం మీదేనండి.
1: నా పుస్తకం మీద?
2: అదేనండి, మీ స్వీయ రచన 1000 లేఖల మీద.
1: నిజమే?
2: నిజమేనండి. మీరు ఆ పుస్తకం రాయడం వేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
1: ఏదో మీరు నా మీద అభిమానం కొద్ది.
2: అతి తక్కువ పదాలతో అతి ఎక్కువ పేజీలు నింపడం ఎలా, అతి చెత్త పుస్తకం అచ్చువేయడం ఎలా అనే అంశం మీద రీసెర్చ్ మొదలెట్టానండి. ఎన్నో పుస్తకాలు పరిశోధించాను. ఆఖరికి అత్యంత అనుకూలమైన మీ పుస్తకం దొరికింది. మీ 1000 లేఖలలోని ఒక్కొక్క లేఖలో సుమారుగా 20 పదాలు ఉన్నాయండి. ఆ లెక్కన పుస్తకంలో మొత్తం 20,000 పదాలు అయ్యాయి. వాటిలో హైలైట్ అనే పదం 1116 సార్లు, సూపర్ అనే పదం 2000 సార్లు, త్రీ చీర్స్ అనే పదం 999 సార్లు, హిప్ హిప్ హుర్రే అనే పదం 665 సార్లు, ఇక ఎడిటర్ అనే పదం 845 సార్లు, పదే పదే చదవాలనుంది అని 2000 సార్లు, లైబ్రరీలో దాచుకోదగ్గది అని 1500 సార్లు రాశారన్నమాట. ఇలా ఈ పదాలని తిప్పి తిప్పి పదే పదే 10,000 సార్లు వాడారు.
1: మీరు ఎంత కూలంకషంగా పరిశోధన చేశారండి. నా పుస్తకంలో నా దృష్టిలో పడని ఎన్నో అంశాలు మీరు బయటికి తెచ్చారు. మీ పరిశోధన చాలా గొప్పది. ఇటువంటి పరిశోధనకి నా పుస్తకం పనికిరావడం నాకెంతో ఆనందంగా ఉంది. నా పుస్తకం, నా జన్మ కూడా సార్థకం అయ్యాయి.
2: ఇంతవరకు ఈ సబ్జెక్ట్ మీద ఎవ్వరూ రీసెర్చ్ చేయలేదు సార్. నేనే మొట్టమొదటి వాణ్ణి. అది నాకెంతో గర్వకారణంగా ఉంది. అసలు మొదటి నుంచి నా స్టైలే వేరు సార్. నలుగురు నడిచే దారినే నడవడం, నలుగురు చేసే పనే చెయ్యడం నాకు నచ్చదు. సంథింగ్ డిఫరెంట్, వెరైటీ, కొత్తదనం ఉండాలన్నదే నా సిద్ధాంతం సార్.
1: సరిగ్గా నేను అంతే.
2: అందుకు మీ గ్రంథమే నిదర్శనం సార్. మీరలా 1000 లేఖలు వేయబట్టే నాకు ఓ కొత్తదారి దొరికింది సార్. మరో 10 రోజుల్లో నాకు డాక్టరేట్ ఇవ్వబోతున్నారు. ఆ మర్నాడే నా పరిశోధన గ్రంథ ఆవిష్కరణ ఉందండి. ఆ గ్రంథాన్ని మీకే అంకితం ఇవ్వాలనుకుంటున్నాను సార్.
1: అయ్యో, నాకెందుకండి? ఎవరైనా ప్రముఖులకి ఇస్తే బాగుంటుందేమో కదా.
2: ఇవ్వచ్చునండి. అయితే ఓ చిన్న చిక్కు ఉంది.
1: ఏమిటండి అది?
2: ఈ పుస్తకావిష్కరణ వ్యవహారం అంతా ఓ సాంస్కృతిక సంస్థ వారు చూస్తున్నారండి. పుస్తకాన్ని అంకితం పుచ్చుకునేవారు ఆ సంస్థకి 10,000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుందండి. సాటి సాహితీవేత్తగా సాహిత్య హృదయంతో మీరు పరిస్థితిని అర్థం చేసుకుని ఆ 10,000 ఇస్తారని.
3: ఇందాకటి నుంచి వ్యవహారం అంతా వింటూనే ఉన్నాను. నాయనా, మా వారి పుస్తకం నీకు ఎక్కడా ఎలా దొరికిందో?
2: కామేశం సాహితీ సంస్థ వారి డిస్కౌంట్ సేల్లో 200 రూపాయల పుస్తకం 10 రూపాయలకే లభించిందండి. ఈ రోజు నేను ఈ స్థితికి వచ్చానంటే రేపు నా పేరుకు ముందు డాక్టర్ చేరబోతుందంటే వారే ప్రధాన కారణం. తన కారులో కామేశం గారు స్వయంగా నన్ను మీ ఇంటి దగ్గర ఇప్పుడే దింపి వెళ్లారండి. పరోపకార పరాయణులు.
3: ఈ కామేశం శనేశం గారు మమ్మల్ని ఇంకా వదిలేట్టులేడు. నాయనా, నువ్వు ఇంకెవరినైనా చూసుకో, మా వారికి ఇలాంటివి గిట్టవు.
2: పుస్తకం రాయడం కంటే అంకితం పుచ్చుకోవడం ఘనమైన విషయం అండి. ఒక గ్రంథరచయిత జీవించి ఉండగానే అతని పుస్తకం మీద పరిశోధన జరగడం, అది పుస్తకం వచ్చిన అనతి కాలంలోనే జరగడం, పరిశోధన చేసిన స్కాలర్ గ్రంథరచయితకే అంకితం ఇవ్వగలగడం, ఇలా మన పుస్తకం ఎన్నో రికార్డులు స్థాపించి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందండి.
1: సరే, ఈ గ్రంథాన్ని అంకితం చేసుకుని తీరుతాను. బాబు, మీ ఇన్విటేషన్ లో నా పేరు వేసేసుకోండి.
2: ఓకే సార్.
1: ఏమే, ఆ పడ్డాను ఇలా పట్టరా, 10,000 పట్టుకొచ్చేస్తాను. ఏమే చూశావా, కారులో దింపాడు కామేశం నన్ను.
3: సొంత కారు అమ్మించాడుగా.
1: కారు పోతే పోయింది కానీ కారు

0: క్రమం మాత్రం ఎంత ఘనంగా జరిగిందనుకున్నావు? ఇదిగో శాలువ, దండ, అతగాడి పరిశోధన గ్రంథం.
1: ఉద్ధరించండి.
0: మహనీయుల అర్ధాంగులంతరూ అంతేలేవే. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతాను. ఈ రోజు సభలో ఏం జరిగిందో తెలిస్తే నీకు నా పేరు ప్రతిష్టలు అర్థమవుతాయే. నా మొదటి గ్రంథం 1000 లేఖల మీద పరిశోధన చేస్తూ ఆ రీసెర్చ్ స్కాలర్ రాసిన పుస్తకం మీద విమర్శన గ్రంథం రాయవలసిందిగా నన్ను కోరారే. నేను ఆనందంతో ఒప్పేసుకున్నాను. మరో 30 రోజుల్లో నేను ఈ పుస్తకం రెడీ చేస్తాను. పుస్తకం అచ్చు కార్యక్రమం అంతా గిరీష్ మీద చూస్తానన్నాడు. 2వ పుస్తకం గనక ఖర్చులో డిస్కౌంట్ ఇస్తానన్నాడు. ఈసారి బిర్దు ఫ్రీ. చూసావా, మంచి పుస్తకం రాస్తే వద్దంటే కీర్తి వచ్చి పడుతుంది.
1: ఈయనకి పిచ్చి పెట్టినట్టుంది. ఇంకా నన్ను ఎవరు చూస్తారు?
2: ఇంతవరకు మీరు 1000 లేఖలు నాటిక విన్నారు. రచన శ్రీమతి గాయత్రీదేవి, నిర్వహణ శ్రీ బేతా సూర్యప్రకాష్. ఇందులో విశ్వనాథం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, కామేశం శ్రీ బి పుల్లారావు, రీసెర్చ్ స్కాలర్ శ్రీ బేతా సూర్యప్రకాష్, విశ్వనాథం భార్య శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్, ఇంకా శ్రీ ఎం గంగాధర్ పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం వింటారు. నీరజాక్షి కామాక్షి భైరవిరాగం త్రిశ్ర త్రిపుట తాళం.

మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా బంగారుబాబు ఈ చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల పాడిన గీతం.

మీరు విన్న ఆ పాట ఆడదాని అదృష్టం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. ఆ పాత మధుర చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా గాజుల కృష్ణయ్య, ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం.

0: immediate end to them. Meanwhile, Indian Embassy in Riyadh today urged all Indian nationals to continue to follow local authorities' instructions. In men's cricket, West Indies defeated hosts India by 24 runs in the fourth T20 International in Hyderabad tonight. Chasing a target of 248 runs, India were all out for 223 in 19.4 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, శ్రీ ఎల్ వెంకట సూర్యనారాయణమూర్తి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం గురించి విశ్లేషణ వింటారు. సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. తరువాత కేజే రమేష్ గారు రచించిన వినుకొండ సీమ సాహిత్య చరిత్ర పుస్తకంపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ కొసనం శాంతారావు. ఎనిమిది 35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 10:30 ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా సామాన్య ధీరుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి శ్రీ టీవీ సుబ్బయ్య గారి ప్రసంగం. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి విశిష్టతను గురించి శ్రీమతి కె స్వరాజ్య పద్మజ గారి ప్రసంగం. అనంతరం అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా సుసర్ల మాధవీ గారితో పరిచయ కార్యక్రమం, ఇంకా భక్తిగీతాలు వింటారు. 4:30 హమ్ నన్హే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి బి ప్రణవాక్షర. ఆరు 30 పల్లెసీముల కార్యక్రమంలో తినదగిన పూలు ఆరోగ్యానికి మేలు డాక్టర్ సిహెచ్ సాయిరత్న సర్వాణిగారితో పరిచయ కార్యక్రమం. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు సేవల్లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సేవలు. గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి రామచంద్రరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 అనుసంధాన నాటిక ప్రసారమవుతుంది విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 40 సెకన్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.